0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meekandistundi Project W, effective wealth management strategies. Me prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: Buying a home in India is now easier and hassle-free. Gruh Pravesh India Property Expo brings top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR directly all under one roof. Choose your home from 200 plus projects at the biggest India Property Expo in Frisco. Be there on the 10th and 11th of October at Health Regency Frisco, 10 a.m. to 8 p.m. Free entry and car parking. An event by My Square Feet.
5: Boring long drives ki, tiring work hours ki, workate solution. Radio Surabhi, America lo Telugu restam.
6: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
7: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
8: Yes sir.
7: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
8: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం?
7: ఇట్స్ చాట్ తాలీ అండ్ క్యాటరింగ్. యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
9: విజిట్ రాజరాజ్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
10: Konni conversations manalni navvistayi, inkonni conversations manalni malli chinna padiki teeskeltayi. Tune into Morning Mantra, where memories become conversations. Prati aadivaram udayam 8 nundi 10 varaku nenu mi RJ Shruti Venkat, Radio Surabhi 107.9 FM HD3 America lo telugu nestam, sounds like home.
11: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
12: Sure.
11: How many people are we expecting?
12: 5K anukuntunna,
11: but koncham mood baagunte inka ekku avachu.
12: Idi office party a leka jatra?
11: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
13: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
14: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
13: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్ టెక్స్.

0: హనుమాన్ టెంపుల్ ఫ్రిస్కో కోయదొర శ్రీనివాసరాజు గారు ఇప్పుడు మన తెలుగు వారి కోసం జ్యోతిష్యం చెప్పడానికి డల్లాస్ కు విచ్చేసి ఉన్నారు. వీరు మీ ముఖము చేయి చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, చదువు, ఆరోగ్యం, ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, సంతాన సమస్యలు, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అంజనం వేసి దుర్బిణిలో చూసి 100% పరిష్కారం చూపగలరు. కాల్ ఫర్ అపాయింట్మెంట్ 4696053552. వెబ్సైట్ శ్రీనివాసరాజు కోయదొర .com.
1: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
2: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
1: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
2: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
1: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
3: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
4: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
5: ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని.
4: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
6: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
3: What is this address again?
6: Bavarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bavarchicaters.com. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
7: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
8: ఐ హావ్.
7: మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న ఇర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.

0: Drumsticker.com.
1: Hello, namaste. This is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow. I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
0: Radio Surabhi, Dallas, the number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM, HD3.
2: Hello, Dallas. మధురమైన సంగీతం అలరించే నృత్యంతో పాటు ఒక మంచి ఆశయం కోసం అద్భుతమైన సాయంత్రానికి మీ అందరికీ ఇదే మా ఆత్మీయ ఆహ్వానం. అక్టోబర్ 4 ఆదివారం సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు అరవింగ్ ఆర్ట్స్ సెంటర్ లో సెకండ్ నేత్రాలయ యుఎస్ఏ సమర్పిస్తున్న మ్యూజిక్ అండ్ డాన్స్ ఫర్ విజన్ కార్యక్రమానికి రండి. ప్రవేశం ఉచితం. సంగీతం కోసం రండి, సేవ కోసం నిలబండి, చూపు కోసం చేయూతనివ్వండి, కంటి చూపు ఇప్పిద్దాం, కదలే రండి. మరిన్ని వివరాలకు సెకండ్ నేత్రాలయ USA.org.
0: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
3: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
0: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.

0: ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్. వన్ నేమ్ టు గో, హరేలీ. హరేలీ, బ్రింగింగ్ ద టేస్ట్ ఆఫ్ హోమ్ క్లోజర్ టు యూ. ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
1: Ade 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey modal pettindi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meek andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit indiabazaarfranchisee.com. India Bazaar Franchisee, your business, your future, starting today.

0: 8844-0213. అందరికి నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3. హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
2: చందు, మరి వండనా?
1: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
2: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
1: స్వదేశీ మీట్, ఫ్రెష్, క్రిస్పీ అండ్ టెన్షన్ ఫ్రీ.
3: Buying a home in India is now easier and hassle-free. Gruh Pravesh India Property Expo brings top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR directly all under one roof. Choose your home from 200 plus projects at the biggest India Property Expo in Frisco. Be there on the 10th and 11th of October at Hearth Regency Frisco, 10 a.m. to 8 p.m. Free entry and car parking. An event by My Square Feet.

0: ఫ్రెండు, ఫ్రెండు, తను లవ్ లో పడేయడానికి ఓ మంచి ఐడియా చెప్పండు.
1: రోజు ఫ్లవర్స్ పంపించరా, ఫిదా అయిపోద్ది, పడిపోద్ది.
0: ఏంటి ఫ్లవర్సా? తన ఏమైనా ఫ్లవర్ షాప్ పెడుతుందా?
1: షాప్ లో కాదు, తలలో పెట్టుకోడానికి.
0: అబ్బా, తను పూలకి ఈలకి పడిపోయే రకం కాదు ఫ్రెండు. హై ఎండ్ ఈ వాడిపైన ఐడియాలు వదిలేసి ఓ ఫ్రెష్ ఐడియా చెప్పా.
1: ఓకే,

0: తను తాగేసిన కోక్ టిన్లు, వాడేసిన హెయిర్ పిన్లు, పడేసిన చాక్లెట్ ర్యాపర్లు, ఇసిరేసిన ఐస్ పుల్లలు భద్రంగా దాచుకురా.
1: లైఫ్ లాంగ్ ఇదే లవ్ మెయింటైన్ చేయాలంటే కొంప మున్సిపాలిటీ డంప్యార్డ్ అయిపోతుంది. అందుకని ఇంకో ఐడియా చెప్పు ఫ్రెండ్.
0: తను ప్రేమించాలని గుళ్ళో నూటొక్క టెంకాయలు కొట్టు, ఆ దెబ్బతో చూడు ఫ్రెండ్, అయిపోద్ది నీ లైఫ్ సెట్.
1: నూటొక్క టెంకాయలు కొడితే ఆ కొట్టుడు లైఫ్ అవుద్ది సెట్. నీ ఐడియా ఫాలో చేస్తే నా లైఫ్ కన్ఫర్మ్ గా ఫట్టు. ఓయ్ ఫ్రెండ్ ఫ్రెండ్ ఐడియా డెట్టెండు ఫ్రెండ్ ఫ్రెండ్ కొంచెం మార్చి ఫ్రెండ్.
0: కొని గుళ్ళో తను చూస్తుండగా ఆరుతున్న దీపానికి చేతులడ్డం పెట్టు, కానట్టు అయిపోద్ది చచ్చినట్టు.
1: ఆరుతున్న దీపానికి చేతులడ్డం పెట్టడానికి ఉన్నదిగా ఎల్ఐసి, ఇది ఐడియానా చేంజ్.

0: తన గురించి ఒక కవిత రాయనాయనా. పడడం ఖాయం ఏమైనా
1: ఇది బాగుంది అను, నువ్వంటే నాకు ప్రాణం. ఫ్రెండ్ ఎంతకి రావద్దు, బా కింద పెట్టాలా రా కింద పెట్టాలా?
0: నా కింద పెట్టరా. అబ్బాయిల్లో అమ్మాయిలకు నచ్చేది సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఫ్రెండ్.
1: తప్పేం కాదు, అలా అయితే మన బ్రహ్మి కంటే లవర్ బాయ్ ఎవడో ఉండడు.

0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీత్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీత్రీ ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీత్రీ అట్ 919-491-4514. ఫ్రమ్ కేఆర్ to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
1: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఏ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.

0: vibration knowledge though, neko best experience on this taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Boring long drives ki, tiring work hours ki, workate solution. Radio Surabhi, Americano Telugu Nestam.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
2: కొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. ట్యూన్ ఇన్ టు మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్ రేడియో సిరపి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
0: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
0: టు లిసన్ టు రేడియో సిరివి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ హరి శంకర్.
6: కీప్ లిస్నింగ్. మీ నేస్తాం
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: calibration knowledge tho meeku best experience andistaru from basic to premium we cover all the models visit g3electronics.com or call nanda g3 at 919-491-4514 tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi ante aharam anedi kevalam food kadu it's a perfect balance desa kalamana paristhitulu prakruti dani pandiche vidhanam ivanni kuda todavutai ala chuste mana roots farming lo unnai but we moved on still mana manasulu pachani panta polallo chikkukupoyi unnai so let's get back to our roots with VVF Agtech Inc Mallemari Farms believes that farming is not backward it is the future VVF Agtech Inc is your calling for farming Mallemari Farms visit vvfagtech.com or call 848-244-0213
1: కవింతలకి కేరింతలకి కేరాఫ్ అడ్రస్ రేడియో సురభి
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville Texas అమెరికాలో తెలుగు నేస్తం
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with NRI page. page.com from businesses to non-profits NRI page is the place to be for more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538
4: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క
5: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా
4: అక్క లైవ్ దోశ లైవ్ జలేబీ పంజాబీ సౌత్ ఇండియన్ ఇండో చైనీస్ చాట్ ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క అక్క
5: ఇంకా చేస్తావేంటి ప్లేట్ తీసుకో
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్ మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్ ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999

0: ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట

పొలాల్లో చిక్కుకుపోయున్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ .com or call 848-244-0213.

విధానం ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ vvfactech.com or call 848-244-0213. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో

0: నుంచి ఇండియా బజార్ మనందరికి కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: చేయండి. రాజులాస్ కిచెన్ తో ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్
1: 972-879-7999.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
0: America వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, WhatsApp లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
3: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRIPage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit NRIPage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 ఎలక్ట్రానిక్స్.com ఆర్ కాల్ నందా G3 @ 919-491-4514.

0: call 848-244-0213.
1: Adhe 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey modal petendi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi, authentic Indian essentials varaku. India Bazaar me kandistundi the brand and the support for a perfect success story. For more information, call or visit IndiaBazaarFranchisee.com. India Bazaar Franchisee, your business, your future, starting today.
2: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
2: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

ready to rock and roll? I can't hear you.

0: at an expert level. Wala highly specialized skills, calibration knowledge though, neeko best experience on this Daru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Pallimari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: శ్రీ శ్రీ శ్రీ రంగ రంగ రంగాచార్యుల వారి సింగిల్ నాద సంకీర్తన ఆదిథాయం పూర్ణ కుంభరాగం.
1: Sebas.

0: Afghanistan.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
2: Chapter sir, what you like to order?
3: Baya, in the specials me dagara?
2: Actually, there are many. Hot idli, ee dosa, medu vada, edu bhi exceeded special thali, bispella ba, cheese dosa, paneer dosa, honey chili garlic lotus ham, aamki paneer tikka, vechame kava parotta.
3: Ha, endu bro, ganni eppino, na specials maatrame adina.
2: Inka unnai, cheppantara? Meer eppudaina authentic vegetarian, jain or vegan food crave chestunnarante,
4: Adayar Anandavan A to B, your vegetarian restaurant is your go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A to B Adayar Anandavan's weekend breakfast buffet. Fresh, delicious and made with care. A2B Texas.com. Perfect for dining, takeaway or full service catering.
5: Koti rupayala kosam mee aakhari prashna. Ready?
6: Yes sir.
5: Rajuraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and thali. Option C, thali only. And option D, chat, thali and catering.
6: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam. It's chat, thali and catering.
5: You're absolutely right. Rajuraj Kitchen lo mana favorite chat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
0: విజిట్ రాజ్లాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
7: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో

Skills, calibration, knowledge though, make a best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Tatra khalu imani, ashtav ahara vidhi visesha ayatanani bhavanti. Ani ayurvedan cheptondi. Ante ahara anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti, dani pandiche vidhanam, ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai. But we move. Still, మన మనసులో పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. వల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. వల్లెమారి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ .com or call 848-244-0213.

0: skills, calibration knowledge to neeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada. Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
0: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: ప్రశ్న. రెడీయా? ఎస్ సార్. రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
1: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
0: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
2: విజిట్ రాజరాజ్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
3: ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
4: రేడియో సురభి KDXX 107.9 FM HD3, లూయిస్విల్ టెక్సాస్, అమెరికాలో తెలుగు నేస్తం.
5: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
4: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aaharam anedi kevalam food kadu, it's a perfect balance. Desha kalamana paristhitulu, prakruti dani padniche vidhanam, ivanni kuda chodavutai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachani panta pulallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Malle mari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc is your calling for farming. Pallambari Farms, visit vvfagtech.com or call 848-244-0213.

0: 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.

0: profits. NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
1: Chappan sir, what you'd like to order?
2: Baya, in the specials me lagara?
1: Actually, there are many. Hot idli, ghee dosa, medu vada, A to B executed special thali, biswai lava, cheese dosa, paneer dosa, honey chili, garlic lotus, and aamki paneer tikka, with chami kava paratha.
2: Huh? Kendi bro, gandhi yeppi no, and specials matra mai adina.
1: Inka onnai, Chappan dara, me referred in an authentic vegetarian, Jain or vegan food crave chest narante. Adayar Anandavan A to B, your vegetarian restaurant is a go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A to B Adayar Anandavan's weekend breakfast buffet. Fresh, delicious and made with care. A2B, Texas.com. Perfect for dine-in, takeaway or full service catering.
3: అందరికీ నమస్కారం. నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో స్తంభం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసి. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
5: 107.9 FM HD3.

అంటే ఎంత తెలియని వయసులో నేను ప్రేమించినాను. మోసం చేస్తామని తెలియదు కదా జూలియట్.

0: ఫేవరెట్?
1: ఎప్పటి నుంచి?
0: ఎప్పటి నుంచి? నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు, అందుకే నేను చెప్పనే లేదు.
1: జూలియట్
0: రిటర్న్ గిఫ్ట్.

0: చివరి జీవితాన్ని గుర్తించేసినావు కదా, జూజెట్. నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
4: కీప్ లిస్నింగ్. మీ నేస్తం
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HT3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: అందరికీ నమస్కారం. నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
5: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
6: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
7: Yes sir.
6: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
7: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
6: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
8: విజిట్ రాజరాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
9: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
10: Sure.
9: How many people are we expecting? 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
10: Idi office party a leka jatra?
9: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.
11: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
12: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
11: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.

0: జాతకాలు, వాస్తు, జ్యోతిష్యం, ఫాలోవర్స్ కి ఇన్ఫర్మేషన్,
1: ఏందో
0: ఇవన్నీ నమ్మే వాళ్ళు నమ్మని వాళ్ళు పే అటెన్షన్.
1: ఓకే ఓకే,
0: ప్యార్ సే పూరా అయినండి భయ్యా.
1: అయితే
0: సెంటర్ లో మైకు పెట్టి చెప్తున్నా, బ్యూటిఫుల్ స్మైల్ తో, మీట మీట మాటలతో పంగనామాలు పెట్టేస్తది.
1: కౌన్బా

0: వి సర్వ్ హ్యాపీనెస్ ఫ్రెష్ విత్ లవ్ ఎవ్రీడే. ఇంటికి పిలిచిన అతిథులకు వండినట్టు ఇండియా టుడేలో మా షెఫ్స్ శ్రద్ధగా మీ రుచికి అభిరుచికి నచ్చే విధంగా వండి పెడతారు. ఎప్పటికప్పుడు తాజాగా ప్యాన్ టు ప్లేట్ ఈస్ అవర్ కాన్సెప్ట్. నోరూరించే వెజిటేరియన్ డిషెస్ నుంచి డిలీషియస్ నాన్ వెజిటేరియన్ క్లాసిక్స్ దాకా ఇండియా టుడే హ్యాస్ ఇట్ ఆల్. ఇండియా టుడే, వేర్ ఎవ్రీ బైట్ బ్రింగ్స్ యూ క్లోజర్ టు హ్యాపీనెస్. కమ్ టేస్ట్ ది ఫ్రెష్నెస్, ది ట్రెడిషన్ అండ్ ది జాయ్ ఆఫ్ రియల్ ఇండియన్ ఫుడ్. ఇండియా టుడే, 151 నార్త్ నోలెన్ డ్రైవ్, సౌత్ లేక్ టెక్సాస్, 817-819-8888. IndiaTodayUSA.com. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మై ట్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై ట్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
1: శివదుర్గా జ్యోతిష్యాలయం నియర్ హనుమాన్ టెంపుల్, ఫ్రిస్కో. కోయదొర శ్రీనివాసరాజు గారు ఇప్పుడు మన తెలుగు వారి కోసం జ్యోతిష్యం చెప్పడానికి డల్లాస్ కు విచ్చేసి ఉన్నారు. వీరు మీ ముఖము, చెయ్యి చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, చదువు, ఆరోగ్యం, ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, సంతాన సమస్యలు, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అంజనం వేసి దుర్బిణిలో చూసి 100% పరిష్కారం చూపగలరు. కాల్ ఫర్ అపాయింట్మెంట్ 4696053552. వెబ్సైట్ శ్రీనివాసరాజు కోయదొర.com.
2: గుడ్ మార్నింగ్ డాలస్, అ వెరీ వెరీ వెరీ హ్యాపీ సండే. Welcome to Morning Mantra, where memories become conversations. And nenu mi RJ Shruti Venkat, mi Sunday morning companion. Ochisa ela unnaru andaru? Andarki asalu day inka start ayyinda leka andaru inka duppatlone ala padi dullutunara leka nalaga poddune good girl laga lechesi roadla meeda padipoyara? సండే వచ్చేసింది. అసలు టైం ఎంత ఫాస్ట్ గా అయిపోతుంది కదా. సెప్టెంబర్ కూడా అయిపోతుందండి. వావ్. ఏంటి, ఏమైనా సండే స్పెషల్ ప్లాన్స్ ఈరోజు ఏమైనా ఉన్నాయా మీలో ఎవరికైనా? నాకైతే అంతేం లేవండి. మై వీక్ హ్యాస్ బీన్ రియలీ బిజీ, సో చిల్ అవుదాం అని అనుకుంటున్నా అనమాట. బట్ ఎనీవేస్, ఈ రోజు షో స్టార్ట్ చేసే ముందు ఇవాళ నేను కొంచెం లిబర్టీ తీసుకుంటున్నా అండి. యూజువలీ మన షోలో ఎవరైనా స్పెషల్ గా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారని స్పెషల్ అకేషన్స్ చేసుకున్న విషెస్ చెప్తూ ఉంటాం కదా, సో ఇవాళ మా పర్సనల్ అకేషన్ టర్న్ అనమాట. సో యాక్చువల్ గా అయితే సెప్టెంబర్ 25th మా హస్బెండ్ బర్త్డే అయింది, విచ్ ఇస్ ఫ్రైడే. బర్త్డే రోజు నేను స్టూడియోలో లేను కదా, సో ఇక్కడ విష్ చేయలేకపోయానమాట. అనుకున్నా కొంచెం సర్లే లేట్ అయినా పర్లేదు కానీ ఇవాళ మార్నింగ్ మంత్ర నుంచి ఒక చిన్న బర్త్డే విష్ చేయాలి అని అనుకున్నా అనమాట. సో శ్రీరామ్, బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. నీకు చెప్పాల్సినవన్నీ ఎప్పుడు ఇంట్లో చెప్తూనే ఉంటా కాబట్టి ఇక్కడ స్పీచ్ లాంటివి ఏమి ఇవ్వనులే. గాని మన ఇంట్లో ఇంకొక పర్సన్ ఉన్నారు కదా, తను మాత్రం స్పెషల్ గా తన విషెస్ ని రేడియోలో నీకు వినిపించాలి అని చెప్పి నాకనిపించింది అనమాట. అండ్ దట్ ఈస్ ఆర్ విహాన. సో నాన్న కోసం విహాన ఒక చిన్న బర్త్డే విష్ పంపింది. సో విహాన, దేర్ యు గో.
3: హాయ్ నానా, బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. ఐ మస్ట్ సే ఐ గెట్ టు విష్ యూ ఆన్ ది రేడియో దిస్ సండే. యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. యు ఆల్వేస్ ప్లే విత్ మీ, యు ఆల్వేస్ మేక్ మీ లవ్, అండ్ యు టేక్ సచ్ గుడ్ కేర్ ఆఫ్ మీ. ఐ లవ్ స్పెండింగ్ టైమ్ విత్ యూ నానా. యు ఆల్వేస్ బీ మై బెస్ట్ ఫ్రెండ్ అండ్ మై ఫేవరెట్ పర్సన్ ఇన్ ద హోల్ వరల్డ్. ఐ లవ్ యూ సో మచ్ ఫర్ ఎవర్. హ్యాపీ బర్త్డే నానా.
2: అదనమాట సంగతి. ఓకే, సారీ. సో అదనమాట సంగతి. సో విహాన అండ్ నా తరఫున అ వెరీ వెరీ బిలేటెడ్ హ్యాపీ బర్త్డే టు నానా. ఓకే, ఇంకెక్కువ మాట్లాడితే ఎమోషనల్ అయిపోతానేమో గానీ, సో బ్యాక్ టు అవర్ సండే మార్నింగ్. ఒక మంచి సాంగ్ తో స్టార్ట్ చేద్దాం. కొంచెం యూజువల్ అయితే స్లో సాంగ్స్ పెడతా కదా, బట్ ఈరోజు కొద్దిగా ఎనర్జెటిక్ సాంగ్ పెడదాము అని అనుకున్నా అనమాట. అప్పట్లో బాగా ఊపింది కూడా. సో ఈ పాట తర్వాత ఇవాళ అసలు మార్నింగ్ మంత్రాలో ఒక క్రేజీ క్రేజీ ఇమాజినేషన్ తోటి వచ్చేసానండి. అదేంటో తెలుసుకుందాం. ఓకే, స్టే ట్యూన్డ్.

అదన్నమాట. మేడిన్ ఆంధ్ర స్టూడెంట్ ఓ మంచి ఊపున్న సాంగ్ తో స్టార్ట్ చేసాం కదా. సో మీకు తెలుసు కదా, రేడియో సురభిని జస్ట్ కార్ లో మాత్రమే కాదండి, మీరు ఎక్కడున్నా కూడా వినొచ్చు. అండ్ మాకు ఓ మై గాడ్ నేను ఏదో చేద్దాం అనుకుంటున్నాను, ఇక్కడ ఏదో అవుతుంది, బై ది వే సారీ. సో రేడియో సురభి యాప్ iOS ఆండ్రాయిడ్ రెండిట్లోనూ అవైలబుల్ ఉంది, లేదా యూ కెన్ ఆల్సో లాగిన్ టు radiosurabhi.com, అక్కడి నుంచి కూడా మీరు వినొచ్చు. అండ్ ఆఫ్ కోర్స్ మన డాలస్ లో 107.9 FM HT3 అంటేనే రేడియో సురభి, రైట్? అండ్ డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ లో కూడా. అండ్ బేసికలీ wherever life takes you, you take home with you anmata. Ade mana radio surabhi sounds like home. So crazy idea tho vacha ani cheppa kada, daniki mundu inkokka birthday wish cheppesi muginchesta. So ee roju na very very very, nen usually andarki tags ivanandi, but this person is very close to my heart and that's my Meghna, my best friend. ఈ రోజు తన బర్త్డే, వెరీ హ్యాపీ బర్త్డే మేఘ్నా. మేము ఇలానే మాట్లాడుకుంటాం. ఐ హోప్ యూ హ్యావ్ అ గ్రేట్ గ్రేట్ బర్త్డే అండ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఫన్. మా ఇద్దరిది చాలా చాలా అసలు స్ట్రేంజ్ రిలేషన్షిప్ అండి. మేము ఆఫీస్ లో కలీగ్స్ అనమాట. అండ్ ఫస్ట్ ఒక 2.5 years మేము అసలు ఒకరినొకరు చూసుకోలేదు కూడా, బికాస్ షీ లివ్స్ ఇన్ అనదర్ స్టేట్ అండ్ ఐ వాజ్ ఇన్ అనదర్ స్టేట్. బట్ దేర్ వాజ్ నాట్ అ సింగిల్ డే దట్ వీ వుడ్ నాట్ టాక్. అండ్ అలా స్టార్ట్ అయిన మా రిలేషన్షిప్ ఒక 2.5 ఏళ్ల తర్వాత మేము చాలా గట్టిగా ఓకే వీ కెన్ కాల్ ఈచ్ అదర్ ఫ్రెండ్స్ అండ్ యునో వీఆర్ ఈచ్ అదర్స్ బెస్ట్ ఫ్రెండ్స్ అని అనుకునేంత వరకు కూడా మేము కలవలేకపోయాం. నాట్ దట్ వీ కాన్, బట్ కలిసాం ఫైనల్లీ. అండ్ నాకు చిన్నప్పటి నుంచి ఐ వాజ్ నాట్ లక్కీ ఆన్ ద ఫ్రెండ్స్ పార్ట్, బట్ లేట్ అయినా పర్లేదు కానీ ఇట్లా మీనింగ్ఫుల్ ఫ్రెండ్స్ మన లైఫ్ లో ఉంటే చాలా చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది కదండి. అసలు వెన్ ఎవర్ ఐఎమ్ డౌన్ షీ పుల్స్ మీ అప్ అండ్ షీ మేక్స్ షూర్ దాట్ ఐ స్టాండ్ అప్ స్ట్రాంగ్ అండ్ నన్ను బాగా పుష్ చేస్తుంది. అండ్ నా లైఫ్ లో అలా చాలా అకౌంట్ చేసుకోవచ్చు, అలా వెరీ ఫ్యూ పీపుల్ ఉన్నారనమాట, అందులో నా మేఘ్నా ఒకటి. సో టుడే ఈజ్ హర్ బర్త్డే, సో అందరి తరఫున మేఘ్నాకి వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. ఇప్పుడు ఇంకొక సాంగ్ ప్లే చేస్తా, ఆ తర్వాత నా క్రేజీ ఇమాజినేషన్ ఏంటో రివీల్ చేస్తా. కొంచెం సస్పెన్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నా అనమాట. బట్ స్టే ట్యూన్డ్, విల్ బి రైట్ బ్యాక్.

0: అదన్నమాట.
1: అసలు ఈ పాటలో గౌతమి గారు ఎంత బాగున్నారో అసలు ఇప్పుడు చూస్తుంటే అసలు అలా చూడాలనిపిస్తుంది ఆవిడ్ని.
0: ఎనీవేస్, సో ఈ రోజు ఒక డిఫరెంట్ ప్లాన్ తో వచ్చా అని చెప్పాయి కదా. సో అదేంటంటే మనందరికి ఫేవరెట్ హీరోస్ ఉంటారు, హీరోయిన్స్ ఉంటారు, కమీడియన్స్ ఉంటారు, రైట్? సో మనం వాళ్ళని మూవీస్ లలో చూసుకుంటాం, చూసుకున్నప్పుడు నవ్వుకుంటూ ఉంటాం, అండ్ వాళ్ళ డైలాగ్స్ ని ఇమిటేట్ చేస్తూ ఉంటాం, అండ్ వాళ్ళ సాంగ్స్ కి డాన్స్ కూడా చేస్తూ ఉంటాం, రైట్? కానీ నాకు ఒక క్రేజీ థాట్ వచ్చింది, వీళ్ళని ఈ సినిమా స్క్రీన్ మీద కాకుండా మన రియల్ లైఫ్ లోకి వాళ్ళని తీసుకొస్తే ఎలా ఉంటుంది అని చెప్పి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన బాస్ చిరంజీవి గారైతే ఆహా, అదే మన బెస్ట్ ఫ్రెండ్ నాని అయితే అసలు ఓ మై గాడ్ ఎలా ఉంటుండొచ్చు. అండ్ ఇదైతే నా మోస్ట్ ఫేవరెట్ మన నైబర్ బ్రహ్మానందం గారైతే ఎలా ఉంటుంది, రైట్? అసలు మన నార్మల్ మార్నింగ్ కూడా ఒక మేబీ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయిపోతుందేమో అని అనిపిస్తుంది. సో ఇవాళ మన తెలుగు సెలబ్రిటీస్ స్క్రీన్ మీద కాకుండా మన పక్కన మన రియల్ లైఫ్ లో ఉంటే ఎలా ఉంటుందో ఊరికే అట్లా సరదాగా ఇమాజిన్ చేద్దాం, ఏమంటారు? సో మనము ఇన్ సమ్ టైమ్ మన ఫస్ట్ కమర్షియల్ బ్రేక్ లోకి వెళ్ళిపోతాం, బట్ బిఫోర్ దాట్ ఇంకొక మంచి సాంగ్, అండ్ దెన్ వి విల్ టాక్ మోర్ అబౌట్ ఆర్ సెలబ్రిటీస్ ఇన్ ఆర్ రియల్ లైఫ్ అన్నమాట. అండ్ ఒక మంచి సాంగ్ లైన్అప్ చేశాను, విని వచ్చేయండి.

0: ఒకరోజు మౌతార్కని ప్లే చేస్తోంది. నేను కూర్చుని పెట్టున్నాను. నీకు ప్లే చేయడం తెలుసా అని అడిగింది. నేను తెలుసన్నాను.
1: ఎందుకు చెప్పారు? ఎందుకు తెలుసు అని చెప్పారు? తెలీదని చెప్పచ్చుగా.
0: ఏ తెలిసిందని తెలిసినకి ఏమంటారేంటి? నాకు అబద్ధాలు ఆట నచ్చదు.
1: చాలే ఊరుకోండి, ఇలాంటి విషయాలు అబద్ధం చెప్పాలి. ఆడవాళ్ళకి తెలిసిని చెప్పే మొగాళ్ళ కన్నా తెలియదని చెప్పే మొగాళ్ళంటేనే ఇష్టం. మీరు తెలియదని చెప్పండి.

అదనమాట. దట్ వాజ్ ఎ బ్యూటిఫుల్ సాంగ్, రైట్? చాలా రోజుల తర్వాత విన్నాము. సో మనం మాట్లాడుకుంటున్నాము సెలబ్రిటీస్ మన రియల్ లైఫ్ లో ఉంటే ఏంటి అనని. సో మన ఫేవరెట్ సెలబ్రిటీస్ మనం స్క్రీన్ మీద కాకుండా రియల్ లైఫ్ లో క్యారెక్టర్స్ అయితే అనే టాపిక్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ మనం ఆఫీస్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఆఫీస్ లో ఫస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఎవరు, రైట్? అదే మన మన బాస్ అన్నమాట. మరి బాస్ అంటే మన మెగాస్టార్ చిరంజీవి గారు అయితే ఉండాల్సిందే కదా. చిరంజీవి గారు బాస్ అని అనగానే నాకు ఆయన ఓల్డ్ మూవీలో ఒక హిలేరియస్ ఆఫీస్ సీన్ గుర్తొస్తుంది అనమాట. ఆఫీస్ లో మూవీ పేరు నేను ఇప్పుడే రివీల్ చేయను. ఆఫీస్ లో ఎంప్లాయీస్ అందరూ డెస్క్ చైర్లు దగ్గర కాకుండా కింద మ్యాట్స్ వేసుకుని కూర్చుని వర్క్ చేస్తూ ఉంటారనమాట. అది ఆ సినిమాలో చిరంజీవి గారు పెట్టిన రూల్. సో ఇప్పుడు ఇమాజిన్ అదే మన ఆఫీస్ లో ఆయన రూల్ పెడితే, ఇప్పుడు మనకి ఆఫీస్లలో వీ హ్యావ్ ఎర్గోనామిక్ చైర్స్, వీ హ్యావ్ స్టాండింగ్ డెస్క్స్, వీ హ్యావ్ లంబార్ సపోర్ట్ కుషన్స్ అని ఇవన్నీ మర్చిపోవాలన్నమాట. సో ఆఫీస్ కి రాగానే మీ మ్యాట్ ఎక్కడ వేసుకోండి, ల్యాప్టాప్ ఓపెన్ చేసుకుని అనే రూల్ ఉంటే ఆహా, నాకైతే మెగాస్టార్ బాస్ గా అయితే 100% ఓకే. నేను ఆయన కోసమే రోజు ఆఫీస్ కి వెళ్తా. కానీ ఈ ఆఫీస్ సెటప్ అసలు మన వల్ల కాదండి అసలు, కదా? అసలు రియాలిటీలో ఆలోచిస్తే కోవిడ్ టైంలో మనం అందరం వర్క్ ఫ్రం హోమ్ చేసేప్పుడు మనలో ఆనెస్ట్ గా ఓకే మనలో చాలా మంది బెడ్ మీద నుండి వర్క్ చేసే వాళ్ళం, అవునా కాదా? హానెస్ట్ గా చెప్పండి ఓకే. ఇప్పుడు బెడ్ కి బదులుగా మ్యాట్ ఉంటుంది అనమాట, అంతే. కానీ నా దరిద్రానికి ఎప్పుడు నేను స్క్రీన్ షేర్ చేయాలండి, దట్స్ మై రోల్. సో చచ్చినట్టు ఎప్పుడు వర్క్ ఫ్రం హోమ్ ఉన్నా వర్క్ ఫ్రం ఆఫీస్ ఉన్నా నేను లేచి డెస్క్ మీదే కూర్చోవాలి అదనమాట. సో మన సెలబ్రిటీ వరల్డ్ లో నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం అనేది చూద్దాం. బట్ మీలో ఎవరైనా దీనికి కనెక్ట్ అయ్యి ఉంటే నాకు కాల్ చేసి చెప్పండి వాట్ డూ యూ థింక్. అండ్ టైమ్ ఫర్ అనదర్ బ్యూటిఫుల్ సాంగ్. ఎంజాయ్ చేయండి అండ్ స్టే ట్యూన్డ్.

0: future leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andistundi Project W effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
0: ఒక సెలబ్రేషన్ ని అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ గా మార్చుకోవాలి అంటే జస్ట్ డెకోర్ సరిపోతుందా? యూ నీడ్ ద రైట్ విజన్. లక్కీ ఫర్ అస్, మనకి లక్కీ చామ్స్ డెకోర్ ఉంది. మన డాలస్ బేస్డ్ లక్కీ చామ్స్ కొన్ని సంవత్సరాల నుంచి ఫుల్ సర్వీస్ ఈవెంట్ ప్రొడక్షన్ మనకు అందిస్తున్నారు. ఓన్లీ డెకరేషన్ స్టేజింగ్ మాత్రమే కాదు, దే డూ అ ఫుల్ ఆన్ ఈవెంట్ ప్రొడక్షన్. వెడ్డింగ్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, కార్పొరేట్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, లోకల్ టు డాలస్ అయినా, అక్రాస్ ద యుఎస్ ఎక్కడైనా, ట్రెడిషనల్ ఇండియన్ మండపాల దగ్గర నుంచి లగ్జరీ సెటప్స్ వరకు ఎనీథింగ్ దాట్ యూ need your way, they can create. To book, call 469-925-5868 or visit luckycharmsdecor.com.
3: హలో డాలస్. మధురమైన సంగీతం అలరించే నృత్యంతో పాటు ఒక మంచి ఆశయం కోసం అద్భుతమైన సాయంత్రానికి మీ అందరికీ ఇదే మా ఆత్మీయ ఆహ్వానం. అక్టోబర్ 4 ఆదివారం సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు అరవింగ్ ఆర్ట్ సెంటర్ లో సెకండ్ నేత్రాలయ యుఎస్ఏ సమర్పిస్తున్న మ్యూజిక్ అండ్ డాన్స్ ఫర్ విజన్ కార్యక్రమానికి రండి. ప్రవేశం ఉచితం. సంగీతం కోసం రండి, సేవ కోసం నిలబండి, చూపు కోసం చేయూతనివ్వండి, కంటి చూపు ఇప్పిద్దాం, కదలి రండి. మరిన్ని వివరాలకు సెకండ్ నేత్రాలయ USA.org.
4: Buying a home in India is now easier and hassle-free. Gruh Pravesh India Property Expo brings top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR directly all under one roof. Choose your home from 200 plus projects at the biggest India Property Expo in Frisco. Be there on the 10th and 11th of October at Health Regency Frisco, 10 a.m. to 8 p.m. Free entry and car parking. An event by My Square Feet.
0: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
5: Welcome back. You're listening to Radio Surabhi 107.9 FM HT3. Sounds like home. And nenu mee RJ Shruti Venkat, mee Sunday morning companion. And manam ippudu mana morning mantra show lo unnam anamata. Morning mantra ante where memories become conversations anamata. Okay, successful ga first commercial break mugichukunnamo. So aithe కమర్షియల్ కి ముందు మనం మాట్లాడుకుంటున్నాము, ఒకవేళ సెలబ్రిటీస్ మన రియల్ లైఫ్ లో క్యారెక్టర్స్ అయితే ఎలా ఉంటుంది అని మాట్లాడుకుంటున్నాం అనమాట. సో ఫస్ట్ చిరంజీవి గారిని మనం బాస్ గా ఊహించేసుకున్నాము. ఇప్పుడు మన నెక్స్ట్ రియల్, మన నెక్స్ట్ సెలబ్రిటీ హూ కెన్ బి ఆర్ యునో రియల్ లైఫ్ క్యారెక్టర్ ఇన్ ఆర్ లైఫ్ అని అనుకుంటే, the thing, the what I can think of is mana next door neighbor evaru ee role evariki ivvachu ani aalochistunte naaku immediate ga Prabhas garu gurtochar anamata. So first of all, Prabhas garu ante aha ayana handsomeness kani aa charm aa smile morning ala baitiki vachi pakkin nunchi oka hi ani ante asalu aha aipoyam kada asalu ఫలం పాతికి మన డే ఆల్రెడీ బాగా స్టార్ట్ అయిపోయినట్టే అనిపిస్తుంది. ఓకే ఓకే, సో ఇవన్నీ పక్కన పెడితే నేను ఎందుకు అనుకున్నాను అని అంటే, నాకు ఇంకొకటి కూడా ఆయన గురించి చాలా ఫేమస్ గా నేను విన్నది ఏంటి అని అంటే, ఆయన హాస్పిటాలిటీ గురించి. అసలు ఆయనతో వర్క్ చేసిన సెలబ్రిటీస్ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు. ఈవెన్ నార్త్ నుంచి ఇటువైపు మన సౌత్ లో వచ్చి మూవీస్ లో చేసిన వాళ్ళు కూడా ఫుడ్ విషయంలో మాత్రం ఆయన గెస్ట్స్ ని అస్సలు వదలరు అనని. సో ఇప్పుడు అలాంటి పర్సన్ మన పక్కింటి నేబర్ అనుకోండి, మా లేడీస్ కి అయితే అసలు జాక్ పాట్. ఒకటి ప్రభాస్ గారిని చూడొచ్చు రైట్, అండ్ ఇంకొకటి ఇగో ఇలా సండే మార్నింగ్ సండే ఆఫ్టర్ వీక్ అంతా లాగా వండుకోక తప్పదు, ఇలా సండేస్ కూడా చిల్ అవ్వాలి అని అనుకుంటే ప్రభాస్ గారు ఉన్నారనుకోండి, ఆయన అలా వాళ్ళ ఇంటి నుంచి ఆఫ్టర్నూన్ ఎవరో ఒకళ్ళు వచ్చి డోర్ బెల్ కొట్టి అలా ఇంత పెద్ద వైడ్ స్ప్రెడ్ ఆఫ్ ఫుడ్ మనకిస్తే ఆహాహాహా ఆ ఊహ ఎంత బాగుంది కదా. డబ్బా పెద్ద క్యారియర్ లో డబ్బా ఓపెన్ చేయగానే అపిటైజర్స్ ఆండ్రేస్ బిర్యానీ డెజర్ట్ ఆహా నాకు నోరు ఊరిపోతుందండి ఇప్పుడే. సో ప్రభాస్ గారు యాజ్ మై నెక్స్ట్ డోర్ నేబర్ విల్ బి అ పర్ఫెక్ట్ ఆప్షన్ అని నేను అనుకున్నాను. వాట్ డూ యూ గైస్ థింక్? మీకు కూడా ఎస్ అబ్సల్యూట్లీ అండి అని అంటారా? లేడీస్ అయితే కొద్దిగా కనెక్ట్ అవుతారని నేను అనుకుంటున్నాను. ఒకటి హ్యాండ్సమ్ నేబర్ అంటే ఇట్స్ ఎ బోనస్ పాయింట్ రైట్, అండ్ దెన్ కుకింగ్ నుంచి బ్రేక్ దొరుకుతుంది అంటే అది డబుల్ బోనస్ అనమాట. సో మీ నెక్స్ట్ డోర్ సెలబ్రిటీ ఎవరు, ఎవరైనా ఉంటే నాకు కాల్ చేయాలి అనుకుంటే యు నో వేర్ టు కాల్ మీ రైట్. సో మీన్ వైల్ ఇంకొక సాంగ్ ప్లే చేద్దాం. సాంగ్ కి ముందు మనకి హాలోవీన్ టైమ్ వచ్చేసింది. సో హాలోవీన్ ప్లాన్స్ మొదలైపోయే ఉంటాయి, మా ఇంట్లో కూడా అయిపోయాయండి. సో పిల్లలుంటే ఎస్పెషలీ వీళ్ళున్నారనుకోండి అసలు ఈ కాస్ట్యూమ్ డిస్కషన్స్ ఇవన్నీ డెఫినెట్లీ ముందే స్టార్ట్ చేయాలి కదా. సో రేడియో సరబి వాళ్ళు స్పూక్ అండ్ స్పార్కిల్ అని చెప్పి కండక్ట్ చేస్తున్నారు ఆన్ అక్టోబర్ 10th అట్ హరేలీ ప్రాస్పర్. అందులో ఏంటి రోజు ఇంత తడబడుతున్నాను ఏంటో, కాస్ట్యూమ్ కాంటెస్ట్ ఉంటుంది, ట్రంక్ ఆర్ ట్రీట్ ఉంటుంది, దే హ్యావ్ స్పూకీ సర్ప్రైజెస్, దే హ్యావ్ స్వీట్ ట్రీట్స్, బేసికలీ కిడ్స్ కి ఫుల్ హాలోవీన్ ఫన్ అనమాట. సో కాస్ట్యూమ్స్ రెడీ చేసుకోండి, మీ ట్రంక్స్ డెకరేట్ చేసుకోండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు బీ దేర్ ఆన్ అక్టోబర్ ది 10th ఫ్యామిలీతో వచ్చి జాయిన్ అస్ ఫర్ స్పూక్ అండ్ స్పార్కిల్ విత్ రేడియో సిరవి. సో ఇప్పుడు ఇందాక మన గ్యాంగ్ లీడర్ పాట సగంలో ఆపేశాను, అది మళ్ళీ ప్లే చేయండి అని రిక్వెస్ట్ వచ్చింది. సో దాన్ని కంటిన్యూ చేస్తాం.

0: అదన్నమాట. అలా మనం భద్రాచలం కొండకి వెళ్ళొచ్చాం ఈ పాటతోటి. అసలు ఏమన్నా హిట్ పేరా అండి? ఆయన ఇప్పుడే డాన్స్ అలా ఆడిస్తున్నారంటే అప్పట్లో అఫ్ కోర్స్ ఆడిచ్చారు, అది అందరికి తెలుసు అనుకోండి. సో మనం మాట్లాడుకుంటున్నాం కదా సెలబ్రిటీస్ మన రియల్ లైఫ్ క్యారెక్టర్స్ అయితే ఎలా ఉంటుంది అనని. సో మన రియల్ లైఫ్ క్యారెక్టర్ లో నేను నెక్స్ట్ ఆలోచించింది ఎవరు అని అంటే మన కాలేజ్ ప్రిన్సిపల్స్ అనమాట. అసలు ఈ రోల్ కి ఆలోచించగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చిన క్యారెక్టర్ వన్ అండ్ ఓన్లీ బ్రహ్మానందం గారు అనమాట. అసలు ఇమాజిన్ చేయండి, ఇప్పుడు బ్రహ్మానందం గారు ప్రిన్సిపల్ అనుకోండి, మనము ఇక్కడ బంకులు కొట్టి ఎవరు స్టడీ ఆర్ ఎగ్గొట్టి బాత్రూమ్ దగ్గర గ్యాంగ్ అంతా ఏదో డాన్సులు టైం పాస్ చేస్తూ దొరికిపోయాం అనుకోండి, ఆయనకి ఫస్ట్ ఆయన ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది? ఒక రకంగా ఆయన ఫేస్ పెడతారు కదా, అందరు ఇమాజిన్ చేసుకోవచ్చు బ్రహ్మానందం గారి ఫ్యాన్స్ ఆయన ఎలాంటి ఎక్స్ప్రెషన్ పెడతారో అని, రైట్? అరే డఫా గల్లారా, స్టడీ క్లాస్ ఎగ్గొట్టి బాత్రూమ్ లో డాన్సులు వేస్తారా అని చెప్పి ఆయన కర్ర పుచ్చుకుని మన వెంట పడితే ఎలా ఉంటుంది? ఐ విల్ సీ యువర్ ఎండ్ ఆయన డైలాగ్ చాలా ఫేమస్, రైట్? సో దట్స్ వాట్ ఐ కెన్ థింక్ ఆఫ్. అండ్ మనము మన కాలేజ్ డేస్ లో ఆబ్వియస్లీ మన షోలో నాస్టాల్జియా ఇస్ వెరీ ఇంపార్టెంట్, రైట్? ఆ కాలేజ్ డేస్ లో ఆ ప్రిన్సిపల్ అంటే ఒక సపరేట్ క్యారెక్టర్, రైట్? అసలు ఆయన దూరం నుంచి వస్తున్నారు అనగానే ప్రిన్సిపల్ వస్తున్నారు కనిపించగానే చాలు ఆటోమేటిక్ గా అలా మొత్తం షర్ట్స్ అబ్బాయిలు అయితే కరెక్ట్ చేసేసుకుని బుక్స్ పట్టుకుని సిన్సియర్ గా అసలు యాక్టింగ్ మొదలెట్టేసేవాళ్ళు, రైట్? కానీ జోక్స్ అపార్ట్, అన్ని జోక్స్ పక్కన పెడితే బ్రహ్మానందం గారు స్క్రీన్ మీద కనిపిస్తే చాలు మనకు ఆటోమేటిక్ గా చాలా చాలా నవ్వు వచ్చేస్తుంది కదా. కానీ ఆఫ్ స్క్రీన్ ఆయన ఇంటర్వ్యూస్ చూసినప్పుడు నాకు చాలా చాలా ఇంకా పెద్ద ఫ్యాన్ అయిపోయాను అనమాట. ఆలీ గారు చాలా సార్లు తన యూట్యూబ్ ఛానల్లోనూ ఎక్కడొక్కడ బ్రహ్మానందం గారు తన నైబర్ అని చెప్పడం వింటూనే ఉంటాం అందరం, రైట్? అండ్ వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు అప్పుడప్పుడు. కానీ నేను రీసెంట్ గా బ్రహ్మానందం గారి ఇంటర్వ్యూ ఒకటి చూశాను అనమాట. ఆ చూసిన తర్వాత వాట్ ఎన్ అమేజింగ్ పర్సన్, వాట్ ఎ బ్యూటిఫుల్ సోల్ అండి. అసలు ఆయన మాట్లాడే విధానం, ఆయన లైఫ్ ని చూస్తున్న perspective and the way he values everyone around him, be it his house help or anyone, a calmness enta poles apart laga untundandi asala character anedi. Alanti principle manakunte definitely enta kontha manam kuda influence ayi manchi vaalu avutam kada. Kani స్క్రీన్ మీద ఇంత నవ్వించే పర్సన్ లో ఇంత డెప్త్ ఉందా అని అనిపించింది నాకైతే. సో డెఫినెట్లీ ఆయన నిజంగానే మన యూనో కాలేజ్ ప్రిన్సిపల్ అయితే వీ వుడ్ డెఫినెట్లీ లవ్ హిమ్. అండ్ ఆ రెస్పెక్ట్ అనేది చాలా పెరిగిపోతుంది. అండ్ దేర్ ఇస్ ఎ లాట్ టు లెర్న్ ఫ్రమ్ హిమ్. సో ఇప్పుడు నేను ఒక మంచి బ్రహ్మానందం గారి సాంగ్, ఇది చాలా చాలా హిట్ సాంగ్ అనమాట, దీన్ని లైనప్ చేశాను. ఇది వినండి, వి విల్ టాక్ మోర్.
1: బాసు

అదన్నమాట మన బ్రహ్మానందం గారి ఎక్స్ప్రెషన్స్ పవర్. నేను అసలు ఈ వీడియో చూస్తుంటే నాకు నవ్వు వస్తూనే ఉండిందండి. సో మనము మాట్లాడుకుంటున్నాము సెలబ్రిటీస్ మన రియల్ లైఫ్ లో క్యారెక్టర్స్ అయితే ఎలా ఉంటుంది అనని, రైట్? ఇప్పుడు అవే సెలబ్రిటీస్ మన ఫ్యామిలీలో మెంబర్స్ అయితే ఏంటి, ఎలా ఉంటుంది? ఒకవేళ యూనో వీ ఆల్ హ్యావ్, మన అందరి ఫ్యామిలీస్ లో డిఫరెంట్ పర్సనాలిటీస్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్న మనుషులు ఉంటాం కదా. ఎక్కడో అక్కడ మనము కొన్ని కొన్ని మూవీస్ లో కానీ కొన్ని కొన్ని క్యారెక్టర్స్ తో కానీ రిలేట్ అవుతూ ఉంటాం, రైట్? సో ఇప్పుడు వేరే వాళ్ళ ఫ్యామిలీ ఎందుకండి, తా ఫ్యామిలీనే తీసుకుందాం. ఓకే, ఫస్ట్ మా ఫాదర్ అండ్ దెన్ పెళ్లి అయ్యాక మా పెద్దబావు గారు. వీళ్ళు ఫ్యామిలీ హెడ్ కాబట్టి నాకు అప్పుడప్పుడు వీళ్ళని చూస్తే రజనీకాంత్ గారు గుర్తొస్తారనమాట. ఎందుకు అని అంటే, నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే అని అన్నట్టు వీళ్ళు ఈ డైలాగ్ చెప్పరు. వాళ్ళ కళ్ళతోటే ఆ డైలాగ్ వస్తుంది అనమాట. సో వీళ్ళు ఒక డెసిషన్ చెప్పారు అని అంటే అంతే, ఇంకా మీటింగ్ అడ్జర్న్డ్. అండ్ దెన్ మా ఫాదర్ అయితే ఎస్పెషల్లీ ఆ కంటి చూపుతోటి అయిపోయింది అనమాట, మనకి రెస్పాన్స్ వచ్చేది అది అని. మా బావగారు అయితే ఒకసారి ఆయన చెప్పాల్సింది చెప్పి ఇంక మళ్ళీ దాని తర్వాత ఇంకా ఎక్కువ ఆర్గ్యుమెంట్లు రియాక్షన్లు ఉండవు, అంతే ఇది ఇలా చేసేయనంటే అలా చేసేస్తారనమాట. సో ఒకవేళ నిజంగానే మా ఫ్యామిలీలో సెలబ్రిటీస్ ఉన్నారు అని అంటే మటుకు రజనీకాంత్ గారైతే చాలా చాలా యాప్ట్ మా ఫాదర్ కి ఎవరు మా బావగారికి. మా ఇంకో బావగారు కూడా ఉంటారండి, ఆయన అయితే అసలు మన నాగార్జున గారు లాగా మన్మధుడు అనమాట. లుక్స్ కాదు, ఆయన కూడా సేమ్ అండి, అసలు నాగార్జున గారు లానే మెయింటైన్ చేస్తారు తెలుసా. ఎప్పుడు చూసినా ఫిట్ గా, నీట్ గా, స్టైలిష్ గా, అసలు మనం ఆయన పక్కన నుంచుంటే ఏజ్ అవుతున్నది మనకా లేక ఆయనకా అనే డౌట్ వస్తుంది అనమాట. హీ నెవర్ ఏజెస్. అండ్ దెన్ నెక్స్ట్ మా ఇంట్లో నెక్స్ట్ సెలబ్రిటీ మా వారికి వస్తే నేను అప్పుడప్పుడు కామెడీగా ఆయన నేర్పిస్తూ ఉంటాను అనమాట. కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో ఊహ మూవీలో కోటా శ్రీనివాసరావు లాగా చేస్తూ ఉంటారు, సేమ్ అసలు ఆ క్యారెక్టర్ నువ్వే అని చెప్పి ఏడిపిస్తూ ఉంటా అనమాట. కానీ కొన్ని రియాలిటీలో ఓకే, తన హెయిర్ స్టైల్ చూస్తే మాత్రం నాకు పవన్ కళ్యాణ్ గారు గుర్తొస్తారు. ఎప్పుడు ఆ తమ్ముడు ఆ టైంలలో అనమాట. అండ్ పైగా మా వారికి పవర్ స్టార్ అంటే చాలా చాలా ఇష్టం. అండ్ అఫ్ కోర్స్ మా హౌస్ హోల్డ్ అంతా మేము పవర్ స్టార్ ఫ్యాన్స్. ఏ అండ్ అఫ్ కోర్స్ నేను మా హస్బెండ్ పవన్ కళ్యాణ్ లా ఉంటారు అని నేను చెప్పట్లేదండి. హీ మే నాట్ లుక్ లైక్ ద పవర్ స్టార్ బట్ హీఈస్ మై పవర్ స్టార్ అనమాట. పా ఎలాగిచ్చాను అసలు మా ఆయనకి ఈరోజు సోలం పాతిక ఇంటికి ఎల్లగా. ఈరోజు ఇంట్లో చోర్స్ వంట అన్ని టకా టకా టకా అయిపోతాయి అనమాట. ఈ కోట శ్రీనివాసరావుతో కంపేర్ చేసింది మర్చిపోతే నాకు అదే చాలండి. నెక్స్ట్ ఈ సెలబ్రిటీస్ లో మా నెక్స్ట్ క్యారెక్టర్ ఎవరు అని అంటే మా చెల్లి. ఆహా, నేను శైలజాలో కీర్తి సురేష్ క్యారెక్టర్ గుర్తొస్తుంది అనమాట. చాలా ఇట్లా కామ్ గా ఉంటుంది బయట వాళ్ళకి, కానీ షీఈస్ వెరీ స్ట్రాంగ్ మైండెడ్. బయట చూస్తే అబ్బా అసలు ఈ పిల్లేంటి మాట్లాడదా ఎంత కామ్ గా ఉంది అని అనుకుంటారు, కానీ షీఈస్ వెరీ వెరీ స్ట్రాంగ్. అండ్ ఒకసారి డెసిషన్ తీసుకుంది అని అంటే ఇంకా అసలు తిరగదు అనమాట. అండ్ యూనో ఇంకా చెప్పుకోవాలంటే ప్రతి ఫ్యామిలీలో సూర్యకాంతం, ఛాయాదేవి గారు టైప్ క్యారెక్టర్స్ కూడా ఉంటారు. అందరూ మా ఫ్యామిలీలో కూడా ఉన్నారు, వీఆర్ నాట్ అన్ ఎక్సెప్షన్. బట్ అలా అని చెప్పి ఇప్పుడు అవి ఏంటి ఎవరని అడగండి నేను చెప్పను కూడా, ఎందుకంటే ఇప్పుడు అవి రివీల్ చేశాను అనుకోండి. ఆర్జే శృతిగా ఉన్న నేను ఇంటికి వెళ్ళాక లేట్ శృతి అయిపోతానేమో. సో అదనమాట, మైండ్ లో ఉంచుకుంటే సరిపోతుంది. సో ఇంతకీ మా ఫ్యామిలీ అన్ని సీక్రెట్స్ బయటపడడం సేఫ్ కాదు కాబట్టి ఇంతవరకు చెప్పాను కాబట్టి, మీలో ఎవరన్నా దీనికి రిలేట్ అవుతారా, మీ ఫ్యామిలీలో ఎవరైనా సెలబ్రిటీస్ ఉన్నారా, అంటే క్యారెక్టర్స్ మన సెలబ్రిటీ క్యారెక్టర్స్ ఉన్న వాళ్ళు మీ ఫ్యామిలీలో కూడా ఉన్నారా, ఉంటే నాకు చెప్పండి. అండ్ ఇంకొక మంచి సాంగ్ లైన్అప్ చేస్తాను.

నాకు ఈ పాట వింటుంటే నేను అప్పట్లో చదువుకునే రోజులు గుర్తొచ్చాయండి. బాగా ఈ పాట ఐ యూస్ టు హ్యావ్ అ చిన్ని ఎయిర్ పాడ్ అనమాట, అందులో ఈ పాట పెట్టుకుని ఫుల్ వాల్యూమ్ పెట్టుకుని వర్జీనియాలో వింటర్ లో ఫుల్ చల్లగా ఉంటుంది. సో అలా ఆ ఫాల్ ఆ టైంలో ఈ పాటలు ఇంటూ కాలేజ్కి వెళ్ళడం, ఆ రోజులన్నీ అట్లా ఫ్లాష్ అయిపోతున్నాయండి. అదే కదా మ్యూజిక్ ఉన్న పవర్. ఒక మ్యూజిక్ మనం ఆ టైంలో విన్నాము అని అంటే అది మన మైండ్ లో అలా ఉండిపోద్ది అనమాట. సో ఇంకా వెరీ సూన్ మనం మన నెక్స్ట్ కమర్షియల్ బ్రేక్ కి వెళ్ళిపోతాము. బట్ బిఫోర్ దాట్ ఐ హావ్ సమ్ అనౌన్స్మెంట్స్ అండి. డాలస్ ఫుడీస్ అయితే డెఫినెట్లీ యూ షుడ్ లిసన్ అప్. ఇండియా టుడే వాళ్ళు మనందరినీ దేనికి ఆహ్వానిస్తున్నారు అని అంటే వాళ్ళ గ్రాండ్ వీకెండ్ బఫే వాళ్ళ ఇండియా టుడే రెస్టారెంట్ లో ఉంది, అండ్ అ డెలీషియస్ వన్. అండ్ అన్ని మనకు కావాల్సిన ఫేవరెట్స్ అన్ని ఒక ప్లేస్ లో దొరుకుతాయి. నేను నిన్న రాత్రే అంటున్నా అబ్బా అసలు ఒక బఫే తిని ఎన్ని రోజులైందో, ఒక మంచి రెస్టారెంట్ కి వెళ్ళి బఫే ఎంజాయ్ చేద్దాము అని చెప్పేసి. అండ్ ఐ షుడ్ ప్రాబబ్లీ చెక్ దిస్ అవుట్ టూ, అండ్ మీరు కూడా వెళ్ళండి. అండ్ థర్స్డేస్ ఆర్ ఈవెన్ మోర్ బెటర్ విత్ ఇర్రెసిస్టబుల్ చాట్స్, అండ్ వీకెండ్స్ అయితే బఫే, థర్స్డేస్ అయితే చాట్. You all should head to India Today Restaurant. They're located on 151 North Nolan Drive, Suite 100, South Lake, Texas, 76092. Come hungry and leave happy and antnar anamata man India Today vallu. So, alage mana next announcement enti anante, మనందరికి చాలా ఇంపార్టెంట్ అయినది ఏంటి అంటే మన డెంటల్ హెల్త్. సో మీరు మీ డెంటల్ హెల్త్ గురించి ఆలోచిస్తున్నారు అని అంటే వెంటనే డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ కి వెళ్ళిపోండి. ఎందుకు అని అంటే ఇప్పుడు కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే $29 మాత్రమే అంటండి. అట్స్ ఎ వెరీ గుడ్ ఆఫర్. మీ స్మైల్ ని హెల్దీగా అలా ఉంచుకోవాలి, ఎందుకంటే ఒక మనిషిని మనం చూసినప్పుడు స్మైల్ చాలా చాలా ఇంపార్టెంట్ కదా. సో స్పెషల్ ఆఫర్ ని మాత్రం మిస్ అవ్వకండి. యూ కెన్ కాల్ దెమ్ at 972-484-5400 or visit them at 3234 Forest Lane, Dallas, Texas annamata. And ఈ రోజు చాలా అనౌన్స్మెంట్స్ ఉన్నాయండి. నేను దాని నుంచి మాట్లాడుతూ అలా అనౌన్స్మెంట్ ఎగ్గొట్టుకుంటొచ్చాను అనమాట. సో ఇది విందాం. నెక్స్ట్ ఎవరికి అని అంటే ఈ రెస్టారెంట్స్ ఓనర్స్ కి దిస్ ఈస్ అమేజింగ్. యూ హ్యావ్ సమ్ టైమ్స్ యూ నో యూ హ్యావ్ స్లో అవర్స్ అండ్ యూ మే హ్యావ్ టూ లెస్ వాక్ ఇన్స్ ఫర్ యూర్ రెస్టారెంట్ రైట్. సో డీల్స్ బనానా డాట్ కామ్ ఎ ప్లాట్ఫామ్ వేర్ రెస్టారెంట్స్ కెన్ లిస్ట్ దేర్ ఎక్స్క్లూజివ్ డీల్స్ అండ్ క్యూపాన్స్ అండ్ రీచ్ కస్టమర్స్ హు ఆర్ యాక్టివ్లీ లుకింగ్ ఫర్ గ్రేట్ ఫుడ్ అండ్ గ్రేట్ ఆఫర్స్. బట్ రెస్టారెంట్స్ ఓనర్ కి ఇంకా ఎక్సైటింగ్ పార్ట్ ఏంటి అని అంటే మీ ఆఫర్ ని క్రియేట్ చేయడం నుంచి ప్రమోషనల్ క్యాంపెయిన్ డిజైనింగ్ అండ్ మార్కెట్ చేయడం వరకు డీల్స్ బనానా ఏఐ డస్ ది హెవీ లిఫ్టింగ్ ఫర్ యూ. వాట్ ఎల్స్ కెన్ వి ఆస్క్ ఫర్ అండి చెప్పండి. అండ్ దేర్ ఈస్ నో ప్రీ ఆర్డర్ కమిషన్. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటి అని అంటే ఫస్ట్ 50 రెస్టారెంట్స్ కెన్ గెట్ ద గ్రోత్ ప్లాన్ ఫ్రీ ఫర్ 3 మంత్స్. సో రెస్టారెంట్ ఓనర్స్ డోంట్ వెయిట్ ఫర్ కస్టమర్స్ టు వాక్ ఇన్, యూ హ్యావ్ టు గివ్ దెమ్ అ రీజన్ టు వాక్ ఇన్. So visit dealsbanana.com to become a partner and start turning your offers into more walk-ins anamata. So adanamata tichukuntara nannu ayipoyindandi. Ippudu inkoka beautiful song meekosam. Aa song play ayin tarvata vintu oh actually inka 1 minute undi vintu commercial lo kelipondi and I'll be right here and we'll be right back.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్ One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే
3: జస్ట్ ఇమాజిన్ మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్

0: Just go to place freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A2B Adyar Anand Bhavan's Weekend Breakfast Buffet. Fresh, delicious and made with care. A2B Texas.com. Perfect for dine-in, takeaway or full service catering.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్ సెలబ్రేట్ ప్రౌడ్లీ సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్ దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్ సేఫ్టీ అండ్ రెస్పెక్ట్ లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్ చెక్ ఫర్ సిటీ పర్మిట్స్ అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్ ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్ ఫుడ్ ఆర్ స్టేజెస్ పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్ ఫాలో నాయిస్ లిమిట్స్ మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్ కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్ బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్ మేక్ యూర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.
2: Welcome back. You are listening to Radio Surabhi 107.9 FM HT3 Sounds Like Home. And nenu mee aaje Shruti Venkat, mee Sunday morning companion. And we are on our morning mantra show where memories become conversations only on 107.9 FM. సో మనం ఫస్ట్ అవర్ లో సెలబ్రిటీస్ మన రియల్ లైఫ్ క్యారెక్టర్స్ అయితే ఎలా ఉంటుంది అని చెప్పి ఒక క్రేజీ ఇమాజినేషన్ తో స్టార్ట్ చేసాం. చిరంజీవి గారిని బాస్ చేసాం, బ్రహ్మానందం గారిని కాలేజ్ ప్రిన్సిపల్ చేసాం, అండ్ ప్రభాస్ గారిని నేబర్ గా ఊహించుకున్నాం అన్నమాట. ఆఖరికి నేనైతే నా ఫ్యామిలీని కూడా వదలలేదండి, ఫుల్ సెలబ్రిటీ కాస్టింగ్ కూడా చేసి పెట్టాను అక్కడ. సో ఫస్ట్ అవర్ లో ఇమాజినేషన్ కి పని బాగా చెప్పాం కాబట్టి ఇప్పుడు సినిమా నేను చెప్పిన ఫస్ట్ అవర్ లో మాట్లాడిన కొన్ని సిచ్యువేషన్స్ ప్రకారంగా కొన్ని యూనో సినిమా మెమరీ గురించి కూడా మనం నెమరేసుకుందాము అని అనుకుని ఒక గేమ్ పెట్టాను అనమాట. గేమ్ పేరేం తెలుసా? సీన్ విను సినిమా చెప్పు. భలే చెప్పా కదా, సీన్ విను సినిమా చెప్పు. సో నేను ఒక మూవీ నుంచి చిన్న ఆడియో క్లిప్ ప్లే చేస్తాను, అండ్ మీరు సీన్ వింటారు, నా క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాలంతే అనమాట. సో లెట్స్ సీ మన మార్నింగ్ మంత్ర లిసనర్స్ కి సినిమా మెమరీ ఎంత స్ట్రాంగ్ గా ఉందో. రెడీయా? సో ఇది నేను ఫస్ట్ మన మెగాస్టార్ బాస్ అయితే అని ఆ సెగ్మెంట్ మాట్లాడుతున్నప్పుడు చెప్పాను కదా సినిమా పేరు ఇప్పుడే రివీల్ చేయనండి అని. ఎందుకు అనంటే ఇందుకే. సో హియర్ గోస్ ద ఫస్ట్ సీన్.
3: ఇప్పుడు కొంచెం చాలా కష్టంగా ఉందనే మఠా వేసుకుని ఇంత దుబ్బితిన్న కష్టంగా లేదేటి. అసలు టైప్ కొట్టడం అంటే ఎలా కొట్టచ్చు నన్ను అడిగితే? ఇలా స్టైల్ గా పడుకుని దగ్గర లాక్కుని కళ్ళు మూసుకుని టాప్ టాప్ టాప్ టాప్ అని కొట్టచ్చు. కొట్టా
4: అలాగే
3: ఏంట్రో కలర్ఫుల్ చొక్కా వేసావు, నన్ను డామినేట్ చేద్దామనా? ఇప్పో ఇప్పో
4: పెళ్లికి ఏం అత్తారంటారండి, ఇప్పుడు తన పెళ్ళం ఊరుకోదండి.
3: ఓ
2: అదనమాట. సో చిరంజీవి గారు బాస్ అయితే మన ఆఫీస్ లో ఎలా ఉంటుందని మాట్లాడుకున్నాం కదా, సో దానికి కొంచెం యాప్ట్ గా ఉంటుంది అని చెప్పి ఈ కామెడీ బిట్ పట్టాను అనమాట. సో క్వశ్చన్ ఏంటి అని అంటే ఎవరికైనా ఈ మూవీ గుర్తుందా, అండ్ ఈ మూవీలో ఆ కమీడియన్ క్యారెక్టర్ ఎవరు? తెలిసిన కాల్ చేయండి అట్ 972-66-1966. ఈ లోపు ఒక మంచి సాంగ్ మీకోసం.

0: అదన్నమాట మన పవన్ కళ్యాణ్ గారు గాల్లో తేలినట్టుందే అని ఉంది అని అంటున్నారు. నేను కూడా ఆ పాట వింటూ కాసేపు అలా తేలిపోయాను. సో మనం ఫస్ట్ ప్లే చేసిన క్లిప్ కి ఆన్సర్ ప్రసాద్ గారు కాల్ చేసి చెప్పారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్, ఇట్ ఈస్ ఫ్రమ్ రౌడీ అల్లుడు మూవీ అండ్ ఆ ఫేమస్ కామెడీ క్యారెక్టర్ పేరు ఐరన్ లేక్ శాస్త్రి గారు అనమాట. సో చిరంజీవి గారు బాస్ అయితే అలా ఉంటుందన్న మాట అని ఊహించుకుందాం అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ బిట్ ఓకే.
1: చెప్పండి చూసి కాలేజీలో చాలా మంది ఎడుతుంది తెలుసా, కాబట్టి మనం అలాంటి పట్టుచు
0: విన్నారు కదా. సో నిజంగానే తెలంగాణ శకుంతల గారు మన మమ్మీ అయితే ఎలా ఉంటుంది, ఆర్ మన పక్కింటి ఆంటీ అయితే ఇలా ఉంటుంది అన్నమాట. సో ఈ మూవీ చాలా మందికి తెలిసే ఉంటుంది, క్యారెక్టర్స్ ఎవరని నేను అడగను, కానీ ఈ సీన్ ఎక్కడ జరుగుతుంది, ఏ లొకేషన్ లో జరుగుతుంది, గెస్ చేయగలరా? కాల్ మీ అట్ 972-636-1966. ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం.

0: ఎంత ముద్దుగా ఉందో కదా నమిత ఈ పాటలో. సో పాటకు ముందు నేను ఒక బిట్ ప్లే చేశాను. ఆ బిట్ క్యారెక్టర్స్ ఎవరో మనందరికి తెలుసు అని చెప్పాను. కానీ నేను అడిగింది ఏంటి అని అంటే ఈ సీన్ జరిగిన లొకేషన్ ఏంటి అని చెప్పి అడిగాను అనమాట. కాల్స్ రాలేదు కానీ మా వాళ్ళు మటుకు వాట్సాప్ దద్దరిల్లు ఇస్తున్నారండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ కాలేజ్ లో ఆర్ యూనివర్సిటీలో సొంత మూవీ నుంచి ఈ సీన్ కరెక్ట్ ఆన్సర్. సో ఇప్పుడు టైమ్ ఫర్ అనదర్ అనౌన్స్మెంట్ అన్నమాట. సో మనకి బతుకమ్మ సెలబ్రేషన్స్ రైట్ అరౌండ్ ద కార్నర్ ఉన్నాయి కదా. సో టీ ప్యాడ్ వాళ్ళు అంటే ద తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్, దేర్ ఇన్వైటింగ్ యూ టు అన్ అన్ఫర్గెటబుల్ డే ఆఫ్ బతుకమ్మ అండ్ దసరా సంబరాలు ఫీచరింగ్ లైవ్ ఎంటర్టైన్మెంట్ బై నన్ అదర్ దాన్ అవర్ ఫేవరెట్ నవీన్ పోలిశెట్టి అండ్ ది ఎనర్జెటిక్ ఇన్ఫ్యూజన్ బ్యాండ్ అన్నమాట. This is happening on October the 17th, which is a Saturday, from 12 noon to midnight at Comerica Center, 2601 Avenue of the Stars, Frisco, Texas. And here's the best part. Entry and parking are absolutely free entirely. And friends, so... Oh my God, time for a coffee. So friends and family తో కలిసి బతుకమ్మ అండ్ దసరా సెలబ్రేషన్స్ ని ఫుల్ ఆన్ ఎంజాయ్ చేసేయండి. ఓకే, గుర్తుంది కదా అక్టోబర్ ది 17th, కొమెరికా సెంటర్ ఇన్ ఫ్రిస్కో. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే గృహప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో అనమాట. సో హైదరాబాద్ లో మనం చాలా మంది యూనో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం రైట్. చూస్తున్నప్పుడు అసలు ఒక ప్రాజెక్టే ఎందుకు చూడాలి, వేరు వేరు ప్రాంతాలు ఆర్ వేరు వేరు ప్రాజెక్ట్స్ ప్రైసెస్ చాయిసెస్ అండ్ లొకేషన్స్ లైక్ నియోపోలిస్, కోకాపేట్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, తెల్లాపూర్, చేవెల్ల, కోంపల్లి, ఫ్యూచర్ సిటీ, సికింద్రాబాద్, అబ్బబ్బబ్బా ఇలా ఎన్నో ప్రాజెక్ట్స్ అన్ని ఒకే చోట. సో ఈ గృహ ప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో ఈస్ హ్యాపెనింగ్ ఎట్ హయాత్ రీజెన్సీ లొకేటెడ్ ఇన్ ఫ్రిస్కో డాలస్ ఆన్ అక్టోబర్ ది 10th అండ్ 11th అనమాట. డూ చెక్ దెమ్ అవుట్. సో ఇప్పుడు నెక్స్ట్ సీన్. ఓకే, సో నెక్స్ట్ బిట్ కి టైం అయిపోయింది. ఐఎమ్ ప్లేయింగ్ దిస్ అండ్ ఇది నేనే చెప్పేస్తున్నాను. మన ఫేవరెట్ ప్రభాస్ గారు అంటే ప్రభాస్ గారు మన నేబర్ అయితే ఎలా ఉంటుందో అని మాట్లాడుకున్నాం కదా. సో అందుకని ఆయన మూవీ సంబంధించిన క్లిప్ అన్నమాట. సో మూవీ ఏంటో అండ్ తెలిస్తే నాకు కాల్ చేసి చెప్పండి అట్ 9726619 66. సో హియర్ వి గో.
1: పంచేం చేసేది ఏంట్రా, మరి చూస్తారేంట్రా, పరిగెత్తండి.
0: విన్నారు కదా. సో డెఫినెట్లీ ఇది ప్రభాస్ గారి మూవీ, కానీ ఏ మూవీ అని గెస్ట్ చేయండి. అండ్ ఈ కమీడియన్ పేరు ఏంటండి నాకు గుర్తు రావట్లేదు, మీలో ఎవరికైనా తెలిస్తే నాకు కాల్ చేసి చెప్పరా.

0: బ్యూటిఫుల్ సాంగ్ కదా, అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు నెక్స్ట్ లెవెల్. సో సాంగ్ కి ముందు నేను ఒక బిట్ ప్లే చేశాను. ఆ బిట్ మూవీ ఏ మూవీలోనిది, ప్రభాస్ గారి మూవీ అని నేనే చెప్పేశాను, ఏ మూవీలోనిది గెస్ చేయండి అని అడిగాను. సో నాకు మా ఫ్రెండ్స్ రెస్పాన్స్ ఇచ్చేస్తున్నారు, ఎస్ ఇట్ ఈస్ రాజా సాబ్. కరెక్ట్ కరెక్ట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ యువర్ రెస్పాన్స్. వాట్సాప్ లో తెగ మోయించేస్తున్నారు. సో నెక్స్ట్ బిట్ విందాం. ఓకే, సో ఇది ఏమిటి అంటే,
1: పందిందా పట్టోడే చీటికి మాటికి చెయ్యి వేస్తూ కొడుతూ ఉంటాడే.
2: స్టడీ క్లాస్ లెగ్గొట్టి బాత్రూమ్ లో డాన్స్ వేస్తున్నారా? ఐ సీ యు రెండ్ రా. ఇక్కడ కూర్చొని చదువుకుంటావా బాత్రూమ్ లో? మీ నాన్న డబ్బులు కట్టి చదువుకోరంటే
0: విన్నారు కదా. ఇందాక నేను చెప్పా కదా బ్రహ్మానందం గారు ప్రిన్సిపల్ అయితే ఎలా ఉంటుంది అని డైలాగ్ విన్నారు కదా. రైట్, డఫా గల్లారా స్టడీ క్లాస్ లెగ్గొట్టి బాత్రూమ్ లో డాన్సులు వేస్తున్నారా, డాన్సులు, ఐ విల్ సీ యువర్ ఎండ్ అని అన్నారనమాట. సో ఎవరికైనా మూవీ గుర్తొస్తే నాకు కాల్ చేసి చెప్పండి, 8972661966. అండ్ ఈలోపు ఇంకొక మంచి డిన్ చాక్ సాంగ్, అండ్ దెన్ వీ విల్ గో ఇన్ టు అవర్ కమర్షియల్ బ్రేక్. బట్ స్టే ట్యూన్డ్, విల్ బి రైట్ బ్యాక్.

0: Dallas, they are the undisputed leaders in the radio space. You know, they are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
0: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
5: Yes sir.
4: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
5: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
4: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దియర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
6: విజిట్ రాజరాజ్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
7: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
8: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లాండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
7: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది. జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
9: Hi guys, this is Hari Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States, 107.9 FM, HD3 quality to meeku marinta cherukapothundi. Keep listening, me nestam Radio Surabhi.
3: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
10: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
11: ఇప్పుడు ఆఫర్ లెటర్లు
10: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654, ఆర్ విజిట్ astroramji.com.
12: Welcome back. You're listening to Radio Surabhi 107.9 FM HD3. Sounds like home. And nenu mi RJ Shruti Venkat, mi Sunday morning companion. And manam ippudu prasthutam morning mantra show lo, where memories become conversations lo unnam anamata. So manam maatladukuntam celebrities mana real life characters aithe enti anani. So daniki sambandhinchi game segment okati ready chesanu anamata. Nenu clips play chestanu అండ్ మీరు వింటారు సీను విను, మ్యూజిక్ సారీ సీను విను సినిమా చెప్పు, అది గేమ్ పేరు అనమాట. సో ఇప్పుడు కమర్షియల్ కి ముందు నేను ఒక బిట్ ప్లే చేశాను బ్రహ్మానందం గారిది. నాకు శ్వేత గారు ఇచ్చారు ఆన్సర్. ఎస్, ఇట్స్ కొత్త బంగారు లోకం. అండ్ ఇది బాత్రూమ్ లో వీళ్ళు క్లాస్ ఎగ్గొట్టి డాన్సులు చేస్తూ ఉంటే బ్రహ్మానందం గారు ఆ కాలేజ్ ప్రిన్సిపల్ అనమాట, ఆయన వచ్చి ఐ విల్ సీ యువర్ ఎండ్ అని చెప్పి ఉతికేస్తారు అనమాట వాళ్ళందరినీ. అది కరెక్ట్ అండి. థ్యాంక్ యూ శ్వేత గారు. అండ్ నౌ నెక్స్ట్ బిట్, రెడీయా?

ఆల్రైట్, ఈ మ్యూజిక్ విన్నారు కదా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఇది చాలా చాలా ఫేమస్ మూవీ. ఈ మూవీలో అందరూ చాలా ఫేమస్ ఆర్టిస్టులు ఉన్నారన్నమాట. సో ఈ మూవీ ఏంటి అండ్ ఆ ఫేమస్ ఆర్టిస్ట్స్ ఎవరు, నాకు కాల్ చేసి చెప్పండి 972-66-1966. ఇప్పుడు మీకోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ లైన్ అప్ చేశాను.

0: That was a beautiful song from Kottabangaru Lokam. Enta soothing ga undi kada. So nenu play chesina bit ki paata ki mundu naaku inka response raledu. I am so surprised andi. It's such a hit movie. Ela kanipettalekapoyaru ani anukuntunnanu anamata. సరే ఆన్సర్ నేనే చెప్పేస్తా. ఇట్స్ ఫ్రమ్ ద మూవీ పెద్దరాయుడు. అండ్ ఫేమస్ క్యారెక్టర్స్ ఎవరు అని అడిగాను. అండ్ వెరీ ఫేమస్ ఆర్ రజనీకాంత్ గారు, మోహన్ బాబు, సౌందర్య అండ్ భానుప్రియ గారు. ఎస్, అదన్నమాట. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఎస్పీబీ గారు కూడా ఉంటారు యాజ్ సౌందర్య ఫాదర్, రైట్? So time for another announcement. Indian Fine Arts Academy, Dallas, Karnataka evening vallu, music lovers kosam, they are hosting a beautiful evening that you would not want to miss anmata. They're presenting a special Karnataka musical performance featuring with Vignesh Ishwar on vocals and with Sai Rakshit on violin, with Praveen Sparsh on mridangam, and with Chandrasekhar Sharma on Ghatam. The performance is on Saturday, September the 26th at 4:30 p.m. at the Collin College Makerere Campus Conference Center, located at 2400 Community Avenue, Makerere. IFA ante Indian Fine Arts Academy. Events are free for members, but you have to reserve your tickets through the IFA DFW website anamata. Adi. అండ్ మనకి మన 14th annual Silk Threads Charity Gala జరగబోతుంది. The Tapestry of Dreams is happening on Saturday, October the 3rd at 7 p.m. at Hotel Indigo Las Colinas in Irving. Featuring renowned Indian designer Rohit K. Verma, the evening will showcase exquisite Indian couture and artistry, all while supporting Hunger Mitao and its work to fight hunger through local food banks. This is such an amazing initiative, Andy. The dress code is Indian formal or black tie, and this is an adults only event, Anta. But for tickets and more information, visit silkthreadsfundraiser.com. Ippudu next mana game segment lo inkoka bit play chestunano, vinandi.
1: అవి కూడా దినుందా? లేదు, చేయబట్టు.
2: ఎందుకు?
1: ఆన్సర్ కావాలా, పాలు కావాలా?
2: పాలే కావాలి.
1: మూసుకొని చేయబట్టు. చేయబట్టు అండి.
2: చెయ్యి.
1: మీకు సగం పాస్టర్.
2: ఓకే, రెండు ప్యాకెట్లు ఉన్నప్పుడు ఒక ప్యాకెట్ నువ్వు తీసుకుని ఒక ప్యాకెట్ నాకు ఇవ్వచ్చురా బాబు.
1: అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాడర్ ఇంటెలిజెంట్ బాయ్.
0: విన్నారు కదా, ఈ మూవీలో ఆబ్వియస్లీ గొంతువర్ది అని అంటే వెంటనే కనిపెట్టేస్తారు. కానీ కొంచెం ట్రిక్కీ ఏంటి అని అంటే క్యారెక్టర్స్ పేర్లు ఏంటి మూవీలో, అండ్ మెయిన్ క్యారెక్టర్ ఇంకొక వేరే క్యారెక్టర్ కి ఏమిస్తారు. ఇది గుర్తుంటే నాకు కాల్ చేయండి, 8972661966. ఇప్పుడు సరైనోడు నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ విందాం. మంచి వైబ్ ఉన్న పాట అన్నమాట.

0: అదనమాట. బ్యూటిఫుల్ ఫీల్ గుడ్ సాంగ్ కదండి. అసలు అప్పట్లో నాకు గుర్తుంది ఈ మూవీకి సంబంధించి పాట, ఎస్పెషలీ ఈ సాంగ్ తోటి ఒక కపుల్ ప్రీ వెడ్డింగ్ షూట్ సేమ్ లొకేషన్స్ కి వెళ్లి చేశారనమాట. మేము ఈ ఒరిజినల్ సాంగ్ కంటే వాళ్ళ వీడియోస్ ఎక్కువ చూసాం అనమాట అప్పట్లో. సో సాంగ్ కి ముందు నేను ప్లే చేసిన బిట్ వినే ఉంటారు. ఆ బిట్ చాలా ఫేమస్ మూవీ అండ్ వాళ్ళ ఒరిజినల్ ఎవరు అని నేను అడగలేదు, బికాస్ అందరికీ తెలుసు అది ఎవరు. బట్ ఆ మూవీలో ఆ క్యారెక్టర్స్ పేర్లు ఏంటి అని అడిగాను. సో నాకు ప్రదీప్ గారు కాల్ చేసి సంజయ్ సాహో అండ్ ప్రణవ్ ది హెడ్ కానిస్టేబుల్ అని చెప్పారు. అండ్ ఆయన సంజయ్ సాహు ప్రణవ్ కి ఏమి ఇస్తారు అని అడిగాను. మిల్క్, న్యూస్ పేపర్ అండ్ ఎగ్స్, కరెక్ట్ ఆన్సర్ ప్రదీప్ గారు. థ్యాంక్ యూ ఫార్ కాలింగ్ అండ్ టేకింగ్ పార్ట్. సో మన లాస్ట్ అనౌన్స్మెంట్ ఫర్ టుడే అండ్ దెన్ నెక్స్ట్ ఇంకో బిట్ ప్లే చేస్తాను. ఓకే, సో శంకర నేత్రాలయ యుఎస్ఏ ప్రెజెంట్స్ మ్యూజిక్ అండ్ డాన్స్ ఫార్ విజన్ 2026, అ స్పెషల్ ఈవినింగ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డాన్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఐ కేర్ అండ్ విజన్ ఇనిషియేటివ్స్ అండి. అండ్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఆన్ సండే అక్టోబర్ ద 4th 2026 అట్ ది ఇర్వింగ్ ఆర్ట్స్ సెంటర్ లొకేటెడ్ అట్ 3333 నార్త్ మెకార్థర్ బులవార్డ్, ఇర్వింగ్, టెక్సస్. కమ్ ఎంజాయ్ అన్ ఈవినింగ్ ఆఫ్ మ్యూజిక్ డాన్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ వైల్ సపోర్టింగ్ ద మిషన్ ఆఫ్ శంకర నేత్రాలయ. దిస్ ఇస్ అనదర్ బ్యూటిఫుల్ కాజ్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ అండ్ టు సపోర్ట్ దిస్ కాజ్ యూ కెన్ విజిట్ శంకర నేత్రాలయ USA.org ఆర్ యూ కెన్ కాల్ దెమ్ at 855-463-8472. So music and dance for vision 2026 andi adi tappakunda attend avandi. So ippudu manamu mana next bit vinedam. Hope you can listen.
1: Ainda pratidaniki over expression
2: abba
1: ippudu andi
2: abba
1: enre norodu beda abba ainda.
0: విన్నారు కదా, ఇది డెఫినెట్లీ మనందరికీ తెలుసు. గొంతు వినగానే గుర్తుపట్టేస్తారు. కానీ ఆయన ఆ మూవీలో ఎవరిని ఇమిటేట్ చేస్తున్నారు, ఆవిడ పేరేంటి, గుర్తుందా ఎవరికైనా? కాల్ చేసి చెప్పండి అట్ 972-636-1966. మన శంకర్ వరప్రసాద్ గారి నుంచి ఒక మంచి హిట్ సాంగ్ మీకోసం.

ఆల్ రైట్. అలా టైం చూస్తూ చూస్తూ అప్పుడే 10 అవ్వబోతుందండి. అలా మన సండే మార్నింగ్ మంత్ర గడిచిపోయింది అనమాట. ఈ రోజు కాన్సెప్ట్ నాకు పర్సనల్లీ చాలా ఫన్ అనిపించింది, ఎందుకంటే సెలబ్రిటీస్ ని మన రియల్ లైఫ్ లో పెట్టి ఇమాజిన్ చేయడం అంటే ఇట్స్ రియలీ ఫనీ. సో మధ్యలో మా ఫ్యామిలీని కూడా తీసుకొచ్చి కొన్ని సీక్రెట్స్ అలా బయటపెట్టేశాను. సో ఇంటికి వెళ్ళాక ఏమవుతుందో చూడాలి. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ సండే మార్నింగ్ విత్ మీ. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం ఇంకొక టాపిక్ తో, ఇంకొన్ని కబుర్లతో. దిస్ ఈస్ యువర్ ఆర్జే శృతి వెంకట్, యువర్ సండే మార్నింగ్ కంపానియన్, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్, ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3, సౌండ్స్ లైక్ హోమ్. సో స్టే ట్యూన్డ్, మన నెక్స్ట్ ఆర్జే వచ్చేస్తారు మిమ్మల్ని అందరినీ మరింత ఎంటర్టైన్ చేయడానికి. అండ్ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ సండే ఎవ్రీవన్. బాయ్ బాయ్. అండ్ ఇప్పుడు మీకోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అన్నమాట.

0: listening to Radio Suripi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాదా. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
4: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
5: గిల్టీ యువర్ ఆనర్.
6: గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
5: ఎస్.
6: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
1: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babaji, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
4: What is this address again?
1: Babaji Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babajikaters.com. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
7: శివదుర్గా జ్యోతిష్యాలయం నియర్ హనుమాన్ టెంపుల్ ఫ్రిస్కో. కోయగర శ్రీనివాసరాజు గారు ఇప్పుడు మన తెలుగు వారి కోసం జ్యోతిష్యం చెప్పడానికి డల్లాస్ కు విచ్చేసి ఉన్నారు. వీరు మీ ముఖము, చెయ్యి చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. ప్రేమ

రేడియో సురభి శ్రోతలందరికీ శుభోదయం. ఈనాటి కార్యక్రమానికి ఆత్మీయ స్వాగతం. ప్రతి శనివారం ఆదివారం ఉదయం 10 నుంచి 1 గంట వరకు ప్రసారమయ్యే సిగ్నేచర్ షో ఇవాళ

వ్యాఖ్యాతగా నేను భాస్కర్ రాయవరం. మీ అందరికీ శుభ ఏమనాలి, ఉదయం అని చెప్పేశాను. శుభ భాద్రపదం, భాద్రపదం నడుస్తున్నది, నిన్ననే పౌర్ణమైంది. ఇవాళ చక్కగా అన్ని శుభగడియలే ఉంటాయి ఈ మాసంలో, అన్ని వరుస పెట్టి ఆయన నిద్రపోతూ ఉంటారు కదా. ప్రతి కదలిక ఆయన ఇటు తిరిగితే ఒకటట, ఇటు తిరిగితే ఒకటట, అలాగా ఉత్తిగిలి తిరిగినందుకు పరివర్తన ఏకాదశి అండ ఇటు నుంచి ఇటు కుడి వైపు తిరిగి పడుకుంటాడు ఆయన. అలా పెద్ద ఆయన నిద్రపోతే ఏదైనా ప్రతిదీ ఒక విశేషమే అన్నట్టుగా భాద్రపదం అనగానే ఎన్నో పండుగలు తొడుక్కుంది. తర్వాత ఇంకా ఆశ్వయుజం వచ్చేస్తుంది, కార్తీకం వచ్చేస్తుంది. ఇక్కడి నుంచి ఇంకంతా ఒక లెవెల్లో ఉంటుంది వాతావరణం అంతాను. చల్లబడుతుందా లేదు, చల్లబడట్లేదు అనేది అనిపిస్తుంది నాకైతే. మీ అందరికీ ఈనాటి కార్యక్రమంలో ఏం చేయబోతున్నాం, ఏమిటి ఈ విశేషాలు, అవన్నీ మాట్లాడుకుందాం. మీరు రేడియో సురభి వినడానికి 107.9 FM HD3 లో ఫ్రీక్వెన్సీ, మీకు కార్లో డ్రైవ్ చేసేటప్పుడు అటు ఇటు తిరగాడుతూ రేడియో సురభిని మీ మార్నింగ్ జర్నీలో మేక్ అస్ పార్ట్ ఆఫ్ యువర్ మార్నింగ్ జర్నీ. 10 to 1 నడుస్తుంది కదా సిగ్నేచర్ షో, చక్కగా మీరు చేస్తూ. ఇవాళ ఇంకొకటి ఏమిటి అంటే విశేషాలు ఉన్నాయి. అంటే ఇవాళ విశేషం ఏమిటి, ఇవన్నీ మాట్లాడుకునే ముందు ఇంకొక చక్కటి పాట విందాం. పాట విన్నాక నేను థీమ్లోకి వెళ్తాను. ఏమిటా థీమ్, ఏమిటి కార్యక్రమానికి విశేషం, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వెళ్దాం. మీరు రేడియో సర్బీకి ఫోన్ చేసేయండి అలా పలకరించడానికి 9726361966. ఇవాళ సిగ్నేచర్ షోకి మీ వ్యాఖ్యాత నేను భాస్కర్ రాయవరం. రేడియో సర్బీ సిగ్నేచర్ షో ఓన్లీ ఆన్ 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.

కొన్ని పాటలలో మనల్ని వేరే లోకాలకు తీసుకెళ్లిపోతాయి కదా. పాటల్లో గొప్పతనం అది, అందులో ఉన్న మాటల్లో గొప్పతనం, పాడిన వారు గొప్పతనం, సంగీతం ఇచ్చిన వారు, ఆ సాహిత్యాన్ని అలా అమర్చిన వారు, అన్ని గొప్ప పాటలు అవుతాయి. అందుకే అలాగా ఇందాక మొదల్లో నేను ఒక పాట వినిపించాను, దాని గురించి చెప్దామనుకుని మీతో ఏదో పలకరించే మీద మిమ్మల్ని మాటల్లో ఆ పులకరించలో ఈ పాటకు సంబంధించిన విషయం చెప్పడం మరచా. అది చిరంజీవులు సినిమా నుంచి 1956లో అనుకుంటాను సినిమా వచ్చింది. ఘనసాల వెంకటేశ్వరరావు మాస్టర్ దానికి సంగీతం ఇచ్చారు. రాసిన వారు, సాహిత్యం రాసిన వారు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి, లెజెండ్. ఆయన తెల్లవారే వచ్చే తెల్లవారినమ్మ, అందులో పాటలు అంటే తెలియక నాశనమంటే తెల్లారిపోతుంది. ఎప్పుడు తెలియదు, ఎప్పుడు తెల్లారుతుంది తెలియదు. మనకందరికి నిద్ర లేచే వాళ్ళందరికీ బా అప్పుడే తెల్లారిందని, ఎప్పుడు తెల్లారిపోయిందా, ఎప్పుడే తెల్లారిపోయిందా అని ఒక అనుభూతి ఉంటుంది కదా, అదనమాట. అందులో తెలియక నాశామి మళ్ళీ పరుండేవు లేరా, ఆ మళ్ళీ పరుండడంలో రెండు రకాలైన శ్లేషం ఉన్నది. ఇందులో మహానుభావుడు అలా భాషతోటి పట్టున్న వారు అలా రాస్తారు. మళ్ళీ పరుండడం అంటే పిల్లలు ఏం చేస్తారు, మామూలుగా చిన్న పిల్లవాడికి అనుభవించుకుంటే పిల్లలకి పొద్దున్న లేవడానికి మళ్ళీ మళ్ళీ వేస్తలేమ్మా, కాసేపాకి లేస్తలేమ్మా అని చెప్పి మళ్ళీ పడుకుంటారు. పడుకుని మళ్ళీ లేస్తారు. ఆ మళ్ళీ పరుండడం అంటే మళ్ళీ పరుండడం అనేది ఇది. రెండవది ఏంటంటే ఆయన ఇందాక అనంత పద్మనాభుడు పడుకుని ఇలా పొత్తికెళ్తాడు, ఇలా ఇలా పక్కకు మరలుతాడు, మరలి పడుకుంటాడు అనమాట. ఆ మరలి పడుకోవడం ఆ పరివర్తన ఏకాదశి దానికి లింక్ అనమాట. అది నాకు కేసీ గుర్తు చేసి చెప్పారు. ఆయన సాహిత్యంలో అలా అలవోకగా రాసేస్తారు. ఇందులో ఇది అసలు ఒక జానపద గీతానికి బేస్ బేస్ మీద పాట అది. కలకలమని పక్షి గణములు కూసేను కాంతుడ ఇక నిద్రలేరా. కాంతుడు అంటే అందగాడు, బాగా స్పృద్రూపి, లేకపోతే మగవాడు ఇట్లా అనమాట. జలజారి కాంతులు వెలవెల బారేను, ఇవాళ నిన్ననే పుణ్యం అయింది కదా. జలజారి అంటే చంద్రుడు. జలజారి కాంతులు వెలవెల బారేను అంటే ఇంకా తగ్గిపోతుంది, సూర్యకాంతి రావడం వల్ల చంద్రుడి వెలుగు తగ్గిపోతూ ఉంటుంది. తలుపు తీసి చూడులేరా అని చెప్పి ఎంతో అందమైన వాతావరణాన్ని పొద్దున్న లేచి ఎలా ఉంటుంది, కలకలం ఎలా ఉంటుంది, నిద్రకు సంబంధించిన వ్యవహారం అంతా విడగొట్టే విషయాలన్నీ మన చుట్టుపక్కల ఎన్ని ఉంటాయి, ఎలా ఉంటాయి అని చెప్పి ఒక గొప్ప జానపద గీతానికి అందులో 8 చరణాలు ఉంటాయి ఈ పాటలో. కళ్యాణ గుణధామ లేరా అని ఆ జగత్కన్యా కళ్యాణ కారకుడైన భగవంతుణ్ణి బారుడు పొద్దుకే వరకు పడుకుంటే ఎలా అని చెప్పి తప్పదు కదా అని, తప్పు కదా అంటున్నారు కవి. కానీ ఆయన నిత్య జాగృతుడు, ఆయన పడుకోవడం ఏమిటి, ఆయన పడుకోడు, మనం లేచామని ఆయనకు వినిపించుకుంటూ ఉన్నాం. సరే, ఇవాళ కార్యక్రమం ఏమిటి, ఆ ప్రత్యేకత ఏమిటి, ఇవన్నీ కూడా చెప్తాను ఈ పాట వినిపించాక. ఇందాక శృతి నివేదించిన కూడా అలాంటి పాటే. శ్రీవేణుల గారి సాహిత్యం అన్ని గొప్ప గొప్పగా అమరిన పాట. నేను థీమ్లకు వెళ్ళిపోతాను. ఇవాళ థీమ్ ఏంటనే దానికి ఈ పాట విన్నాక మీకు తెలిసిపోతుంది అనుకుంటున్నాను. బై ది వే, ఇవాళ అంతర్జాతీయ కూతురుల పండుగట కాబట్టి ఆల్ ది వండర్ఫుల్ డాటర్స్ ఉన్న వాళ్ళందరికీ, అందరి మీద ఆన్ ద ఎయిర్ వేస్ ఆఫ్ రేడియో సురభి కుళ్ళు ప్రకటన చేసుకుంటున్నాను. ఒకటే అబ్బాయి, అలా వాడికి ఒకప్పుడు కోప్పెట్టడం ప్రయత్నం చేశాను, తప్పదు. మగ పిల్లలు ఉన్న తల్లిదండ్రులందరికీ, మగపిల్లలు మాత్రమే ఉన్న తల్లిదండ్రులందరికీ వాళ్లలో కూతురు చూసుకునే తాపత్రయం చిన్నప్పటిలో ఉంటుంది. సరే, అలా కూతుర్లు లేని తల్లులందరికీ కూడా మీరు కొడుకోకండి, కూతుర్లు ఉన్న వాళ్ళని చూసి ఆనందించండి, వాళ్ళని అభినందించండి. పాట వింటూ స్టూడియోకి ఫోన్ చేసేయండి, ఏంటిది ఎటువైపు వెళ్తున్నా, నా థీమ్ ఏమిటి, అవన్నీ కూడా 9726361966.

ఎంతో శ్రావ్యమైన పాట, మంచి ట్యూన్ ఇచ్చారు చక్రి గారు. ఈ పాట ఎందుకు వేశాను అంటే, ఇది ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం అన్న సినిమా నుంచి పాట అది. ఆ పాట, ఆ సినిమాలో నటించిన వారు రవితేజ, కానీ సినిమాకి సంగీతం ఇచ్చినవారు చక్రి. కానీ నేను అనుకున్నది, చెప్పాలనుకున్నది మీకు, ఆ సినిమాకి దర్శకులు ఎవరు అనేది మీకు తెలుసా? ఆ సినిమాకి దర్శకులు ఎవరో తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి, మాతో మాట్లాడుతున్నప్పుడు కూడా మీరు ఆన్ ఎయిర్ చెప్పవచ్చు. నాకు సాహితి గారు ఫోన్ చేసి ఆవిడ సరిగా ఊహించారు ఏమిటి థీమ్, ఏం చేయబోతున్నాను అన్న దాంట్లో ఒకటి ఉంటుంది అనేది మాత్రం చెప్పారు. ఒకటి ఏమిటో నేను అడిగిన ప్రశ్నకి సమాధానం లాగా మీకు తెలుస్తుంది. మీరు స్టూడియోకి ఫోన్ చేయండి. ఎవరు ఆ సినిమాకి దర్శకులు? ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం అన్న సినిమాకి. అండ్ మనకిప్పుడు ఇంకా వెంటనే హాలోవీన్ దయ్యాల పండుగ వచ్చేస్తుంది కదా, భూత ప్రేత పిశాచ భేదాళ మారే చంభం జడం బంభం అనే పాటలు పాడుకునే అవకాశం వస్తుంది. స్పూక్ అండ్ పార్కల్ స్పార్కల్ సురభి స్పూక్ అండ్ స్పార్కల్ కమ్ డ్రెస్డ్ అండ్ ఇంప్రెస్ జాయిన్ అస్ ఫర్ ద ఫన్ ఫీల్ కాస్ట్యూమ్ కాంటెక్స్ట్ అండ్ ట్రంక్ ఆర్ ట్రీట్ అట ట్రిక్ ఆర్ ట్రీట్ కాకుండా ట్రంక్ ఆర్ ట్రీట్ విత్ స్పూకీ సర్ప్రైజెస్ స్వీట్ ట్రీట్స్ అండ్ ప్లెంటీ ఆఫ్ హాలోవీన్ ఫన్ ఫర్ ద హోల్ ఫ్యామిలీ అక్టోబర్ 10th న హరేలీ ప్రాస్పర్ లో. So pick your favorite costume, decorate your trunk as well, and get ready to spook and sparkle with Radio Surabhi. And then India Today lo Dallas foodies andarki listen up ani oka pedda dandora isthunna. Weekend plans em unnante make them delicious a grand weekend buffet at India Today restaurant. Delicious spread of favorite foods all in one place. Alage Thursdays anni kuda meek irresistible chats undabothuna akada untunayi prathi Thursday evenings lo weekend buffet Thursday chat. Head to India Today restaurant, 151 North Nolan Drive, Suite 100, South Lake, Texas. Sir naaku Sahithi garu phone chesi oka manchi paata koraru. ఇది చాలా రోజులైంది నేను కూడా విని. కాబట్టి ఇందాక సినిమాకి దర్శకులు ఎవరు అనేది మీరు ఊహిస్తే ఒక థీమ్, నేను అనుకున్న శీర్షిక ఏదైతే ఉందో అంత సగభాగం తెలుస్తుంది మీకు, మిగతా సగం ఏమిటో కూడా తెలిసిపోతుంది. తర్వాత ఈ పాట విందాం. సాహితి గారు ఇది మీకోసం. 972-636-1966 ఫోన్ చేయండి. ఈ పాట ఏ సినిమాలోది? ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం కి దర్శకులు ఎవరు? ఇవాళ డాటర్స్ డే అట కదా, మరి సీతమ్మ వారి కంటే కూతురు ఎవరు?

0: future leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meekandistundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్లిపోయినట్టు.
3: నీ కల నిజం అవబోతోంది.
2: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
3: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
2: ఇండియా టుడే స్పెషలైజెస్ ఇన్ నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, వెజ్ అండ్ నాన్ వెజ్ డిషెస్. ఫుడ్ క్వాలిటీలో ఏ మాత్రం కాంప్రమైజ్ లేకుండా దే గివ్ యూ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. విజిట్ ఇండియా టుడే అట్ 151 నార్త్ నోలన్ డ్రైవ్, సౌత్ లేక్, టెక్సస్, ఆర్ కాల్ దెమ్ అట్ 817-819-8888.
4: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
4: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
6: ఇంకా చేస్తావేంటి?
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
8: Hi guys, this is Harishankar, Radio Surabhi, first 24/7 Telugu radio in the United States. 107.9 FM, HD3 quality to meeku marinta cheru kaabothundi. Keep listening, me next on Radio Surabhi.
1: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
2: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
4: Sure.
2: How many people are we expecting?
5: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
4: Idi office party a leka jatra?
2: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హ్యావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
9: ఒక సెలబ్రేషన్ ని అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ గా మార్చుకోవాలి అంటే జస్ట్ డెకోర్ సరిపోతుందా? యు నీడ్ ద రైట్ విజన్. లక్కీ ఫర్ అస్, మనకి లక్కీ చామ్స్ డెకోర్ ఉంది. మన డాలస్ బేస్డ్ లక్కీ చామ్స్ కొన్ని సంవత్సరాల నుంచి ఫుల్ సర్వీస్ ఈవెంట్ ప్రొడక్షన్ మనకు అందిస్తున్నారు. ఓన్లీ డెకరేషన్ స్టేజింగ్ మాత్రమే కాదు, దే డూ అ ఫుల్ ఆన్ ఈవెంట్ ప్రొడక్షన్. వెడ్డింగ్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, కార్పొరేట్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, లోకల్ టు డాలస్ అయినా, అక్రాస్ ద యుఎస్ ఎక్కడైనా, ట్రెడిషనల్ ఇండియన్ మండపాల దగ్గర నుంచి లగ్జరీ సెటప్స్ వరకు ఎనీథింగ్ దాట్ యూ need your way, they can create. To book, call 469-925-5868 or visit luckycharmsdecor.com.
10: Radio Surabhi శ్రోతలందరికీ సిగ్నేచర్ షోకి పునఃస్వాగతం. ప్రతి శనివారం, ఆదివారం ఉదయం 10 నుంచి 1 గంట వరకు ప్రసారమవుతుంది ఈ కార్యక్రమం. ఈ రోజున మీ వ్యాఖ్యాతగా నేను భాస్కర్ రాయవరం. బ్రేక్ కంటే ముందు మీరు విన్న పాట విరిసి విరి అని పువ్వులాగా అన్నది బాలరామాయణం అని గుణశేఖర్ తీసిన సినిమా అది. అందులో సీతమ్మ వారు అంతఃపురంలో ఉన్నప్పుడు తన మనోభావాలని అద్దం పెట్టే పాట. చాలా బాగా రాశారు, చాలా బాగా స్వరపరిచారు. మాధవ పెద్ది సురేష్ గారు స్వరమాలికలాగా కట్టారు, రాగమాలికలాగా చక్కగా ఉంది పాట. మంచి పాట కోరారండి. అండ్ రేడియో సురభిలో సిగ్నేచర్ షోలో ఇవాళ మీకు ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం పాట. ఇందాక హరిహరన్ కౌశల్య పాడారు, చాలా అందంగా ఉంటుంది పాటది, చాలా శ్రావ్యంగా ఉంటుంది. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం ఈ సినిమాకి దర్శకులు ఎవరు అని అడిగాను, ఆయన పూరి జగన్నాథ్. పూరి జగన్నాథ్ సినిమాల మీద ఒక ఆయన పుట్టినరోజు జరుపుకుంటూ అలా చాలా లేని పుట్టినరోజు స్పెషల్స్ చేసి, నేను ఏదో ఒక థిమాటిక్ షోస్ చేస్తూ ఉంటాను కదా, అలా ఊరికే బర్త్డే స్పెషల్స్ చేసి కూడా చాలా లేనిదని అటువైపు వెళ్ళాను అనమాట. సరే, పూరి జగన్నాథ్ ఒకరేనా, ఇంకెవరన్నా కూడా కలుపుదామా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే, బైదవే ఇందాక ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమాలో హీరో రవితేజ, ఆయన ఇరుముడి సినిమా చూడకపోతే చూడండి. కూతుర్ల మీద ప్రేమ ఉన్న తల్లిదండ్రులు నాన్నలు అందరూ తప్పనిసరిగా చూడాలి. అందులో ఇట్స్ డార్క్ కామెడీ, అఫ్ కోర్స్ డార్క్ కామెడీ, సారీ డార్క్ కామెడీ కాదు డార్క్ మూవీ. అందులో కొంచెం అంటే ఏడిపిస్తుంది సినిమా మిమ్మల్ని, కానీ చాలా అందంగా తీశారు సినిమా. చాలా ఏ స్టోరీ తీసుకున్న తర్వాత దానికి న్యాయం చేయడం ఉంటారు అలాగా. అండ్ రవితేజ యాజ్ అన్ యాక్టర్, ఈ మాస్ మహారాజులు ఇవన్నీ వదిలిపెట్టాలి. ఐ థింక్ దాట్స్ వేర్ ఇన్ మై వ్యూ, వదిలిపెట్టాడు ఎవరు చెప్తారులే కానీ అది ఉండే మాస్ చేయగలడు ఆయన. బట్ యాక్టర్ గా చేయాలి, యాక్టర్ గా చేసి ఇట్లా చేస్తూ వచ్చారు ఫస్ట్ ఫస్ట్ లో. ఆ మాస్ వైపు వెళ్లి అలా అలా ఉండిపోకుండా ఇలాంటి రోల్స్ వేస్తే యాక్టర్ ఎక్కడున్నాడు ఆయన అనేది మనకు తెలుస్తుంది. రైట్ రైట్, తెలుస్తుంది అంటే తెలుసు మనకి, కానీ ప్రూవ్ అవుతుంది జనాలందరికీ కూడా. రవితేజ డి ఎక్సెప్షనల్లీ వెల్, అసలు ఎంత బాగా చేశాడంటే అంత బాగా చేశాడు. ఇరుముడి సినిమా, ఇరుముడి సినిమా శివ నిర్వాణ ఖుషి సినిమాలని తీశాడు అబ్బాయి, కానీ ఇది చాలా బాగా తీశాడు. దట్స్ ది స్పెషాలిటీ, చాలా బాగుంది సినిమా. కూడోస్ టు రవితేజ ఫర్ ఓనింగ్ ది యాక్టర్, ఆయన లోపల ఉన్న నటుణ్ణి సొంతం చేసుకుని నటించినందుకు. సరే ఇప్పుడు రెండవ పార్ట్ ఆఫ్ ద టీమ్ అన్నాను కదా, అదేమిటో మీకు ఈ పాట వింటే అర్థమవుతుంది. రేడియో సర్వీక్ ఫోన్ చేయండి 972-636-1966. ఈ సినిమా పాటకి దర్శకులు ఎవరో తెలిస్తే రెండవ పాట తెలుస్తుంది.

మీరు విన్న పాట చూపు చాలు మన్మథుడ అన్న పాట, అది కింగ్ సినిమా నుంచి రామజోగ శాస్త్రి సాహిత్యానికి డిఎస్పి మ్యూజిక్ ఇచ్చారు. నాగార్జున త్రిష నటించిన సినిమా ఇది. చూపు చాలు ఓ మన్మధుడ, ఆగనంది నా గుండెదడ తెలుసుకో సుందర నా మనసులో తొందర. మాట చాలు ఓ మాళవిక, ఇలా ఒక పాటలో పేరు పెట్టడం, ఒక పాత్ర పేరు రావడం అనేది ఒక ముఖ్యంగా అమ్మాయి పాత్ర పేర్లు ఎక్కువ వస్తుంటాయి, అబ్బాయి పేర్లు కూడా వస్తుంటాయి, కానీ ఎక్కువగా అమ్మాయిల పేరు పెడతారు. ఇలాగా ఐ లవ్ యూ ఓ హారిక జోహారిక అని ఆయన వేటూరు గారంటే, ఈయన చూపు చాలు మాళవిక అని, చంద్రకళ చంద్రకళ అని ఇలా పాత్ర పేరుని ఇందులో పాటలో విమర్చడము, అదొక దాని మీద ఒక స్పెషల్ చేయొచ్చాము. అలాంటి సిరీస్ ఆఫ్ సాంగ్స్ బాగా మంచి కాంబినేషన్ వస్తాయి. బట్ ఈ పాటలో ఆ మాళవిక ఏమో త్రిష అండ్ పక్కన ఉన్నతను కింగ్. ఈ కింగ్ సినిమాలో నుంచి మీకు పాట వినిపించాను. దానికి దర్శకులు ఎవరు అని అడిగాను, శ్రీను వైట్ల గారు. సో శ్రీను వైట్ల ఈజ్ ది డైరెక్టర్ ఫర్ ఆ మూవీ. సో నేను ఇవాళ మీకు మంచి కాంబినేషన్ ఏమిటి అంటే, ఈ స్క్రీన్ రైటర్స్ ఇద్దరు మంచిగా దర్శకులు, శ్రీను వైట్ల గారు తెలుగు సినిమా దర్శకులు. ఆయన సెప్టెంబర్ 24 వారిని పుట్టినరోజు. అండ్ దెన్ పూరి జగన్నాథ్ ఈజ్ సెప్టెంబర్ 28 రేపు. సో అలా సంధికాలంలో ఉన్నాం, కానీ మంచి కాంబినేషన్ లో పాటలు బాగా వస్తాయి, సీన్లు వినిపించవచ్చు, ఎంటర్టైనింగ్ షో చేయొచ్చు అని అనిపించింది. సరే, ఆ రెండింటికి సంబంధం లేకుండా ఒక పాట అంటే, ఇప్పుడు మధ్యలో డాటర్స్ డే ఉందిగా, అక్కడక్కడ అవి తగిలిస్తుంటాను. బై ది వే అది నేను మిస్ అయిపోతాను, ఇప్పుడు తప్పనిసరిగా ఇప్పుడు చేయాల్సిందే. అది ఏమిటి అంటే, కొత్తగా ఒకటి ఒక సిరీస్ మొదలెడదాం అనుకుని చూస్తున్నాను అనమాట. ఏమిటి అంటే, నేను సిగ్నేచర్ షో చేసినప్పుడు సిగ్నేచర్ షో స్పాట్ లైట్ అని ఒకటి చేస్తున్నాం. సిగ్నేచర్ స్పాట్ లైట్ అంటే ఇదేం థీమ్ చేస్తున్నా, ఎలాంటి పాటలు ఏమున్నా సరే, ఒక ప్రత్యేకమైన టాపిక్ మీద కానీ, ఒక ప్రత్యేకమైన వ్యక్తి గురించి కానీ ఒక స్పాట్ లైట్ ఉంటుందన్నమాట. ఈ రోజున సిగ్నేచర్ షో అదేం చేస్తానంటే, ఆయన ఆ వ్యక్తి గురించి ఎవరైతే స్పాట్ లైట్ ఉన్నదో, ప్రత్యేకమైన శీర్షికలాగా చేస్తాను, వారి పాటని గంటలో ఒకటో రెండో వినిపిస్తాను అనమాట. మొదటి గంటలో ఇప్పుడు నేను వినిపించబోయే పాట, ఆయన ఈ పాట పాడిన తర్వాత, బాలుగారు పాడిన తర్వాత ఎవరు ఇతను రాసినది అనేది ఇండస్ట్రీ అడిగింది అప్పుడు, ఎవరు అతను అని చెప్పి. పాట వినిపించా కొంచెం పేతరుగా ఉంటుంది, కానీ వన్ ఆఫ్ ద లెజెండరీ సాంగ్స్, చిరంజీవి గారు నటించిన సినిమా నుంచి పాట ఇది. ఈ పాట వినిపిస్తాను, సిగ్నేచర్ షో స్పాట్ లైట్. ఈ పాట రచయించిన రచయిత మీద, పాట విన్నాక వారి గురించి మాట్లాడదాం.

0: సిగ్నేచర్ షో స్పాట్ లైట్ లో మీరు విన్న ఆ పాట జాలాది రాజారావు గారు రచించిన ఒక అజరామరమైన పాట. యాతమేసి తోడినా ఏరు ఉండదు, ఏరు ఎండదు, పొగిలి పొగిలి ఈడ్చినా పొంత నిండదు. దేవుడి గుడిలోనైనా పూడి గుడిసెలోనైనా గాలి ఇసిరి కొడితే ఆ దీపం ఉండదు, ఆ దీపం ఉండదు. కాశ్మీర్ ఫోన్ చేస్తున్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి, రేడియో సౌరభిక్ ఫోన్ చేశారు, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, మీ పేరు చెప్తారా? సుగాత్రి గారు, బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఎలా నడుస్తుంది మీకు భాద్రపదం? చల్లబడిందా వాతావరణం? కొంచెం చల్లబడింది. ఎస్ ఎస్, మొన్న తొలకరి కూడా పడింది, మొన్న జల్లు ఒక రెండు మూడు రోజుల క్రితం వానలు కూడా పడ్డాయి. మావైపు పడ్డాయండి, పల్లెకి వెళ్ళామండి, పల్లెలో పడ్డాయి. నేను పల్లెకి వెళ్ళాం కదండి, ఇప్పుడు పల్లెలో పడ్డాయండి. ప్రిన్స్టన్ అనే పల్లెది, అక్కడ పడ్డాయి. ఏ దూరం ఎక్కడండి, మీకు దగ్గరే ఉన్నాగా, ఇక్కడ మాట్లాడితే దగ్గరైనట్టే. చెప్పండి చెప్పండి. అవును అవును, చెప్పండి చెప్పండి. అంటే నేను శ్రీను వైట్ల అండ్ పూరి జగన్నాథ్ స్పెషల్ ఇవాళ నేను చేస్తున్నది. కానీ మధ్యలో ఏ కార్యక్రమం చేసినా ఒక స్పాట్ లైట్ అని ఒకరి గురించి మాట్లాడదాము, ప్రత్యేకంగా ఒక రచయిత గాని లేకపోతే ఒక సంగీత దర్శకులు గాని, అలాగా వారి గురించి. మామూలుగా ఏవో పాటలు వినేస్తుంటాం కానీ ఓ ఈయన రాసిందా అని చెప్పి తెలియదు మనకు, అలా అనుకుంటే తప్ప. సో జాలాది గారి గురించి చెబుతూ ఆయన రాసిన కొన్ని పాటలు వినిపిద్దాం అక్కడక్కడ అని. స్పాట్ లైట్ అని ఒక కొత్త శీర్షిక మొదలెట్టిన అనమాట. ఫస్ట్ స్పాట్ లైట్ ఈజ్ బాగుంటాయి కదా.
1: ఆ పాట విన్నప్పుడు సంజయ్ పొద్దు అందాలు చిన్నది ఆ పాట. ఆ పాట అప్పుడు అనుకున్నాను అదే రాశాను.
0: అంటే అట్లాగే అదే అలాగే ఉంటాయి ఆయన పాటలు. ఈ యాతమేసి తోడినా కూడా అలాగే ఉంటుంది. అబ్బా ఏమి తాత్వికత ఉంటుంది, ఎంత గొప్ప సాహిత్యం ఉంటుంది. ఈ పాట రాసి బాలుగారు పాడిన తర్వాత ఎవరో విని ఎవరయ్యా ఈ జాలాది అని అడిగారట బాలుగారిని.
1: అదే లైవ్లీగా
0: ఉంటాయని. ఇది పాతవుగా ఉన్నా సరే అందులో ఉన్న సాహిత్య విలువలు కానీ ఆ గ్రామీణ వాతావరణానికి సంబంధించిన పల్లె పదాల బరువు గాని చాలా గొప్పగా ఇస్తారు ఆయన. సో అలా ఆయన గురించి కాస్త మాట్లాడుకునే అవకాశం, అంతకంటే ఏం లేదు. పాట అడగచ్చు, పూరి తప్పకుండా అండి, మీరు జాలాది గారి పాట అడగచ్చు, పూరి గారి పాట అడగచ్చు, వైట్ల గారి పాట అడగచ్చు, మీకు నచ్చిన కూతురు మీద సందిపొద్దు అందాల. ఓకే, డన్ డన్ డన్, అదే వేస్తాను మీకోసం. ధన్యవాదాలు, ఉంటానండి, నమస్తే. ఓకే, మీరు ఇన్ని అవకాశాలు ఇస్తున్నారండి మీరు. ఇవాళ కూతురు కూతుర్ల పండుగ కూడా కదా, మీ ఇష్టం. కూతుర్ల పండుగ సందర్భంగా పాటలు వినాలనుకున్నా అడగచ్చు, వైట్ల పాటలు అడగచ్చు, ఆర్ పూరి జగన్నాథ్ పాటలు అడగచ్చు. సరే, ఒక పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన పాట సినిమా విందాం, సినిమా నుంచి పాట విందాం. ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి 9726361966.

మీరు విన్న ఆ పాట గుండెల్లో ఏదో సందడి, గోలీమార్ అన్న సినిమా నుంచి. గోపిచంద్ ప్రేమని నటించిన సినిమా ఇది. ఇందులో పూరి జగన్నాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన పాట. ఆయన జనరలీ బాగా మ్యూజికల్ గా హిట్ అవుతాయి పూరి గారి సినిమాలన్నీ. పాటలు బాగా అంటే మంచి అభిరుచితోటి పాటలు చిత్రీకరిస్తారు, పాటలు చేయిస్తారు కూడా. భాస్కర్ భట్ల సాహిత్యానికి ఇది చక్రి సింగర్ విత్ కౌసల్య, చక్రి గారు మ్యూజిక్ డైరెక్టర్. చక్రి చాలా సినిమాలు చేశారు ఫర్ పూరి జగన్నాథ్. మంచి మంచి హిట్లు వచ్చాయి వాళ్ళిద్దరు కాంబినేషన్ లో. నేను జాలాద్ గారి గురించి మాట్లాడుతూ, జాలాద్ గారి స్పాట్ లైట్ ఆయన మీద, అందుకంటే అది ఒక స్పెషల్ శీర్షిక అన్నాను కదా. నాకు రివీలింగ్ ఫ్యాక్టర్ అండి, కొన్ని పాటలు ఎవరు రాశారనుకున్నాను, 1500 పాటలు రాశారంటండి. 1500 పాటలు, 275 సినిమాల్లో 1500 పాటలు రాసిన జాలాది రాజారావు గారు. 1932 ఆయన పుట్టినది, అండ్ 2011 ఆయన పరమపదించారు. ఆయన రాసిన గొప్ప గొప్ప పాటలు అలా మిగిలిపోయి ఉన్నాయి మన తెలుగు సినిమాల్లో. అవి అలా వినేస్తూ ఉంటాం మనం, కానీ ఓ ఈయన రాసిందా అని చెప్పి అలా చూస్తే గానీ మనకు అర్థం కాదు. సరే, ఒక కూతుర్ల పండుగ సందర్భంగా ఒక పాట వింటాం. ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే స్టూడియోకి ఫోన్ చేయండి. దీంతో మనకు మొదటి గంట ఇలా అయిపోతుందండి. అలా 2 గంటలో కలుసుకుందాం. మీరు వింటున్నది రేడియో సర్వీలో సిగ్నేచర్ షో. ఇవాళ మీ వ్యాఖ్యాతగా నేను భాస్కర్ రాయవరం. మీరందరికీ ఇంకొక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే, హైదరాబాద్ లో ప్రాపర్టీ కోసం చూస్తున్నప్పుడు ఒక ప్రాజెక్ట్ ఎందుకు చూడాలి, వేరువేరు ప్రాంతాలు, ప్రాజెక్ట్స్, ప్రైసెస్, చాయిసెస్, నియోపోలిస్, కోకాపేట్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, తెల్లాపూర్, చెరవేల, కొంపల్లి, ఫ్యూచర్ సిటీ, సికింద్రాబాద్, ఇంకా ఎన్నో ప్రాజెక్ట్స్ ఒకే చోట చూడాలి అనుకుంటే గృహప్రవేశ్ ఇండియా వారు అక్టోబర్ 10th and 11th డాలస్ లో హయత్ రిజెన్సీ ఫ్రిస్కో లో వాళ్ళు ఒక ఎక్స్పో చేస్తున్నారు. డెఫినెట్లీ విజిట్ దెమ్. అన్ని ప్రాపర్టీస్ ఒకటే చోట చూసేయచ్చు. హైదరాబాద్ టూర్ చేసినట్టు ఉంటుంది మీకు. ఫైన్ ఆర్ట్స్ ఇండియా, ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ వారు డాలస్ లో కర్ణాటక ఈవినింగ్ చేస్తున్నారు. మ్యూజిక్ లవర్స్ అందరికి, యూ డోంట్ వాంట్ టు మిస్ దిస్ ఈవినింగ్. డాలస్ ఫోర్ట్ పర్త్ లో ప్రెజెంటింగ్ కర్ణాటక మ్యూజిక్ పర్ఫార్మెన్స్ ఫీచరింగ్ విద్వాన్ విఘ్నేష్ ఈశ్వర్ ఆన్ వోకల్స్, విద్వాన్ సాయి రక్షిత్ ఆన్ వయలిన్, విద్వాన్ ప్రవీణ్ స్పర్ష్ ఆన్ మృదంగం, విద్వాన్ చంద్రశేఖర్ శర్మ ఆన్ ఘటం. పర్ఫార్మెన్స్ ఆన్ ఈజ్ ఆన్ సాటర్డే. నిన్న అయిపోయింది, క్షమించాలి, నిన్న అయిపోయింది. కానీ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఐఎఫ్ఏఏ వాళ్ళది, డిఎఫ్డబ్ల్యూ వెబ్స్ అది చుట్టుపక్కల మంచి మంచి కార్యక్రమాలు తెస్తున్నాయి. ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే డెఫినెట్లీ ఇన్ఫార్మ్ అస్ అబౌట్ ఇట్, ఎలా నడిచింది ఏంటి అనేది, దీని గురించి విశేషాలు పంచుకోండి. సరే, ఒక చక్కటి పాట విందాం. ఈ పాటతోటి మొదటి గంట అవుతుంది, దెన్ విల్ సీ యూ ఆన్ ది అదర్ సైడ్.

0: నీకన్నీ మీ అమ్మ పోలికలే. అర్ధరాత్రి అయితే చాలు, ఆకలి ఆకలి అంటూ.
1: చిన్నప్పుడు మా అమ్మ నన్ను ఏమని పిలిచేది?
0: నీకెలా తెలుసు?

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, ఇస్ బెల్లవ, చీజ్ దోశ, అన్య దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పనీర్ టిక్కా, చమి కబాబ్, పరాటా.
4: ఏంది బ్రో, గని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉంది, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
5: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
3: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B, Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
6: రేడియో సురభి సివిక్ సిగ్నల్ ఎల్పీస్ హియర్ ఇన్ టెక్సస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తాం అండ్ ఇట్ కెన్ బి డాంటింగ్. డొమెస్టిక్ వైలెన్స్, ఇమిగ్రేషన్ క్వశ్చన్స్, థ్రెట్ టు సేఫ్టీ, ఇలాంటప్పుడు రీచ్ అవుట్. సపోర్ట్ ఈస్ క్లోజర్ దాన్ యూ థింక్. ఫర్ లీగల్ గైడెన్స్ రీచ్ అవుట్ టు ఆర్గనైజేషన్స్ లైక్ రైజెస్ అండ్ అమెరికన్ గేట్వేస్. యువర్ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ దేర్ ఫర్ సేఫ్టీ. డోంట్ హెసిటేట్ టు కాల్ 911 ఇన్ ఎమర్జెన్సీస్. ఫర్ డిస్క్రిమినేషన్ ఆర్ వర్క్ ప్లేస్ కన్సర్న్స్, కనెక్ట్ విత్ ది టెక్సస్ వర్క్ ఫోర్స్ కమిషన్. అండ్ ఫర్ సిటీ లెవెల్ సపోర్ట్, యువర్ లోకల్ సిటీ ఆఫీసర్స్ అండ్ కమ్యూనిటీ సెంటర్స్ ఆర్ ఆల్వేస్ అవైలబుల్ టు గైడ్ యూ. స్టే ఇన్ఫార్మ్డ్, స్టే కనెక్టెడ్, బికాస్ హెల్ప్ ఇస్ ఆల్వేస్ విత్ ఇన్ రీచ్.
1: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మై ట్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై ట్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
7: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీనెస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యు నేమ్ ఇట్ వి గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ essentials. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.

కాఫీలు టిఫిన్లు అయిపోయి పిలకాయల్ని పాపల్ని కొడుకుల్ని అటు ఇటు తిప్పుతూ సాకర్ గేమ్ లో స్విమ్మింగ్ లో ఏవో నడుస్తూ ఉంటాయి ఉదయాన్నే అటు ఇటు హడావిడిగా. గ్రాసరీ షాపింగ్లు, హనీడూ లిస్టులు అన్ని లేదా లాన్ మూవింగ్లు ఇవన్నీ రకరకాలుగా నడుస్తూ ఉంటాయి కదా ఉదయం పూట. 10 to 1 ఇది స్పెషల్ టైమ్, ఎస్పెషల్లీ వీకెండ్ శని ఆదివారాల్లో. ఆ సమయంలో ఒక సిగ్నేచర్ షో పెట్టుకుని చెవులో అలాగా మీ పనులు మీరు చేసుకుంటూ కూడా మా తోటి ముచ్చరించుకోవడానికి మీరందరు చేస్తున్నారు. అందుకే రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్. మీకు ఇంటి చుట్టుపక్కల అంతా కూడా ఒక మంచి మ్యూజికల్ వాతావరణాన్ని, అలా ఒక ఎంటర్టైనింగ్ ఫ్లోని మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఇంకొంచెం పరిమళింపజేసే ప్రయత్నం రేడియో సురభి చేస్తుంటుంది. ఎప్పుడు ఎలాగా 24/7 నిరంతర విజ్ఞాన వినోద ప్రసార వాహిని అమెరికాలో మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో షో అమెరికాలో తెలుగు నేస్తాం సౌండ్స్ లైక్ హోమ్. మీరు రేడియో సురభి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అలా ఫ్రీక్వెన్సీ లేనప్పుడు కూడా మీరు మాతో ట్యూన్ లో ఉండొచ్చు. డెఫినెట్లీ ఇది ఆపర్చునిటీ ఫర్ ఆల్ ఆఫ్ యూ. అండ్ దేశీ బనానా వాళ్ళు మీ అందరికీ కూడా రెస్టారెంట్ ఓనర్స్ అందరికీ మంచి పిలుపునిస్తున్నారు. బాకిన్స్ తక్కువ ఉంటున్నాయా లేకపోతే కొంచెం లీన్ టైం ఉంటుందా, ఆ టైంలో అంతా కూడా మీరు వాళ్ళకి డీల్స్ క్యూపాన్స్ అవన్నీ ఇచ్చుకోవడానికి ఎక్స్క్లూజివ్ ఆఫర్, ఎక్సైటింగ్ గా మీకు ఒక మంచి ఆఫర్ ఇస్తున్నారు. ఏంటంటే క్యాంపెయిన్స్ డిజైన్ చేయడం, మార్కెటింగ్ చేయడం ఇవన్నీ డీల్స్ బనానా వారి ఏఐ యాప్ ఉన్నది. దే విల్ డూ హెవీ లిఫ్టింగ్ ఫర్ యూ ఫ్రమ్ ఏ మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ. దేర్ ఇస్ నో ప్రీ ఆర్డర్ కమిషన్. డెఫినెట్లీ బెస్ట్ మార్కెట్ చేయడం కోసం మీరు ఫస్ట్ 50 రెస్టారెంట్స్ కి వాళ్ళు గ్రోత్ ప్లాన్ ఇస్తున్నారు ఫ్రీ ఫ్రీ ఫ్రీ ఫర్ 3 months. సో రెస్టారెంట్ ఓనర్స్ డోంట్ జస్ట్ వెయిట్ ఫర్ customers to walk in, give them a reason to do so. deedsbanana.com to be a partner, start turning your offers into more walk-ins. అలాగే డాలస్ స్మైల్స్ అండ్ డెంటల్ రెస్టారెంట్, డెంటల్ వాళ్ళు మీకు మీ పంటి ఆరోగ్యం గురించి, మీ దంతాలు కాంతివంతంగా, నవ్వులు ప్రకాశవంతంగా ఉండడం కోసం డెంటల్ ఎగ్జామ్ ఫ్రీగా ఇస్తున్నారు. ఎక్స్రే ఎగ్జామ్ అన్ని కూడా క్షమించాలి, ఫ్రీ కాదు, ఆల్మోస్ట్ ఫ్రీ. $29 కి మీ స్మైల్ హెల్దీగా ఉంచుకోవడానికి ఈ స్పెషల్ ఆఫర్ తీసుకోండి. 972-484-5400. విజిట్ దెమ్ 3234 ఫారెస్ట్ లేన్ ఇన్ డాలస్. సరే, మనం చిన్ని చిన్ని పాట విన్నాం డాకు మహారాజ్ సినిమా నుంచి జస్ట్ బిఫోర్ ద బ్రేక్. మీ అందరికీ ఇవాళ వైట్ల పూరి వైట్ల చేస్తున్నాం. పూరి వైట్ల అంటే ఎవరైనా పూరి వైట్ల అంటారా మీకు అర్థమైపోతుంది. పూరి వైట్ల అంటే పెద్దగా అర్థమైపోతుంది పూరి వైట్ల అంటే ఎవరు. మీకు కావలసిన పాటలు పూరి జగన్నాథ్ సినిమా నుంచే కానీ, లేదా నేను ఈ పాట అనుకున్నాను కానీ ఇంకో పాట కోరారు ఈ సినిమా నుంచి, పూరి జగన్నాథ్ గారి సినిమాల్లోంచి డైలాగ్ కూడా విందాం, శ్రీను వైట్ల గారి సినిమాలోంచి కూడా డైలాగ్ విందాం. ఈ పాట బాగుంటుంది. అన్నారు గారు మీరు కోరారు ఈ పాట మీకోసం ఇది. నేను ఈ సినిమాలో ఇంకో పాట అనుకున్నాను కానీ మీరు అడిగినారు, మీరు అడిగిన పాటను వినిపిస్తాను. పూరి జగన్నాథ్ స్పెషల్ చేస్తున్నాను విత్ అ స్పెషల్ స్పాట్ లైట్ ఆన్ జాలది గారు. And then it's Daughter's Day. Phone jaysayin. 972-636-1966. Me vyakhyat nenu Bhaskar Rayavaram. Pilla, Chave. Adi Telugu Chave kaadandoi. Vere bhashala Chave. Ye bhashala dilse jabbi. A Chave unta. 972-636-1966. Pilla. Chave. I love you.

0: 长辈。
1: ఆనేర్ ఆగు ఆనేర్ తీసుకుంటున్నాను. చూస్తారు వెంకట ఫణీంద్ర
2: బాబు
1: మీరు ఆనేర్ ఉన్నారు. భయం ఏం లేదు, చెప్పేసి చెప్పాలనుకున్నది. ఆనేర్ ఉన్నా తప్పదు పాట అయిపోయింది. కమన్ ఫ్యాన్స్ అందరికి తెలుసులేబ్బా ఆయన ఎత్తుతాడని. అవును, బెల్లా చావ్.
2: బెల్లా చావ్ అంటే ఓ అబ్బాయి చాలా బాగున్నావు, చావ్ అనేది ఏంటంటే మేము బాగున్నాము నువ్వు బాగున్నావు ఆ కాన్సెప్ట్ లో తీసుకురావడానికి ఇటాలియన్ లాంగ్వేజ్ లో చావ్ అని యూజ్ చేస్తా.
1: అది
2: దాన్ని మన వాళ్ళు కంప్లీట్ గా లిఫ్ట్ చేసుకుని దాని మీనింగ్ మార్చేసి బెల్లా చావ్ వేయాలని మొదలెట్టేశారు.
1: బిల్లా చావు చావు అని ఆయన పిక్చరైజేషన్ కూడా గొంతులో పట్టుకుని ఇలా అంటుంటాడు అమ్మాయిని.
2: దాని అర్థం కంప్లీట్ గా మార్చి పారేశారు.
1: చావ్ అనేది ఇటాలియన్ పదం, మణి ప్రవాళం. చావ్ అంటే ఇక్కడ బాయ్ బాయ్ అని కూడా, చావ్ చావ్ చావ్ లెటర్ అంటే సీ లెటర్ అన్నప్పుడు చావ్
2: ఒకటి అంటే దాన్ని రెండు రకాలుగా వాడుకోవచ్చు. ఇప్పుడు చైనీస్ లో కూడా అట్లాగే సేమ్ ఇదే వర్డ్ అండి. చావ్ అంటే హాయ్ అని,
1: చావ్ అంటే హాయ్.
2: అదే మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ చావ్ అంటే మళ్ళీ హాయ్ అని, డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్ అన్నమాట. వర్డ్ మీనింగ్ మారుతుంది.
1: కరెక్ట్, బాగుంది. శాబాష్ శాబాష్. శ్రీనివాసుల పాట కావాలా, పూరి జగన్నాథ పాట కావాలా, జలాది పాట కావాలా, కూతురు పాట
2: కావాలా? వినిపించట్లేదు.
1: ఎందుకు వినిపించట్లేదు? మాట్లాడుతున్నావు కదా బాని.
2: నా మాట వినిపించట్లేదు.
1: ఓకే, అర్థమైంది, ధన్యవాదాలు. నా మాట ఎందుకు వినిపించట్లేదు నాకు తెలియట్లేదు, బట్ వింటూ ఉంటే గనక మీకు ఏ పాట కావాలి, పూరి జగన్నాథ్ పాట కావాలా, శ్రీనివాసుల పాట కావాలా, లేదా దాంట్లోంచి ఏదైనా మాట కావాలా వాళ్ళ సినిమాల్లోంచి, ఏదైనా సరే కోరచ్చు మీరు. వారు జాలాది మీద స్పాట్ లైట్ అన్నాం కదా, జాలాది మీద స్పాట్ లైట్ మీద మీకు ఏ పాట కావాలన్నా సరే జాలాది గారిది మీరు ఫోన్ చేసి అడగచ్చు. నాకు సుగాత్రి గారు అడిగారు, స్పాట్ లైట్ ఆన్ జాలాది శీర్షికలో ఈ పాట. పిల్లా చావ్య గురించి మానేసుకుంది కదా బానే, పనింతా చెప్పేశారు మొత్తం. ఏమిటి పిల్లా చావేల విషయం అంటే పిల్లా చావ్, అది బెల్లా చావ్ అని ఇటాలియన్ పదాన్ని తీసుకుని అలా పిచ్చెక్కిపో ఏ మైతేరేలి ఏ ఇలా హిందీని తెలుగుని అన్ని రకరకాలు కలిపేసి పాడేయడం రాసేయడం మణి ప్రవాళం అని పేరు పెట్టేసుకుని చక్కగా అన్ని భాషల్లోంచి కలగాపులగా కొడేయడం. అండ్ తమన్ ఈజ్ నోన్ టు లిఫ్ట్ అండ్ షిఫ్ట్ అండ్ అక్యురేట్ గా లిఫ్ట్ అండ్ షిఫ్ట్ చేస్తాడు ఆయన. సరే, ది బ్రిలియన్స్ ఆఫ్ జాలాది మాట్లాడుకుందాం, అక్కడక్కడ ఆయన పాటలు విందాం, మధ్యలో ఇవన్నీ కలిపేసి కలగపలకంగా మాట్లాడదాం. సుగాత్రి గారు మీకోసం ఈ పాట, ఇది ఏ సినిమాలో తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి. జాలాది గారి కళ నుంచి జాలువారిన ఇంకొక సంగీత సాహిత్య రసమయ గీతం.

సండెపొద్దు అందాలున్న చిన్నది ఏటి నీట తానాలాడుతున్నది. బొమ్మలా ముద్దుగుమ్మలా పువ్వులా పాల నవ్వులా మెరుపు తీగ మల్లే తలుకుమంటే ఈ అద్దాల ఒళ్ళంత ముద్దాడుకోన అన్న పల్లవిత మొదలయ్యేది. అకతాయి బుల్లోడల్లే అలరెడితే రాలుగాయి రాగాలని రచ్చబెడితే ఎవరైనా చూసారంటే అల్లరైపోతానయ్యా, ఎన్నెలంటి బతుకంతా చీకటైపోతాదయ్యా, దీపమల్లి నేనుంటాను, తీపి రేపు తెస్తుంటాను. రేపు అంటే ఉదయం, రేపంటి రూపం కంటి దాంట్లో కూడా దీని గురించి గరికపాటి వారి ప్రవచనం కూడా ఒకటి ఉంటుంది. రేపు తీపి రేపు తెస్తుంటాను, కలువ పువ్వు నీవై వెలుగు నేనై ఎలదేటి పాటల్లే చెలరేగిపోనా. ఎలదేటి పాట అన్నది వేటూరు గారు కూడా ఇంకో పాటలో పాడతారు. ముత్తెమంటి ఒళ్ళు తడిసి ముద్దు పుడితే గుండెలోన ఎండ కాసి ఆరబెడితే అసలారిపోకుండా ఊసులాడుకోవాలి. ఊసులండిపోకుండా ఊట కోరికలుండాలి. ఊట అనేది ఊరుతూ ఉండే, అంటే ఊట బావి అంటారు కదా, ఇలా ఊరుతూ ఉండేది. ఊట కోరికలుండాలి, ఊసులండిపోకుండా. కోరికల వల్ల ఊసులు అంటే కబులు చెప్పుకునే ఆశ ఉంటుంది. గువ్వలాంటి చోడుండాలి, యవ్వనాల గూడెయ్యాలి. నిన్ను నన్ను చూసి దిష్టి తీసి ఆ లోకాల దేవుళ్ళని దీవించి పోవాలి. ఎంత బాగుంది కదా, ఎంత అందమైన ఏంటి ప్రేమ గీతం, అంత బాగా రాస్తారు. జలది వారి మాటల్లో పల్లె మట్టి వాసన ఉంటుంది. చక్కగా మంచి మంచి పదాలు వాడుతూ అలతి పదాల్లో అనంత అర్థాలని అలా అలవోకగా అమర్చగలిగే జాలాది రాజారావు గారి మీద ప్రత్యేకమైన స్పాట్ లైట్. టీప్యాడ్ వారు టీ బతుకమ్మ సెలబ్రేషన్స్ యాజ్ ఆల్వేస్ ఎవ్రీ ఇయర్ మనకు బతుకమ్మ వస్తుందనగానే టీప్యాడ్ వాళ్ళు తీసుకొచ్చే దసరా సంబరాలు అండ్ లైవ్ ఎంటర్టైన్మెంట్ బై సరే నవీన్ పోలిశెట్టి ఎనర్జెటిక్ ఇన్ఫ్యూజన్ బ్యాండ్ ఉండబోతుంది. అక్టోబర్ 17 12 noon నుంచి మిడ్ నైట్ వరకు 12 గంటల పాటు కొమెరికా సెంటర్ 2601 అవెన్యూ ఆఫ్ స్టార్స్ ఇన్ ఫ్రిస్కో. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కలిసి అందరు కలిసి బతుకమ్మ సెలబ్రేషన్ దసరా సెలబ్రేషన్స్ అన్ని కూడా fullenjoy.com enjoy.com అంటే ఎక్కడికి వెళ్ళకండి, అదేం లేదు, ఊరికే ఫ్లో లో చెప్పేస్తుంటాం. ఎక్కడది ఇప్పుడు డేట్ కొమెరికా సెంటర్ లో డేట్ ఇప్పుడు అక్టోబర్ 17 కొమెరికా సెంటర్. డెఫినెట్లీ టేక్ నోట్ ఆఫ్ దాట్, చక్కగా మీ క్యాలెండర్ దాచేసుకోండి అండ్ బి పార్ట్ ఆఫ్ దట్ సూపర్ సెలబ్రేషన్స్. దెన్ ఉండడం ఒక మంచి పాట విందాం. సరే, జాలది గారి మీద స్పాట్ లైట్ లో ఆ పాట సుగాత్రి గారి కొని మీకు వినిపించాను కదా. సరే, పూరి జగన్నాథ్ అండ్ శ్రీను వైట్ల ఈ స్పెషల్ ఇస్సా చేసుకుంటా పోతున్నాం. మధ్య మళ్ళీ కాసేపయ్యాక మీకు అది డైలాగులు వైపు వెళ్తామండి. డైలాగులు కూడా వాళ్ళ సినిమాల్లో మంచి పంచ్ డైలాగులు ఉంటాయి, అవన్నీ కూడా వినిపిస్తాను మీకు. ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి 9726361966. మీరు వింటున్నది రేడియో సిరివిలో సిగ్నేచర్ షో. ఇవాళ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా నేను

మీరు విన్న పాట పోకిరి సినిమా నుంచి. పూరి జగన్నాథ్, తర్వాత మహేష్ బాబు. ఇందాక రవితేజ గురించి చెప్పుకుంటున్నప్పుడు రవితేజకి పోకిరి, అదే సారీ ఇడ్లు సేవని సుబ్రహ్మణ్యం, ఈడియట్, తర్వాత ఇలా వరుస పెట్టి పూరి జగన్నాథ్ అండ్ రవితేజ కాంబినేషన్ లో బోల్డ్ సినిమాలు వచ్చాయి. ఒకరికొకరు లైఫ్ అంటే రవితేజ హీరో డమ్ రావడానికి, హీరోగా బాగా నిలదొక్కుకోవడానికి పూరి జగన్నాథ్ కారణమైతే, ఆయన తొలి రోజుల్లో, పూరి జగన్నాథ్ గారి తొలి రోజుల్లో కూడా ఒక దర్శకుడిగా ఆయన ఎదగడానికి కూడా ఈ సినిమాలన్నీ ఉపయోగపడ్డాయి. దెన్ పోకిరి అప్పుడు మహేష్ బాబుకి అండ్ పూరి జగన్నాథ్ ఇద్దరికి కూడా ఒక కెరియర్ టర్నింగ్ హిట్ అది, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ మనం ఏం చేద్దామంటే శంకర్ నేత్రాలయ్య వారు మ్యూజిక్ అండ్ డాన్స్ విజన్ ఫర్ 2026 అన్న కార్యక్రమాన్ని ఇస్తున్నారు మీకు. అక్టోబర్ 4th సండే రోజు స్పెషల్ ఈవినింగ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డాన్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఐ కేర్ విజన్ ఇనిషియేటివ్స్. ఆదివారం అది ఇర్వింగ్ ఆర్ట్స్ సెంటర్లో 3333 నార్త్ మకర్తూ బులవర్డ్. కమ్ అండ్ ఎంజాయ్ ద మ్యూజిక్, డాన్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ వైల్ సపోర్టింగ్ ద మిషన్ ఆఫ్ శంకర్ నేత్రాలయ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ శంకర్ నేత్రాలయ USA.org వెళ్ళండి. 855-463-8472. Music and Dance for Vision 2026. Sir, inko paadu vendam. Ee paade sinema adresu studio phone 972-636-1966. Meeru vintunna the radio sir below signature show ivala karyakramaniki vyakhyataga nenu Bhaskar Rayavaram. Puri White Lodge chestunna. Special focus on Jaladi and Daughter's Day.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meekandistondi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
4: చందు, మరి వండనా?
3: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
4: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
3: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
4: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం.

0: calibration knowledge, though, you get best experience on this Daru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Buying a home in India is now easier and hassle-free. Gruh Pravesh India Property Expo brings top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR directly all under one roof. Choose your home from 200 plus projects at the biggest India Property Expo in Frisco. Be there on the 10th and 11th of October at Hearth Regency Frisco, 10 a.m. to 8 p.m. Free entry and car parking. An event by My Square Feet.
2: నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM హెచ్డిగ్రీలో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
4: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
5: Yes sir.
4: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
5: సార్ ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
4: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
6: విజిట్ రాజులాజ్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
7: బాస్ మీకు రియల్ ఎస్టేట్ వెంకట్రావు తెలుసా?
8: తెలియదు సార్.
9: తెలియండి
7: సార్. మీకు రియల్ ఎస్టేట్ వెంకట్రావు తెలుసా?
8: వెంకట్రావా?
7: తెలియదే. ఓకే, ఎవరికి తెలియదు ఏం చేస్తున్నారా వెంకట్రావు తెలుసా?
8: తెలియదు సార్.
9: తెలియండి
7: సార్. మీకు రియల్ ఎస్టేట్ వెంకట్రావు తెలుసా?
8: వెంకట్రావా?
7: తెలియదే. ఓకే, ఎవరికి తెలియదు ఏం చేస్తున్నారా వెంకట్రావు
8: వెంకట్రావా?

0: మీరు విన్న ఆ పాట బుజ్జిగాడు సినిమా నుంచి, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా, ప్రభాస్ ని డార్లింగ్ చేసిన సినిమా. బుజ్జిగాడు అంత కమర్షియల్ హిట్ అవ్వాలి కానీ సినిమా బాగుంటుంది చూడడానికి. ఇట్ క్యారీస్ ఈ త్రూ ద మూవీ. ఎవరైనా ఎందుకు ఫ్లాప్ అని తెలీదు, బాగుంటుంది సినిమా, పాటలు బాగుంటాయి. పూరి జగన్నాథ్ కి కందికొండ యాజ్ అ రచయిత ఎక్కువ పాటలు రాశారు. ఇందాక పాట కూడా ఒకటి ఆయన రాసిందే. అలాగా ఆయన ఇలాగా స్పాట్ లైట్ చేయాలి మా కందికొండ గారి మీద. ఒకసారి చేద్దాం. ప్రస్తుతానికి జాలాది గారి మీద స్పాట్ లైట్ నడుస్తుంది. చేద్దాం, ఒక మంచి పాట వినిపిస్తాను వారిది. ఈ సన్నివేశం అయిన తర్వాత ఈ సన్నివేశాన్ని వింటూ ఇది ఏ సినిమాలో మీరు ఊహించగలిగితే స్టూడియోకి ఫోన్ చేయండి. లేదా నటుడు ఎవరో చెప్పగలిగినా, మాటలు రాసింది ఎవరో చెప్పగలిగినా స్టూడియోకి ఫోన్ చేసేయండి. 9726361966. రేడియో సర్వీలో పూరి వైట్ లా చేస్తున్నాం.
1: రాంబాబు మాట్లాడుతున్నాడు, లైవ్ కనెక్ట్ చేయండి.
2: అరే ఛానల్ మారిపోయింది ఎట్లా? రాంబాబు రా.
3: మన ఛానల్స్ అన్ని కలవాల్సిన టైం వచ్చింది. రన్నింగ్ లో ఏ ప్రోగ్రామ్స్ ఉన్నా ఆపేయండి. ఇవాళ మనకు రాంబాబు కావాలి.

0: ఈజీలీ వన్ ఆఫ్ పవన్ కళ్యాణ్స్ బెస్ట్.
1: రోజంతా పనిచేసి ఇంటికి రాగానే మనం చేసే మొట్టమొదటి పని టీవీ ముందు కూర్చోవడం. అలాగే ఏ పని పాట లేకుండా ఖాళీగా ఉన్నవాడు కూడా చేసే పని టీవీ ముందు కూర్చోవడమే. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న విషయాలన్నీ మనం తెలుసుకోవాలి, తెలిసేసుకోవాలి. తెలుసుకొని ఏం చేస్తున్నాం, సొల్లు మీటింగ్లు పెట్టి ఎదవ సలహాలు ఇస్తాం, ఎదవ సలహాలు ఇస్తాం. రూపాయి సంపాదన లేనోడు కూడా ప్రధానమంత్రి తన కేబినెట్ లో ఏ నిర్ణయాలు తీసుకుంటే దేశానికి మంచిదో చెప్పేస్తుంటాడు. జీవితంలో ఎప్పుడు క్రికెట్ బ్యాట్ పట్టుకున్నాడు కూడా సచిన్ టెండూల్కర్ ఏ ఓవర్లో ఏ బాల్ కు ఏ షాట్ కొట్టాలో కూడా చెప్పేస్తుంటాడు. సాయంత్రం అయితే చాలు లుంగీలు ఎగ్గట్టుకుని అరుగుల మీద కూర్చొని ఐక్యరాజ్య సమితిలో ఏ నిర్ణయాలు తీసుకుంటే ఏ దేశానికి మంచిది, పెరుగు ఇది మంచిది, క్యూబాకు అది మంచిది అని ఇక్కడ చెప్పేస్తుంటారు. ఇప్పుడు బరాక్ ఒబామా కూడా సీన్ లేదని చాలా ఈజీగా తేల్చి పారేస్తాడు. సొల్లు సొల్లు సొల్లు ఎదవ సొల్లు కబుర్లు. చిన్నప్పుడు మనకు అమ్మ గోరుముద్దలు తినిపించినట్టు ఉన్న టీవీ ఛానల్స్ అన్ని ప్రపంచంలో జరిగే అన్యాయాన్ని కళ్ళ కట్టినట్టు చూపిస్తున్నాయి. అది చూసి మనం ఏం చేస్తున్నాం, కాసేపు దేశాన్ని తిట్టుకుంటాం, నాయకుల్ని తిట్టుకుంటాం, ప్రభుత్వాన్ని తిట్టుకుంటాం. అసలు ఎవరికి సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది లేకుండా పోయిందని చెప్పి తెగ నొక్కేసుకుంటాం, గింజేసుకుంటాం, పిసికేసుకుంటాం. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సామాజిక బాధ్యత కంటే కూడా ముఖ్యమైనది వ్యక్తిగత బాధ్యత. నువ్వు బాగుంటే దేశం బాగుంటుంది. అయినా నేను ఇక్కడికి వచ్చిన మీటింగులు పెట్టి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి కాదు, నాకంత ఓపిక లేదు, ఇంట్రెస్ట్ లేదు. కానీ నేను నీతో మాట్లాడడానికి వచ్చాను, నీతో మాట్లాడడానికి వచ్చాను. ఏయ్ నిన్నే నిన్నే నిన్నే నిన్నే వింటున్నావా, నిన్నే వింటున్నావా? అసలు నీకేం డ్యామేజ్ జరుగుతుందో తెలుసా? కేవలం 25 మంది ఎమ్మెల్యేలు ఇంటి నుంచి షిఫ్ట్ అయిపోతే నీ తలరాత మారిపోతుంది, అది నీకు ఓకేనా? రాణా నాయుడు అనే క్రిమినల్ నీ తల మీద ఎక్కి కూర్చున్నాడు, అది నీకు ఓకేనా? నిన్నే నిన్నే నిన్నే నిన్నే వాడు ఎమ్మెల్యేలను కొనే ఖర్చు కూడా రేపొద్దున నీ దగ్గర నుంచే వసూలు చేస్తాడు. నీ పెట్రోల్ పెరిగిపోతాయి, కందిపప్పు పెరిగిపోతాయి, పిల్లల స్కూల్ ఫీజులు పెరిగిపోతాయి, బస్సు ఛార్జీలు పెరిగిపోతాయి. ఆడికి దోలకి కుర్చీ ఎక్కితే నీకు దోలు తిరిగిపోతుంది, అది నీకు ఓకేనా? ప్రాబ్లం సాల్వ్ చేసుకోవరా, ప్రాబ్లం సాల్వ్ చేసుకోవా? టైం లేదా నీకు, టైం లేదా నీకు? నీకు ఇష్టమైన లీడర్ నీ వరిస్తే రోజంతా ఎండలో నిలబడతావు, నీ లవర్ ఫోన్ చేస్తే గంటలు గంటలు పార్క్ దగ్గర వెయిట్ చేస్తావు, కొత్త సినిమా రిలీజ్ అయితే తెల్లవారుజామున 5 గంటల క్యూలో నుంచుంటావే, నీకు ఇష్టమైన హీరో సినిమా 10 సార్లు 20 సార్లు చూస్తావు. దానికి టైం ఉండదు, కానీ దీనికి టైం లేదు కదా, దీనికి టైం లేదు. అరే ఒక్క మ్యాట్ ని వదిలేసా, ఒక్క మ్యాట్ ని, ఇక్కడ పని అయిపోద్ది, పని అయిపోద్ది, పని అయిపోద్ది, ఒక్క మ్యాట్ ని వదిలేసా. రే హీరో కావాలరా నీకు, నీకు హీరో కావాలా? నువ్వు హీరో కాదా? నువ్వు హీరోవి కాదా? నువ్వు హీరోవి కాదా? నువ్వు హీరోవి కాదా? నీ ఇంటికి నువ్వే కదరా హీరో, మరి నీ ఇంటికోసం నువ్వేం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు నీ ఇంటికోసం? నువ్వు యూత్ వరా? నువ్వు యూత్ వా? నువ్వు యూత్ వా? నువ్వు యూత్ వా? ఎముకలు కుళ్ళిన వయసులు మళ్ళిన సోమరులారా చావండని శ్రీశ్రీతి తింది నిన్నే. దేవుడా రక్షించు నా దేశానని తిలక్ ఏడ్చాడ్రా, తెలుసా? తెలుసా నీకు ఆ సంగతి? నువ్వు ఇలా ఉంటే దేవుడు ఏం చేస్తాడ్రా? వాడిని ఆపడానికి నేను వెళ్తున్నా, రేపు నువ్వు హైదరాబాద్ వస్తున్నావు, మనిద్దరం కలిసి వెళ్తున్నాం. వస్తున్నావా లేదా? వస్తున్నావా లేదా? వస్తున్నావా లేదా? పోరాడితే పోయే దేవులు ఎవరా? ఎదవ బానిస సంఖ్యలు తప్ప రా, రా. హైదరాబాద్ నడిపుతున్న రాంబాబు గారు వెయిట్ చేస్తున్నాడు, రా.

చెప్పా కదా ఈజీలీ వన్ ఆఫ్ పవన్ కళ్యాణ్స్ బెస్ట్. సినిమా మాత్రం అట్టర్ ఫ్లాప్. కెమెరామెన్ గంగతో రాంబాబు అన్న సినిమా నుంచి చాలా చాలా పవర్ఫుల్ సీన్. ఇది మాట రాసింది ఎవరు అని అడిగాను మిమ్మల్ని, చెప్పక్కర్లేదు. మోస్ట్ ఆఫ్ కాదు అన్ని సినిమాలకి పూరి జగన్నాథ్ అంటేనే ఆయన స్క్రీన్ రైటర్ కదా, దర్శకుడితో పాటు మాటలు ఆయన రాస్తారు, స్క్రీన్ ప్లే ఆయన చేస్తారు. సో దాట్స్ ది స్పెషాలిటీ, మంచి మంచి మాటలు రాయడం అనేది. ఇందులో తిలక్ని, శ్రీశ్రీని, దేవుడా రక్షించిన దేశాన్ని అని చెప్పి తిలక్ ఏడ్చాడని చెప్పడం, ఇవి పవన్ కళ్యాణ్ కూడా ఇష్టం. తన మాటల్లో కూడా గుంటూరు శశేంద్ర శర్మని, అలాగే తిలక్ని, శ్రీశ్రీని వీళ్ళందరినీ గుప్పిస్తూ మాట్లాడుతుంటారు బయట యాక్చువల్ పొలిటికల్ సినారియోలో కూడా. బట్ ఆయనకి ఇష్టమైన పర్సనాలిటీ ఇది. వాట్ ఎవర్ ఈ ఇందాక అడిగిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో, నువ్వు యూత్వా అని చెప్పడం, ఎముకలు కుళ్ళిన చచ్చిన సోమరులారా చావండి అని చెప్పి శ్రీశ్రీ చెప్పింది నీ గురించి అని చెప్పడం, ఆ పవర్ఫుల్ విజువలైజేషన్ ఏదైతే ఉన్నదో, వాళ్ళు పెద్ద పెద్ద కవులు రాసిన మాటల్ని అలవోకగా పూరి జగన్నాథ్ ఒక సన్నివేశంలో కలిపేసి హీరోతో చెప్పించడం, ఇట్స్ జస్ట్ టెరిఫిక్, టెరిఫిక్. దట్స్ ఈ స్పెషాలిటీ ఆయన చేసే వాటిల్లో. అండ్ ఇన్ ద స్పాట్ లైట్ సిరీస్ మనం ఏం చేస్తున్నాం అంటే జాలాది గారి గురించి మాట్లాడుతున్నాం. జాలాది రాజారావు వన్ ఆఫ్ టాలీవుడ్ సినిమాల్లో అంటే తెలుగు సినిమా పరిశ్రమ పాటల్లో కొన్ని ఇట్లా అజరామరమైన పాటలను రాసేసిన మహానుభావుడు ఆయన. ఆయన గురించి స్పాట్ లైట్ చేస్తూ ఈ పాట ఉండకుండా ఉండదు. ఎందుకు అంటే ఇది అట్లాంటి పాట, చాలా పెద్ద పాట, తెలుగు జగతిని ఉర్రూతులుగించిన పాట అన్న నందమూరి తారక రామారావు గారు తన చరమ దశలో కూడా ఒక మేరు పర్వతంలా నించున్న సినిమాలోంచి పాట. ఏ సినిమాలోది ఈ పాటకు సంబంధించిన ఏ విశేషాలు పంచుకోవాలన్నా సరే, ఎక్కడ ఏ సంగీత కార్యక్రమం జరిగినా, ఎవరు ఏ మ్యూజిక్ టూర్ చేసినా, దాంట్లో ఎక్కడో చోట ఈ పాట గుప్పించాల్సిందే. ఎందుకంటే మహానుభావుడు ఆయన పెద్ద ఆయన వెళ్ళిపోయాడు గాని అసలు ఎవడు పాడతాడయ్యా మళ్ళీ ఇలాంటి పాటలు. బాలు, వి మిస్ యూ.

0: పుణ్యభూమి నాదేశం నమో నమామి, జన్మభూమి నాదేశం సదా స్మరామి. ఈ చెప్పాను కదా ఇలా అజరామరమైన పాట అంటే ఇలా ఉండిపోతుంది. తెలుగు సినిమా పాటలలో ఈ పాట శాశ్వతంగా ఉండిపోతుంది. మేజర్ చంద్రకాంత్ సినిమా నుంచి ఎంఎం కీరవాణి గారు, నా ఉద్దేశం, నాకు తెలిసి నేను ఊహించినంత వరకు, నాకు నిజంగా రూఢిగా తెలీదు, నేను ఊహించినంత వరకు ఈ పాట మేబీ పుణ్యభూమి నాదేశం నమో నమామి జన్మభూమి ఆ దానికి మాత్రమే ట్యూన్ కట్టిండారు బహుశా. మిగతాదంతా కూడా పాటకి కట్టారాయన. ఎందుకంటే అది మీకు రాగమాలికలా సాగుతుంది, అక్కడ సాహిత్యాన్ని బట్టి, అక్కడ నడుస్తున్న ఆ పాత్ర స్వాతంత్ర సమర యోధుని బట్టి ఆయన పెట్టడం అనేది అందులో. ఈయన కూడా స్వతహాగా రాజా జాలాది రాజారావు గారు కూడా, వారి తండ్రి కృష్ణా జిల్లా బోర్డు సభ్యులు, ఆయన భారత స్వాతంత్ర సమర యోధులు. అంటే వాళ్ళు అట్లాంటి ఇంట్లో పుట్టిన జాలాది గారికి దేశభక్తి గీతాలు రాయడం అనేది ఇలా అలవకగా వచ్చేస్తుందేమో, ఎందుకంటే వారి తండ్రిని చూశారు ఆయన దగ్గర నుంచి. చాలా చాలా పరిణితి ఉన్న రచయిత జాలాది గారు. ఇందులో ఈ ప్రతి పదం కూడా, ఈ మాటల్లో, ఈ పాటలో ఉన్న ప్రతి పదము మనకి రక్తాన్ని ఉడికించేట్లుగా ఆయన రాయడం, బాలుగారు అట్లాగే పాడడం, మహానుభావుడు ఏం పాడాడు, ప్రాణమిచ్చి పెట్టేశాడు ఈ పాటకి. వర్ధంతి చేసుకున్న నాకు ఇష్టం ఉండదు జనరల్, ఆయన పుట్టినరోజు మళ్ళీ విపరీతంగా చేసుకుందాం. మొన్నే వెళ్ళిపోయాడు ఆయన, మొన్నే అయింది ఆయన వర్ధంతి. అండ్ ఐ నో వి మిస్ బాలు, కానీ డూ వి మిస్ బాలు? ఆయన పాట విన్నప్పుడల్లా ఆయన చైతన్యం మనలోనే ఉంటుంది కదా. సో డెఫినెట్లీ బుజ్జిగడ్ ఫోన్ చేశారండి ఫ్రిస్కో నుంచి. ఆయన పేరు బుజ్జిగడ్. ఫ్రిస్కో వాళ్ళందరం లోకల్ అండి అన్నారు ఆయన. మీరు ఎక్కడ లోకల్? లోకలేనండి ఫ్రిస్కో అంటే. లోకల్ కాదండి ఫ్రిస్కో, గ్లోకల్, గ్లోబల్. ఫ్రిస్కో వాల్యూ ఫ్రిస్కో బయట నుంచి తెలుస్తుందట. బయట ఊర్లో వాళ్ళు డాలస్ లో ఎక్కడ ఫ్రిస్కో అనగానే ఒక పాజ్ ఇస్తారే, ఆ పాజ్ లో ఉంది డాలస్ ఫ్రిస్కో వాల్యూ అంతా అని ఫ్రిస్కో ఫ్యాన్. సరే, నాకు బుజ్జిగాడికి ఫోన్ చేసి, బుజ్జిగాడి సినిమాలోంచి డైలాగులు అడిగారు కాబట్టి ఆ బుజ్జిగాడి గారి కోసం ఈ పాట. ఇందాక బయటవే పుణ్యభూమి నాదేశం పాట జాలాది గారు రచించింది, స్పాట్ లైట్ ఆన్ జాలాది చేస్తున్నా ఇవాళ. పూరి వైట్లా ఇస్ యాక్చువల్ కార్యక్రమం, బట్ డాటర్స్ డే కూడా నడుస్తుంది, అవన్నీ కలిసి మంచి ఎంటర్టైనింగ్ షో చేసుకుంటూ వెళ్తున్నాం అన్నమాట బుజ్జిగాడి కోసం. ఇందాక పాట కోరిన వారు మాకు మా రేడియో సురభి టీం వారు వాణి గారు, కెనడా నుంచి, వ్యాంకూవర్ నుంచి వాణి గారు. థర్స్డేస్ చేస్తారు షో, మంచి షోస్ చేస్తారు ఉదయం పూట తప్పకుండా. అవన్నీ అన్ని 24/7 పెట్టుకుంటుండండి మీకు ఎందుకు. బుజ్జిగాడి నుంచి సీన్ వినేద్దాం.
1: 10 లక్షలు సెల్ ఫోన్. నా పేరు రాజు, అడ్వకేట్. నా ఫోన్ నంబర్ కూడా ఇందులోనే ఉంది. హైదరాబాద్ వస్తున్నా.
2: ఏ
1: వేయాల్సింది అక్కడే.
2: 2-3 రోజుల్లో వస్తాను.
1: వచ్చాక ఫోన్ చేయి.
2: నువ్వు చేయవా, నేనే చేయాలా?
1: నీ క్యారెక్టర్ నాకు నచ్చిందిరా.
2: అయినా సరే నువ్వే చేయాలి, నేను చేయను.
1: నీ కళ్ళ చూడు నాకు నచ్చలేదు. అది పోలే, ఎంత సడన్ గా తీసామంటే ఎలా తీసేస్తారా? ఉంచుకోరా.
2: తమ్మి, బస్సు హైదరాబాద్ ఎన్ని గంటలకు వెళ్తే?
1: 6.
2: 6:00 బస్సు హైదరాబాద్ వెళ్లేదు అనుకో, 6 ఎప్పుడైతే అప్పుడు నేను బస్సు మీద దించేతానే. తిలన్నా తిలన్నా తన్నని అండే. ఇందాక బస్సు ఎక్కే ముందు నామే సిరాకపడ్డారు, మీరే కదా? సారీ. నీకు అవసరమా? అడి చూడు. ఏదో డిప్రెషన్ మెయింటైన్ చేస్తున్నట్టున్నారు. బాగుంది. కొంతమంది ఆడపిల్ల ఎడితే చూడలేమండి, చాలా చండాలంగా ఉంటారు. కానీ మీరు బాగున్నారు, కంటిన్యూ చేయండి, కాసేపు అలా ఆడండి. ఎరా బాబ్జీ, ఏం చేస్తున్నారా?
1: సినిమా పెడదామని.
2: ఏం సినిమా?
1: హిందీ సినిమా.
2: హిందీ ఇంగ్లీష్ మనకెందుకు గానీ, రజనీకాంత్ సినిమా పెట్టు.
1: నిన్న పెట్టింది అదే పాసల.
2: నిన్న లేరు కదా.
1: కుదరదండి, మాకు కొన్ని రూల్స్ ఉంటాయి.
2: ఒరే బాబ్జీ, వాల్వ్ అవర్స్ రన్నింగ్ లో ఉండగా అద్దం పదలు కొట్టేసుకుని నువ్వు బయటికి వెళ్ళిపోతావని ఎప్పుడన్నా అనుకున్నావా?
1: భాష పెట్టాలి అంతే కదండి.
2: పెట్టు.

0: చూడ సినిమా చూడు, అనవసరమైన చూడు.
1: ఏం చేస్తున్నావు? What the hell are you doing?
0: స్కర్ట్ చూస్తున్నా.
1: That's why I'm asking. Are you mental?
0: మీది కాదు కదండి.
1: What? ఏం మాట్లాడుతున్నావు నువ్వు?
0: నిన్నేం చేయలేదు కదా, నీకెందుకే గొడవా అని.
1: ఎందుకే? What rubbish are you talking? You don't have any respect for women?
0: Hello, madam. నేను నీగ్ల కాన్వెంట్ బ్యాచ్ కాదు, చెన్నై సేవల బ్యాచ్. కొంచెం స్మెల్ వస్తుంటది కానీ పులుసు బాగుంటుంది.
1: What? పులుసు? All double meaning dialogues? Sir, look at him. Talking so much of shit. ఇలాంటి వాళ్ళని కాంప్లెక్స్ లోకి ఎందుకు రానిస్తారు?
2: మీరు వెళ్ళండి, నేను మాట్లాడతాను. వెళ్ళండి, నేను చూసుకుంటా. ఏంటమ్మా, ఏంటి ఎక్స్టాల్ చేస్తున్నావు? ఏంటి
0: బాగున్నావురా? వాల్వో బస్సు లో మంచి దిట్టంగా ఉన్నావు. ఈ బండి చూసావా? నా చార్సీ నెంబర్ చూస్తావా? చూపించిన నీ తర్వాత మోడల్ నేను. ఇసూజు ఇంజన్ హార్స్ పవర్ ఎక్కువ,
2: పవర్ కాదు పవర్ ఎక్కువ నా కొడక చెప్పు.
0: ఇలా కొడితే నరాలు కనపడతాయి, ఇట్ట పట్టేసుకుంటే దొరికేది. ఈ నరాన్ని ఇట్ట పట్టి గట్టిగా లాగితే 100 మీటర్లు తాళవుతుందంట. లాగేసుకుందా రెడ్డి? ఏడమ్మా వచ్చి అరగంట అయింది, ఈ వెంకట గారు ఎక్కడా
2: కనబడలే.
0: సారీ డార్లింగ్.
3: హలో బాస్.
0: సార్ ఒక కాఫీ. ఓకే సార్.
1: చోటు చోటు, వేర్ ఆర్ యు?
0: హాయ్
1: చోటు. వేర్ ఇస్ మై చువావా?
0: బుడతలా ఎంత ఉంది? ఎర్ర చొక్కా తిరుగుతుంది, ఎంత తోక్కడ ఉంది కదా.
1: వేర్ ఇస్ ఇట్? బుట్ట కింద ఉందని మాత్రం చెప్పొద్దు, చెప్తే చచ్చేవి నువ్వు.
0: ఏంటి సంపేతవా? ఇందాక ఇది ఎక్స్ట్రా చేసింది, అందుకే లోపల పెట్టేశాను.
1: చూడు
0: ఎక్కడ కూర్చుంటే వచ్చి నాకింది, నాకు నాకితే చిరాకు.
1: కుక్కలన్నాక అలాగే నాకుతాయి.
0: ఉండు, ఇదేదో వెరైటీగా ఉంది. ఇది కుక్కో నక్కో తేల్చేతను.
1: అసలు నీకేమైందిరా? మిడి లేకుతావు, కాల్ ఎత్తి చూస్తావు. ఐ థింక్ యూ సమ్ కైండ్ ఆఫ్ ఫార్వర్డ్.
0: ఎడి పరవట, ఇంకోసారి పరవట అన్నవాడు దీన్ని ఇసిరేస్తాను.
1: చెన్నై చేపల బసి.
0: ఎవరితో నువ్వు పొడిసేస్తావా? నా కటోడు చూసావా? ఎంత ఉన్నావు? అసలు నేను కొట్టాలో కొట్టకూడదో తెలియట్లేదే. తీసుకో ఇదిగా. ఇంకోసారి నాకిందనుకో, నాలికి కోసేస్తాను. దాని కాదు నీది.
4: ఆల్రైట్, బుజ్జిగారి సినిమా నుంచి మీకోసం కొన్ని కామెడీ సీన్స్, మంచి డైలాగ్స్ బ్యాక్ టు బ్యాక్. సరే, మనము పూరి పూరి పూరి అంటున్నాం కాబట్టి ఆ పూరి నుంచి, ఖాళీ పూరించే దగ్గర నుంచి మనం వైట్ల వరకు వెళ్దాం. మీరందరూ కూడా రేడియో సిరిబీలో ఒక ప్రత్యేకమైన కార్యక్రమం పూరి వైట్ల వింటున్నారు. ఈ పూరి వైట్ల కార్యక్రమంలో పూరి జగన్నాథ్, శ్రీను వైట్ల వీరిద్దరి సినిమాల్లోంచి సీన్స్, పాటల్స్ అట్లాంటివన్నీ వేస్తూ వెళ్తూ ఉన్నాం. ఆల్ రైట్, ది మోస్ట్ ఫేమస్ ఆఫ్ శ్రీను వైట్ల సినిమాల్లోంచి వచ్చిన బ్రహ్మాండమైన కామెడీస్ లో ఇది ఉంటుంది.

0: ఇది ఎస్ఎంఆర్ తెలిసి స్టూడియో ఫోన్ చేయండి 972-636-1966.
1: ఐఎమ్ గజాల ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, సిఇఓ సోనీ సొల్యూషన్.
2: ఐఎమ్ వెంకీ సీతంపేట ఫ్రమ్ వైజాగ్.
1: సార్ నేను క్యాజువల్ గా అడుగుతున్నాను, మీ బెర్త్ నెంబర్ ఎంత అండి?
2: డిసైడ్ చేసుకోలేదు ఇంకా.
1: మీరు డిసైడ్ చేసుకోవటండి.
2: ఈసీ గారు మీరు డిసైడ్ చేసుకోవాలని చెప్తాడు, అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్.
1: మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి, అందువల్ల లేట్ అయింది.
2: సార్ మీకు రిజర్వేషన్ ఉంది, మీరు ఎప్పుడైనా రావచ్చు. రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి? ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతారు, ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు.
1: బాగా చెప్పారు. ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా? అదే సార్ అలా మాట్లాడతారు. 20 డేస్ బ్యాక్ రిజర్వేషన్ చేశారు సార్. నేను చాలా ప్లాన్ గా ఉంటానండి, అక్కడ పడితే అక్కడ కూర్చోను. బైదివే నా గురించి పరిచయం లేదు కదా. ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ.
2: ఐఎమ్ బొక్కా సుబ్బారావు, షార్ట్ గా బొక్క.
1: అరే వెంకీ, అక్కడ భలే ఆంటీ ఉందిరా, మనం వెళ్ళి అక్కడ కూర్చున్నా పదరా. ఈ నాసగా మనకి నరసంగా.
2: నేను రా, మీరు ఎలాంటి వచ్చు
3: రేడియో సురభి టైమ్ చెక్ స్టూడియోలో టైం 12 PM.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: శివదుర్గా జ్యోతిష్యాలయం నియర్ హనుమాన్ టెంపుల్ ఫ్రిస్కో కోయగర శ్రీనివాసరాజు గారు ఇప్పుడు మన తెలుగు వారి కోసం జ్యోతిష్యం చెప్పడానికి డల్లాస్ కు విచ్చేసి ఉన్నారు. వీరు మీ ముఖము చేయి చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, చదువు, ఆరోగ్యం, ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, సంతాన సమస్యలు, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అంజనం వేసి దుర్బిణిలో చూసి 100% పరిష్కారం చూపగలరు. కాల్ ఫర్ అపాయింట్మెంట్ 4696053552. వెబ్సైట్ శ్రీనివాస rajukoyedara.com.
4: ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
5: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే?
6: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
7: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
8: Mr. Avinash, మీ మీద ఒక క్షమించడానికి అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
9: గిల్టీ, యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
10: Yes. ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని,
9: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
11: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
10: What is this address again?
11: Bawarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchicaters.com. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
12: హైదరాబాద్ లో ప్రాపర్టీ కోసం చూస్తున్నప్పుడు ఒక్క ప్రాజెక్టే ఎందుకు చూడాలి? వేర్వేరు ప్రాంతాలు, వేర్వేరు ప్రాజెక్ట్స్, వేర్వేరు ధరలు, వేర్వేరు చాయిసెస్. నియోపోలిస్, కోకాపేట్, గచ్చిబౌలి ఫైనాన్షియల్

0: ఉంటాయా ఫ్రెండ్స్ మారిపోయా మా ప్లేన్ అంటున్నా అంటారా, ఏ ఎక్కడేమైనా లోకల్ లోకలేనండి. ఒకసారి ప్లేన్ లో జెండా పాతం కాబట్టి పత్తిక సంవత్సరాల ఇండస్ట్రీ అండి అక్కడ 26 ఏళ్ళు ప్లేన్ లో. సో మా ప్లేన్ అంటాం గట్టిగా. సరే వెంకయ్య సినిమా అని చెప్పేశారు అరుంధతి గారు, ఇంకా ఏమైనా అలాంటి వినాలనుకుంటే ప్లేనో అరుంధతి గారు కోరిన సినిమాల నుంచి సీన్ మళ్ళీ వినిపిస్తాను. వెంకీ కొనసాగిద్దాం సరేనా?
1: కావాలి
2: వద్దు బాబు, మీ నాన్నగారు చెప్పింది కరెక్ట్, దీంట్లో విషం ఉంది.
1: మరి మీరు ఎందుకు తగ్గుతున్నారు? పసిపిల్లాడు అడుగుతుంటే ఎదమంకలు చెప్తారా? ఇవ్వండి. పిల్లోడు నోటి దగ్గర కూల్ డ్రింక్ లాగేస్తారా? మీరు మనుషులా రాక్షసులా?
2: తాగితే వాడు రాక్షసు అవుతాడండి.
1: దానికి ఏమైనా ఉందా?
2: ఇదిగోండి సార్,
1: కారుగా మాంసం రా.
2: నువ్వా
1: చైన్ లాగింది? నిన్ను నమ్మి
2: నాగరాజ్ గారు, నేనేదో మీ పెళ్ళ మెళ్ళకి వస్తాయని ఫీల్ అవుతారేంటండి? ఆ పెద్ద బయట ఉండిపోయాడు కాబట్టి చైన్ లాగాల్సి వచ్చింది సార్.
1: సార్ మా నాన్న కోసమే చైన్ లాగారు.
3: ఎవరి కోసం చైన్ లాగినా ఫైన్ కట్టాల్సింది, లేకుంటే నేను కట్టాల్సి వస్తుంది.
1: అది కాదు సార్,
2: శ్రావణి గారు ఏదో షార్ప్ గా ఆలోచించిన నేను కడతాను కదా. ప్లీజ్
1: అది కాదండి
2: పాప పాప అంటే ఇప్పుడు చైన్ లాగాడు, రాత్రి మెళ్ళ కొలుస్తాడు. హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్? ఎవరు రెస్పాన్సిబిలిటీ? నా వల్ల ఎవరు రెస్పాన్సిబుల్? నాగరాజ్ గారు తీసుకోండి,
3: డ్యూటీ కోసం తప్పదు మై డియర్ సార్.
0: ఈ సీన్ లో ఎంఎల్ నరసింహారావు గారు ఉంటారు, ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్, తర్వాత టీచర్, ఐ బిలీవ్ మంచి సాహిత్యవేత్త, ఇవన్నీ ఉన్నాయి ఆయనకి క్వాలిఫికేషన్స్. డబ్బులు కడతాను అన్నది ఆయన అనమాట. జాలాది గారి పాట గురించి అడిగినది, యాతమేసి తోడిన ఏరి అండదని పాట అడిగినది ఈయనే అనమాట. వీరు అడిగారట బాలుగారి అప్పుడు, ఇది స్వరాభిషేకంలో బాలుగారు చెప్పిన మాట, చిన్న పిట్టకథ మధ్యలో.
2: అలా అలర్ చేయకూడదు, ఇది దాగూడదమ్మా, డాడీ కూడా ఇచ్చారు కదా, దాగు. రైలు పక్కన చూడండి సార్, మాకు కూడా దాగేస్తారా?
3: పొరలు అడుగుతుంది కింద పోయినా
2: అది కదా సార్, ఇదే కావాలన్నాడు వాళ్ళ నాన్న. ఇచ్చి తాగొచ్చు
1: కావాలి,
3: ఈ వాటి నీడ పెట్టు. ఇంత స్థాయి కూడా కలిపి
2: వీడే కలిపాడు సార్. ఇంకనే
3: మధ్య మధ్యలో వచ్చి తాగుతా మొత్తం
2: కాకుండా
3: మొత్తం అయిపోగొట్టి అనుకో, కిందికి నేడుతా.
2: అలాగే సార్, సంగతి ప్లీజ్.
3: అరే నువ్వు కట్టావు
4: శ్రావణి, అక్క స్థలం ఉంది
2: పడుకుంటుంది. గెత్త పెద్ద పడుకుంటున్నారు కదా, మీ బ్యాగ్ ఎక్కి. ఆ బ్యాగ్ ఇట్స్ ఓకే, బ్యాగ్ అని చెప్తాను నేను దాచి పెడతాను. లేదు
4: పర్లేదు, రండి
2: ఆ బ్యాగ్ దగ్గర పెట్టుకుని పడుకోండి.
3: ఏంటంటే ఈ బాత్రూమ్ కానీ ఇల్లు ఇంకా రాలేదు.
2: అమ్మ వచ్చేసింది నా కాబోయే జీవిత భాగ్యస్వామిరా. ఏంట్రీ గవర్నమెంట్ జాంకాయలు బెంగాల తిప్పి చిప్స్ అండి, అంటే గావు కాదు చిప్స్ తినే వాళ్ళు కనపడతారా నీకో? గీడి పప్పు కనపడలేదా నీకు? లేవు సార్ అక్కడ. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్. అయ్యా సాఫ్ట్వేర్ కొంటే ఏదైనా పడిపోతుంది సార్. కంప్యూటర్ కూడా చేంజ్ చేస్తా నీకు, టికెట్ లేకుండా రైల్ ఎక్కడ ఉన్నావా? నీ ఏదో తెలితే లేడీస్ దగ్గర చూపించు, మా దగ్గర కాదు.
4: గంజల గారు కంట్రోల్ ఎవరు సార్?
2: అది కాదు బొక్కజీ,
3: అనెడ్యుకేటెడ్ బ్రూట్స్ వాళ్ళతో మనకేంటి సార్? శ్రావణి గారు మీరు చికెన్ తింటారా అండి?
1: నో థ్యాంక్స్, నేను చికెన్ తిన్నా.
3: వదిలే వేస్తే వెంకి పొన్ను వదిన రా, తర్వాత మొత్తం తినేసా ఉంటాం.
2: కొత్త కడుగుతారేంటి రా, నేను ఎప్పుడో నాన్ వేసి తిన్నానా? వేద్దావా. ఆయన ఒక ప్రాణిని చంపి కోసి కాల్చి నా వల్ల కాదు బాబు,
3: పచ్చి తింటే బాగుంటది కదా.
1: మీ నాన్న ఇస్తుంటా?
2: నా వల్ల కాదండి, నాకెందుకో కోణం చూస్తే నా చెల్లెల్లాగా సార్ బ్రహ్మాండంగా ఉంటుందండి. పొద్దునే లేచి అక్కడ ఒక కప్పు టీ తాగితే నా డే స్టార్ట్ అవుతుంది తెలుసా? యా
4: శ్రావణి గారు, మా బామ్మని మా తాత ట్రైన్ లోనే కలిసారట, మా అమ్మ నాన్న కూడా ట్రైన్ లోనే కలుస్తున్నారట.
1: అవునా?
4: అవును.
1: చాలా విచిత్రంగా ఉంది.
2: అక్కడ అనుకున్నాను

0: డబ్బులు పోతుందంటే పెంట్రా, ఆ చూపేంట్రా అడు చూడు. వాళ్ళ మాటలకేనండి, నేను కూడా జీవిత భాగస్వామిని ఆయన మీకు తెలియదు కదా, చాలా గొప్ప సిద్ధాంతి అని చెప్పి చెప్పేదే జరిగిపోతుంది.
1: మొక్క జరుగుతుంది,
0: అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలకు బాగా దొరుకుతుందా. మీరు ఇవన్నీ ఏం పట్టించుకోకండి, నిజంగా చాలా గొప్ప సిద్ధాంతి.
1: గొప్ప సిద్ధాంతి ఈరోజు గొప్ప యాదాంతి.
0: ఒక్క గారు
1: ఏంటి,
0: పెద్దలంటే నా గౌరవం కాబట్టి మీరేమన్నా భరిస్తున్నా, దయచేసి జగదమ్మ చౌదరి గారు మాత్రం ఎరకండి ప్లీజ్.
2: వెంకీ గారు, మీకు స్కార్పియో గురించి ఏమైనా తెలుసా?
0: నువ్వు కొట్టావా? ఏ డౌటా?
1: కన్ఫర్మ్, నేను వస్తాను బాబు.
0: అగు,
1: నాకు నిద్ర వస్తుందండి,
0: నాకు రావట్లేదు. అవును రే, నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశం అయిపోతుందా? మరి ఎందాక అన్నావు నీకు కన్నాలు వేసుకుని బతకాలా?
1: లేదండి.
0: మరి ఎందాక అన్నావు? అవును, మేమందరూ టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నావా?
1: ఇందాక అన్నానా?
0: అన్నావు అన్నట్టు మర్చిపోయినా? ఇందాక టీసీ చేయలాగింది ఎవరంటే ఏళ్ళు చూపిస్తావా?
1: అంటే ఏళ్ళు ఖాళీగా ఉంటే చూపించాను సార్.
0: ఖాళీగా ఉంటే ఏళ్ళు చూపించేస్తా నువ్వు? ఏళ్ళు ఇచ్చేస్తాను 20 రూపాయలు.
1: అంటే 1000 రూపాయలు సార్, 500 గాడి
0: నీకు వివరాలు
1: వదిలేండి, నేను ఇస్తాను. అమ్మా, 100 రూపాయలు తక్కువ.
0: ఏం పర్లేదు, తర్వాత ఇచ్చేది గానీ. ఇందాక నాకు మడత ఎట్టవేంట్రా
1: చెప్?
0: ఓహో, కొట్టే ముందులా మడత పెడతారా? చూపించా సరే, చూపించరా?
1: అదండి,
0: చూపించు.
1: అబ్బా ఎలా కాదండి, మీరు ఎలా కడుతున్నారంటే అలా కాదండి, నాలుగు కొంచెం పైకి ఎత్తి అప్పుడు కొట్టాలి.
0: ఉందా? చూడు చూడు చూడు చూడు, సరిగా సరిగా సరిగా చూడు, సరిగా చూడు, సరిగా చూడు, చూసుకో.
3: సో వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రైన్ కామెడీస్ లో బాగా డిజైన్ చేసిన కామెడీ సీన్స్ అన్ని కూడా ఈ వెంకీ సినిమాలో ఉంటాయి. ట్రైన్ లో జనాలు, రకరకాల జనాలు కలవడం, వాళ్ళ పాత్రలు ఇవన్నీ చాలా మంది వాడుతూ ఉంటారు. ఒక ఇతివృత్తం క్రియేట్ అయిపోతుంది అక్కడ. ఏది కావాలంటే అదంటే స్వేచ్ఛగా వాడుకోవచ్చు, కథకు సంబంధం లేకుండా. అలాంటి వెసులుబాటు ఉంటుంది ట్రైన్ కామెడీస్ లో. అండ్ మనందరం కూడా రేడియో సిరబీలో సిగ్నేచర్ షో చేస్తూ ఉన్నాం కాబట్టి మీరు చేయాల్సిందల్లా 107.9 FM HD3 స్టాండర్డ్ గా ట్యూన్ చేసి పెట్టుకోవడం. ఇంతో పాటుగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి, రకరకాల ప్లేసులు మమ్మల్ని ఉండండి. ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో, అన్ని చోట్ల ఫాలో ఫాలో ఫాలో ఫాలో అస్. అండ్ దెన్ చాలా చాలా ఇంపార్టెంట్ డేట్స్ ఉన్నాయి కొన్ని. అక్టోబర్ 10th స్పూక్ అండ్ స్పార్కల్ రేడియో సూరభి ప్రజెంట్ స్పూక్ అండ్ స్పార్కల్ హరేలీ ప్రాస్పర్ లో అక్టోబర్ 10th మీ కారు ట్రంక్ ని డెకరేట్ చేసుకుని మీ ఫేవరెట్ హాలోవీన్ కాస్ట్యూమ్ అక్కడికి వచ్చేసేయండి. యూ కెన్ విన్ ప్రైజెస్, దిస్ అండ్ దాట్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్. అలాగే ఇండియా టుడే వారు డాలస్ ఫుడీస్ అందరికి కూడా గ్రాండ్ వీకెండ్ బఫే ఇస్తున్నారు. డెఫినెట్లీ గో టు 151 North Nolan Drive ఇన్ సౌత్ లేక్. వాళ్ళ బఫే ఉంటుంది. అండ్ థర్స్డేస్ మంచి మంచి చాట్స్ ఉంటాయి ఇండియా టుడే వారి దగ్గర. అలాగే DealsBananaPro.com కు వెళ్ళండి. అందరు బిజినెస్ ఓనర్స్, మీ బిజినెస్ లో ఊరికే డ్రై టైం అంతా ఉంటుంది కదా, ఆ టైంలో దాన్ని డీల్స్ కింద ఎలా మార్చుకోవాలో వాళ్ళు ఏఐ వాడి మీకు మంచి మార్కెటింగ్ లిఫ్ట్ ఇస్తారు. ఫస్ట్ 50 రెస్టారెంట్స్ కి గ్రోత్ ప్లాన్ ఫ్రీగా ఇస్తున్నారు 3 నెలల పాటు. డెఫినెట్లీ అవైల్ దట్ ఫెసిలిటీ. అలాగే మీ దంత కళ కోసం, అంటే మీ పళ్ళు బాగా గట్టిగా ఉండడం కోసం, డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ వారు $29 మీకు డెంటల్ ఎగ్జామ్ ఎక్స్రే ఇవే ఇస్తున్నారు. మీ స్మైల్ ని పదిలంగా ఉంచుకోవడానికి, 10 కాలాలు నవ్వుతూ ఉండడం కోసం, బాగా నవ్వుతూ ఉండడం కోసం వాళ్ళు ఫెసిలిటీ తీసుకోండి. 972-484-5400 ఫోన్ చేయండి. 3234 ఫారెస్ట్ లేన్ డాలస్ లో ఉంటారు వారు. దెన్ కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ ఉన్నాయి, అవి ఈ సీన్ అయ్యాక చెప్పుకుందాం. ఇది ఏ సినిమాలో తెలిస్తే స్టూడియో ఫోన్ చేసేసేయండి. 972-636-1966.
4: ఈ ఇంటి ఓనర్ ని మద్దతు చేసి ఈ ఇల్లు కబ్జా చేసింది నేనే. క్రైమ్ అండ్ ఐస్ క్రీమ్ నాకు 2-1 చీక్ అవతల పడేస్తాను. ఐస్ క్రీమ్ చికిన్ తర్వాత పుల్లైనా మిగులుతుంది. నేను క్రైమ్ చేస్తే ప్రూఫ్ కూడా ఉండదు. నో బడి కెన్ స్క్రాచ్ మీ.
5: ఎన్నిసార్లు చెప్పాలి రా, నీకు గుర్తుందా? నో బడి కెన్ స్క్రాచ్ మీ కాదు, క్యాచ్ మీ అంటే పట్టుకోవడం, స్క్రాచ్ మీ అంటే గోకడం.
4: లెంత్ ఒకటే కదా, డబ్బింగ్ లో అడ్జస్ట్ చేసుకోండి. టెక్నాలజీ వాడుకుంటాయా?
5: ఏంట్రా నాకు సలహాలు ఇస్తుంది? నెగిటివ్ క్యారెక్టర్ కావాలి, నెగిటివ్ క్యారెక్టర్ కావాలని దొబ్బావు. ఇచ్చాక నెగిటివ్ మొత్తం నువ్వే తింటున్నావు. ఇది 30 టేకు పందిలా దీన్ని పొట్ట పెంచడం కాదు, కట్ట బుర్ర పెంచు. ఏంటి పొట్టిస్టర్ గారు, ఇలాంటి బుర్ర తక్కువ కదా నాగరిక పని చేస్తారు.
4: ఎవడరా బుర్ర తక్కువ కదా, నా ఇంటర్ షూటింగ్ చేస్తా, నా మీద ఎవరు
5: చదువుతావా? నువ్వెవరా? నీ డైరెక్టర్
4: ఇంటి బాగున్నానేరా? నన్ను లెవెల్ లో పెర్ఫార్మెన్స్ ఇస్తే నన్ను పందెత్తావరా? అట్ట షూటింగ్ గారికి ఇడగలేదు. అదనమండి,
5: అదనమండి. అనకండి సార్, ఇలా రేపు చేస్తే మా షూటింగ్ అయిపోతే కాలుస్తే డైరెక్టర్ గారితో సారీ చెప్పిస్తాను.
4: ఎవరికి కావాలి? ఏదో సారీ నేను హత్య అయ్యాను.
5: సార్, మీరు హార్ట్ అయితే నాకు హార్ట్ అటాక్ వస్తుంది సార్. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు?
6: ఏం చేయమని నన్ను అడుగుతావు? అది నువ్వే ఆలోచించుకోవాలి.
5: పోనీ ఓ 10,000 తీసుకోండి సార్.
6: చాలా
5: అన్యాయం సార్. రోజుకో అంకు చెప్పి ఎక్కడ డబ్బులు దొబ్బేస్తున్నారు. మీరు షూటింగ్ వచ్చిన కొత్తలో మీరు పావురులా ఉన్నారు. ఇప్పుడేమో పావురా అయిపోయింది.
6: పావుకి మళ్ళీ హర్ట్ అవుతారు.
5: అయిపోయి మళ్ళీ సారీ సార్, ఓ 5,000 తీసుకోండి సార్.
6: సరే, నీ మొహం చూసి 50
5: కప్పుకుంటా.
6: మాట్లాడద్దు, కాకపోతే కొన్ని కండిషన్.
5: మళ్ళీ కండిషన్?
6: మీ హీరో పక్కనే నాకు కుర్చీ వేయాలి. అతనికి ఏ ఫుడ్ పెడతా? నాకు ఆ ఫుడ్ పెట్టాలి. ఒకసారి నోరు తిరగకపోతే డబ్బింగ్ అడ్జస్ట్ చేసుకోవాలి. వీటన్నిటికీ ఓకే అనుకుంటే షూటింగ్, లేకపోతే లేదు.
7: చూసారా,
8: కోట్లు ఆయనే కొట్టేసేలా ఉన్నాడు.
9: అయినా అట్లే నాగార్జున గారికి ఇక్కడ ఇంతమంది ఉండగా మళ్ళీ పద్మశ్రీ గారు పర్ఫార్మెన్స్ ఏందుకు నచ్చిందో.
8: చంప దెబ్బలకు ఆయన ఇచ్చిన రియాక్షన్స్ చాలా బాగున్నాయని నాగార్జున గారు ఫీల్ అయ్యారంట. పైగా మా టీవీ ఓనర్ ఆయన, ఆయన నచ్చిన వాళ్ళకి ప్రైజ్ మరి ఇస్తారు.
7: పోనీ పద్మశ్రీ గారు క్యారెక్టర్ గా
8: చేద్దామా? మాట్లాడుతున్నావు, ఇక్కడ షూటింగ్ చేస్తాను క్యారెక్టర్ పోతే ఊరుకుంటారా? పైగా యాక్టింగ్ అంటే ఆయనకి ఎంత పిచ్చి. అందుకే ఇక్కడ నుంచి వెళ్ళిపోతే ఏ గొడవ ఉండదు. అదే కరెక్ట్ ప్లాన్. ఆయన వస్తే ఏం చెప్పాలి అర్థమైందిగా.
9: ఏంటమ్మా, ఏంటి సీరియస్ డిస్కషన్ లో ఉన్నారు? షూటింగ్ స్టార్ట్ చేయరా?
8: షూటింగ్ క్యాన్సిల్ చేద్దాం
9: అనుకుంటున్నాం. సమస్య ఏంటని?
8: ఏం లేదు సార్, లొకేషన్ రెండు బాగా ఎక్కువైపోయింది. మాకు తగ్గ లొకేషన్
7: చూసుకుందాం.
9: అదే మీ సమస్య?
8: అంతే సార్, అంత మించి ఇంకేం లేదు.
9: ఏముందో ఏమి లేదో నాకు తెలుసయ్యా. అసలు మీరు లొకేషన్ రెంటే కట్టక్కర్లేదు, ఫ్రీగా వాడుకోండి. ఇప్పుడు ఓకేనా?
8: నిజమే సార్, కానీ ఎలా మరి
9: అలా నచ్చుకుతావేంటయ్యా? నీ ప్రాబ్లం ఏంటో నాకు తెలియాలి కదా.
8: ఇప్పుడు మీరు జనాలకు డబ్బులు పనిచేసేయండి సార్. డూప్లికేట్ నోట్లు దొరకలేదు. నన్ను ఏం చేయమంటారు చెప్పండి.
9: అరే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం?
8: షూటింగ్ క్యాన్సిల్ చేసేద్దాం.
9: నువ్వు తొందరపడకయ్యా, ఒరిజినల్ నోట్లు పనిచేద్దాం.
8: పంచడానికి ఉండాలి కదా సార్.
9: నేను ఇస్తాను కదా సార్.
8: సార్, మీరు ఎంత కోఆపరేట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు సార్.
9: ఈ పద్మశ్రీ అంతే బియాండ్ ది ఎక్స్పెక్టేషన్స్. లెట్స్ బిగిన్ ది షో.
10: అశోక్ రెడ్డి, 100,000 రూపాయలు.
11: నమస్కారం.
9: నమస్కారం.
11: ఏడుచో నీకు కాదు. నమస్కారం బాబు.
10: నెక్స్ట్ వెళ్ళొస్తాను బాబు. సత్యబాబు 30,000.
8: చంప దెబ్బలు కానీ ఇచ్చిన రియాక్షన్స్ చాలా బాగున్నాయని నాగార్జున గారు ఫీల్ అయ్యారండి. ఆయన నచ్చిన వాళ్ళకే ప్రైజ్ మరి ఇస్తారు.
11: ఇవ్వండి సార్.
8: ఆపినావేమి రా?
9: నాకు ఇవ్వాలనిపించట్లేదు.
8: ఇవ్వాలనిపించట్లేదా?
12: మీరు ఎందుకు కుట్టించుకున్నారు నాకు బాగా తెలుసులేండి.
9: చూపించు, మీరు కూర్చోండి సార్, నేను కంటిన్యూ చేస్తాను.
8: జీవించావు అనాలి.
9: సర్లే బాబు, ఆ జూనియర్ సెంటర్ అలా ఊపుకుంటూ వెళ్ళిపోయారు. నా డబ్బులు తిరిగి
8: తిరిగి ఇవ్వడానికి సినిమా షూటింగ్ కాదు, రియాలిటీ షో.
9: అయితే
8: మీలో మార్పు వచ్చి ఇచ్చారు, వాళ్ళ మార్పు వచ్చినప్పుడు తెచ్చిచ్చేస్తాను.
9: రాకపోతే
8: ఇవ్వరా?
9: అంటే సిచ్యువేషన్ డిమాండ్ చేయాలి కానీ నేను డిమాండ్ చేయకూడదు అన్నమాట.
8: ఇదే ఈ గ్రాఫ్
9: వెళ్ళిపోయారు. నా డబ్బులు తిరిగి
8: ఇవ్వడానికి సినిమా షూటింగ్ కాదు, రియాలిటీ షో.
9: అయితే
8: మీలో మార్పు వచ్చి ఇచ్చారు, వాళ్ళ మార్పు వచ్చినప్పుడు తెచ్చిచ్చేస్తాను.
9: రాకపోతే
8: ఇవ్వరా?
9: అంటే సిచ్యువేషన్ డిమాండ్ చేయాలి కానీ నేను డిమాండ్ చేయకూడదు అన్నమాట.
8: ఇదే ఈ గ్రాఫ్ చూస్తుంటే కుళ్ళు వచ్చేస్తుంది. శాస్త్రి రాత్రి డిన్నర్ లో కోడి పిల్ల పద్మగారిని కోసుకుని తినేద్దాం.
11: ఇంటి నిమిత్తం 5, వాళ్ళకి పంచింది 5.
9: లేదు, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చింది కదా.
8: నచ్చాల్సింది మాకు కాదండి, ఆడియన్స్ కి నాగార్జున గారు. ఎస్ఎంఎస్ రిక్వెస్ట్ చేసుకోండి.
9: హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అండ్ స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PAD MA SR. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అండ్ స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PAD MA SRI అని టైప్ చేసి 555555 ఎస్ఎంఎస్ చేయండి. ప్లీజ్ వోట్ ఫర్ మీ. థ్యాంక్ యూ. ఇక్కడే ఇక్కడే ఉండాలి, లేదా అవతలపడండి.
12: సో ద ఫేమస్ ఎస్ఎంఎస్ రిక్వెస్ట్. సరే, మనం పని చేద్దాం. ఇది దూకుడు సినిమా నుంచి అన్బిలీవబుల్. ఐ థింక్ ఎన్ని తెలుగు ఇళ్లలో ఎన్నిసార్లు సినిమా సంగతి దేవుడు ఎరుగు, ఈ కామెడీ క్లిప్స్ ఎన్నిసార్లు నడుస్తాయో, అన్బిలీవబుల్. నాకు DFW సాహితి గారు ఫోన్ చేశారు. ఎవరికి కావాలండి ప్లేన్, ఎవరికి కావాలండి పిస్కో, మెట్రో అంత మంది అన్నట్టుగా సాహితి గారు చెప్పారు. సో వారు ఒక పాట కోరారు. వారి పాట వినిపించే ముందు నేను జాలాది గారి స్పాట్ లైట్ నడిపిస్తాను ఒకటి, ఆ తర్వాత సాహితి గారు. DFW సాహితి గారు ఉండవు. మీరు ఏ ఊరు మరి చెప్పండి. సెలీన వారు, ప్రాస్పర్ వారు ఎవరు, కెల్లర్, ఆర్గైలు ఏవో పెద్ద పెద్ద ఊర్లలో అన్ని చోట్ల మన వాళ్ళు ఉంటున్నారన్నారు. ఇప్పుడు కాంపిటీషన్ నడుస్తుందండి. జాలాది గారి స్పాట్ లైట్ సిగ్నేచర్ షో, స్పాట్ లైట్ ఆన్ జాలాది గారు. ఈ పాట విందాం. ఏ సినిమాలో తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి. 9726361966.
13: Oh, here we go. Come on, you're welcome. Come on, you're welcome.

గొప్ప పాట, గొప్ప పాట అనడానికి ఆ పాటలో ఉన్న సాహిత్యం ఇచ్చిన వారు జాలాది రాజారావు గారు. సత్యం సంగీతానికి బాలుగారు సుశీల గారు పాడిన పాట గృహప్రవేశం అనే సినిమా నుంచి. అభినవ శశిరేఖవో ప్రియతమ శుభలేఖవో ఆ తొలిచూపు కిరణాల నెలవంక నీవో అని ఆమెకి, ఆమె గురించి అతనంటే, నవయుగ కవిరాజువో ప్రియతమ నెలరాజువో నా కనుదోయి కమలాల భ్రమరమ్ము నీవో. కమలాలని భ్రమర కన్నుదోయినంటే రెండు కళ్ళని, దోయి అంటే జంట, కమలాలు లాగా ఉంటే కమలం మీద భ్రమరం వచ్చి వాలుతుంది కదా, అలాంటి భ్రమరం నువ్వు నా కళ్ళ మీద వాలుతున్నావు. నా అందమైన కళ్ళు కళువులా ఉంటే నువ్వు వచ్చిన భ్రమరం నువ్వు నవయువ కవిరాజువో ప్రియతమ నెలరాజువో అని చెప్పి, ఆ కనులు ఇంద్ర నీలాలుగా ఆ తనువు చంద్రశిఖరాలుగా కదలాడు కళ్యాణివే, నా హృదయం మధుర సంగీతమై కళ్యాణ వీల స్వరగీతమై శృతి చేయి జతగాడివే అని ఇంత మంచి పదాలు, ఆ జతలోన వెతలన్నీ చల్లార్చవే అని నవయుగ కవిరాజు అని ఆమె పొగిడితే, నా వయసు వలపు హరివిల్లుగా నవ పారిజాతాల పొదరిల్లుగా రావోయే రవిశేఖర, ఇవన్నీ కూడా ఆయన గురించి చెప్తాను. తొలి సంధ్య మధుర మందారమై నీ నుదుటి తిలక సింగారమై నూరేళ్లు వెలగించన ఆ నా నూరేళ్ల నెలవళ్లు కరిగించన. ఈ నెలవళ్లు అనే దానికి అర్థం ఏమిటి అనేది ఎవరికైనా తెలిస్తే ఫోన్ చేయండి. నా నూరేళ్ల నెలవళ్లు కరిగించన అని చెప్తున్నామె. నవయువ కవిరాజు గురించి, అభిరవ శశిరేఖ గురించి పాడుకున్న పాట, ఆ పాట ఏ సినిమాలోది అనేది తెలిసిన వాళ్ళు ఎవరైనా తెలిస్తే చూడే ఫోన్ చేయండి. మాకు DFW సాహితి గారు ఫోన్ చేసి ఈ పాట కోరారండి. ఇది శ్రీను వైట్ల గారి సినిమా. DFW సాహితి గారు అంటే ఒక ఊరు కాదనమాట, మొత్తం మెట్రో మంది అంటున్నారు. ఈ పాట మా DFW సాహిత్య గారి కోసం. మరి మిగతా ఊర్లలో ఏంటి, ఫోన్ చేసేయండి 9726361966. మొత్తం DFW పరగణాలన్నీ మనవే అని చెప్పి ఎస్టాబ్లిష్ చేసేద్దాం. ఏమంటారు సాహిత్య గారు, మీకోసం ఈ పాట వినిపిస్తున్నా, విని ఆనందించండి. ఎందుకంటే ఈ పాట ఏ సినిమాలో ఆ పదంలోనే ఉంది.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meekandistundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
4: అక్క లైవ్ డోసా, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
5: ఇంకా వెయిట్ చేస్తామేంటి? ప్లేట్ తీసుకో.
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
7: ఒక సెలబ్రేషన్ ని unforgettable experience ka maarchukovali ante just a decor saripothunda. You need the right vision. Lucky for us, manaki Lucky Charms decor undi. Mana Dallas based Lucky Charms konni samacharala nunchi full service event production manaku andistunnaru. Only decoration staging maatrame kaadu, they do a full on event production. Wedding related events aina, corporate related events aina, local to Dallas aina, across the US ekkadaina, traditional Indian mandapala degar nunchi luxury setups varaku, anything that you need your way, they can create. To book, call 469-925-5868 or visit luckycharmsdecor.com.
8: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
9: Sure. How many people are we expecting?
8: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
9: Idi office party aa leka jatra?
8: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
10: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
11: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
10: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీరు కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా, చీజ్ దోశ, అన్ని దోశ, అంచిలి, గార్లిక్ లోటస్, అంకి పన్నీర్ టిక్కా, చమిక, పరాటా.
11: ఏంది బ్రో అని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
10: ఇంకా ఉన్నాయి చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ ఎ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ and made with care. A2B, Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
8: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
12: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకెన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
8: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
13: ఓకే, మనము బ్రేక్ కంటే ముందు విన్న పాట అది ఆనందం సినిమా నుంచి, డిఎఫ్డబ్ల్యూ సాహితి గారు కోరారు, శ్రీను వైట్ల గారి దర్శకత్వంలో వచ్చిన పాట అది. సరే, ఇప్పుడు డాటర్స్ డే నడుస్తుంది కదా, ఇంటర్నేషనల్ డాటర్స్ డే, అంతర్జాతీయ కూతుర్ల పండుగ. ఈ సీన్ విన్నాం, ఇదే సినిమాలో తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి 9726361966. ఇందులో నాన్నెవరు, కూతురు ఎవరు, ఇలాంటి చెప్పొచ్చు. మాట రాసింది ఎవరు ఏది తెలిసినా సరే.
14: ఈ కథ ఓ వర్షాకాలం సాయంత్రం విశ్వనాథ్ అనే ఆయన ఇంటి టెరస్ మీద మొదలైంది.
15: అబ్బో, ఆడపిల్లకి తండ్రిగా ఉండడం కంటే దురదృష్టం ఇంకోటి లేదురా. అందరూ నవమాసాలు మోసే తల్లి గురించి మాట్లాడతారు, కానీ ఆ పుట్టిన పిల్లలకి పాల డబ్బాల దగ్గర నుంచి పెళ్లి మండపం దాకా తీసుకెళ్లే తండ్రి గురించి ఎవరూ మాట్లాడరు. పుడుతూనే వాళ్ళు ఏడుస్తారు, పెళ్లి చేసుకుని వెళ్లిపోతూ మన ఏడిపిస్తారు. అబ్బో, ఒక ఆడపిల్లని కను, అది నీ భుజాల మీద ఆడుతుంటే ఆనందంతో నీ గుండె చేసి చెప్పుడు నేను. దానికో 16 ఏళ్ళు వచ్చాక నీ పక్కన నడుస్తుంటే రోడ్డు మీద వెళ్లే కుర్రాళ్ల దొంగ చూపులు చూడు. ఈ అందం నా రక్తం పంచుకుని పుట్టింది అని గర్వంతో పొంగిపోయే నీ మనసు నడుగు. కూతుర్ని కని పెంచడంలో నా కిక్కు తెలుస్తుంది. నాకు నా కొడుకు పుట్టినప్పుడు కూడా ఫీలింగ్ రాలేదురా. కాని 19 క్రితం ఇలాంటి ఓ రాత్రి మిషన్ హాస్పిటల్ వెరాండాలో కూర్చున్న నాకు ఒక ఏడుపు వినిపించింది. ఆ ఏడుపు నా జీవితాన్ని మార్చేసింది. అంజలి పుట్టిందిరా. ఆ తర్వాత నాకు టైమే తెలియలేదు. ఫాలెక్స్ డబ్బాలు, పోలియో చుక్కులు, స్కూల్ బ్యాగులు. తనకి 8 స్కూల్కి తీసుకెళ్తూ ఐస్ క్రీమ్ కొనిచ్చాను. నానా, నేను రోజు ఐస్ క్రీమ్ తినాలంటే నీకెంత జీతం రావాలి అని అడిగింది. అలా అడిగిన సంవత్సరం తర్వాత తన స్కూల్ పక్కన ఐస్ క్రీమ్ పార్లర్ కొనేశాను. ఆ రోజే డిసైడ్ అయ్యాను, లైఫ్ లో ఏ కష్టం కూడా నా కూతురికి దగ్గరగా రాకుండా ఉండాలంటే తన చుట్టూ ఒక కోట కట్టాలి. అది డబ్బుతోనే కట్టాలి. కట్టాను, కోట్లు సంపాదించాను. అంజలి ప్రతి పుట్టినరోజుకి ఒక గిఫ్ట్ ఇవ్వడం నాకు అలవాటు. అలాగే లాస్ట్ ఇయర్ కూడా ఒక గిఫ్ట్ ఇచ్చాను. కానీ అది నా జీవితాన్ని, తన జీవితాన్ని అంతలా మార్చేస్తుందని నేను అనుకోలేదు.
13: సినిమాలో ఆయన ఇచ్చిన గిఫ్ట్ ఏంటో, ఆ జీవితం ఎలా మారిపోయింది, ఎవరు గిఫ్ట్ ఇచ్చారు, ఎవరు? ఈయన టాలీవుడ్ కి తండ్రి అండి, టాలీవుడ్ కూతుర్లందరికీ తండ్రి, టాలీవుడ్ కూతుర్లందరికీ తండ్రి. ప్రతి చాలా చాలా సినిమాల్లో కూతురికి తండ్రి పాత్రగా వేసిన ప్రకాష్ రాజ్ టాలీవుడ్ తండ్రి, నో డౌట్. సరే, ఈ మధ్య కాలంలో వచ్చిన ఒక మంచి నాన్న కూతుర్ల సినిమా నుంచి ఒక చిన్న పాట వినిపిస్తాను.
1: ఈ చిత్రాన్ని సన్ ఎక్స్ లో వీక్షించి
13: పాట సినిమా తెలిసే స్టూడియో ఫోన్ చేయండి 972-636-1966. అన్నట్టు క్రికెట్ ఫాలో అవుతున్నారా? విరాట్ కోహ్లీ 86th 100, మామూలు లేదు అసలు, 15,000 runs.
2: ఆనంద్ అన్న, పీటర్ అన్న, సత్య అన్న, మీకు అందరికీ థ్యాంక్స్. ఈ వరల్డ్ కప్ లో నేను ఆడడానికి ముఖ్య కారణమైన మా కోచ్ నెల్సన్ సార్ కి థ్యాంక్స్. ఒక చిన్న కథ చెప్తాను. ఇరగవరం అనే చిన్న గ్రామంలో ఒక నాన్న ఉండేవాడు. ఆయన పేరు కృష్ణమూర్తి. తనకు తన భార్య, కూతురుతో పాటు క్రికెట్ అన్న, వ్యవసాయం అన్న ప్రాణం. ఒక టైంలో ఇండియాలో క్రికెట్, వ్యవసాయం పడిపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు క్రికెట్ ని కాపాడడానికి గంగూలీ వచ్చాడు. గంగూలీ తర్వాత ధోని వచ్చాడు. ధోని తర్వాత కోహ్లీ వచ్చాడు. ఇప్పుడు కృష్ణమూర్తి కూతురు కౌశల్య కూడా వచ్చింది. కానీ వ్యవసాయం పడిపోయినప్పుడు కాపాడడానికి వెళ్లిన కృష్ణమూర్తిని కాపాడడానికి ఇంకో కృష్ణమూర్తి రాలేదు. పడిపోతున్న కృష్ణమూర్తిని ఆ వ్యవసాయం కూడా కాపాడలేదు. వ్యవసాయంలో రైతు ఓటమి అతను ఒక్కడికే అవమానం కాదు, మొత్తం దేశానికే అవమానం. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అని 500,000 ఇచ్చిన ఇదే బ్యాంకు మా నాన్న అప్పు తీర్చలేదని మా ఇల్లు లాక్కుంది. తన కూతురాడే మ్యాచ్ ని ఇవాళ మా నాన్న వీధిలోకి వచ్చి చూస్తున్నాడు. సార్, మా నాన్న మీకు ఎంత అప్పున్నాడు నాకు తెలియదు. ఈ డబ్బు తీసుకుని మా నాన్నకి ఇల్లు ఇచ్చేయండి సార్. వంట బాగుంటే వండిన వాళ్ళని మెచ్చుకుంటాం, కానీ పండించిన వాళ్ళని అస్సలు పట్టించుకోం. ఉస్నే క్యా బోలా.
16: ఒక ఆటని సీరియస్ గా చూడడం తెలిసిన మనకి వ్యవసాయాన్ని ఆటగా చూడడం కూడా తెలియట్లేదని చెప్తోంది.
2: క్రికెట్ లో ఇండియాని గెలిపించడానికి మేము 11 ఉన్నాం. వ్యవసాయంలో ఇండియాని గెలిపించడానికి మనలో ఎంతమంది ఉన్నారు? ఇండియాని గెలిపించినందుకు నాకు ఈ కప్పు ఇచ్చారు. ఇండియాని బతికిస్తున్న రైతులకి కప్పులు లేకపోయినా పర్వాలేదు, కానీ అప్పుల పాలు మాత్రం కాకుండా చూడండి సార్.

కౌసల్యకృష్ణ నటిన సినిమా నుంచి క్రికెట్ మీద వచ్చిన సినిమా ఇది. ఒక పల్లెలో నాన్న కూతురిని క్రికెటర్ చేయాలని చెప్పి కలలు గాని నాన్న కళని సిద్ధం చేసిన అమ్మాయి కౌసల్య గురించిన సినిమా అది. చాలా బాగుంటుంది, నారాయణ ప్రసాద్ నాన్నగా చేస్తారు ఇందులో కౌసల్య కృష్ణమూర్తి. డాటర్స్ డే సందర్భంగా మీకోసం ఆ చిన్న బిట్ వినిపించాను. ఆ అమ్మాయికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చిన తర్వాత ఏం చేస్తుంది అనేది.

ఆ పాట ఇందాక సినిమాలోదే కంటిన్యూషన్ డైలాగ్ వినిపించి మీకు పాట వినిపించాను. సరే, కూతుర్లున్న అమ్మా నాన్నలందరికీ కూడా హ్యాపీ డాటర్స్ డే. సరే, నేను తర్వాత శ్రీను వైట్ల గారి వృద్ధి చేసే ముందు ఒక ఇంకొక స్పాట్ లైట్ పాట వినిపిస్తాను జాలాది గారి మీద. జాలాది రాజారావు గారు అండర్సంగ్ అనలేము కానీ అండర్సంగ్ రైటర్, గొప్ప గొప్ప తెలుగు సినిమా పాటలు రాసిన వాళ్ళ పేర్లు చెప్పుకున్నప్పుడు జాలాది గారిని కూడా పెట్టాలి, ఎందుకంటే ఇలాంటి పాటలు రాశారు కాబట్టి. ఈ పాట ఏ సినిమాలోది? 9726361966.

0: గతమైన జీవితం కథలానే రాసుకో అని రాసిన వారు జాలాది గారు. ఇది ఇంటర్నెట్ లో పలు చోట్ల వేటూరు సుందరరామ్ మూర్తి అని రిజిస్టర్ అయింది. కాదు, ఇది జాలాది గారు రాశారు. జీవితం నీకోసం స్వాగతం పలికింది, ఆశలే వెలిగించి హారతులిస్తుంది, ఆకాశమంతా ఆలయం నీకోసం కట్టుకుంది, కళ్యాణ తోరణాలుగా నీ బ్రతికే మార్చుతుంది, స్నేహం పెంచుకుంటుంది, ప్రేమే పంచమంటుంది, కాలం కరిగిపోతుంటే కలగా చెదిరిపోతుంది, మాసిపోనే గాయం మళ్ళీ గుండెలోనే ఉంటుంది. చిన్నారి స్నేహం, స్నేహం గురించిన అమృతతుల్యమైన మాటలు రాశారు ఆయన. ఆశయం కావాలి, ఆశలే తీరాలి, మనిషిలో దేవుణ్ణి మనసుతో గెలవాలి, అందాల జీవితానికో అనుబంధం చూసుకో, అనురాగమైన లోకమే నీ సొంతం చేసుకో, లోకం చీకటవుతున్నా బ్రతికే భారం అవుతున్నా మనసే జ్యోతి కావాలి, మనిషే వెలుగు చూపాలి, మరో ప్రపంచ మానవుడిగా ముందు దారి చూపాలి అని ఎంతో ఎంతో చాలా అర్థవంతమైన మాటలు రాస్తారు. గతమైన జీవితాన్ని కథలాగా రాసుకోమని చెప్పారు జాలాది గారు. అంతే కదా, మనం జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రతి జ్ఞాపకాన్ని ఒక కథలా చెప్పగలం మనం. కథ గొప్పది. ఈ డైలాగ్ విందాం.
1: ఖాళీగా ఉండకుండా ఏదో పని చూసుకోమన్నారు, ఆఫీస్ ఓపెన్ చేశాను. సూర్య ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్.
2: ఇంప్రెసివ్, వెరీ ఇంప్రెసివ్. ఎవరు ఎవరు వీళ్ళందరూ?
1: నా స్టాఫ్ సార్.
2: స్టాఫ్? వీళ్ళందరూ లాస్ట్ టైం ఎన్కౌంటర్ లో మిస్సైన వాళ్ళు. ఎనీజ్ కమీన్ కుదేళ్ళందరినీ పొగిసి ఏం చేస్తున్నావు ఇక్కడ? ముంబైలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు, ఫోన్ నంబర్లు, అడ్రస్లు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ?
1: బిజినెస్ సార్, వాళ్ళంతా మా కస్టమర్స్.
2: షట్ అప్, నాటకాలు ఆడుకు, స్ట్రైట్ గా మాట్లాడు.
1: మీరు తట్టుకుంటానంటే స్ట్రైట్ గా మాట్లాడతాను సార్. ఈ దయ వల్ల ముంబైలో మాఫియా అనేది లేకుండా పోయింది సార్. గ్యాంగ్స్టర్స్ అందరు చెదిరిపోయారు. ముంబైలో బాగా అనే వాళ్ళు లేకుండా చేసి పారేశారు సార్. ఇండియా దిక్కులేంది అయిపోయింది. ఎన్ని సెటిల్మెంట్స్ ఆగిపోయాయి తెలుసా సార్ మీకు? ఎన్ని ప్రాపర్టీస్ పెండింగ్ లో పడిపోయాయి తెలుసా సార్ మీకు? కొన్ని వేల కోట్ల ట్రాన్సాక్షన్స్ ఆగిపోయాయి సార్. మీ పోలీసులు, మీ కోర్టులు తీర్చిన ఎన్నో ప్రాబ్లమ్స్ బయట మాఫియా సెటిల్ చేస్తుంది. అలాంటి మాఫియాని తొక్కేస్తారు సార్. ఏం చేసింది సార్ మాఫియా? మేమన్నా పబ్లిక్ ని చంపేస్తున్నాం, రోడ్డు మీద పడి రీప్లాన్ చేస్తున్నాం. లేదే, ఇండియాలో మీరు ఏమీ చేయలేని డబ్బున్న బడాబడా సాలిటీలతో ఆడుకుంటాం సార్. ఏంటి సార్ మీ ప్రాబ్లం? ఏంటి సార్? సార్ ఆకలేస్తుందంటే ఎవడు అన్నం పెట్టాడు సార్? అదే 1000 రూపాయల మొబైల్లో ఇంత సిమ్ కార్డ్ వేసి ఒక్క ఫోన్ కాల్ కొడితే కారిపోతుంది సార్. అలాగంటే 1 కోటి రూపాయలు వస్తాయి. నేను వచ్చింది అందుకే సార్. ముంబై షహర్ కో కర్వానే ఆయా హూ. ఐ బిలీవ్ ఇన్ వార్, నాట్ ఇన్ మొరాలిటీ. సార్ యుద్ధం చేతగా ఉన్నవాడు ధర్మం గురించి మాట్లాడతారు సార్. సార్ ఒక్కొక్కను ఉద్రేసి అది ఏ ఇంటికి వెళ్తే అది నాదే, అడిగితే తంతాను అంటే ఇమ్మోర్లా కాదా సార్? అదే ఒక గుర్రాన్ని వదిలి అది ఎంతవరకు వెళ్తే అంతా నాదే, ఆపితే నరికేస్తాను అనే కాన్సెప్ట్ అశ్వమేధ యాగం సార్. దీని గురించి మనం గొప్పగా చదువుకున్నాం. ఇప్పుడు నేను చేసేది అదే సార్. మళ్లీ ముంబై మాఫియాతో కలకలు అడుగుద్ది గత వైభవాన్ని మీకు చూపిస్తాను సార్.
3: చేతిలో కత్తి లేదు కానీ నరికితే తల ఎగిరి పడేది.
1: మీరు నరకలేదు సార్. 100 రూల్స్ అడ్డు వస్తే మీకు, మీ కన్న కూతురు గుర్తు వస్తుంది సార్. పాపం అప్పించింది నాతో లవ్ లో. ముంబైలో నాకు మీరే మొగుడని తెలిసేదాన్ని పడేశాను సార్. నన్ను ఏం చేయకండి సార్, పాపం చేతులు తట్టుకోలేదు, చచ్చిపోతే.
0: అది I don't believe in, I believe in war, I don't believe in morality. యుద్ధం ధర్మం చేతగా వాడు యుద్ధం గురించి మాట్లాడతాడు, యుద్ధం ధర్మం తెలియని వాడు యుద్ధం గురించి మాట్లాడతాడు, ఇలాగా రాజశేఖర్ గురించి ఇలా వెరీ పవర్ఫుల్, చాలా అవుట్ అవుట్ అవుట్ దేర్ ఇన్ ద వరల్డ్ కైండ్ ఆఫ్ డైలాగ్స్ రాస్తారు పూరి జగన్నాథ్ గారు. అండ్ మహేష్ బాబు డెలివర్స్ వెరీ వెరీ వెల్ బిజినెస్ మ్యాన్ హిట్ అయిన సినిమా మంచి పవర్ఫుల్ సీన్స్ ఉంటాయి ముంబై మళ్ళీ మాఫియాతో కళకళలాడాలి అని చెప్పి ఒక విషయం రాస్తారు అందులో సరే పూరి వైట్ల అలా అలా చేసుకుంటూ వచ్చేసాం మనం ఒక లాస్ట్ 8 మినిట్స్ ఉన్నది ఓ పని చేద్దాం ఇంకొక పాట విందామా జాలాది వారి మీద చాలా బాగుంటుంది బీట్ మీకు నచ్చుతుంది కూడా బయటవే నాకు కార్యక్రమం వింటున్న సేపు ఫోన్ చేసి నాతోటి పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు సాహితీ గారు మల్టిపుల్ టైమ్స్ చేశారు వీళ్ళందరూ స్మిత గారు అనురాధ గారు మా బుజ్జి గారు డార్లింగ్ గారు ఫ్రిస్కో నుంచి అలాగే కేసీ ఫోన్ చేశారు మొదల్లోనే అండ్ మా ఫనీ ఫోన్ చేశారు అరుంధతి గారు ఫ్రిస్కో అరుంధతి గారు డిఎఫ్డబ్ల్యూ సాహితీ గారు అనురాధ గారు మల్టిపుల్ టైమ్స్ చేసి అందరూ పార్టిసిపేటెడ్ ఆల్ త్రూ ద షో థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరి కోసం ఈ అందమైన బీట్ ఉన్న పాట ఏ సినిమాలో తెలిసి స్టూడియో ఫోన్ చేయండి 9726361966 మీరు వింటున్న ది రేడియో సర్వీలో సిగ్నేచర్ షో ఇవాళ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా నేను భాస్కర్ రాయవరం జాలాది గారు రచనా

0: అందమైన పాట అల్లుడు గారి సినిమా నుంచి. బాలుగారి చిత్ర గారు అసలు ఎట్లా పాటలు బతికిచ్చేస్తారండి బాబు, ఎంత శ్రావ్యంగా పలుకుతారు మాటల్ని, ఆ పాటకి ఎంత సొగసు కావాలంతా ఇచ్చేస్తుంటారు. సరే, మీతోటి సెలవు, మీ దగ్గర నుంచి సెలవు తీసుకునే సమయం వచ్చేసింది. 3 గంటల పాటు చక్కగా మనం ఎక్కడో మొదలుపెట్టాం, తెల్లవారు వచ్చి తెలియక నా స్వామి దగ్గర నుంచి, మల్లాది గారి దగ్గర నుంచి, ఇలా జాలాది గారి మధ్యలో పలకరించుకుంటూ, వైట్ల శ్రీను, శ్రీను వైట్ల అండ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రకరకాల పాటలు, మంచి మంచి డైలాగ్స్ అన్ని వినేసుకుంటూ అలా 3 గంటలు గడిచిపోయింది మీతోటి. అండ్ దెన్ హ్యాపీ డాటర్స్ డే. మధ్యలో కూతుర్లు ఉన్న వారందరికీ కూడా డాటర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు. పిల్లలందరికీ, ముఖ్యంగా ఆడపిల్లలందరికీ, ఆడకూతుర్లందరికీ, ఆడ నాయకులు, భవిష్యత్ మహిళా నాయకులందరికీ కూడా మంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ హ్యాపీ డాటర్స్ డే సందర్భంగా అందరికీ డాటర్స్ ఉన్న వాళ్ళందరి పట్ల కుళ్ళు ప్రకటించేసుకుంటూ, మీరు మళ్ళీ వచ్చేవారు మీ అందరితో కలుసుకునే వరకు మీరందరూ ఉత్సాహంగా ఉండండి, ఉల్లాసంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఆనందాన్ని జీవితంలో తారసిల్లే వాళ్ళు అందరితో పంచుకుంటూ వెళ్ళండి, ఎందుకంటే పంచుకోవడమే పెంచుకోవడం. సైనింగ్ ఆఫ్, భాస్కర్ రాయవరం. మళ్ళీ నెక్స్ట్ కౌశిక్ ఉన్నారు, స్టే ట్యూన్డ్, డోంట్ గో ఎనీవేర్.
1: She was so cute.

0: calibration knowledge, though, neeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Meer eppudaina mee friends toti food vishayamlo breakup chesara?
2: I have.
1: Monna maa friends andaram kalisi bayatiki veldam anukunnam.
2: And Dallas lo beautiful hilltop views, ample banquet hall space, top notch taste, buffet options undi.
1: Anni undalante ఇంకా ఎక్కడుంటుంది?
2: నాకు దాని ఆన్సర్ తెలుసు.
1: మై ట్రీస్ ఇండియన్ కుజీన్.
2: వాళ్ళకి తెలీదు.
1: సో
2: బ్రేక్అప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై ట్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్ అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఎన్ని స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలీ, మిస్ బెల్లవా, చీజ్ దోశ, అన్ని దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, హంకీ పనీర్ టిక్కా, పరోటా.
4: ఎందుకు బ్రో అన్ని చెప్పినావు? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉన్నాయి చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
5: ee weekend groceries nu teeskostava?
6: Rice, dal, snacks, veggies, spices, inka just in case items kuda na.
5: Relax, swadeshi undi kada. Fresh veggies and spices e kaadu, mana all in one stop shop for groceries, meat, perugu, pindi, cakes, just smooth shopping, because grocery lo kuda tension kaadu, trust kavali.
7: Daily needs, festival shopping, unexpected guests, handle it swadeshi way.
5: Swadeshi Groceries, Irving, Castle Hills, Frisco, Flower Mound, South Lake and many more.
8: అలాంటి మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే

హలో హలో, మీరు వింటున్నారు రేడియో సిరుబి 107.9 FM HD3. రేడియో సిరుబి సౌండ్స్ లైక్ హోమ్. నేను వచ్చేసాను విత్ వైబ్ చెక్, మీ కౌశిక్ తో, which is me. I'll be here from 1 to 4 ivalla. Chala vishalu unnai ivalla maatladukodaniki.

సినిమాకి అనిరుద్ మ్యూజిక్ ఉంది, మోహన్ బాబు విలన్ అండ్ రాఘవ్ జుయాల్ సెకండరీ విలన్, ఇట్లా చాలా థింగ్స్ ఉన్నాయి కదా ఈ సినిమా గురించి ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఇట్ వాజ్ జస్ట్ అ బిగ్ మూవీ. సో ఫైనలీ మొన్న వెన్స్డే వచ్చింది ఈ సినిమా అండ్ ఐ హ్యాపెన్ టు సీ ఇట్. ఐ నో ఫ్యూ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ దట్ హ్యాపెన్ టు సీ ఇట్, బట్ ఇన్ జనరల్ టాక్ గురించి అండ్ దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఇవాళ. అండ్ ఐ లవ్ టు హియర్ మీరు ఎవరు చూసారు సినిమా, చూస్తే మీకు ఏమనిపించింది సినిమా గురించి డెఫినెట్లీ కాల్ చేసేయండి 972-636-1966. బట్ సినిమానే కాదు, లైక్ ఐ సెడ్ వీ హ్యావ్ అ లాట్ మోర్ టుడే టు టాక్ అబౌట్. సో యూ గైస్ నో ద నంబర్, సేమ్ నంబర్ ఇఫ్ యూ గైస్ వాంట్ టు రిక్వెస్ట్ ఎనీ సాంగ్స్ యాజ్ యూజువల్ ఆర్ జస్ట్ వాంట్ టు హావ్ అ చాట్ విత్ మీ, కాల్ చేసేయండి అగైన్ 972-636-1966. సో టాపిక్ స్టార్ట్ అయ్యే లోపల ఒక పాట వినిద్దాం ఫ్రమ్ దాట్ మూవీ పారడైస్. ఉన్నదే మూడు పాటలు సినిమాలో అండ్ ఐ థింక్ పాటలు ఆర్ సమ్వట్ ఓకే, బట్ వితౌట్ ఫర్దర్ డూ లెట్స్ గో అహెడ్ అండ్ స్టార్ట్ విత్ ద సాంగ్స్.

the Paradise Cinema Pera Nedi, because I didn't want people to referring it to as just Paradise Gakunda, the Paradise Ani. So నేనైతే లైక్ ఐ సెడ్ సినిమా చూసేసాను వెన్స్డే రాత్రే చూసాను ఆన్ ఓపెనింగ్ నైట్ అండ్ నీడ్లెస్ టు సే ఐ థింక్ ఐ వాజ్ ఎక్స్ట్రీమ్లీ డిసప్పాయింటెడ్ బై దిస్ మూవీ ఎందుకంటే as we all know అందరికి నాని అంటే చాలా ఇష్టం నాని సెలెక్ట్ చేసే సినిమాలు చేసే యాక్టింగ్ కానీ పాటలు గాని నాని మూవీస్ ఆర్ టిపికలీ రిఫర్డ్ టు యాజ్ సార్ ఫీల్ గుడ్ మూవీస్ ద మూవీస్ దట్ యూ కెన్ ట్రస్ట్ దట్ మనం థియేటర్ లో చూసినా లేకపోతే ఇంట్లో చూసినా ఎక్కడ చూసినా నాని సినిమాలు దే కైండ్ ఆఫ్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఫీల్ గుడ్ క్వాలిటీ అది మాస్ సినిమా అయినా నాని ఇది వరకు కూడా మాస్ చేశారు అండ్ ఓర్ జస్ట్ యు నో ఫ్యామిలీ మూవీస్ దట్ హీ కైండ్ ఆఫ్ మేక్స్ దోస్ ఆర్ ఆల్ సార్ట్ ఆఫ్ థింగ్స్ దట్ వీ లుక్ ఫార్వర్డ్ టు పారడైస్ వాస్ కొంచెం డిఫరెంట్ నాని అన్నట్టే అండ్ శ్రీకాంత్ రొడెల అన్నట్టే ఇట్ వాస్ నాని ట్రయింగ్ సంథింగ్ న్యూ ద మూవీ వాస్ సపోజ్ టు బి వెరీ ఎడ్జీ అండ్ డెఫినెట్లీ మీరు ఇఫ్ యూ ప్లాన్ టు గో టు దిస్ మూవీ పిల్లల్ని అస్సలు తీసుకెళ్ళకండి దిస్ ఇస్ నాట్ అ మూవీ ఫోర్ కిడ్స్ I know Nani already said that in interviews and all. If you are thinking of Pillal to Allarchi cinema, Nani cinema Gabatti, if you don't know, definitely this is not for kids. This is a America lo R-rated under, India lo A-rated under. This is that movie. It is not, definitely not for kids. And even manaki meek violence system lekapothe ee cinema kuda definitely not worth it for you. Hit 3 kanne inkekku violence untundi. And it has its... gets a bit uncomfortable if you're squeamish about that kind of stuff. But yeah, like I was saying, Paradise though, it was something that chaala mandi edhuru chusaru and I was extremely disappointed because it was such a movie that I would say that ఇప్పుడు దాకా నేను చూసిన తెలుగు సినిమాలలో నేను చాలా తెలుగు సినిమాలు చూశాను ఈ షోలో మాట్లాడాను నా ఫ్రెండ్స్ తో ఫ్యామిలీతో కూడా మాట్లాడతాను ఇప్పుడు దాకా నా లైఫ్ లో చూసిన తెలుగు సినిమాలలో దిస్ ఈస్ ఇన్ ద టాప్ 10 వర్స్ట్ మూవీస్ అండ్ 3 గంటలు ఉంటుంది సినిమా అండ్ 3 గంటల్లో నేను థియేటర్కి వెళ్ళి చూసాను లైక్ ఐ సెడ్ నాని if he was not on screen as much as he was and if Nani was not in this movie then majlo lechilpay varnemo anta disappoint ayani cinema gurinchi so enti inta bad talk istunnadu Kaushik ani meer ankon undachu but I'm sure chaala mandi chuse untaru cinema Wednesday vachindi kada or Tuesday raatri vachindi kada so chaala mandi chuse untaru nenu anukuntunanu I would love to hear what you guys think about it so call chesandi 972-636-1966 Obviously, I will get into Enduku Nachaledu and stuff like that. Without getting into deep spoilers, I will touch on a little bit of things, high-level overview. And I will, minor spoilers istanemo kada, deep spoilers nenu ivvanu. But call chesandi 972-636-1966. And next part of play chese mundara, just to remind you guys that for every Telugu heart living abroad, Radio Surabhi sounds like home. You can download the Radio Surabhi app on iOS and Android. Listen to us on radiosurabhi.com or in the car at 107.9 FM HD3. Or, of course, you can follow us on Instagram, Facebook, and YouTube at Radio Surabhi. With Radio Surabhi app download, you can definitely listen to any of the shows that you have missed in the archive section. And many of our social media channels follow, you can see any upcoming updates, any upcoming events, or just new Telugu news in general. And we have a lot of events coming up. We'll talk about that after this song.

సో దాట్ వాజ్ ఫ్రమ్ ద మూవీ ఆదర్శ కుటుంబం. ఈ పాట ఇవాళ వచ్చింది, నేను కూడా ఇప్పుడు వినలేదు ఈ పాటని. అండ్ ఇట్స్ ఫ్రమ్ వెంకటేష్ అప్కమింగ్ మూవీ విచ్ ఇస్ కమింగ్ అవుట్ ఐ బిలీవ్ నెక్స్ట్ వీక్ ఆర్ ద ఫాలోయింగ్ వీక్. సో ఇవాళ వచ్చిన పాట సీన్స్ లైక్ డీసెంట్ సాంగ్, తమ్మన్స్ మ్యూజిక్. సో చూడాలి ఆ సినిమా ఎట్లా ఉంటుంది అనేది. సో మనకి ఇట్లా చాలా సినిమాలు ఉన్నాయి. వీ హావ్ రణబలి ఆల్సో కమింగ్ అప్, విజయ్ దేవరకొండది. హీఈస్ కమింగ్ ఆల్సో ఆఫ్టర్ కింగ్డమ్. Kingdom was an average movie. Chalamandi annaru last year dan mundare rapudu chins been about a year and a half almost as in Mauchi. So next cinema is coming out from him, Ranabali, starring him and his wife Rashmika Mandanna. So chudala cinema etla untundo. But coming back to Paradise, like I said, it was a massive disappointment. Cheppan kada nenu 3 gantala cinema lo nani undakapothe nenu మధ్యలో లేచి వెళ్ళిపోయేవాడినని. ఐ వుడ్ సే దట్ జస్ట్ బికాస్ మనం ఇంకా కింగ్డమ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, దిస్ స్టోరీ ఈజ్ నో డిఫరెంట్ ఫ్రమ్ కింగ్డమ్. అండ్ ఇట్స్ అ స్టోరీ దట్ కింగ్డమ్ కూడా కొత్త స్టోరీ ఏం కాదు కదా. ఇట్స్ అ స్టోరీ దట్ వీవ్ ఆల్ సీన్ మన తెలుగు సినిమాలలో, ఇండియన్ సినిమాలలో చాలా ఇయర్స్ నుంచి, నేను పుట్టక ముందర నుంచి వస్తున్న స్టోరీ ఆఫ్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ దట్ ఆర్ యునో సప్రెస్డ్. ఒక ఊర్లో ఒక పెద్ద ఉంటారు, లేకపోతే ఒక విలన్ ఉంటాడు హూ ఇస్ సప్రెసింగ్ దమ్ రంగస్థలంలో. ఒక సిమిలర్ కైండ్ ఆఫ్ స్టోరీ ఒక విలేజర్స్ లో, విలేజర్స్ ని ఒక యునో బేసికలీ తొక్కడం, సప్రెస్ చేయడం. అండ్ వాళ్ళకి గుర్తింపు రాకపోవడము, వాళ్ళని సరిగ్గా ఫుడ్ పెట్టకపోవడము, ట్రీటింగ్ దమ్ లైక్ సమ్ లెసర్ కైండ్ ఆఫ్ బీయింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ లైక్ హ్యూమన్స్. అండ్ మళ్ళీ ఒక హీరో వచ్చి, ఒక హీరోయిన్ వచ్చి, దే ట్రై టు గుర్తింపు కోసం, ఒక ఐడెంటిటీ కోసం వాళ్ళు ఫైట్ చేస్తారు. పారడైస్ లో కూడా అదే స్టోరీ, బట్ ఇట్ ఈస్ నాట్ డన్ ఇన్ అ వే దట్ ఈస్ న్యూ. ఇట్స్ నాట్ డన్ ఇన్ అ వే దట్ ఈస్ ఇంట్రెస్టింగ్. మన కింగ్డమ్ లో లాగానే ఇట్స్ డన్ ఇన్ అ వే దట్ ఈస్ వెరీ, I would say, boring to the extent that asal itla kuda vh story ni ani kuda anpistundi meeku appudu appudu. And it's very derogatory, those of you that have watched the movie, that it's very very derogatory towards women, to the point where vallu adi chupichi vallini danni highlight chestunara lekapothe takkuga chupistunara kuda adi aa confusion kuda ochindi chaala mandiki what you have seen on Instagram and online. But definitely meeru kuda call chesi, we had indaka oka call chesi gave a review of the movie off it in that part appudu, which I'll definitely get into later when I talk about that specific scene that caller mentioned. But call JSA 972-636-1966. And in the Kannan Gada, that Radio Surabhi is conducting a lot of events, you know, in the coming months, in the coming weeks. And one of those is Halloween. Halloween is coming up and it's called Surabhi Spook and Sparkle. So get ready for a Halloween celebration like no other. Radio Surabhi presents Spook and Sparkle. Come dress to impress and join us for a fun-filled costume contest and trunk or treat with spooky surprises, sweet treats, and plenty of Halloween fun for the whole family. So this is happening on October 10th at the Hareli in Prosper. So pick your favorite costume, decorate your trunk, and get ready to spook and sparkle with Radio Surabhi. So Radio Surabhi 2 years back, 2024 lo, which I believe they did their Halloween, we did our Halloween event, and it was so fun. Pillarandaru vacharu, costumes vacharu, we had fun games, we did a horror movie, so it was a very fun time. And year kuda inka fun ga undipothundi, so definitely randi, happening on October 10th in Hareli Prosper. So we part of it down from the movie Surya Son of Krishna, and tarvata we'll continue our talk about movies and Paradise specifically.

0: సో సూర్య సన్ ఆఫ్ కృష్ణ నుంచి మొన్న కనిపించే పాట వినేసాం మనము. అండ్ అట్లా మనకి చాలా మంచి పాటలు ఉన్నాయి. అండ్ యూ గైస్ కెన్ ఆల్సో కాల్. ఇందాక కాలర్ కాల్ చేశారు, కట్ అయింది. అగైన్ నంబర్ ఇస్ 972-636-1966. ఇఫ్ యూ వాంట్ రిక్వెస్ట్ ఎ సాంగ్ ఆర్ టాక్ అబౌట్ ద పారడైస్. సో ఇందాక అన్నాను పారడైస్ డిసప్పాయింట్ అయ్యాను అండ్ స్టాఫ్. దాట్ మేడ్ మీ థింక్, మొన్న సినిమాని చూస్తూ ఉంటే, it is one of those movies that man chaala saalu oka cinema gaani show gaani or edaina chusina tarvata theater lono intlo no kuda chusina tarvata asalu em chusam asalu enduku chusam ani anpiche cinema lo id okati. But naaku anpichindi is that disappointment that not just me, I know a lot of people have felt, friends and family tho kuda maatladinappudu they also felt the same way. And I know that audience lo at least on social media, Instagram lo chuste and Twitter lo chuste ave unnai, you know, basically roasting the movie. So I'm not the only one who felt disappointed. But a disappointment anedi, is that because సినిమా నిజంగా బాగాలేదా, లేకపోతే ఇన్నాళ్ళ నుంచి ఉన్న మనకి ఎక్స్పెక్టేషన్స్, లైక్ ఐ సెడ్, నాని ఫిల్మోగ్రఫీ మనకు అందరికి తెలుసు, ఆయన ఎట్లాంటి సినిమాలు తీస్తారో మనందరికి తెలుసు. అండ్ శ్రీకాంత్ ద డైరెక్టర్ హూ హస్ డైరెక్టెడ్ దసరా బిఫోర్ దిస్ విత్ నాని, దాట్ వాజ్ అ బిగ్ హిట్. అనిరుద్ధ్ మ్యూజిక్ ఎట్లా ఉంటుందో మన అందరికి తెలుసు, మోహన్ బాబు యాక్టింగ్ ఎట్లా ఉంటుందో. దేర్ వాజ్ అ సర్టన్ లెవెల్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్, రైట్? ఆ ఎక్స్పెక్టేషన్ కి మీట్ అవ్వలేదని ఈ సినిమా బాగాలేదా, లేకపోతే నిజంగా ఈ సినిమా బాగాలేదా అనేది ఐ వుడ్ లవ్ టు నో, బికాస్ ఐ హావ్ మై ఒపీనియన్ ఆన్ దాట్. But I'd love to hear your guys' opinion too. So call JSA Indy 972-636-1966. Because Salat, ippudu oka chaala pedda cinema. For example, I think a lot of people would be disappointed if Varanasi, Rajamouli's upcoming movie, was not good. And I know a lot of my friends and family who are... నాకు పర్సనల్ గా ఆర్ఆర్ఆర్ చాలా నచ్చింది. నాకు ఇన్ఫాక్ట్ ఆర్ఆర్ఆర్ బాహుబలి కన్నా ఇంకా బాగా నచ్చింది, బికాస్ ఆఫ్ ఇట్స్ రైటింగ్ అండ్ బికాస్ ఆఫ్ దాట్ జస్ట్ యు నో ఇట్స్ అ బెటర్ మూవీ ఇన్ మై ఒపీనియన్. బట్ నేను మాట్లాడిన చాలా మందితో చాలా మంది ఏమన్నారంటే దట్ ఆర్ఆర్ఆర్ కన్నా బాహుబలిని ఇంకా బాగుంటుంది అనేది. అండ్ ఆర్ఆర్ఆర్ తో వాళ్ళు డిసప్పాయింట్ అయ్యారు అనేది చాలా మంది అన్నారు. సో ఆ డిసప్పాయింట్ అనేది ఇస్ ఇట్ బికాస్ రాజమౌళి క్యారీస్ సమ్ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్, ఆర్ ఇస్ ఇట్ జస్ట్ బికాస్ ఐ థాట్ ఆర్ఆర్ఆర్ వాజ్ నాట్ అ గుడ్ మూవీ అనేది. ఐ థింక్ అట్లాంటి సేమ్ సినేరియో ఇది, ఇస్ ఇట్ బికాస్ ఆఫ్ పారడైస్ ఇస్ అ బ్యాడ్ మూవీ, ఆర్ ఇస్ ఇట్ జెన్యున్లీ ఇట్ డిడ్ంట్ మీట్ ది ఎక్స్పెక్టేషన్స్ అనేది. ఐ లవ్ టు హియర్ ఫ్రమ్ యూ గైస్. సో కాల్ చేసేయండి 972-636-1966. లైక్ ఐ సెడ్, మనం పారడైస్ గురించి మాట్లాడుకుంటున్నాము అండ్ ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడుకునే, you know, topics, and definitely we'll have the game towards the end of the show. But before that, Dallas foodies, listen up. Weekend plans, make them delicious with the grand weekend buffet at India Today Restaurant, a delicious spread of your favorites all in one place. And Thursdays just got even better with irresistible chaats. Weekend ante buffet and Thursdays means chaat. So head to India Today Restaurant in 151 North Nolan Drive, Suite 100 in South Lake, Texas. India Today, come hungry, leave happy. So in any restaurant kella in South Lake lo open aina kottalo a couple months back, and I was very happy with both the veg and the non-veg options. So me definitely vegetarian and non-vegetarian, and I'd love to you guys will definitely love visiting this restaurant in South Lake. And South Lake is also a nice place in general to just sort of go and chill. So definitely visit them again at 151 North Nolan Drive, Suite 100, South Lake, Texas. So ad break lo daggalo unnamo, then ochin tarvata we're going to talk about, was paradise really bad, or manaki expectations ki meet avaled kabatti mana disappoint ayama anedi meeku kuda call chesandi 972-636-1966.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andistundi Project W effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న. రెడీయా?
4: Yes sir.
3: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
4: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
3: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
5: విజిట్ రాజరాజ్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
6: మీ నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్మా, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫేల్.
2: IPL మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైం ఏదైనా, ముందుగా చూడగా రేడియో సురభి అమెరికాలో తెలుగు దేశం.
7: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
8: Buying a home in India is now easier and hassle-free. Gruh Pravesh India Property Expo brings top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR directly all under one roof. Choose your home from 200 plus projects at the biggest India Property Expo in Frisco. Be there on the 10th and 11th of October at Hearth Regency Frisco, 10 a.m. to 8 p.m. Free entry and car parking. An event by My Square Feet.
9: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

So Ustad Bhagat Singh is part of NSM Manamu, and Indaka we had a caller in the Kadagan Gada. Paradise అనే సినిమా చాలా సినిమాలు అట్లా మనకి ఎక్స్పెక్టేషన్స్ కి మీట్ అవ్వలేదు కాబట్టి మనం డిసప్పాయింట్ అవుతామా, ఆర్ దే బ్యాడ్ మూవీస్, ఓ నిజంగా ఆర్ దే రియలీ బ్యాడ్ మూవీస్ అనేది అడిగాను నాక క్వశ్చన్, అండ్ సమ్వన్ గేవ్ మీ అన్ ఆన్సర్, అండ్ ఐ లవ్ టు హియర్ ఈవెన్ మోర్ టేక్స్ ఆన్ దట్. ఆర్ మూవీస్ రియలీ బ్యాడ్ దీస్ డేస్, ఆర్ మనకి అనుకున్న దానికి ఎక్స్పెక్ట్ మీట్ అవ్వలేదు కాబట్టి ఆర్ దే బ్యాడ్? కాల్ చేసేయండి 9726361966. బట్ శ్రీనివాస్ గారు కాల్ చేశారు ఇందాక ఆఫ్ ఎయిర్ యాడ్ బ్రేక్ అప్పుడు, అండ్ హీ మెన్షన్ సంథింగ్ దట్ నాట్ జస్ట్ పారడైజ్ కే కాదు, ఇవాళ రేపట్లో సినిమాలన్నీ రివ్యూస్ ఆర్ బీయింగ్, ఐ థింక్ రివ్యూస్ మేక్ అ బ్రేక్ అ మూవీ. ఒకప్పుడు అట్లా ఉండేది కాదు, సినిమాలకి పీపుల్ వెళ్లేవాళ్ళు అంత ఎంత బాగుండకపోయినా లేకపోతే బాగున్నా కానీ రివ్యూస్ రియలీ డిడ్ మ్యాటర్ యాజ్ మచ్ ఎస్ దే డూ ఇన్ దిస్ డే అండ్ ఏజ్. మన డిజిటల్ ఏజ్ లో ఏంటంటే మన ఫోన్ ఓపెన్ చేస్తే వెదర్ ఇట్ బీ అన్ యాక్చువల్ రివ్యూ ఆర్ ఇన్స్టాగ్రామ్ లో మీమ్స్ కానివ్వండి లేకపోతే అవన్నీ, వీ నో ద టాక్ ఆఫ్ ద మూవీ విత్ ఇన్ ద ఫస్ట్ కపుల్ ఆఫ్ అవర్స్. సినిమా రిలీజ్ అయిన ఒక 1-2 అవర్స్ కే మనకు తెలిసిపోతుంది సినిమా టాక్ ఏంటి, ఎట్లా ఉండిపోతుంది సినిమా అనేది. అండ్ హీ సెడ్ దట్ దోస్ ఆర్ రియలీ అసలు ఇండస్ట్రీ స్పాయిల్ అవుతుంది బికాస్ చాలా చాలా మంచి సినిమాలు అట్లా వచ్చినాయి దట్ బికాస్ ఆఫ్ అన్ఫార్చునేట్ bad reviews that have kind of, you know, our cinema travels in a limelight gaani highlight gaani apputlo, you know, lekundine. Some examples that he gave which I agree with were Kaleja 2010 lo ochindi, and apputlo a lot of people were like anti cinema, writing is not this, but for me personally it is one of my favorite Mahesh Babu movies, and chaala mandi kuda, and it became a cult classic. Mona re-release kuda chesaru one and okane, same thing one and okane ochinappudu is like ardham kale chaala mandiki cinema because of its sort of it's written in a very specific way. Mir one and okane chusunte you get definitely you can, you know, understand that it's not written in a very linear way, it's written in a back and forth kind of way. Danku oka term untundi writing lo naaku gurtravatledu, call chesi cheppandi. But cinema vachinappudu kuda it became a flop because of the reviews. Tarvata as people watched it more, as people understood it more, it gained that cult classic antaru kada, adi kuda atla ayindi. Atla chaala cinemalu unnai that Srinivas gar mentioned chesinattu that reviews are basically spoiling the industry, and atla dan mulana you know, the only good thing out of that is $25 on a ticket price ippudu free ayipothundi lekapothe, you know, chaala tagutundi reviews mulana. So that's one positive tappa it's making people sort of not enjoy the movie to its full extent anedi Srinivas garu annaru, which I definitely agree with. Paradise lo kuda I think that maybe is part of the problem. Maybe a cinema chaala expectations unnai kabatti aa reviews daniki tagattu levu kabatti chaala mandi disappoint ayi untaru ani, that is something that I believe. But atla Paradise gurinchi ka chaala undi, and Paradise and just movies in general gurinchi ka chaala chaala maatladukuntam manamu because we are here till 4 o'clock, and like I said there will be a game as well. So call Jay Sandy 972-636-1966. And me dental health gurinchi aalochistunara, ippudu complete dental exam and x-ray just $29 maatrame. Be smile ni healthy ga unchukodaniki ee special offer ni assal miss avakandi. So call today at 972-484-5400 or visit them at 3234 Forest Lane in Dallas, Texas. And restaurant owners, listen up. Slow hours and two less walk-ins for your restaurant. DealsBanana.com is a platform where restaurants can list their exclusive deals and coupons and reach customers who are actively looking for great food and great offers. But restaurant owners, here's the exciting part. మీ ఆఫర్ ని క్రియేట్ చేయడం నుంచి ప్రమోషనల్ క్యాంపెయిన్ అండ్ డిజైన్ అండ్ మార్కెట్ చేయడం వరకు డీల్స్ బనానా ఏఐ డస్ ఆల్ ద హెవీ లిఫ్టింగ్ ఫర్ యూ. దేర్ ఇస్ నో per order commission, and the best part is that the first 50 restaurants can get the growth plan for free for the first 3 months. So restaurant owners, don't just wait for customers to walk in, give them a reason to do so. Visit dealsbanana.com to become a partner or start turning your offers into more walk-ins. That's dealsbanana.com for all of you restaurant owners. So Srinivas garu annaru that he would like to listen to a song from the movie Paradise. Now, because we have 3 hours, one day mood part of the cinema, so oko ganta oko part play cheddam ani anukunanu. But Srinivas garu, definitely stay tuned. We'll have a lot more to talk about movies and Paradise, and definitely we'll have that song for you. But నాని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, నాని సినిమాలు ఎట్లా ఉంటాయి దాని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, వర్ గన్ లిసన్ టు ఫ్యూ మోర్ నాని సాంగ్స్ టుడే. అండ్ వై డోంట్ వి స్టార్ట్ విత్ మనసు మారే ఫ్రమ్ ద సాంగ్ ఫ్రమ్ ద మూవీ వి.

So Raja Saab Cinema Niche part of Innocent Sahana Sahana, and it, like I said, we have a lot more songs coming up, request songs, and you know, just songs from my playlist. Call Jay Sandy 972-636-1966. If there are any other songs that meek vinalan anpiste, definitely call Jay. But we're talking about movies that disappointed us, Paradise being one of them for me and a lot of people. But nen mimmal nadagalsina question okatundi, which is obviously there are so many movies that all of us are excited for. Some people are fans of one hero or another hero, so expectations mana prati cinema kuntai, different people ki different cinema meedu untundi. Meeru ippudu daaka mee life lo meeru vellina cinemalalo or intlo chusina cinemalalo, which is the biggest movie Telugulo which disappointed you guys, and enduku? Definitely call JND because I have some of mine, you know, not including Paradise. Atla chaala cinemalu unnai that chaala mandiki naakudu naaguda chusi asalu, you know, నేను అనుకున్న దానికి ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా డిసప్పాయింట్ అయ్యి, చాలా బ్యాడ్ సినిమా అని అనుకున్న సినిమాలు చాలా ఉన్నాయి అట్లా. బట్ ఐ లవ్ టు హియర్ వాట్ యూ గైస్ థింక్ అబౌట్ దట్. వాట్ ఆర్ సమ్ ద బిగ్గెస్ట్ మూవీస్ దట్ హావ్ డిసప్పాయింటెడ్ యూ గైస్ ఇన్ రీసెంట్ టైమ్స్ ఆర్ జస్ట్ ఇన్ జనరల్? కాల్ చేసేయండి 972-636-1966. And again, నేను అనేది డిసప్పాయింటెడ్ అంటే నాట్ నెసెసరీ దట్ ఇట్ మైట్ బి అ బ్యాడ్ మూవీ, మీకు నచ్చినట్టుగా లేకపోతే మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా సినిమా లేదు అనేది నేను అడిగిన క్వశ్చన్. సో నాట్ నెసెసరీ ఒక బ్యాడ్ మూవీ. చాలా మందికి లైక్ ఐ సెడ్ ఇందాక లైక్ ది ఎగ్జాంపుల్ దట్ ఐ గేవ్ దట్ బాహుబలి చాలా మందికి సారీ ఆర్ఆర్ఆర్ చాలా మందికి నచ్చలేదు నాకు తెలిసిన వాళ్ళలోనే. నాట్ దట్ ఇట్స్ అ బ్యాడ్ మూవీ, జస్ట్ వాళ్ళు యూ నో దే డిడ్ లైక్ ఇట్. సో అట్లా మీరు డిసప్పాయింటెడ్ సినిమా డిసప్పాయింట్ అయిన సినిమా అనేది ఏంటి? I'll obviously share my thoughts and my opinions on that, but before that, music lovers, here's an evening that you don't want to miss. Indian Fine Arts Academy of Dallas Fort Worth presents a special Carnatic musical performance featuring Vignesh Ishwar on vocals, Sai Rakshit on violin, Praveen Sparsh on mridangam, and Chandrasekhar Sharma on ghatam. This performance is on Saturday, September 26th at 4:30 p.m. at the Collin College McKinney Campus Conference Center, located at 2400 Community Avenue in McKinney. IFA events are free for all members, so reserve your tickets today through the IFA DFW website. And the 14th annual Silk Threads Charity Gala, The Tapestry of Dreams, is happening on Saturday, October 3rd at 7 p.m. at Hotel Indigo, Las Colinas in Irving. Featuring renowned Indian designer Rohit K. Verma, the evening will showcase exquisite Indian culture and artistry, all while supporting Hunger Mitao and its work to fight hunger through local food banks. The dress code is Indian formal or black tie, and this is an adults-only event. So for tickets and more information, visit silkthreadsfundraiser.com. And finally, Sankara Nehetralia USA presents Music and Dance for Vision 2026, a special evening of music and dance in support of eye care and vision initiatives, happening on Sunday, October 4th at the Irving Arts Center, located at 3333 North MacArthur Boulevard in Irving, Texas. Come enjoy an evening of music, dance, and entertainment, all supporting the mission of Sankara Netralaya. For more information and to support this cause, visit sankaranetralayausa.org or call 855-463-8472. Music and Dance for Vision 2026. So, ad breaker dagalonam oka quick paata play chestanu nenu, but dankana mundara the question that I asked. మీరు ఇప్పుడు దాకా మీరు చూసిన సినిమాలన్నిట్లో, తెలుగు సినిమాలన్నిట్లో, విచ్ ఇస్ ద మూవీ దట్ డిసప్పాయింటెడ్ యూ ద మోస్ట్? అగైన్ నాట్ నెసెసరీ ద వర్స్ట్ మూవీ, బట్ మీకు చాలా డిసప్పాయింట్మెంట్ అనిపించిన సినిమా. 972-636-1966.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: ఆయుష్మాన్ భవ ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్. మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు
3: ఆయుష్మాన్ భవ ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
4: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
5: శివదుర్గ జ్యోతిష్యాలయం నియర్ హనుమాన్ టెంపుల్ రిస్కో కోయదర శ్రీనివాసరాజు గారు ఇప్పుడు మన తెలుగు వారి కోసం జ్యోతిష్యం చెప్పడానికి డల్లాస్ కు విచ్చేసి ఉన్నారు. మీరు మీ ముఖము చేయి చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, చదువు, ఆరోగ్యం, ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, సంతాన సమస్యలు, మీకెటువంటి సమస్యలు ఉన్నా అంజనం వేసి దుర్బిణిలో చూసి 100% పరిష్కారం చూపగలరు. కాల్ ఫర్ అపాయింట్మెంట్ 4696053552. వెబ్సైట్ శ్రీనివాసరాజు.com.
6: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము US మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
7: హైదరాబాద్ లో ప్రాపర్టీ కోసం చూస్తున్నప్పుడు ఒక్క ప్రాజెక్టే ఎందుకు చూడాలి? వేరువేరు ప్రాంతాలు, వేరువేరు ప్రాజెక్ట్స్, వేరువేరు ధరలు, వేరువేరు చాయిసెస్. నియోపోలిస్, కోకాపేట్, గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, సికింద్రాబాద్, కల్లాపూర్, చెవెల్లా, కొంపల్లి ఫ్యూచర్ సిటీ, ఇంకా ఎన్నో ప్రాజెక్ట్స్ ఒకే చోట. గృహ ప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో హైత్ రీజెన్సీ ఫ్రిస్కోలో జరగబోతోంది అక్టోబర్ 10th and 11th. చూడండి, కంపేర్ చేసుకోండి, మీకు నచ్చిన దాన్ని మీరే సెలెక్ట్ చేసుకోండి.

Radhesham was his first, sorry, Saho Tarvata Radhesham was his first movie, Prabhasthi. And Saho, kontamandiki nachindi, kontamandiki nachaledu. Na opinion lo Saho lo story was there, execution baledu, but there is, it's not a bad movie. It is, it has its flaws, but it's watchable. రాధేశ్యామ్ నేను ఈ రోజు వరకు నేను చూడలేదు. ఎందుకు అంటే నేను థియేటర్ కి వెళ్ళి చూసేంత ధైర్యం నేను నాకు లేకుండినప్పుడు ట్రైలర్ చూడంగానే. అండ్ ఇంట్లో ఒక 10 మినిట్స్ చూసిన తర్వాత, నాట్ ఈవెన్ 10 మినిట్స్, ఐ థింక్ ఇట్ వాస్ లైక్ 5-6 మినిట్స్ చూసిన తర్వాత ఐ వాస్ లైక్ యా ఐ కెనాట్. అండ్ విచ్ ఇస్ టిపికలీ అగైన్ లైక్ ఐ సెడ్, మన తెలుగు వాళ్ళలో అట్లీస్ట్ నాకైతే బాండక్ పండే సినిమా చూస్తా ఎందుకు బాగాలేదు అనేది నాకు అట్లాంటి పిచ్చి ఉంది నాకు. అండ్ కానీ రాధేశ్యామ్ కి నేను దట్ పిచ్చి పనికి రాలేదు. నేను 5 మినిట్స్ చూసిన తర్వాత నాకు చుడుబుద్ది కాలేదు. అండ్ టు దిస్ డే ఇట్స్ బిన్ అబౌట్ వాట్ 4 ఇయర్స్ సిన్స్ ఆ మూవీ హస్ కమ్ అవుట్, నేను ఈ రోజు వరకు నేను చూడలేదు బికాస్ అండ్ ఐ డోంట్ ప్లాన్ ఆన్ ఇట్. సో హీ వాస్ డిసప్పాయింటెడ్ బై దాట్. అండ్ రాజాసాబ్ ఆల్సో అగైన్ సేమ్ థింగ్. రాజాసాబ్ ముందర చాలా హైప్ వచ్చింది దట్ దిస్ ఇస్ గన్ బి వింటేజ్ ప్రభాస్, ఓల్డ్ ప్రభాస్, బాహుబలి కన్నా ముందర యూనో జోక్లు వేస్తూ కొంచెం కామెడీ ట్రాక్స్ ఉంటాయి, కొంచెం యూనో స్మాలర్ మూవీ బట్ స్టిల్ ప్రభాస్ టైప్ మూవీ అని వింటేజ్ ప్రభాస్ చాలా హైప్ వచ్చింది. అన్ఫార్చునేట్లీ అది కూడా చాలా బాగా డిసప్పాయింట్ చేసింది చాలా మందిని. నేను ఆ సినిమా థియేటర్కి వెళ్ళి చూసాను ఫ్రెండ్స్ తో, ఎందుకు చూసానో నాకు కూడా తెలియదు. ఇంట్లోనే చూడాల్సింది ఆ సినిమా. సో రాజాసాబ్ ఈజ్ వన్ ఆఫ్ దోస్ మూవీస్ ఫర్ మీ. అండ్ ఇట్ సీమ్స్ లైక్ అవర్ కాలర్ ఇస్ వెల్, సో ఇట్లా కాల్ చేస్తూ ఉండండి. 972-636-1966. వీ హావ్ అ లాట్ మోర్ టు టాక్ అబౌట్ అండ్ ఐ డూ హావ్ సంథింగ్ వెరీ యు నో ఇంట్రెస్టింగ్ టు టాక్ అబౌట్. వీఆర్ టాకింగ్ అబౌట్ బ్యాడ్ మూవీస్ రైట్. అండ్ మన తెలుగు సినిమాలలో తెలుగు మందికి చాలా సినిమాలు అంటే ఇష్టం అని అన్నాను కదా. సో వీల్ గెట్ ఇంటు అ లిటిల్ బిట్ మోర్ ఆఫ్ దట్ ఆఫ్టర్ దిస్ సాంగ్.

0: సో ఆ సినిమా నుంచి మనం పాట వినేసాము. ఇక్కడ మనకి చాలా మంచి మంచి పాటలు ఉన్నాయి, మీరు కూడా కాల్ చేసి రిక్వెస్ట్ చేయొచ్చు, విచ్ ఇస్ అండ్ యూ నో ద నెంబర్ ఆఫ్ ద స్టూడియో 972-636-1966. సో ఇందాక అడిగాను, చెప్పాను కదా దట్ యునో వీ యాజ్ తెలుగు పీపుల్ వీ లవ్ గోయింగ్ టు మూవీస్, నో వెదర్ దర్ గుడ్ ఆర్ బ్యాడ్, మనం ఎట్లా ఉన్న సినిమాలు చూస్తాము అండ్ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మన సినిమాలకి, ఇట్స్ ఇన్ అవర్ బ్లడ్ అన్నాను కదా. వన్ థింగ్ దట్ ఐ హియర్ కామన్లీ ఒక తెలుగు సినిమా యూనో వర్కౌట్ అవ్వనప్పుడు దాట్ యూనో నాని కోసం చూడొచ్చు, హీరో కోసం చూడొచ్చు, లేకపోతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అందుకోసం చూడొచ్చు అనేది. మామూలుగా ఇక్కడ మన ఒక హాలీవుడ్ లో ఒక ఇంగ్లీష్ సినిమా రిలీజ్ అవుతే రివ్యూస్ వచ్చినప్పుడు, ఇఫ్ ద మూవీ ఇస్ బ్యాడ్ ఇట్స్ బ్యాడ్, ఐ టిపికలీ డోంట్ రీడ్ ద ఆర్ సీ రివ్యూ దట్స్ లైక్ ఓ యూ కెన్ వాచ్ ఇట్ ఫార్ దట్ యాక్టర్ ఓ యూ కెన్ వాచ్ ఇట్ ఫార్ యూనో ద డైరెక్షన్ ఆర్ ద రైటింగ్ ఆర్ దిస్ దట్. ఒక స్పెసిఫిక్ పాయింట్ హైలైట్ చేసి దే వోంట్ సే. ఇఫ్ ద మూవీ ఇస్ ఓవరాల్ బ్యాడ్ ఇట్స్ బ్యాడ్, అండ్ ఈవెన్ డిస్పైట్ ఒక బ్యాడ్ సినిమాలో యాక్టింగ్ బాగున్నా కూడా దాన్ని ఎక్కువ హైలైట్ చేయరు మన ఇంగ్లీష్ సినిమాలలో. To the extent that I have seen in Telugu cinema or Indian movies in general, okay, cinema nizanga chala chala chala bad ga unte, you know, for example oka nani kosam jodachi cinema antar paradise kontamandi, like oka chiranjeevi cinema baalekapothe chiranjeevi baane acting chesthe oka chiranjeevi kosam jodachu, lekapothe dsp baal music isthe dsp kosam background score kosam paatlu kosam vellachu, lekapothe aa action team kosam vellachu. Only they try to find, you know, bits and parts of the movie that maybe are positive in their mind, and danni they can say that meek nizanga jorala anukunte dan mulane. And how do you really think that can save a movie? Can one person, whether that be an actor or a director or a, you know, music director, whoever it may be, oka technician ganivandi, oka really really bad movie ni can one person save it anedi, do you guys think that is, you know, viable, or is it just a coping mechanism for those fans to still want people to go see their favorite hero cinema anedi or favorite music director cinema anedi? Em anukuntaru meer, call cheyandi 972-636-1966. అంటే ఇందాక నేనే అన్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమా నాని సినిమా కాకపోయి ఉండుంటే నేను థియేటర్ మధ్యలోనే సినిమా మధ్యలోనే నేను వచ్చేసేవాడిని అని, విచ్ స్టిల్ స్టాండ్స్. నాని గేవ్ డెలివర్డ్ ఏ రియలీ గుడ్ పర్ఫార్మెన్స్ ఇన్ దిస్ వన్ యాజ్ నాని ఆల్వేస్ డస్ ప్రతి సినిమాలో, బట్ ఐ థింక్ ద మూవీ వాజ్ సో బ్యాడ్ దట్ హిస్ యాక్టింగ్ అలోన్ కెనాట్ సేవ్ ఇట్. దట్ ఇస్ మై ఒపీనియన్. బట్ మీరు డూ యూ థింక్ దట్స్ అ గుడ్ డిబేట్ ఆర్ అ గుడ్ క్వశ్చన్? కెన్ వన్ పర్సన్ రియలీ సేవ్ అన్ ఎంటైర్ బ్యాడ్ మూవీ? కాల్ చేసేయండి 972-636-1966. And for every Telugu heart living abroad, Radio Surabhi sounds like home. Download the Radio Surabhi app on iOS and Android. Listen to us on radiosurabhi.com or in the car at 107.9 FM HD3. And you can follow us on Instagram, Facebook, and YouTube at Radio Surabhi. So indaka manaku Anand garu, or sorry, Srinivas garu request chesaru oka paata from the movie Paradise. Like I said, cinema lo unnade moodu paatlu 3 gantallo and mana kuda 3 gantlu unnai kabatti oka 1 hour lo nenu oka paata isthanu. Indaka nenu, oh, looks like we have a caller. So let's go ahead and take them on air. Hello, Radio Surabhi call chesaru, on air unnaru, mee peru?
1: Venkatandi.
0: Venkat garu cheppandi, how are you?
1: Meeru cheppina nenu bagunna, meeru ela unnaru?
0: I'm doing good, thank you. So cheppandi.
1: మీరు చెప్పిన పాయింట్ చాలా బాగుంది.
0: ఏ పాయింట్ అండి?
1: బట్ మీరు అలా ఆలోచిస్తే అంటే ఒక పర్టిక్యులర్ కామెడీ సీనో లేకపోతే ఒక హీరోనో అంటే పార్ట్స్ ఆఫ్ ద మూవీ
0: రైట్? యా, కెన్ దే రియలీ సేవ్ ద హోల్?
1: అలా చూస్తే యా, ఇట్ కెన్.
0: It can, huh? So, me experience lo, meero chala disappointed cinema lo, like, is there one movie, not necessarily Paradise, is there a movie like that, meet hero mulano, music director mulano, chala impress ayindi?
1: Prasadanga, oka cinema gurtostundi, Sontam, ani oka paata cinema adi.
0: Okay, yes.
1: Aryan Rajesh, Namitar kuda. Aa cinema lo, Sunil track baaguntundi.
0: Yeah.
1: I think aa cinema baaga aataniki kaaranamu Sunil track ani anukunta.
0: That's true. అంటే అట్లా సొంతం సినిమా నాకు గుర్తులేదు, బట్ అట్లా మీరు అన్నట్టు యా కామెడీ ట్రాక్స్ ములానా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నా ఒపీనియన్ లో బాద్షా ఇస్ వన్ ఆఫ్ దోస్ మూవీస్. సినిమా అంత గొప్పగా ఉండకపోయినా దాట్ కామెడీ ట్రాక్ బ్రహ్మానందం అండ్ యూనో దాట్ ఎంటైర్ సైడ్ సబ్ ప్లాట్ ఇస్ ఫనీ, దానికోసం చూడొచ్చేమో సినిమాని.
1: Kaleja
0: is one of my favorites as well.
1: Chudaga cinema baga arthamaindi.
0: Avunu, yeah. I think
1: Paradise iskane Kaleja ga pakkaledu. Paradise oka ticket, nenu chudaledu gaani సో ఇలా చూసాక అనిపించింది ఇంక చూడకూడదు మరి.
0: నేను కూడా ట్రైలర్ చూసాను
1: అలా కరెక్ట్. నాని కోసం ఎవరికోసం కాదు అంటే దీని బట్టి బడ్జెట్ కూడా ఇంపార్టెంట్ కదా, హీరోకి ఎంత రేంజ్ ఉందో అంతే పెట్టాలి. బట్ అది డిఫరెంట్ టాపిక్.
0: That is another topic. But
1: కొన్ని సినిమాలు ఉన్నాయి వేరు మీరు చూసినప్పుడు బాగా నచ్చకపోవచ్చు కానీ తర్వాత బాగా అనిపించచ్చు.
0: అవును, ఒక ట్రాక్ ఉన్నానా లేకపోతే ఒక డిఫరెంట్ ఒక ప్లాట్ పాయింట్ ఉన్నానా, దట్స్ డెఫినెట్లీ కరెక్ట్.
1: పట్టుకున్న ఎంచుకున్న అంశం బాగుంది. అలా నేను ఎప్పుడు ఆలోచించలేదు, మీరు చెప్తుంటే అనిపించింది బాగానే ఆలోచించారు మీరు.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏదైనా సాంగ్ రిక్వెస్ట్ ఉందా?
1: మీరు ఏది పెట్టినా పర్లేదు.
0: ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు.
1: థ్యాంక్ యూ.
0: సో యా, అట్లా వెంకట్ గారు అన్నట్టు అట్లా చాలా ఉంటాయి దట్ ఒక రిడీమింగ్ క్వాలిటీ అంటారు కదా, ఒక హీరో మూలానో లేక టెక్నీషియన్ మూలానో ఏదో ఒక చిన్న కామెడీ ట్రాక్ సంథింగ్ ది అదర్ కెన్ రియలీ రియలీ సేవ్ అ బ్యాడ్ మూవీ అనేది. వీ హ్యావ్ సో మెనీ మోర్ ఎగ్జాంపుల్స్ బట్ ఈ పాట తర్వాత విల్ టాక్ అబౌట్ దాట్.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3. Boring long drives ki, tiring work hours ki, workate solution. Radio Surabhi, America lo telugu restam.
4: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
5: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
6: చందు, మరి వండనా?
5: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
6: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
5: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
6: ఒక సెలబ్రేషన్ ని అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ గా మార్చుకోవాలి అంటే జస్ట్ డెకోర్ సరిపోతుందా? యూ నీడ్ ద రైట్ విజన్. లక్కీ ఫర్ అస్, మనకి లక్కీ చార్మ్స్ డెకోర్ ఉంది. మన డాలస్ బేస్డ్ లక్కీ చార్మ్స్ కొన్ని సంవత్సరాల నుంచి ఫుల్ సర్వీస్ ఈవెంట్ ప్రొడక్షన్ మనకు అందిస్తున్నారు. ఓన్లీ డెకరేషన్ స్టేజింగ్ మాత్రమే కాదు, దే డూ అ ఫుల్ ఆన్ ఈవెంట్ ప్రొడక్షన్. వెడ్డింగ్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, కార్పొరేట్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, లోకల్ టు డాలస్ అయినా, అక్రాస్ ద యుఎస్ ఎక్కడైనా, ట్రెడిషనల్ ఇండియన్ మండపాల దగ్గర నుంచి లగ్జరీ సెటప్స్ వరకు ఎనీథింగ్ దాట్ యూ need your way, they can create. To book, call 469-925-5868 or visit luckycharmsdecor.com.
7: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
8: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్, వివేక్ ఫ్లవర్స్.
7: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
9: హలో డాలస్, మధురమైన సంగీతం, అలరించే నృత్యంతో పాటు ఒక మంచి ఆశయం కోసం అద్భుతమైన సాయంత్రానికి మీ అందరికీ ఇదే మా ఆత్మీయ ఆహ్వానం. అక్టోబర్ 4 ఆదివారం సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు అరవింగ్ ఆర్ట్ సెంటర్ లో శంకరనేత్రాలయ యుఎస్ఏ సమర్పిస్తున్న మ్యూజిక్ అండ్ డాన్స్ ఫర్ విజన్ కార్యక్రమానికి రండి. ప్రవేశం ఉచితం. సంగీతం కోసం రండి, సేవ కోసం నిలబండి, చూపు కోసం చేయూతనివ్వండి, కంటి చూపు ఇప్పిద్దాం, కదలే రండి. మరిన్ని వివరాలకు శంకరనేత్రాలయ USA.org.
10: Okay, so welcome back. If we're still in our time is 2:33 and I will be here till 4 p.m. Central Time. And well, we've got a game coming up very soon. A game enti anedi, well, a game vachinappudu cheptanu. Ippudaka aithe we've been talking about movies kada. Indaka question adigana, which is can there be redeeming qualities of a movie, like one actor or one director, music, cinematography, whatever? Can there be one thing that can save a really bad movie? And in the inkoti kuda adigana, which is that what is one thing that you cannot compensate for? Is it story, writing, characters, or something? Maniki Raju gar chepparu that the hook, right? The hook anedi, if you're able to engaging ga undali ane oka cinema, when you write the movie or when you take a movie, whether that's through the story, whether that's through the characters, whether that's through a comedy track or cinematography, colors, ok quality undachu maniki oka hook anedi untundi kada oka cinema lo, aa engaging quality unte maniki chudal anipiste chinna chinna flaws unna or appudappudu pedda pedda flaws unna maniki ekkuva manam pattichukomavi ekkuva and atla chaala cinema lo unnai that even though it's not the perfect movie, it has its flaws, you know, you still appreciate it. Atla chaala examples unnai which, you know, నాకు ఆఫ్ ద టాప్ ఆఫ్ మై హెడ్ నాకు గుర్తు రావట్లేదు, బట్ మీరు డెఫినెట్లీ కాల్ చేసి చెప్పచ్చు 972-636-1966. But that's, you know, a very good point that once you're really engaged, once you're really hooked onto the movie, chinna chinna unna gaani, we don't really, you know, pay attention to them. Example annanu kabatti, I would say naaku personal ga, and it might be a controversial opinion, Rajamouli teesina anni cinemalalo, I would say Bahubali 1, the beginning, is his worst. Now, again, I say worst only in comparison to his rest of his movies. I would still watch Bahubali 1 over Paradise. I would still watch Bahubali 1 over very, very bad movies. Bahubali 1 is not a bad movie at all. It's actually a really great movie. But given Rajamouli's filmography, I would say Bahubali 1 is, it's not the perfect movie for me. It has its flaws. Enduku ante, na opinion lo, it's not a new story in the way that Bahubali 2 was. Andulo kotta kotta character interactions chupichi, how Bahubali and Devasena valetla galchadu, asal Bahubali ki Shivagami ki emaindi, Rana, Balal Deva, how did he, avanni 2 lo untai. The real meat of the meat on the bones is on 2. One lo, it's generic setup. And anduku, naku, I saw it had its flaws. But because of Rajamouli's taking, you know, action scenes or all of that, naku one koncham, you know, it has, it's engaging. Even though it has its flaws for me. So atla chala examples sunnai that we can you guys can definitely share anedi. But manik inko caller call chesaru Raghav garu, who mentioned that you know, expectations anedi oka press meet ganivachu like before the movie, or mana pette in, so you know, the makers of the movie, the social media lo pette tweets or whatever, or a trailer, obviously expectations ki correct ga set avute cinema ki ellinappudu manaki అతిగా ఎక్స్పెక్టేషన్స్ లేకపోతే తక్కువగా ఎక్స్పెక్టేషన్స్ మనకు ఉండవు. వీల్ ఎక్స్పెక్ట్ ద రైట్ థింగ్ దట్ ద మేకర్స్ ఇంటెండెడ్ అస్ ఫర్ అస్ టు సీ, అండ్ దాన్ని చూసి మనం సాటిస్ఫై అవుతాం అని జస్ట్ వాట్ రాఘవ్ గారు సార్, విచ్ ఇస్ అ రియలీ గ్రేట్ పాయింట్. అండ్ హీ సేస్ దట్ ఈ మధ్య ఇవాళ రేపు వచ్చే సినిమాలట్లో దట్ ఆ ఎక్స్పెక్టేషన్ అనేది సరిగ్గా సెట్ అవ్వట్లేదు చాలా సినిమాలకి. అండ్ మనం బికాస్ పారడైజ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఐ థింక్ మేబీ దట్ వాజ్ అ బిగ్ ప్రాబ్లమ్ పారడైజ్ కి. Biggest reason of being, if you notice, Paradise cinema ki trailer ledu, oka proper 2-3 minute theatrical release trailer anedi ledu, which Nani garu said oka interview lo that cinema was running on its last legs, it was coming in hot, ante in the sense that it was cinema September 23rd release out there, September 10th in a shooting I pin cinema. So they were cutting it really close. VFX finish avali, adavali. Ipot team anta a focus me in order to get the cinema right out in the right time, in the right quality. That ipot a team ni manam TC trailer ka jeste time bothundane idilo trailer ledu. Maybe that trailer undunte, maybe expectations sette demo sariga, who knows. But definitely call Jay Stepandi. What is the one thing that you cannot compensate for when watching a movie? So, Raghav garu, meeri paata request chesaru from the movie Johnny. So, here is that for you.

సో హాయ్ నాన్న సినిమా నుంచి సమయమా పాట వినేసాం మనము. అండ్ కాలర్ ఇందాక ఐ వాస్ టాకింగ్ టు కాలర్ ఆఫ్ ఇయర్ పారడైజ్ గురించి స్పాయిలర్ టాక్ మాట్లాడుకుంటున్నాం మేము. సో ఆ స్పాయిలర్స్ గురించి నేను ఎక్కువ తలుచుకోలేదు బికాస్ లైక్ ఐ సెడ్ ఇట్స్ డీప్ స్పాయిలర్స్. బట్ లాజిక్ లేకుండా ఇది మాట్లాడుతున్నాం కదా, దట్ మన మన ఆడియన్సెస్ ఉంటారు కదా, అంటే ఇప్పుడు మన ఇందాక కాల్ చేసిన కాలర్ నేను కానివ్వండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో చేస్తున్న మీమ్స్ కానివ్వండి, వాళ్ళు చేసే మీమ్స్ క్రియేట్ చేస్తున్న వాళ్ళు అయి ఉండొచ్చు, మనమే ఇట్లాంటి పారడైస్ లాంటి సినిమా రాసుంటే ఇంకా బాగా హిట్ అయ్యేదేమో. అంటే మనం ఎట్లయితే ఆలోచిస్తున్నామో, దట్ హావ్ సీన్ ఆన్ ద మీమ్స్ ఇన్ ద స్టఫ్ దట్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్, ఐ థింక్ ఆ డైరెక్టర్ కి అంత ఆలోచన రాలేదేమో అని నా ఫీలింగ్. బికాస్ అంత లాజిక్ లేకుండా ఉంటుంది ఆ సినిమా. ఇందాక ఎగ్జాంపుల్ ఇచ్చాను ఒక డాగ్ కానివ్వండి, లేకపోతే ఒక హాఫ్ డే చచ్చిపోయిన మనుషులు కూడా సడన్ గా లేచి వస్తారు, చచ్చిపోతారు, హాఫ్ డే అయిపోతుంది, లేకపోతే ఫుల్ డే అయిపోతుంది, సడన్ గా లాజిక్ లేకుండా వాళ్ళు ఇట్లా లేచి వచ్చేస్తారు. విచ్ అగైన్ ఐ నో సినిమాటిక్ లిబర్టీస్, యూ కెన్ డూ ఆల్ ఆఫ్ దాట్, బట్ అది కన్విన్సింగ్ గా తీయాలి కదా. అండ్ దాట్స్ వాట్ ఐ మీన్ బై టేకింగ్ ది ఆడియన్స్ ఫర్ గ్రాంటెడ్. మనం ఎట్లయినా తీస్తే వీళ్ళు చూసేస్తారు అని ఒక ఒపీనియన్ తో ఈ మధ్య చాలా సినిమాలు వస్తున్నాయి. అండ్ అన్ఫార్చునేట్లీ ఇట్స్ ఫర్ ద బెటర్, ఇట్స్ ఫర్ ద సారీ నాట్ ద బెటర్మెంట్, ద ఇట్స్ వర్స్ ఫర్ ద మూవీస్ అండ్ ది ఆడియన్సెస్. సో మనకి ఇంకా రణబలి ఇంకా ఉంది విజయ్ దేవరకొండ అది, సో చూడాలి ఆ సినిమా కూడా ఎట్లా ఉంటుందో. బట్ ఆబ్వియస్లీ బికాస్ పారడైస్ తో ఇంత పెద్ద డిసప్పాయింట్మెంట్ వచ్చింది కాబట్టి ఐ థింక్ ఎక్స్పెక్టేషన్స్ కొంచెం టెంపర్ అయి ఉంటాయి ఆ సినిమాకి. బట్ హోప్ఫుల్లీ విజయ్ దేవరకొండ ప్రూవ్ దిస్ రాంగ్. ఇందాక అన్నాను కదా పారడైజ్ కాదు, ఇంకొక చాలా పెద్ద సినిమా రిలీజ్ అయింది ఈ వీక్ అనేది, దాట్ ఈస్ అవెంజర్స్ ఎండ్ గేమ్ Encore. So Avengers Endgame, 7 years in the cinema ochi, it was the final movie in they call it the Infinity Saga. Thanos stones ni collect cheskoni andarni champeyadam anedi adoka set of storyline kada. Endgame was the one that concluded that storyline. But now after 7 years re-release chesaru konni kotta scenes tho, I think approximately 7 scenes from the movie have been added to Avengers Endgame Encore. And enduku release, and again Endgame Encore and enduku pilustunnaru ante, you know, that's the name of the re-release because andaru chappatlu kotti encore kodtaru kabatti atla release aa peru pettaru. But enduku re-release chestunnaru ante, because in December we have Avengers Doomsday, which is the 5th Avengers movie that's coming out, and all of the inda kanan gado ka 757 minutes of scenes at jesaru anedi from Doomsday, so from two Avengers Endgame, it is all from Doomsday. So December lo ochina cinema ki deeniki kosa connection add chesi kasta re-release ki kotta scenes pettaru ani vinnanu. And nenu kuda cinema chusanu ninna, and I think if you've already seen Avengers Endgame, it's not really worth going to the movie again. Intlo kuda chudochu. But again, meeka malli andaru Avengers malli raavadamu adantha exciting scenes untayi kada cinema lo, if you want to watch that again, definitely on the big screen, it's worth it. And if you're really excited for Avengers 5 coming in December, scenes kuda meedu definitely enjoy chestaru. So yeah, Paradise gaadu aa cinema kuda release ayindi ee week. And it seems like it's already made close to $30 million for a re-release. That is insane, just in the US. So mottam world anta enta, you know, box office lo adantha ochindo chudali. But unfortunately Paradise ki it has some competition. Asile cinema baaledante but Avengers 4 kuda malli re-release avutundi. So Paradise ki koncham competition ekkuvaindi ee weekend, next couple of weekends. So chuddam Paradise box office lo atla, you know, nadustundi anedi. And you know, final thing I will say about Paradise enti ante, because manam ad break lo daggarlo unnamu, game kuda vachestundi kabatti, one, and mimmalni kuda nenu ee question adugutanu, what is one thing meer Paradise chusunte, what is the thing that you would really change in the movie? Or actually, let's open this up. Utti Paradise e kaadu, asalu meer chaala chaala disappoint ayina cinema lu indaka callers call chesaru kada, chaala mandi chepparu kada, aa cinema lallo if you had to fix it, meer director ayi unte, meer writer ayi unte, lekapothe meer cinematographer or whatever, meer aa cinema lo pani chestu unte, what is the thing that things that you would change in that movie to make it a better movie in your eyes? So call JSN 972-636-1966. And Paradise Kura, if you've seen it and if you're willing to share what you would change about the movie to make it better, call JSN. But Paradise Kura, in final ga em cheptanu ante, the one, I don't think Nani should stop making mass movies. I think Nani can do the mass movies genre. We've seen it in Saripoda Sanivaram, we've seen it in
నాకు మైండ్ బ్లాంక్ అయిపోతుంది. వీలో చూసాము, టక్ జగదీష్ లో చూసాము, అండ్ వెదర్ రిగార్డ్లెస్ ఆఫ్ ఆ సినిమాలు బాగుండినా బాగుండకపోయినా, హీ ద మాస్ రోల్ డస్ సూట్ నాడి. నౌ డస్ ఇట్ సూట్ హిమ్ యాజ్ మచ్ యాజ్ ది యునో దిస్ ఫ్యామిలీ కైండ్ ఆఫ్ మ్యాన్ దట్ హీ డస్ ఇన్ హాయ్ నాన్నలో లేకపోతే నిన్ను కోరిలో? నో, బట్ ఐ స్టిల్ థింక్ నాని మాస్ సినిమాలు మానేయకూడదు. But konnalu he needs to put this character, this mass character, on ice. Konni hainanda lanti cinemalu, gang leader lanti cinemalu, ninnu kori ashtachamma lanti cinemalu chesi tarvata, you know, oka maybe oka 10 years tarvata he can come back to mass anedi. But I will say the thing about Paradise is eppudaithe oka director comes to a hero or comes and says nen pedda cinema isthanu అని అనుకుంటారో ఆ డైరెక్టర్ గానీ ఒక రైటర్ గానీ, ఐ థింక్ అక్కడే ద సినిమా ఇస్ ఆటోమేటిక్లీ ఫ్లాప్. బికాస్ ఐ థింక్ ద ప్రైమరీ ఫోకస్ దట్ ఎస్పెషలీ గివెన్ ద కరెంట్ డే అండ్ ఏజ్ అండ్ ది ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ఆడియన్సెస్ అండ్ హౌ వీ లైక్ టు కన్స్యూమ్ మూవీస్, ఆడియన్స్ డే అట్లా గ్రాంటెడ్ గా తీసుకుని నేను పెద్ద సినిమా తీస్తాను అంటే స్టోరీ లేకుండా అది లేకుండా ఇది లేకుండా, ఐ థింక్ దాట్స్ ఫర్ ద ప్రాబ్లమ్ స్టార్ట్స్. మరి నేను మంచి సినిమా తీస్తాను అండ్ స్టార్ట్ చేస్తే మేబీ సినిమాలు కాస్త ఇంకా బాగుంటాయేమో. అండ్ ఐ థింక్ పారడైస్ ఇస్ ద బిగ్గెస్ట్ థింగ్ దట్ సఫర్డ్ ఫ్రమ్ దాట్. ఇట్ వాజ్ బిగ్ ఫర్ ద సేక్ ఆఫ్ బీయింగ్ బిగ్ బట్ నాట్ రియలీ ఎ గుడ్ మూవీ. సో దట్ ఇస్ ద లాస్ట్ థింగ్ ఐల్ సే అబౌట్ పారడైస్. ఐ హ్యాడ్ టు సబ్వర్ట్ మై స్పాయిలర్ టాక్ అనుకున్నాను కానీ, బట్ చాలా మంది చూడలేదు అనుకుంటే సినిమా, కాల్ చేసిన వాళ్ళందరూ నేను ట్యూస్డే చూస్తున్నాను లేకపోతే యూనో దే ఆర్ సీయింగ్ ఇట్ ఇన్ ది అప్కమింగ్ వీక్ అని అన్నారు. సో డెఫినెట్లీ ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్ ద మూవీ. Sorry, I hope you guys enjoy the experience of watching the movie. But thank you andarki participate chesinanduku for these questions. But ekkadiki vellakandi, because we have a game coming up at 3 o'clock. 3 to 4 we'll be playing our game. You guys know what number to call? 972-636-1966.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్ సెలబ్రేట్ ప్రౌడ్లీ సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్ దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్ సేఫ్టీ అండ్ రెస్పెక్ట్ లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్ చెక్ ఫర్ సిటీ పర్మిట్స్ అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్ ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్ ఫుడ్ ఆర్ స్టేజెస్ పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్ ఫాలో నాయిస్ లిమిట్స్ మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్ కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్ బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్ మేక్ యూర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.
1: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu prakruti dani padniche vidhanam ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still mana manasulu pachchani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Mallemari Farms believes that farming is not backward. It is the future. VVF Agtech Inc. is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
5: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్ ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్ ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్ ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538.
6: ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
7: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే.
8: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support at mypursue.com.
9: అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే

హలో హలో, మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3. రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్. అండ్ దిస్ ఈస్ వైబ్ చెక్ విత్ మీ కౌశిక్. అండ్ నేను షో మళ్ళీ స్టార్ట్ చేసి ఇట్స్ బిన్ ఆల్మోస్ట్ ఒక 2 months అయింది, ఒక లిటిల్ ఓవర్ అ మంత్ అయింది. అండ్ నాకు ఇంకా ఒకప్పుడు కిరాక్ కౌశిక, కేవ్ కౌశిక్ నాకు నేనే మర్చిపోయాను, నాకు ఒక పేరు ఉండేది. నేను ఒకప్పుడు షో చేసేటప్పుడు విత్ మై పార్ట్నర్ హర్షిత్, హీ హ్యాడ్ హైపర్ హర్షిత్ అండ్ ఐ హ్యాడ్ సంథింగ్ కౌశిక్ కే తో స్టార్ట్ అయ్యేది. బట్ నాకు కొత్త అడ్జెక్టివ్ కావాలి అని నేను మిమ్మల్ని చాలాసార్లు అడిగాను షోలో, లైక్ మీరే ఇవ్వాలి నాకు యాజెక్టివ్ అనేది, ఎందుకంటే నాకు అంత క్రియేటివ్ ఐడియాస్ రావట్లేదు నాకు. సో కాల్ చేసేయండి 9726361966. కౌశిక్ ముందర కేతో స్టార్ట్ అయిన యాజెక్టివ్, వట్ వుడ్ బి అ కూల్ ఆర్జే నేమ్? కాల్ చేసేయండి. అండ్ ఇట్స్ 3 o'clock, విచ్ మీన్స్ ఇట్స్ టైమ్ ఫర్ అవర్ గేమ్. బట్ వీ డిడ్ హ్యావ్ అ ఫ్యూ కాలర్స్ కాల్ అండ్ గివ్ అస్ సమ్ ఫైనల్ యు నో things on paradise and stuff like that, which is same thing in the audience ne atla granted ga teeskodam anedi adi I think is the biggest mistake that a lot of filmmakers ante nen anedi utti directors e gaadu heroes gaani producers gaani music directors gaani andaru take it for granted atla aipoyindi that edi padte vallu chusestaru anedi and stuff like that. So definitely maybe kasta taggiste lekapothe maaneste cinema kasta baaguntayani na feeling anamata. But chuddamu, hopefully upcoming Telugu movies are much, much better than Paradise and are a much better movie-going experience. But with that being said, that concludes our movie talk. Ippudu mana game time vachesindi. Game enti

సో ఈగా సినిమా నుంచి మనం పాట వినేస్తాం కదా. దిస్ ఇస్ ఎ బెటర్ నాని మాస్ మూవీ అండ్ బెటర్ నాని రివెంజ్ మూవీ దెన్ పారడైస్, విచ్ ఇస్ unfortunate for Paradise, not for Niga. But thank you Arav and Arnav for requesting that song. Always a great movie, always a great song. Inda kadigina question ki kontamandi call chesaru, no it is not a duck but close, it is a bird. Like I said, koncham difficult avabothunna nannan kada the animal noises, so inkokka sar play chesestan nen meeku. Which animal makes this sound? So far we got the guess that it was a duck, but it is not a duck, but it is a bird. So Inko Kasari, what animal makes this sound? Okay, one more time. Inko Kasari, play Jaisadda Manamu. What animal makes this sound? So, no, it is not a duck, but you guys are very close. It is a bird. Call J. Sandy, 972-636-1966. And Dallas foodies, listen up. Weekend plans, make them delicious with the Grand Weekend Buffet at India Today Restaurant. A delicious spread of all your favorites, all in one place. And Thursdays just got even better with the irresistible chats. So, weekend ante buffet and Thursdays ante chat. Head to India Today Restaurant at 151 North Nolan Drive, Suite 100, South Lake, Texas, 76092. India Today, come hungry, leave happy. And me dental health gurinchi alochistunara. ఇప్పుడు కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే జస్ట్ $29 మాత్రమే. మీ స్మైల్ ని హెల్తీగా ఉంచుకోవడానికి ఈ స్పెషల్ ఆఫర్ ని అస్సలు మిస్ అవ్వకండి. సో కాల్ టుడే అట్ 972-484-5400 ఆర్ విజిట్ దెమ్ అట్ 3234 ఫారెస్ట్ లేన్ ఇన్ డాలస్, టెక్సస్. And restaurant owners, listen up. Slow hours and two less walk-ins for your restaurant. DealsBanana.com is a platform where restaurants can list their exclusive deals and coupons and reach customers who are actively looking for great food and great offers. But restaurant owners, here's the exciting part. మీ ఆఫర్ ని క్రియేట్ చేయడం నుంచి ప్రమోషనల్ క్యాంపెయిన్ డిజైన్ అండ్ మార్కెట్ చేయడం వరకు డీల్స్ బయన AI డస్ ఆల్ ద హెవీ లిఫ్టింగ్ ఫర్ యూ. దర్ ఇస్ నో పర్ ఆర్డర్ కమిషన్ అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ దట్ ది ఫస్ట్ 50 రెస్టారెంట్స్ కెన్ గెట్ ది గ్రోత్ ప్లాన్ ఫర్ ఫ్రీ ఫర్ ద ఫస్ట్ 3 మంత్స్. సో రెస్టారెంట్ ఓనర్స్, డోంట్ జస్ట్ వెయిట్ ఫర్ కస్టమర్స్ టు వాక్ ఇన్, గివ్ దెమ్ ఎ రీజన్ టు డూ సో. విజిట్ dealsbanana.com టు మేక్ అప్ ఫర్ విజిట్ dealsbanana.com టు బికమ్ ఎ పార్ట్నర్ అండ్ స్టార్ట్ టర్నింగ్ యువర్ ఆఫర్స్ ఇంటూ మోర్ walk-ins. So when I'm ad break lo dagarlo unnamu, inkokkasari nenu sound play chestanu. For what animal makes this sound, call JLC, the number is 972-636-1966.

0: So, no, it is not a duck, but it is a bird. So, call Jay Sandy and guess the animal.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi, meeku andistundi Project W, Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi, 107.9 FM HD3.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
5: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
4: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్యూడ్ స్పెషల్ థాలి, బిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పనీ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పనీ టిక్కా, పిచ్చ మీ కబాబ్ పరాట.
5: ఏంది బ్రో, గని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
4: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనందవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
6: Radhika, next week my office event ki please take care of the catering, okay?
7: Sure.
6: How many people are we expecting? 5k anukuntunna, but koncham more baagunte inka ekkuva avachchu.
7: Idi office party a leka jatra?
6: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10k, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
8: Buying a home in India is now easier and hassle-free. Gruh Pravesh India Property Expo brings top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR directly all under one roof. Choose your home from 200 plus projects at the biggest India Property Expo in Frisco. Be there on the 10th and 11th of October at Health Regency Frisco, 10 a.m. to 8 p.m. Free entry and car parking. An event by My Square Feet.
9: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి, మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
10: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
11: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
12: ఇప్పటిదాకా నువ్వు చేసినవా? నీకు ఎన్నొచ్చిన ఆఫర్ లెటర్లు
11: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
0: All right, so welcome back from the ad break. We're in the last 30 minutes. ఇప్పుడు దాకా మనకి టూ అనిమల్ సౌండ్స్ ప్లే చేసేసాము. ఇందాక ప్లే చేసిన సౌండ్ కి కూడా కరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది. మనకి కాల్ వచ్చేసింది ఇందాక, గూస్. దట్ ఈస్ ది అనిమల్ గూస్. Like I said, it's not a duck. It's close to a duck. Almost duck colored lone untundi gaani podugga neck untundi daniki, and that is a goose. So we have a lot more animals like this and a lot more request songs also that I'm going to be playing. But next animal kuda play chese mundara, TPAD Batukama celebrations are around the corner. The Telangana People's Association of Dallas invites you to an unforgettable day of Batukama and Dasara Sambaralu, featuring live entertainment by Naveen Polishetty and the Energetic Infusion Band. On Saturday, October 17th, from 12 noon to midnight at Commercial Center, 2601 Avenue of the Stars in Frisco, Texas. And here's the best part, entry and parking are absolutely free. So family, friends, and andarito kalisi Batukama and Dasara celebrations ni full on enjoy cheyadaniki, gurtundi kada, October 17th, Commercial Center in Frisco. So like I said, we got a lot of events coming up. We got the Halloween event, we got the TPAD Batukama event, and inka chala chala unnai, which we'll be getting into a little bit more. But next sound nen play chesestanu, and okay, hint kuda ichestanu. Meer paradise chusunte ganaka meeku ee animal easyga ardhamaipothunda nen anukuntunnanu, hopefully. But let's go ahead and listen to the sound. What animal makes this sound? ఆల్రైట్, సో ఇంకొకసారి ప్లే చేసేద్దాం మనము. వాట్ యానిమల్ మేక్స్ దిస్ సౌండ్? ఓకే, సో కాల్ చేసేయండి 972-636-1966. విచ్ యానిమల్ మేక్స్ దట్ సౌండ్? అండ్ ఇందాక అన్నట్టు మీరు పారడైస్ గురించి విన్నుంటే, లేకపోతే పారడైస్ సినిమా చూసుంటే, ఈ యానిమల్ చాలా ఈజీ అయిపోతుంది గెస్ చేయడానికి. సో అగైన్ 972-636-1966. అండ్ లైక్ ఐ సెడ్, మూడు సినిమాలు, మూడు పాటలు ఉన్నాయి సినిమాలో పారడైస్ లో. అండ్ మూడో పాట ద ఫైనల్ పాట, ఇప్పుడు దాకా నేను ఐ సేవ్డ్ ఇట్ టిల్ నౌ. అండ్ హియర్ ఇస్ దట్ సాంగ్ ఫర్ యూ గైస్.

So that was the final song, Paradise Nichi, Aya Sher. And Aya Sher Sinma, I mean, song Kosam Kuda, maybe Chuda Chemo Sinmani, but like we said, maybe Malli Paradise Gurinchu. Let's not open that can of worms, but it was definitely a big disappointment on that key. But Indak Pages and Animal Sound Maniki, correct answer, which is in the Hiranya and Ashwath called. It is from a crow. A crow is the animal that makes that sound. Andukne paradise ki link chesanadi. And a crow is an animal that chala mandi ki bad luck, they associate the crow with bad luck. Enduko telidu paapam adem chestundo naaku telidu. Black untundani paapam adi bad luck animal ayipindadi. But they are very, very intelligent animals, so definitely give crows a chance, people. But they had some request songs. Hiranya, you had a request song that I'm going to play for you. But Dankanna Mundara, just to remind you guys, హైదరాబాద్ లో ప్రాపర్టీ కోసం చూస్తున్నప్పుడు ఒక ప్రాజెక్ట్ ఎందుకని చూడాలి? వేరే వేరే ప్రాంతాలు, ప్రాజెక్ట్స్, ప్రైసెస్ అండ్ చాయిసెస్. నియోపాలిస్, కోకపేట్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, తెల్లాపూర్, చేవెల్లా, కోంపల్లి, ఫ్యూచర్ సిరీ, సికింద్రాబాద్, ఇంకా ఎన్నెన్నో ప్రాజెక్ట్స్ ఒకే చోట. గృహ ప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో ఇస్ హ్యాపనింగ్ అట్ ద హయత్ రీజెన్సీ ఇన్ ఫ్రిస్కో ఆన్ అక్టోబర్ 10th అండ్ 11th. And another event, music lovers, here's an evening that you definitely don't want to miss. Indian Fine Arts Academy, Dallas-Fort Worth presents a special Carnatic musical performance featuring Vignesh Ishwar on vocals, Sai Rakshit on violin, Praveen Sparsh on mridangam, and Chandrasekhar Sharma on ghatam. The performance is on Saturday, September 26th at 4:30 p.m. at the Collin College McKinney Campus Conference Center, located at 2400 Community Avenue in McKinney. IFA events are free for all members, so reserve your tickets to the IFA DFW website. So, Hiranya request చేసిన పాట ప్లే చేసే ముందర మనం నెక్స్ట్ సాంగ్ సౌండ్ కూడా వినేద్దామో అబౌట్ విచ్ ఎనిమల్ మేక్స్ దిస్ అనేది. వెల్, కెన్ యూ గైస్ గెస్ విచ్ ఎనిమల్ మేక్స్ దిస్ సౌండ్? ఓకే, ఇంకొకసారి వినేద్దాము మనము. విచ్ ఎనిమల్ మేక్స్ దిస్ సౌండ్? ఇంకొకసారి వినేద్దాం, బికాస్ ఇట్స్ అ వెరీ వెరీ షార్ట్ సౌండ్. ఓకే, సో కాల్ చేయాల్సిన నంబర్ ఇస్ 972-636-1966. విచ్ ఎనిమల్ మేక్స్ దాట్ సౌండ్? హింట్, ఇట్ ఇస్ అ ఫార్మ్ ఎనిమల్. So again, 972-636-1966. Hiranya, you requested the wedding song from Vishwanathan Sons, so here is that song for you.

0: వెళ్ళి కొంచెం అక్కడ చూసుకో.
1: నేను చూసుకుంటానమ్మా.
2: త్వరగా తీసుకెళ్ళండి. అమ్మమ్మమ్మ నేను చూసుకుంటానమ్మా, మీరేం కంగారు పడకండి. సార్ నన్ను క్యాటరింగ్ పనులు చూసుకోమన్నారు.

ఓకే, సో దాట్ వాజ్ రణబలి నుంచి మన పాట వినేసాం. ఏందయ్య సమీర్ ఇందాక రిక్వెస్ట్ సాంగ్ వచ్చేసింది మనకి. సో దాట్ కన్క్లూడ్స్ అవర్ గేమ్ ఫర్ టుడే. థ్యాంక్ యూ అందరికి, హిరణ్య అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ కాల్డ్, అశ్వత్ అండ్ అర్ణవ్ అండ్ ఆరవ్ హూ కాల్డ్ అండ్ guessed all these animals correctly. Thank you so much. And you guys know where to catch me next week, same time, same place, 1 to 4 every Sunday with Vibe Check with me, Kaushik. But ekkadiki ellakandi, because we have Anjana garu coming up from 4 to 7, Drive Time show full of fun and games, and I'm excited to see Anjana garu em the topic gurinchi maatladutaru. But definitely stay tuned. Ekkadiki ellakandi, that is me signing off, and see you guys next week.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్ యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్ స్ట్రీట్స్ అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్ కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్ క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్ ఇలాంటివి ఆ కమ్యూనిటీకి తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్
4: హైదరాబాద్ లో ప్రాపర్టీ కోసం చూస్తున్నప్పుడు ఒక్క ప్రాజెక్టే ఎందుకు చూడాలి వేరువేరు ప్రాంతాలు వేరువేరు ప్రాజెక్ట్స్ వేరువేరు ధరలు వేరువేరు చాయిసెస్ నియోపోలిస్ కోకాపేట్ గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సికింద్రాబాద్ కల్లాపూర్ చెవెళ్ళ కొంపల్లి ఫ్యూచర్ సిటీ ఇంకా ఎన్నో ప్రాజెక్ట్స్ ఒకే చోట గృహ ప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో హయత్ రీజెన్సీ ఫ్రిస్కోలో జరగబోతోంది అక్టోబర్ 10th and 11th చూడండి కంపేర్ చేసుకోండి మీకు నచ్చిన దాన్ని మీరే సెలెక్ట్ చేసుకోండి
5: శివదుర్గా జ్యోతిష్యాలయం నియర్ హనుమాన్ టెంపుల్ ఫ్రిస్కో కోయగర శ్రీనివాసరాజు గారు ఇప్పుడు మన తెలుగు వారి కోసం జ్యోతిష్యం చెప్పడానికి డల్లాస్ కు విచ్చేసి ఉన్నారు వీరు మీ ముఖము చేయి చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం చదువు ఆరోగ్యం ఆర్థిక సమస్యలు కోర్టు సమస్యలు సంతాన సమస్యలు మీకెటువంటి సమస్యలు ఉన్నా అంజనం వేసి దుర్బిణిలో చూసి 100% పరిష్కారం చూపగలరు కాల్ ఫర్ అపాయింట్మెంట్ 4696053552 వెబ్సైట్ శ్రీనివాస RajuKoyadara.com
6: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
7: నాకు ఇంకా గుర్తుంది 20 years ago మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
8: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all.
9: India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
10: Mr. Avinash, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
11: Guilty, Your Honor. Guilty of good taste.
10: Yes. ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని.
11: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
9: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
10: What is this address again?
9: Bavarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bavarchicaters.com.
12: హాయ్, హలో, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు మా శ్రోతలు? సండే ఆఫ్టర్నూన్ సూపర్ సండే కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మీ సండే ఈవినింగ్ సూపర్ గా ఆల్రెడీ ఉంది, కానీ మనం కలిసి ట్రావెల్ చేస్తే సూపర్ డ్యూపర్ గా ఉంటుందని నా అభిప్రాయం. సో మీ అభిప్రాయం ఏంటి? ఐఎమ్ ష్యూర్ యూ విల్ సే యెస్, వి ఆర్ విత్ యూ అంటారని నాకు తెలుసు. సో మరి మీరు మాతో కలిసి ట్రావెల్ చేస్తున్నట్టు మాకు ఎలా తెలుస్తుంది? మీరు మేము అడిగే ప్రశ్నలకే కాదు, మీ తరఫు నుంచి మీరు కూడా ప్రశ్నలు తెయ్యొచ్చు, చిలక్తులు విసరొచ్చు, మంచి మంచి కాన్సెప్ట్స్ ని కూడా మాతో షేర్ చేసుకోవచ్చు. అలాగే నేను చెప్పే ఏదైనా ఒక టాపిక్ ఉంటే ఆ టాపిక్ మీద మీ అభిప్రాయాల్ని కూడా ఎప్పటికప్పుడు కాల్ చేసి చెప్పొచ్చు. సో అందరం కలిసి సూపర్ సండే ప్రోగ్రామ్ ని ఎంజాయ్ చేసేద్దామా మరి. ఆల్ ది వే టిల్ 7 PM, 4 PM టు 7 PM సూపర్ సండేస్ విత్ మీ యువర్ ఆర్జే అంజనా. నేనైతే మంచి సాంగ్స్ లైనప్ చేసేసాను, బట్ నా సాంగ్స్ మీకు నచ్చుతాయని నాకు ఆల్రెడీ తెలుసండి. ఐ నో యూఆర్ ఎంజాయింగ్ అవర్ రేడియో సురభి సాంగ్స్. అయితే మీకు కూడా రైట్ నౌ ఈ పాట వినాలి అని ఒకటి ఉంటుంది కదా, చిన్నవాళ్లైనా పెద్దవాళ్లైనా కొత్తదైనా పాతదైనా చాయిస్ ఇస్ యువర్స్. సింపుల్ గా కాల్ చేసేయండి 9726361966 స్టూడియో నంబర్. మీరు అడిగిన పాటని ముందుగా వినిపిస్తాను. ఈలోగా నేను సిద్ధం చేసుకుని రెడీగా తెచ్చిన పాటల్ని రెడీగా మీకోసం వదిలేస్తున్నాను. ఇదిగో లెట్స్ ఎంజాయ్ విత్ దిస్ ఫస్ట్ సాంగ్.

చెట వాహనములు నిలుపరాదు. నేను చెప్పట్లేదండి, ఇది సినిమా టైటిల్. ఈ సినిమా నుంచి మీరు విన్న ఈ పాట. ఇది మనకి సుశాంత్ మరియు మీనాక్షి చౌదరి వీరిద్దరూ నటించిన సినిమా. అర్మాన్ మలిక్ మరియు రమ్యా బెహ్రా గళంలో మీరు విన్న ఈ పాట ఇచ్చట వాహనములు నిలుపరాదు చిత్రం నుంచి. సరే, మంచి మంచి మూవీస్ ఎన్నో అలా వస్తూ ఉంటాయి. కొన్నిటిని మనము క్యాచ్ చేస్తూ ఉంటాం, కొన్నిటిని మనము ఒక కల్ట్ మూవీస్ లా దాచుకుంటూ ఉంటాం పదిలంక. ఎందుకు ఇంత మాట్లాడుతున్నాను అంటారా? మాట్లాడతానండి, దాని గురించి కూడా చెప్తాను. బట్ బిఫోర్ దాట్, మీలో ఎవరికన్నా ఇవాళ బర్త్డే విషెస్ అందచేయాలి అని అనుకుంటే గనక తప్పకుండా కాల్ చేయండి 9726361966. ఇవాళ బర్త్డే అంటే ఆబ్వియస్లీ సెప్టెంబర్ నెలలో చాలా మంది బర్త్డేస్ ఉన్నాయి. సో ఇవాల్టి రోజున అంటే 27th సెప్టెంబర్ న ఎవరన్నా ఏదన్నా విశేషంగా జరుపుకుంటుంటే గనక లెట్ అస్ విష్ దెమ్. సో మేం విష్ చేయాలంటే మీరు మాకు కాల్ చేసి చెప్పాలి.

మంచి రోజులు వచ్చాయి. ఇది సినిమా టైటిల్. ఆ సినిమా నుంచి మనం విన్న ఈ మంచి పాట. సరే, ఇవాళ్టి రోజున ఏంటి స్పెషల్? ప్రతిరోజు ఏదో ఒక స్పెషల్ ఉంటూనే ఉంటుంది. వరల్డ్ దిస్ డే, వరల్డ్ దట్ డే అని చెప్పి బోలెడంత మాట్లాడుతూనే ఉంటారు. ఏదో ఒకటి, ఒక రోజు ఫాదర్స్ డే, ఒకరోజు మదర్స్ డే, ఒకరోజు చిల్డ్రన్స్ డే, ఒకరోజు చాక్లెట్ డే, ఒకరోజు టెడ్డీ డే. మరి ఇవాళ నేషనల్ చాక్లెట్ మిల్క్ డే. ఎస్, కిడ్స్ కి అయితే చాక్లెట్ మిల్క్ చాలా ఇష్టము. ఒక చిన్నపిల్లలకి ఏంటండి, పెద్దవాళ్ళకి కూడా హాట్ చాక్లెట్ అంటే ఎంత ఇష్టం చెప్పండి. సో చాక్లెట్ మిల్క్ డే అనమాట. సో ఇవాళ రోజున చాక్లెట్ మిల్క్ డే సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఈజీ. హ్యాపీగా విత్ షుగర్, వితౌట్ షుగర్, విత్ రెగ్యులర్ మిల్క్ ఆర్ విత్ యువర్ ఫేవరెట్ ఆల్మండ్ మిల్క్ ఆర్ వాట్ ఎవర్, మీరు చాక్లెట్ మిల్క్ డేని హ్యాపీగా సెలబ్రేట్ చేసేసుకోవచ్చు అనమాట. మరి మీలో ఎంత మందికి చాక్లెట్ మిల్క్ అంటే ఇష్టం, అండ్ హౌ డూ యూ యాక్చువల్లీ లైక్ యువర్ చాక్లెట్ మిల్క్? చాక్లెట్ ఆల్రెడీ ఒక టైప్ ఆఫ్ కొంచెము చేదు ఉంటుంది దాంట్లో. చాలా మందికి ఆ చేదు చాలా ఇష్టం. అందుకని ఎప్పుడైనా చాక్లెట్స్ ఉన్నప్పుడు 30% షుగర్, 70% డార్క్ చాక్లెట్ అలా కొనుక్కుని మరీ అందరూ తెచ్చుకుంటారు. హెల్త్ రీతిగా కూడా అది చాలా బాగుంటుంది, మంచిది. టేస్ట్ వైజ్ కూడా కొంతమందికి మరీ షుగర్స్ తినడం ఇష్టం లేని వాళ్ళకి అది చాలా నచ్చుతుంది. బట్ నాకు అలా కుదరదులేండి. నాకు 70% షుగర్, 30% చాక్లెట్ ఉన్నా సరిపోతుంది. అండ్ ఐఎమ్ నాట్ సేయింగ్ దట్, బట్ ప్రాపర్ చాక్లెట్, చాక్లెట్ ఫ్లేవర్ ఉండాలి, దాంట్లో కాస్తో కుస్తో షుగర్ కూడా ఉండాలి. రెండు కలిపితేనే నాకు ఆ చాక్లెట్ ని ఎంజాయ్ చేసిన ఫీలింగ్ వస్తుంది. బట్ నాట్ నెసెసరీ హై షుగర్స్. సో మీలో ఎంతమందికి ఎటువంటి చాక్లెట్ ఇష్టం? ఇంత చాక్లెట్స్ గురించి మాట్లాడాక అందులోనూ మనకు అక్టోబర్ వచ్చేస్తోంది, హాలోవీన్ గుర్తుకొచ్చేస్తోంది కదా. ఈసారి చాక్లెట్ మిల్క్ లాంటివి ఏదైనా చేసి మీ చేత్తో ఏమైనా స్వయంగా చాక్లెట్స్ చేసి మీ ఇంటికి వచ్చే పిల్లలకి ఏమన్నా మీరు ట్రిక్ ఆర్ ట్రీట్స్ లో ఇస్తున్నారా? డూ యూ హ్యావ్ ఎనీ సచ్ ఐడియాస్? బట్ మా దగ్గర చాలా సెలబ్రేషన్ ఐడియాస్ ఉన్నాయండి. గెట్ రెడీ ఫర్ ఎ హాలోవీన్ సెలబ్రేషన్ లైక్ నో అదర్. ఇక్కడ రేడియో సెరబీ ప్రజెంట్ స్పూక్ అండ్ స్పార్కిల్. Come dressed to impress and join us for a fun-filled costume contest and trunk or treat with spooky surprises, sweet treats and plenty of Halloween fun for the whole family. Pillale kadu peddalu andaru kuda vachi happyga enjoy cheyachu, and this is going to happen on October 10th at Hareli Prosper. So pick your favorite costume, meeku nachinadi meeru ee year ki ఇది అని స్పెసిఫిక్ గా తెచ్చి పెట్టుకున్న హాలోవీన్ కాస్ట్యూమ్ ఏదైతే ఉందో తెచ్చేసుకోండి. ఆ కాస్ట్యూమ్ వేసేసుకుని వచ్చేసేయండి. దాంతో పాటు డెకరేట్ యువర్ ట్రంక్ అండ్ గెట్ రెడీ టు స్పూక్ అండ్ స్పార్కిల్ విత్ రేడియో సురభి. మరొక పాట వినిపిస్తాను. మళ్ళీ ఇవాళ ఎందుకు, ఎవరి బర్త్డే, ఏంటని మాట్లాడుతున్నానో కూడా షేర్ చేస్తాను. ఇదొక ఈ పాట ఎంజాయ్ చేసి వద్దాం.

0: షహరి ఇది. ఈ సినిమా నుంచి సత్ శ్రీరామ్ గారిలో మనం ఈ పాట విన్నాం. అయితే మరి నెక్స్ట్ నేను ఒక మంచి క్లిప్పింగ్ వినిపిస్తానండి. చాలా ఫేమస్ మూవీయే, మనందరం ఎన్నో సార్లు నవ్వుకున్న చిత్రం. సో దాన్ని మీరు మిస్ అయ్యే అవకాశమే లేదు. సో సినిమా పేరేంటో చెప్పండి క్లిప్పింగ్ విన్నాక, ఆబ్వియస్లీ. బట్ నేను దాంట్లో దాగున్న మెసేజ్ గురించి మాట్లాడుతున్నానండి. ఈ సన్నివేశంలో ఒక మెసేజ్ ఉంది, అంతర్లీనంగా దాగి ఉన్న ఒక మెసేజ్, ద హిడెన్ మెసేజ్. హిడెన్ అంటే తెలిసిందే, హీరో చెప్తాడు ఈ సినిమాలో ఆ సన్నివేశంలో ఆ మెసేజ్. బట్ మెసేజ్ వదిలేసి మనం దాని వెనక ఉన్న ఫిజిక్స్ ని, ఒక మ్యాథ్స్ ని చేజ్ చేసాం. సో లెట్స్ ఎంజాయ్ ది సీన్. సినిమా పేరేంటి, ఇందులో ఉన్న మెసేజ్ ఏంటి?
1: ఇప్పటికైతే ఎంతమంది నోళ్ళలో ఉన్నానంది ఏంటో
2: ఫ్రెష్ అండి.
1: మాకు తెలుసు బాబు, మనం తాగి పారేస్తామండి, మళ్ళీ ఆ స్టాల్ అన్ని పోగేసి మనకే ఇచ్చేస్తుంటారు వీళ్ళు.
2: ఏండి దీన్ని ఏం చేయమంటారు?
1: స్టాల్ ఉంచుకుని బొండం నాకు ఇచ్చే. ఎంత?
2: 10 రూపాయలు అండి.
1: కారణం లేదా?
2: లేదండి.
1: ఈ స్ట్రాస్ అనేది చాలా హెల్త్ హజార్డ్ అండి.
2: వచ్చేస్తండి, ఇట్ విల్ కమ్.
1: చాలాసార్లు నేను ఇలాగే తగ్గనండి.

0: రావట్లేదే.
1: మర్యాదగా స్ట్రా వేసుకోండి సార్ అన్నాడు. వ్యవసాయ పెద్ద మనిషి హెల్త్ హజార్డ్ అంట. ఓ మంచి ఆ బండ వెనక లోపల రాదు కానీ నువ్వే బయట చూరేసి తాగేసి వచ్చి

0: కదవా ప్రతి తోడు పొందిచేయడమే. పాంజికా ఒరిజినల్
1: అదండి. కొబ్బరి బోండం అలా ట్రైన్ విండోలోంచి కాకుండా డిటోర్ తీసుకుని ఎక్కడెక్కడో స్ట్రైక్ అయ్యి మరి వచ్చింది హీరో చేతికి. బట్ ఇందులో ఉన్న మెసేజ్ ఏంటంటే స్ట్రాసర్ హెల్త్ హజార్డస్ అని లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ లైక్ నో వాటి గురించి ఇందులో ఉంది. ఆ విషయంగా కూడా నేను మాట్లాడదాం అనుకున్నా. బట్ ఎనీవేస్ ఈ సినిమా పేరేంటి, మీరు విన్న ఈ సన్నివేశం ఏ సినిమాలోది తెలిస్తే తప్పకుండా కాల్ చేయండి 9726361966 స్టూడియో నెంబర్. సరే ఇప్పుడు ఆ సంగతి ఎందుకు మాట్లాడాను అంటారా, ఇవాళ నేషనల్ క్రష్ ఏ క్యాన్ డే అండి. అంటే ఇది రీసైక్లింగ్ ని ప్రమోట్ చేయడం కోసం, ఎస్పెషలీ అల్యూమినియం క్యాన్స్ ఏవైతే మనం ఒకవేళ కోల్డ్ డ్రింక్స్ జ్యూసెస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ క్యాన్ ఫుడ్ అవ్వచ్చు, క్యాన్డ్ లిక్విడ్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనం వాడాక క్యాన్ ని ప్రాపర్ గా రీసైకిల్ చేయడం అనేసి అనమాట. సరే నాకు కాలర్ కాల్ చేస్తున్నారు, వారిని నేను ఆర్డర్ తీసుకుంటున్నాను. హలో అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ ప్రియాంక, హ్యాపీ సండే. చెప్పండి చెప్పండి ఇప్పుడు.
2: ఆ మూవీ మర్యాద రామన్న గారు నడుస్తుంది.
1: పర్ఫెక్ట్, యు గాట్ ఇట్ రైట్. ఓకే, యు వాంట్ ఎనీ సాంగ్? Did you want to request any song or ఏంటి మీరు కాల్ చేసింది? జస్ట్ ఆన్సర్ చెప్పడానికేనా?
2: జస్ట్ ఆన్సర్ చెప్పడానికి.
1: ఓ గాట్ ఇట్, థ్యాంక్ యూ ప్రియాంక, థ్యాంక్స్ ఫర్ కాలింగ్, ఎంజాయ్ యువర్ రెస్ట్ ఆఫ్ ద ఈవినింగ్. అదండి మనకి కాలర్ చెప్పేశారు కాబట్టి మర్యాద రామన్న చిత్రం నుంచి మనం విన్న ఆ సన్నివేశం. అయితే ఇవాళ నేను ఈ సన్నివేశాన్ని స్పెసిఫై చేసి మీకు ఎందుకు వినిపించాననే సంగతి కూడా చెప్పాను. నేషనల్ క్రష్ ఏ క్యాన్ డే, ఒకవేళ మనం అల్యూమినియం కంటైనర్స్ టిన్స్ ఇలాంటివి వన్ టైం యూజ్ ఏవైనా వాడినప్పుడు దాన్ని క్రష్ చేసేస్తే ఆర్ సెండ్ ఇట్ డైరెక్ట్లీ టు రీసైక్లింగ్. ఇందాక సినిమాలు చెప్పినట్టు ఒక స్ట్రాని వాళ్ళు రీయూజ్ చేస్తారు లేకపోతే రీపర్పస్ చేస్తారు అని అట్లా లేకుండా ప్రాపర్ గా రీసైక్లింగ్ అంటే రీపర్పస్ చేసినా క్లీన్ చేసి చేస్తే అది ఒక పద్ధతి కదా, దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. అలా ఎక్కడ పడితే అక్కడ వదిలేయకుండా ఏదో దగ్గర పడేయకుండా క్యాన్స్ ని రీసైకిల్ చేయటం ఇవాళ యొక్క ప్రత్యేకత. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్యాన్స్ ఎట్ హోమ్, మీరు తెచ్చుకున్న ఫుడ్ కంటైనర్స్ అవి తప్పకుండా వాటిని సెగ్రిగేట్ చేసి రీసైకిల్ చేయండి. అయితే నేను మరొక పాయింట్ ఇక్కడ జోడించాలనుకుంటున్నాను. ఇటువంటి క్యాన్స్ అవి తీసినప్పుడు ఎస్పెషలీ కోక్ టిన్స్ అవన్నీ తీసినప్పుడు మనం ఓపెనర్ దగ్గర ఓపెన్ చేసినప్పుడు ఒక చిన్న ఇది ఉండిపోతుంది కదా, ఒక పీస్ లాగా బయటకు వచ్చేస్తుంది. వాటిని మనం సెపరేట్ గా డస్ట్బిన్ లో పడేయడం వల్ల చాలా ఇబ్బంది కలుగుతోంది లోపల ప్లానెట్ మీద ఇతరత్ర యానిమల్స్ కి వాటికని కూడా చాలా సార్లు మనం విన్నాం. సో వాట్స్ ద సొల్యూషన్? ఈ క్యాన్స్ లోపల ఆ టైనీ పీసెస్ ని వేసేసి రీసైకిల్ కి పంపించడం. That's the best thing.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meekandistondi Project W, effective wealth management strategies. Me prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: హలో డాలస్, మధురమైన సంగీతం అలరించే నృత్యంతో పాటు ఒక మంచి ఆశయం కోసం అద్భుతమైన సాయంత్రానికి మీ అందరికీ ఇదే మా ఆత్మీయ ఆహ్వానం. అక్టోబర్ 4 ఆదివారం సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు అరవింగ్ ఆర్ట్ సెంటర్ లో శంకర్ నేత్రాలయ యుఎస్ఏ సమర్పిస్తున్న మ్యూజిక్ అండ్ డాన్స్ ఫర్ విజన్ కార్యక్రమానికి రండి. ప్రవేశం ఉచితం. సంగీతం కోసం రండి, సేవ కోసం నిలబండి, చూపు కోసం చేయూతనివ్వండి, కంటి చూపు ఇప్పిద్దాం, కదలే రండి. మరిన్ని వివరాలకు శంకర్ నేత్రాలయ USA.org.
3: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
3: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
5: బోరింగ్ లాంగ్ డ్రైవ్స్ టైరింగ్ వర్కౌట్స్ కి ఒక్కటే సొల్యూషన్, రేడియో సురభి. అమెరికాలో తెలుగు నేస్తం.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
6: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
7: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
6: యాక్చువల్లీ దేర్ మెనీ పాకెట్లీ ఈ దోశ మీద కూడా ఏ టు స్పెషల్ థాలి బిస్వెళ్ళవా చీజ్ దోశ పనీ దోశ హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అంకి పని టిక్కా చమికవా పరాటా.
7: ఏంది బ్రో అన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
6: ఇంకా ఉన్నాయి చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
8: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
9: Kodi rupayala kosam mee aakhari prashna. Ready?
10: Yes sir.
9: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and thali. Option C, thali only. And option D, chat, thali and catering.
10: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, thali and catering.
9: You're absolutely right. Rajaraj Kitchen lo mana favorite chat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Ent ante మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
11: విజిట్ రాజ్లాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
12: వెల్కమ్ బ్యాక్. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఇట్టే అయిపోయిందండి. సూపర్ సండే కార్యక్రమం ప్రారంభించాం. ప్రతి సండే ఆఫ్టర్నూన్ 4 PM టు 7 PM సూపర్ సండే ప్రోగ్రామ్. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాత నేను, నా పేరు అంజన. ప్రతి ఫస్ట్ అండ్ థర్డ్ సండే మనకి ఆయుష్మాన్ భవ సెగ్మెంట్ ఉంటుంది. అందులో మనం డాక్టర్స్ ని ఆన్ ఎయిర్ తీసుకొస్తాం. అయితే ఇవాళ ఫస్ట్ కాదు, థర్డ్ కాదు, రెండు సండేస్ కాదు కాబట్టి, అండ్ ఇవాళ ఒక డిఫరెంట్ ఇది ఉందండి. చాలా చాలా ఇంపార్టెంట్ డేస్ అన్నట్టుగా బోల్డ్ ఉన్నాయి లిస్ట్ లో చూసుకుంటే. వాటికి కాస్త బ్రేక్ ఇచ్చి మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు వెళ్తున్నానన్నమాట. అందుకని ఇందాక ఒక సన్నివేశం వినిపించాను, మీరు ఈజీగా క్యాచ్ చేసేసారు. ఇంకొక సన్నివేశం వినిపిస్తాను, ఇది ఏ మూవీలోదో కనుక్కొని, ఐ మీన్ మీకు తెలుస్తుంది. సో తెలిసినప్పుడు వెంటనే నాకు కాల్ చేయండి 9726361966. అయితే అంత ఈజీ కాదమ్మా. అదంటే చూడు, సీతతో అంత ఈజీ కాదు అని ఆ స్టైల్లో అనమాట. నేను అడిగే ప్రశ్నలకి ఐ మీన్ సమాధానాలు అంత ఈజీ కాదు, ప్రశ్నలు అంత ఈజీ కాదు. ఇవాళ ఈ సినిమా గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నాను అనేది నా నెక్స్ట్ ప్రశ్న. సో సినిమా ఏంటి, సినిమా గురించి ఇవాళ ఏంటి అనేది. సో హియర్ కమ్స్ ద క్లిప్పింగ్.

0: వాడిని లవ్ చేసావా?
1: వాడి మనవన్నీ ఇచ్చేశాను.
0: బాగుందా?
1: లక్ష కోట్లు.
2: లక్ష కోట్ల ఏమి సున్నాలుంటాయి?
1: వాడి వాచ్ అమ్మితే మీ బ్యాచ్ సెటిల్ అయిపోద్ది. చాలా
0: అందుకే వాడికి అంత టెక్.

0: ఇదే సార్ హైదరాబాద్. ఇక్కడ ట్రాఫిక్ చాలా బ్యాడ్. పెద్దమ్మ తల్లి ఫేమస్ ఘాట్ సార్. ఈవిడ మీ అత్తయ్య సునంద. ఇదివరకు సన్నగా చువ్వలా ఉండేవారు, ఇప్పుడు బొద్దుగా బలంగా ఉన్నారు. నేను మీ మామయ్య రాజశేఖర్. ఇదివరకు ఉంగరాల జుట్టు ఉండేది, ఇప్పుడు ఉంగరాలని చేతికొచ్చేసి జుట్టు ప్లెయిన్ అయిపోయింది. వీళ్ళకు ఒక 3-స్టార్ హోటల్ ఉండేది, ఇప్పుడు 5-స్టార్ హోటల్ కట్టారు, అది లాస్ట్ లో రన్ అవుతుంది. కోర్టులో మీ మామయ్య లాయరు, ఇంట్లో మీ అత్తయ్య గారు జడ్జి. వీళ్ళకి ఇద్దరు పిల్లలు, ఇద్దరు తమ్ముళ్ళు, ఇద్దరు పెళ్ళాలు. నా అభిప్రాయం ఇద్దరికి తిరుగు పెళ్ళమని.
1: మా అత్త గురించి చెప్పారు, ఇంట్లో చెత్త గురించి అవసరం లేదు
0: సార్. ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకోకుండా మీరేం ప్లాన్ చేస్తారు, మీ అత్తగారిని ఎలా తీసుకెళ్తారు?
1: రాముడు సముద్రం దగ్గరికి వెళ్ళాక బ్రిడ్జ్ ఎలా కట్టాలో ప్లాన్ చేశాడు, కానీ అడవిలో ఉండగా బ్రిడ్జ్ ప్లాన్ తీసుకుని సముద్రం దగ్గరికి వెళ్ళలేదు.
0: అభిప్రాయం అది కాదు సార్, మీకు కొంచెం
1: నోరు ముంచితే
0: బాగుంటుందని.
1: నోరు ప్లాస్టర్ వేస్తే సరిపోదు కదరా.
2: సారీ బాస్, ఐడియా రాలేదు.
1: దెబ్బ ఏం తగిలిందా బాలు?
0: ఏం పర్లేదు సార్.
1: వీడియో పర్లేదు అంటున్నాడు. నందిగౌడలో ఏం చేస్తారో నువ్వు? సర్లే మొబైల్ ఎక్కడ?
0: జూబ్లీస్ లో ఉన్నాను, కానీ ఆయన బస్ లో ఉన్నాడు.
1: ఆ బస్సు
0: పొద్దున్నే చెన్నైలో ఏదో పన్నెండు చూసుకుని వస్తున్నాడు. ఎక్కడికి సార్?
1: ఫాలో అవడానికి రా.
0: అయ్యి
1: రేపు బాలుగా
0: సార్,
1: అత్తని వెనక్కి తీసుకురావడం ఎలా అన్న పుస్తకం నేను ఏమైనా రాశానా? ఏమనిపిస్తే చేసుకుని వెళ్ళిపోవడమే. సర్లే గాని బయట రిసీవ్ చేసుకోవడానికి ఎవరైనా ఉన్నారా?
0: కొత్త బ్యాచ్ ఒకటి వెయిటింగ్ సార్ బయట.
1: నాకు వచ్చిన కారు కావాలి బాలు.
0: కారు
3: ఇది నా కారు.
1: ఎంత?
3: ఇది టాక్సీ అనుకున్నా, మీటర్ ఎంత అడుగుతున్నా?
1: రేట్ ఎంత?
3: 70 లక్షలు. ఏంటి
0: ఇదిగో అమెరికన్ ఎక్స్ప్రెస్ చెక్ ఈక్వల్ టు క్యాష్.
3: తప్పిస్తే కారు ఇచ్చేస్తారా?
0: ఏం వార్నింగ్ కూడా ఇవ్వాలా?
3: టాక్సీ
4: అదండి. ఎవరి రిచ్ గాయ్ అండ్ ఎక్కడి నుంచి దిగాడు ఇతను, ఎందుకు దిగాడు, ఏంటి సినిమా, అసలు ఆ సినిమా గురించి ఇవాళ ఏంటి నా డిస్కషన్. సమాధానాలు తెలిస్తే కాల్ చేయండి 9726361966 స్టూడియో నంబర్. తెలుసుకోవాలన్నా సరే కాల్ చేయండి, లేదా ప్రోగ్రామ్ ని అలా కంటిన్యూస్ గా వింటూ ఉండిపోండి. మరిన్ని డీటెయిల్స్ నేనే ఇస్తాను, ఆన్ ఎయిర్ కూడా షేర్ చేసుకుంటాను.

0: అదండి, నేను ఇందాక వినిపించిన క్లిప్పింగ్ వచ్చేసి మనకి అత్తారింటికి దారేది చిత్రం నుంచి. మన పవన్ కళ్యాణ్ గారి సూపర్ డూపర్ హిట్ మూవీ. అసలు మామూలుగా ఉండదు కదా ఆ సినిమా. అందులో ప్రతి క్యారెక్టర్ అండ్ ప్రతి కోణం, ప్రతి యాంగిల్ స్టోరీ సరే సరే దాంట్లోంచి ఒక్కొక్క క్యారెక్టర్ యొక్క క్యారెక్టరైజేషన్ ప్లస్ ఒక్కొక్క డైలాగ్ కి ఒక స్టోరీ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సరే, అది త్రివిక్రమ్ గారి మూవీ, అది అన్డౌటెడ్లీ వి నో సో మచ్ అబౌట్ హిమ్. అయితే ఈ మొత్తం మూవీలో మీకు బాగా నచ్చిన సన్నివేశం ఏంటి? వాట్ డు యు లైక్ మోర్ అబౌట్ దిస్ మూవీ? నాతో ఒక కాలర్ ఉన్నారు. హలో అండి, మిమ్మల్ని ఆన్ ఎయిర్ తీసుకున్నాం కాల్. హాయ్.
1: హాయ్.
0: Yes dear, tell me.
1: అండ్ ద మూవీ
0: పర్ఫెక్ట్, యు గాట్ ఇట్ రైట్. నువ్వు చూసావా సినిమా?
1: Yes.
0: Okay. ఎవరు హీరో అందులో?
1: పవన్ కళ్యాణ్.
0: ఓ, యు గాట్ ఇట్ రైట్. థ్యాంక్స్ ఫర్ యువర్ కాల్. నీ పేరేంటమ్మా?
1: రాయా.
0: రాయా వరకు అర్థమైంది. బిఫోర్ దట్ వాట్ డిడ్ యు సే?
1: అన్వయ.
0: అన్వయ. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద కాల్ డియర్. ఎంజాయ్ యువర్ రెస్ట్ ఆఫ్ ది డే. బై. అదండి పవన్ కళ్యాణ్ గారి మూవీ, మనకి అత్తారింటికి దారేది చిత్రం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ఇవాళ ఆ సినిమా గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, ఈ సినిమా రిలీజ్ అయింది 2013, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్. ఎస్, 2013. అయితే 27th సెప్టెంబర్ ని రిలీజ్ అయిందండి. సో ఇవాళ 27th సెప్టెంబర్ 2026. సో నేను ఎందుకు ఇవాళ ఇది అంత నొక్కి ఒక్కడించి మాట్లాడుతున్నానంటే, మన రేడియో సురభిలో ఆల్మోస్ట్ అంటే ఇది 5th ఇయర్ ఫర్ మీ. మన రేడియో సురభి స్టార్ట్ అయ్యాక 5th ఇయర్. ఆఫ్ కోర్స్ నేను స్టార్టింగ్ నుంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు నాకు ఆల్మోస్ట్ ప్రతి ఇయర్ నేను పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సెగ్మెంట్ చేశానండి. 2nd సెప్టెంబర్ ఆర్ 3rd సెప్టెంబర్ డీఫాల్ట్ నేను పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సెగ్మెంట్స్ చేయడం జరిగింది. సో ఈ సంవత్సరం సెప్టెంబర్ 1st వీక్ నేను లీవ్ లో ఉన్నాను, రాలేదు. సో ఐ వాజ్ థింకింగ్ హౌ డూ ఐ డూ ఒక రోజు సెగ్మెంట్ చేద్దామని అనుకున్నప్పుడు నాకు ఈ అవకాశం దొరికింది అనమాట. సో ఐఎమ్ ఎంజాయింగ్ టాకింగ్ అబౌట్ దిస్ షో. అత్తారింటికి దారేది చిత్రం గురించి మాట్లాడదామని నేను అనుకుంటున్నాను. మీలో ఎంత మందికి ఇంట్రెస్ట్ ఉంది? హౌ డూ యూ ఫీల్? ఈ అత్తారింటికి దారేది చిత్రం మీకు బాగా నచ్చిందా? అందులో మీకు ప్రత్యేకంగా నచ్చిన అంశం ఏంటి? What that attracts you? అంటే ఇట్ కుడ్ బి ఎనీథింగ్. బేస్ మినిమం మనం అత్తారింటికి దారేది చిత్రం చూడాలి అంటే గనక సింప్లీ ఇందాక ఫస్ట్ సన్నివేశంలో కనిపించినట్టు కోట్లకు పడగలెత్తి ఉన్న వ్యక్తి అతను, కొన్ని 100 లక్షల కోట్లు అని అన్నారు కదా. సో అంత ఈజీగా, సో అంత డబ్బు ఉన్నప్పటికీ వాళ్ళింట్లో ఉన్న వాళ్ళ ఎవరి దగ్గర కంప్లీట్ హ్యాపీనెస్ లేదు. హ్యాపీనెస్ ఎక్కడ ఉంటుంది? అందరూ యాజ్ అ ఫ్యామిలీ కలిసి ఉన్నప్పుడు మన వాళ్ళు, మన బంధువులు, మన బ్లడ్ రిలేషన్స్ అందరూ హ్యాపీగా ఒకటిగా ఉన్నప్పుడే ఉంటుంది అనేది ఒక బేర్ అంటే ఒక సింగిల్ స్టేట్మెంట్ అని చెప్పొచ్చు. దానికి సంబంధించి ఇంకా చాలా చాలా ఉంది, అది నేను ఇస్తున్న ఒక్క స్టేట్మెంట్. సో మీలో ఎవరెవరు ఈ సినిమా గురించి ఏ విధంగా అనుకున్నారు? వాట్ అట్రాక్టెడ్ యు మోర్? కొంతమందికి అయితే సునంద గారి క్యారెక్టర్ భలే నచ్చింది, కొంతమందికి అయితే అసలు బ్రహ్మానందం గారి ఇంకా చెప్పక్కర్లేదు. బ్రహ్మానందం గారి క్యారెక్టర్ గురించి కూడా మాట్లాడుకుందాం. అయితే శ్రోతలందరికీ ఈజీ ప్రశ్న ఏంటంటే, బ్రహ్మానందం గారు ఈ అత్తారింటికి దారేది చిత్రంలో పోషించిన పాత్ర పేరు ఏమిటి? అండ్ దాంట్లో ఉన్న అసలు ఆ క్యారెక్టరైజేషన్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, బోలెడంత బాగా మాట్లాడుకున్నారు అందరూ. సో బ్రహ్మానందం గారు పోషించిన పాత్ర పేరేంటి తెలిస్తే కాల్ చేయండి 9726361966 స్టూడియో నెంబర్.

నైస్ సాంగ్ దాస్గా దమ్కి చిత్రం నుంచి ఈ పాట. సరే పాటలు అయితే నేను లైనప్ చేశాను, బట్ మీకు నచ్చిన పాట ఏంటి నాకు ఇంకా చెప్పలేదు. ఎవరు ఈ పాటలే బాగున్నాయండి వినిపించండి అంటున్నారు కాల్ చేసిన వాళ్ళందరూ. ఎస్ అఫ్ కోర్స్ నా ప్లేలిస్ట్ అలా వస్తూనే ఉంటుంది, బట్ మీకు రైట్ నౌ ఏంటి ఏం వినాలనుంది? చక్కటి మెలోడీ వినాలనుందా, సూపర్ డూపర్ ఏమంటాం రిపీట్ లో హిట్ అయిన పాట వినాలనిపిస్తోందా, లేకపోతే ఏదన్నా మంచి ఫోక్ సాంగ్ లాంటిది, సంథింగ్ దట్ యు వాంట్ టు రికమెండ్ స్పెషల్ గా? 9726361966 స్టూడియో నంబర్. సరేనండి, నేను ఇందాక అడిగాను అత్తారింటికి దారేది చిత్రంలో బ్రహ్మానందం గారు పోషించిన పాత్ర పేరేంటి అని. ఆబ్వియస్లీ నేను ఆయన సంబంధించిన మంచి కామెడీ క్లిప్పింగ్ కూడా మీకు వినిపించడానికి నేను సిద్ధం అయిపోయాను. బట్ ఈలోగా వింటున్న శ్రోతలకి మరొక సరదా ప్రశ్న. మనము నెంబర్ సిరీస్ ఆడుతూ ఉంటాం కదా, అలాంటిది అనమాట. చాలా ఈజీ నెంబర్ ఇస్తాను, ఒక 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను, థర్డ్ వన్ విల్ బి యువర్ క్వశ్చన్. ఫస్ట్ సిరీస్ వచ్చి 2, 3, 5, సెకండ్ వచ్చి 4, 6, 10. సో ఈ రెండిట్లో ఏది కామన్? 2, 3, 5 ఒకటి, 4, 6, 10 ఇంకొకటి. వీటిని ఎగ్జాంపుల్స్ గా తీసుకుని యూ హ్యావ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. నెక్స్ట్ వచ్చి 6, 9 అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్. 6, 9 ఫిల్ ఇన్ ద బ్లాంక్. వన్స్ అగైన్, 2, 3, 5, 4, 6, 10, 6, 9 అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్.

0: కలర్ ఫోటో. సాంగ్స్ విన్నాము అయితే మరి నేను బ్రహ్మానందం గారి బయట వినిపిస్తాను కాబట్టి ఇది వినండి. మీకు గుర్తు రాకపోయినా సరే ఆ క్యారెక్టర్ పేరేంటో ఇట్టే గుర్తుకొచ్చేస్తుంది. ఈ క్లిప్పింగ్ వింటూనే మీరు క్యాచ్ గారి కాల్ చేసేయండి.
1: ఇప్పుడుతో ఉగాండా వెళ్లి 10 ఎకరాల పొలం కొని దున్నాడు. అందులో డైమండ్స్ పడ్డాయి. దెబ్బకు దశ తిరిగిపోయింది. అంతే 5 ఏళ్లలో దాదాపు 50,000 కోట్లు సంపాదించాడు.
2: పారేసుకొని వాడుకోండి, పారేసుకోవద్దు. ఓకే,
3: ఇప్పుడు 2 లక్షల
1: దీనికి ఎంత దిగిపోతున్నారండి? వాడికి ఆస్కార్ అందుకోవాలని ఒక కోరిక కూడా తెచ్చింది.
3: చచ్చినా రాదు.
1: అందుకే భాస్కర్ అవార్డు అని వాడి ఒక పేరు పెట్టుకుని సినిమా తీసొచ్చాడు.
2: సినిమానా? ఏంటది?
1: గ్లాడియేటర్ ఇన్స్పిరేషన్ తో రేడియేటర్ అని.
4: హౌ డేర్ యు షో యువర్ బ్యాక్ టు మీ స్లేవ్. రిమూవ్ యువర్ హెల్మెట్ అండ్ టెల్ యువర్ నేమ్ టు మీ.
5: మై నేమ్ ఇస్ మాక్సిమస్ డెసిమస్ మెరిడియస్, ఫాదర్ టు ఎ మర్డర్డ్ సన్, హస్బెండ్ టు ఎ మర్డర్డ్ వైఫ్, అండ్ ఐ విల్ హావ్ మై వెంజెన్స్ ఇన్ దిస్ లైఫ్ ఆర్ ద నెక్స్ట్.
1: వాడే డైరెక్షన్, వాడే హీరో. మన దరిద్రం ఏంటంటే హీరోయిన్ కూడా వాడే. అదిగో ఆ దరిద్రం.
2: మా మమ్మీ డాడీ బ్లెస్సింగ్సే లేకపోతే నేనింత వాళ్ళ ఇవ్వండి కాదు. సినిమా చూసిన ప్రతి వాడు ఒక్కొక్క సీన్ ఒక్కొక్క డైమండ్ లా ఉందని చెప్తుంటే
0: అదండి భాస్కర్ అవార్డ్స్. తనకి తానే సృష్టించుకుని తానే అందుకున్న ఆ భాస్కర్ సినిమాకి సంబంధించి ఏ పేరుతో ఉన్నారు తెలిస్తే కాల్ చేయండి 9726361966 స్టూడియో నెంబర్. సరే మరి మంచి ఫుడ్డీస్ కి డాలస్ లో అసలు ప్లేస్లే ప్లేస్లు అండి. అందులో మీరు ఎక్కడికి వెళ్లాలని ఆలోచిస్తుంటే గనక అది వీకెండ్ ప్లాన్స్ కోసం గ్రాండ్ వీకెండ్ బఫే అట్ ఇండియా టుడే రెస్టారెంట్, ఎ డెలీషియస్ స్ప్రెడ్ ఆఫ్ యువర్ ఫేవరెట్ ఆల్ ఇన్ వన్ ప్లేస్. థర్స్డేస్ అయితే ఇర్రెసిస్టిబుల్ చాట్, సో వీకెండ్ బఫే థర్స్డేస్ చాట్ ఎక్కడ? ఇండియా టుడే రెస్టారెంట్, 151 నార్త్ నాలెండ్ డ్రైవ్ సూట్ 100 సౌత్ లేక్ టెక్సస్ 76092. ఇండియా టుడే, కమ్ హంగ్రీ లీవ్ హ్యాపీ. సో బ్రహ్మానందం గారి పాత్ర పేరేంటి గుర్తుకొస్తే కాల్ చేయండి 9726361966 స్టూడియో నెంబర్.

0: ఎస్, మరి మనము క్లిప్పింగ్ కంటిన్యూ చేస్తే అందులోనే తెలిసిపోతుంది బ్రహ్మానందరం గారి పాత్ర పేరేంటి అని. లెట్స్ కంటిన్యూ దట్ సేమ్ బైట్.
1: తెలియాలి
2: అమ్మా,
1: వాడి పెట్టుబడి 2 లక్షలు కొట్టేసింది ఇంట్లోనే, పంచేసింది నీ ప్లేస్ లోనే. ఇంకో డీటెయిల్ తెలియాలి
2: అమ్మా,
1: వాడి పెట్టుబడి 2 లక్షలు కొట్టేసింది ఇంట్లోనే.
0: అదండి అతి డీటెయిల్స్ అయితే మనకి బ్రహ్మానందం గారి గురించి తెలిసింది. అయితే బ్రహ్మానందం గారు పోషించే పాత్ర పేరు వచ్చేసి బద్దం భాస్కర్. బద్దం భాస్కర్ అనేది ఆయన పోషించిన పాత్ర పేరు. అయితే మనకి విపరీతంగా నచ్చింది అందులో ఏంటంటే బ్రహ్మి అవార్డ్స్, భాస్కర్ అవార్డ్స్, ఎవరికి వాటి ఇచ్చుకోవచ్చు, ఆస్కర్ కోసం ఎదురు చూడక్కర్లే అన్న రేంజ్ లో భలే బాగా కనెక్ట్ అయ్యారు. ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అయ్యారు. ఇన్ఫాక్ట్ అత్తారింటికి దారేది చిత్రంలో ఎన్నో పాత్రలు, ప్రతి పాత్రకి అందరూ కనెక్ట్ అయ్యారు అనే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే చుట్టుపక్కల, మన చుట్టుపక్కల ఎవరో ఒకళ్ళు ఉన్నారు ఇలాంటి వాళ్ళు, వెరీ మచ్ రిలేటబుల్ అన్నట్టుగానే ఉంటాయి పాత్రలు కదా. ఎస్పెషల్లీ మనకి పవన్ కళ్యాణ్ గారి పాత్ర అయితే అసలు ఎంతో మందికి క్రేజీ క్రేజీగా నచ్చిందంటే, ఒక ఫారెన్ రిటర్న్డ్ అండ్ హీఈస్ లైక్ నో మల్టీ మిలియనియర్ అంటారు కదా అలా. అయితే మరి నేను కూడా ప్రశ్న అడగాలి కదా ఇంత చెప్పాక. సో పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాకి సంబంధించి పోషించిన పాత్ర పేరేంటి, ఆయన ఏ కంట్రీ నుంచి ల్యాండ్ అయ్యారు ఇండియాకి అదనమాట. ఇందాక హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యారు అని మన సన్నివేశం విన్నాం కదా. సో ఏ కంట్రీ నుంచి, ఏ ప్లేస్ నుంచి, అట్లీస్ట్ కంట్రీ పేరు అంటే సిటీ పేరు కంట్రీ పేరు, హీస్ సమ్వేర్ ఫ్రమ్ అవే ఫ్రమ్ ఇండియా, అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా ఎక్కడి నుంచి ఆయన వచ్చారు, పవన్ కళ్యాణ్ గారి పాత్ర పేరేంటి తెలిస్తే కాల్ చేయండి 9726361966 స్టూడియో నెంబర్. మరి మీరు వింటున్నారు సూపర్ సండే ప్రోగ్రామ్. ఈ కార్యక్రమంలో నేను మీతో చెప్పడం జరిగింది ఇందాక, ఐ మీన్ లాస్ట్ వీకే నేను అనౌన్స్ చేసేసాను ఈసారి ఏం మాట్లాడతామని. మనం వెళ్దాం ఆ టాపిక్ లోకి. వీఆర్ హెడింగ్ టు షార్ట్ కమర్షియల్ బ్రేక్. కమర్షియల్ బ్రేక్ నుంచి వచ్చాక కలుసుకుని ఇవాళ ఏ పాయింట్ మీద మాట్లాడుతాము అనేది నేను చెప్తాను. మీ పార్టిసిపేషన్ కూడా చాలా చాలా అవసరం. సో స్టే ట్యూన్డ్ విత్ మీ ఆల్ ది వే టిల్ 7 PM సూపర్ సండేస్, సండే ఆఫ్టర్నూన్ 4 PM టు 7 PM. టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 5 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
4: ఐ హావ్.
3: మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నా.
4: అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్ అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలి వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
6: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
5: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా బా, చీజ్ దోశ, అన్ని దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి బని టిక్కా, చమి కబాబ్ పరాఠా.
6: ఏంది బ్రో, గన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
5: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, takeaway or full service catering.
7: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aaharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani padniche vidhanam, ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachchani panta pulallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Malemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Malemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
8: India ki teleport aithe enta baaguntundo.
9: What if India was just a tap away?
10: Just imagine, meeru kallu moosi terchukune lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow-ups. With My Pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursue isn't just an app, it's your genie in the cloud. Download the My Pursue app or visit mypursue.com or write to support at mypursue.com.

లాస్ట్ వీక్ ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను. మొన్న ఫిల్మీ ఫ్రైడేస్ లో కూడా మీతో ముచ్చటించడం జరిగింది. సో ఆ టాపిక్ కి వెళ్ళటానికి ముందుగా నేను ఇందాక అడిగిన ప్రశ్నకైతే నేనే క్లోజ్ చేయాలి కదా, ఎందుకంటే నాకు కాల్స్ ఇంకా రాలేదు. సో ఐ హ్యావ్ టు క్లోజ్ దిస్. అందరికీ తెలిసిన విషయమే, పవన్ కళ్యాణ్ గారు ఇందులో పోషించిన పాత్ర పేరేంటి అంటే కనుక సిద్ధార్థ సిద్ధు అంటే అలా పరిచయం చేసుకుంటారు. బట్ గౌతమ్ నంద ఆయన మిలాన్ నుంచి వచ్చారు హైదరాబాద్ కి. వాళ్ళ అత్తని వెతికి పట్టుకుని కన్విన్స్ చేసి వాళ్ళ ఫ్యామిలీ కలిపేసి అందరూ సుఖంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన రావడం జరిగింది. ఆ పాత్ర అలాంటిదన్నమాట. అండ్ చాలా క్యూట్ స్టోరీ, అండ్ ఆఫ్ కోర్స్ బ్యూటిఫుల్ స్టోరీ. సరే, అందులో ప్రతి పాత్ర అందరికీ నచ్చింది అని నేను చెప్పాను కదా. సో మీకు బాగా నచ్చిన పాత్ర ఏంటి అందులో తెలిస్తే నాకు తెలుసు. ఆ పాత్ర గురించి మీరు ఏమన్నా అందరితో షేర్ చేసుకో, నాతో ఇన్ ద సెన్స్ అందరితో షేర్ చేసుకోవాలంటే దిస్ ఇస్ ద రైట్ టైం. 9726361966 స్టూడియో నెంబర్. సరే, ఇవాళ నేను ఏ విషయం మాట్లాడతాను అంటే గనక ప్రపంచంలో ఎన్నో బర్నింగ్ టాపిక్స్ ఉన్నాయండి. కరెంట్ అఫైర్స్, కరెంట్ టాపిక్స్ ఒకటా రెండా మనకి ఎన్నో ఉన్నాయంటే మన చుట్టూ. దోస్ టాపిక్స్ నీడ్ అవర్ అటెన్షన్ ఫర్ ష్యూర్. చాలా చాలా ఉన్నాయి అలాంటివి, మనము అటెండ్ అవ్వాల్సినవి. మన చుట్టూ ఉన్న కరెంట్ బర్నింగ్ టాపిక్స్ అనుకోండి, వాటిని ఏమైనా అనండి, ఏ పేరుతో అయినా పిలవండి. లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నాం ప్రపంచ జనాభా గురించి. ప్రపంచ జనాభాకి వచ్చిన డోకా ఏముంది చెప్పండి, ఇప్పుడే అయిపోతుందా అంటారు. కొన్ని కంట్రీస్ లో అది పాసిబుల్ ఉంది. చాలా చోట్ల కంట్రీస్ హాఫ్ ఆఫ్ ద టైమ్ అనలేము, బట్ ఒక పర్సంటేజ్ ఆఫ్ ప్లేసెస్ లో అయితే మటుకు దే హావ్ బికమింగ్ లైక్ గోస్ట్ టౌన్స్. అంటే యంగ్ కిడ్స్, యంగ్ అప్కమింగ్ పాపులేషన్ లేక ఉన్న ప్రజెంట్ జనరేషన్ అంతా వాళ్ళ జనరేషన్ అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ జనరేషన్ లేనప్పుడు సిటీసే కొంచెము డ్రైగా అయిపోతాయి కదా. అలాంటి సిచ్యువేషన్ ప్రపంచంలో చాలా చోట్ల ఉంది. అయితే మనకి తెలిసి ఏంటబ్బా అనుకుంటే, ఎస్పెషల్లీ ఇండియా అండ్ చైనా లాంటి కంట్రీస్ అయితే చాలా కష్టం ఇలాంటి సీన్ రావటం అని అనుకుంటే, సర్ప్రైజింగ్లీ ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి అంటే ప్రెసెంట్ బర్త్ రేట్ చాలా తక్కువ అయిపోతోంది అనే ఉద్దేశంతో మన ఆంధ్ర గవర్నమెంట్ తో సహా ఇండియాలో కూడా ఎన్నో గవర్నమెంట్స్ మంచి ప్రణాళికలను తీసుకొస్తున్నాయి. దే ఆర్ సెయింగ్ లైక్ ఫస్ట్ చైల్డ్, సెకండ్ చైల్డ్, తర్వాత థర్డ్ చైల్డ్ కి ఇఫ్ యూ గో విల్ గివ్ యూ కంప్లీట్లీ ఫ్రీ అని, అంటే హాస్పిటల్ ఖర్చు అంతా ఫ్రీ ఇస్తాము అన్నట్టు కొన్ని ప్రణాళికలు తీసుకొచ్చారు. ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఒక్కరు లేక ఇద్దరు అని చెప్పేవాళ్ళు అనమాట. థర్డ్ చైల్డ్ ఉంటే అది చాలా ఎక్కువ, ఇట్స్ ఎ బర్డెన్ టు ద ఫ్యామిలీ, టు ద సొసైటీ అనేవాళ్ళు. ఇప్పుడు రివర్స్ అయింది. బెటర్ టు గో ఫర్ మోర్ కిడ్స్ అని గవర్నమెంట్ లే అందరినీ ప్రోత్సహిస్తున్నాయి. అయితే ఇందులో ఎక్స్పర్ట్స్ చెప్పింది ఏంటంటే, మనకి ఫ్రీ హాస్పిటల్ ఇస్తామనో, పుట్టినప్పుడు ఏదో ఫెసిలిటీ ఇస్తామనో కాకుండా, పుట్టిన చైల్డ్ కి ఎడ్యుకేషన్ ఇస్తాము, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాము, చక్కటి ఎన్విరాన్మెంట్ ఇస్తాము, ఒక భవిష్యత్తు ఇస్తున్నాము అనే భరోసా గవర్నమెంట్ ఇచ్చే వరకు నో పేరెంట్ ఈజ్ రెడీ అనేసి. కరెక్టే కదండి? ఆఫ్ కోర్స్ మీ అభిప్రాయం ఏంటో కూడా షేర్ చేయడానికి 9726361966 స్టూడియో నెంబర్. మరి ఇవాళ ఏ విషయం మాట్లాడతాను అంటే గనక ఏఐ రివల్యూషన్. మన చుట్టూ, మన కళ్ల ముందు, మనకి తెలియకుండా ముంచుకొస్తున్న అతి పెద్ద ముప్పు, ఉప్పెన ఏంటి అంటే ఏఐ. ఒక పెద్ద వరదలాగా ముంచుకొచ్చేస్తోంది అని అంటున్నారు. మీలో ఎంతమంది ఈ విషయం మీద అలర్ట్ గా ఉన్నారు? హౌ మెనీ, అంటే ఎంతో మంది ఏ ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు కాబట్టి ఐ వాంట్ టు నో ఫ్రమ్ యూ ఆల్.

0: சரி, இப்ப வருவாய்த்தோட எப்படி கொடுப்ப?
1: సరే, నేను ఇందాక అడిగిన ప్రశ్న సంగతి ఏమైంది, నేను శ్రోతలను అడిగాను ఈ సిరీస్ లాగా ఉన్న రెండు సిరీస్ ఇచ్చా, ఎగ్జాంపుల్స్ బేస్ చేసుకుని థర్డ్ ది కంప్లీట్ చేయండి అనేసి, ఫినిష్ చేయండి అని. మరొక్కసారి నేను ఫ్రెష్ గా లాగిన్ అయిన శ్రోతల కోసం అనమాట, ఫస్ట్ సిరీస్ వచ్చి 2, 3, 5, సెకండ్ 4, 6, 10. సో ప్రశ్న ఏంటంటే 6, 9 అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్, ఆ బ్లాంక్ లో ఏ నెంబర్ వస్తుంది. ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, 2, 3, 5 ఇస్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్, 4, 6, 10 సెకండ్ ఎగ్జాంపుల్, 6, 9 అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్. సో అందులో ఏది వస్తుంది మీరు చెప్పాలి అంటే 9726366196 స్టూడియో నెంబర్. సరే, ఏఐ గురించి, ఏఐ మన చుట్టూ చేస్తున్న ఎన్నో ఎన్నో ఎన్నో వింతల గురించి కూడా మాట్లాడుకుందాం. అయితే మీలో ఎంత మందికి దీని గురించి విన్నారు? నేనైతే ఇటీవల మన ఇలాన్ మాస్క్ గారి ఇంటర్వ్యూ ఏదైతే వచ్చిందో దాని తర్వాత ఇక అసలు అందరు ఎక్స్పర్ట్స్ కూడా ఇలాన్ మాస్క్ గారు చెప్పిన పాయింట్, ఒక 5 పాయింట్స్ అనుకోండి, పాయింట్ నెంబర్ 1, 2, 3, 4, 5 అని చెప్పి దాని మీద కౌంటర్ గా ఈ పాయింట్ 1 నేను ఏకీభవిస్తున్నాను, పాయింట్ నెంబర్ 2 నేను ఏకీభవించట్లేదు అంటూ చాలా చాలా ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ మనకి ఇంటర్నెట్ లో చాలా ఉంది మన ముందు. అయితే అందరూ ఎక్స్పర్ట్స్ ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్తున్నారండి, నమ్మశక్యంగా లేదు అయినప్పటికీ ఏంటి అంటే 10 ఏళ్ళండి. గట్టిగా గట్టిగా చెప్పాలి అంటే 10 ఏళ్ళు, ఇన్ఫాక్ట్ అంతకంటే లెస్ టైమే ఉంది మన దగ్గర. ప్రపంచంలో మనుషులు ఏ కంట్రోల్లోకి వెళ్ళిపోయే రోజు వస్తోంది, ఇట్స్ మాక్సిమం ఆఫ్ డెకేడ్స్ టైం అనేసి అంటున్నారు అందరు ఎక్స్పర్ట్స్. ఇందులో మాత్రం ఏకీభవిస్తున్నారు. మరి ఇన్ని తెలిసి ఇంత చేతనొచ్చి మనం ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ మన చేతిలో ఉన్నప్పుడు మన బ్రెయిన్ ని తీసుకెళ్లి ఆ టెక్నాలజీ చేతిలో పెట్టడం ఎందుకు అవసరమా అంటే, ప్రస్తుతానికి పెద్ద పెద్ద ప్రభుత్వాలే వాటి మీద స్పందించట్లేదు అని చెప్తున్నారు. బట్ వాట్ టు డూ యాజ్ ఎ కామన్ మ్యాన్, మనం ఏం చేస్తాము అంటే అవసరమైన వరకే వాడటం, అవసరం లేని దాన్ని పక్కకి పెట్టడం ఇంపార్టెంట్ అని అంటున్నారు. సరే, కాలర్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు రేడియో సురభి.
2: హలో.
1: హలో హలో అండి, సూపర్ సండే ప్రోగ్రామ్ కి కాల్ చేశారు.
2: హలో అండి, మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ 15 అండి.
1: పర్ఫెక్ట్ అండి, రైట్ ఆన్సర్. ఏమో చెప్పారు, మీరే చెప్పారా, మీతో ఎవరన్నా ఉన్నారా?
3: టెక్నాలజీ చేతిలో పెట్టడం ఎందుకు అవసరమా అంటే, ప్రస్తుతానికి
1: నా వాయిస్ నాకే వినిపిస్తుంది చక్కగా రేడియోలోంచి.
2: హలో.
1: హలో, ఇప్పుడు చెప్పండి.
2: నా పేరు రాజేందర్ అండి, మీరు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ 15 అండి.
1: పర్ఫెక్ట్ అండి, రీజనింగ్ కూడా చెప్పేస్తారేమో మీరే అని నేను వెయిట్ చేస్తున్నా.
2: ఓ యా షూర్ అండి. 3, మీరు 6, 9 అన్నారు, సో నెక్స్ట్ నెంబర్ డబల్ చేయాలి, 3 డిఫరెన్స్, 3 దాన్ని డబల్ చేయాలి.
1: ఓకే, అలా వచ్చారా? ఓకే సరే, బట్ ఆన్సర్ ఇస్ రైట్ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ కాల్. అదండి, ఆయన ఇచ్చిన ఆన్సర్ అయితే కరెక్ట్, 6, 9 and 15. అయితే రీజనింగ్ అయితే ఇక్కడ మరొక ఈజీ పాయింట్ ఉందన్నమాట, వాట్ ఈస్ కామన్ అని తెలిస్తే గనక మీరే చెప్పచ్చు. మరొక్కసారి శ్రోతలందరి కోసం 3 నెంబర్ సిరీస్, అదే 3 డిఫరెంట్ సిరీస్ ని మీకు ఇస్తున్నాను. 2, 3, 5 అది ఒకటి, 4, 6, 10 అది ఒకటి, 6, 9, 15. సో వీటిల్లో కామన్ ఏంటి అంటే ఎలా వాటిని రిలేట్ చేయొచ్చు, ఇది ఒక్కొక్క సిరీస్ దేనికి అది సెపరేట్ అండి బాబాయ్ అని కలిపి, 3 కలిపి అడగండి, 3 కలిపి చెప్పట్లేదు, 3 డిఫరెంట్ సిరీస్ ఇవి.

అదండి, మంచి పాటలు అయితే బ్యాక్ టు బ్యాక్ మనం వింటున్నాము. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ యు ఆర్ లైకింగ్ ఆల్ దిస్ సాంగ్స్. బట్ మీ ఫేవరెట్ సాంగ్ అంటూ ఏదన్నా ఉంది రైట్ నౌ? ఇది మా చాయిస్ ఆఫ్ మ్యూజిక్ అని మీరు ఏదన్నా చెప్పాలే, కానీ ఆ పాటని ముందుగా వినిపిస్తాను. అలాగే నేను మిమ్మల్ని అడిగాను, మీకు ఎవరికన్నా బర్త్డే విష్ చేయాలన్నా, ఎవరినన్నా సంథింగ్ దే సెలబ్రేటింగ్ సంథింగ్ స్పెషల్ టుడే, 27th September మన అత్తారింటికి దారేది మూవీ రిలీజ్ అయింది 2013 27th September. సో ఇలాంటి స్పెషల్ స్పెషల్ గా ఏమన్నా మీరు మాతో షేర్ చేయాలన్నా 9726361966 స్టూడియో నెంబర్. అయితే అలాగే అత్తారింటికి దారేదిలో మనకి బాగా నచ్చే పాయింట్ ఏంటంటే, తాతని అత్తని అందరినీ చాలా గౌరవించే మనవడు. సో ఇవాళ మనకి స్పెషల్ డేస్ లో చూసుకుంటే ancestors appreciation day అంట, అంటే మన పూర్వీకులని మనం ఒక్కసారి తలుచుకుని వారిని అప్రిషియేట్ చేసుకునే రోజు. ఆబ్వియస్లీ ఈ తరం వాళ్ళకి తెలీదు అంటారు సామాన్యంగా. దట్స్ వాట్ దట్ ఈస్ ఫాదర్ సన్ ఒక థియరీ అని కూడా అంటారండి. ఎందుకంటే సామాన్యంగా ఏదన్నా పెద్ద పెద్ద దేశాల మధ్యలో కానీ ఎక్కడన్నా పెద్ద పెద్ద వార్లు అవి జరిగినప్పుడు ఒక జనరేషన్ వార్ ని ఫేస్ చేసి ఉండి వార్ యొక్క కాన్సిక్వెన్సెస్ కూడా ఫేస్ చేసి ఉన్నప్పుడు ఆ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కంప్లీట్ గా దాన్ని అవాయిడ్ చేస్తారట. పూర్తిగా పీస్ కావాలి మాకు, మాకు ఎటువంటి రప్చర్స్ వద్దు, ప్రపంచం మొత్తం శాంతియుతంగా ఉండాలనే ఆలోచనలో ఉంటారట. ఆ తర్వాత జనరేషన్ వాళ్ళు, ఎందుకంటే దే వుడ్ హ్యావ్ నాట్ సీన్ నాట్ ఎక్స్పీరియన్స్ నాట్ హర్డ్ అబౌట్ దిస్ థింగ్స్, వాళ్ళు మళ్ళీ కొంచెం రెబులర్స్ గా అయిపోతారట. సో ఇట్స్ ఏ సేయింగ్, ఇట్స్ ఎ థియరీ, ఇట్స్ సంథింగ్ దట్ నేను ఎక్కడో చదివినదే. బట్ ఆన్సెస్టర్స్ గురించి తెలుసుకోవాలన్నా, నిజంగానే మనం ఎన్నోసార్లు అనుకుంటాం కదా మన ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి తెలుసుకోవాలన్నా, నెక్స్ట్ జనరేషన్ చెప్పాలన్నా అవసరమా, ఇది కావాలా, వాళ్ళు తెలుసుకుని ఏం చేస్తారు అంటాం. బట్ డెఫినెట్ గా అందరూ తెలుసుకోవాల్సిందేనండి, దట్స్ ద మీనింగ్. దాని వెనక ఉన్న రహస్యం అదేనేమో. ఎందుకంటే ఇలా జరిగింది అని చెప్పడం వల్ల ఓహో ఇలా ఉంటుందా, మనం ఇలా ఉండకూడదు అని కూడా తెలుసుకుంటారు కదా చాలా మంది. సో ఎనీవేస్, సో నాకు రామ్ గారు కాల్ చేశారు ఫ్రిస్కో నుంచి. ఆయన రైట్ రీజనింగ్ తో నాకు చెప్పేశారు 2, 3, 5, 4, 6, 10, 6, 9, 15 ఎందుకు అలా ఉంది అంటే, 2 + 3 = 5, 4 + 6 = 10, 6 + 9 = 15. గోయింగ్ గుడ్. నేను క్విక్ గా మరొక ప్రశ్న కూడా చెప్పేస్తానండి. ఒక ఇద్దరు వ్యాపారులు ఉన్నారు, టూ పీపుల్ ఆర్ సెల్లింగ్ స్టఫ్, టూ పీపుల్ ఆర్ సెల్లింగ్ సేమ్ కైండ్ ఆఫ్ యాపిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్స్ అని అనుకున్నాం, ఇద్దరు యాపిల్స్ అమ్ముతున్నారు. ఒక వ్యక్తి, వన్ పర్సన్ ఇస్ సెల్లింగ్ యాపిల్స్ 5 kgs for 60 rupees, అనదర్ పర్సన్ ఇస్ సెల్లింగ్ 6 kgs for 70 rupees. సో ఎవరు తక్కువ ప్రైస్ కి అమ్ముతున్నారు? పర్సన్ ఏ ఇస్ సెల్లింగ్ యాపిల్స్ 5 kgs for 60 rupees, పర్సన్ బి he is selling apples 6 kgs for 70 rupees 5 60 6 70.

0: ఘర్షణ చిత్రం నుంచి మీరు విన్న ఈ పాట. నాకైతే రైట్ ఆన్సర్ ఆల్రెడీ వచ్చేసింది. నాకు రియా కాల్ చేసి రైట్ ఆన్సర్ చెప్పేశారు. బట్ ప్రశ్న మరొక్కసారి శ్రోతలందరికి, ఇద్దరు వ్యక్తులు, టూ పర్సన్స్, దే ఆర్ సెల్లింగ్ యాపిల్స్. పర్సన్ ఏ ఈజ్ సెల్లింగ్ 5 kgs ఆఫ్ యాపిల్స్ అట్ 60 rupees. Rupees or dollars, whatever the way you want to convert, okay? Person B is selling 6 kgs for 70 rupees. So, who is selling for less price? Quick ga cheppadam, tilga calculate cheyadam. Indulo entante nen adigedi entha mandi calculator vaadi answer cheppagalugutunnaru, entha mandi calculators laantivi vaadakunda answer cheppagalugutunnaru ani manni manam telusukundam. It's not like pedda prashne em kaadu, just I just want to know mana gurinchi manam telusukodam. And Riya, she called so quickly and she said, and tana calculator vaadakunda chekacheka cheppesindi. Thanks for your call, dear. So mari manamu commercial break ki cherulo unna, tirigi kalusukunaka marinta maatladukundam. Especially AI revolution gurinchi, asalu AI vachestundi annattuga cheptunnaru, adedo chaala kashtamo ani antunnaru. Elon Musk gari interview vinna tarvata aithe prapanchalo andaru daniki respond avutunnaru. So meeru vinnara, what do you feel? అసలు ఏఐ గురించి మీ అభిప్రాయం ఏంటి? అంత రివల్యూషన్ అంత త్వరగా వస్తోందా? ఇస్ ఇట్ గోయింగ్ టు టేక్ ఓవర్? నిజంగా అలా జరుగుతుందా? నాకైతే
1: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి. రేడియో సురభి, రేడియో సురభి,
2: Radio Surabhi 101.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: మీ నలుగురు ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్ట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
4: Buying a home in India is now easier and hassle-free. Gruh Pravesh India Property Expo brings top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR directly, all under one roof. Choose your home from 200 plus projects at the biggest India Property Expo in Frisco. Be there on the 10th and 11th of October at Health Regency Frisco, 10 a.m. to 8 p.m. Free entry and car parking. An event by My Square Feet.
3: ఒక సెలబ్రేషన్ ని అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ గా మార్చుకోవాలి అంటే జస్ట్ డెకోర్ సరిపోతుందా? యూ నీడ్ ద రైట్ విజన్. లక్కీ ఫర్ అస్, మనకి లక్కీ చామ్స్ డెకోర్ ఉంది. మన డాలస్ బేస్డ్ లక్కీ చామ్స్ కొన్ని సంవత్సరాల నుంచి ఫుల్ సర్వీస్ ఈవెంట్ ప్రొడక్షన్ మనకు అందిస్తున్నారు. ఓన్లీ డెకరేషన్ స్టేజింగ్ మాత్రమే కాదు, దే డూ అ ఫుల్ ఆన్ ఈవెంట్ ప్రొడక్షన్. వెడ్డింగ్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, కార్పొరేట్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, లోకల్ టు డాలస్ అయినా, అక్రాస్ ద యుఎస్ ఎక్కడైనా, ట్రెడిషనల్ ఇండియన్ మండపాల దగ్గర నుంచి లగ్జరీ సెటప్స్ వరకు ఎనీథింగ్ దాట్ యూ need your way, they can create. To book, call 469-925-5868 or visit luckycharmsdecor.com.
5: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
6: సూర్య ప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
5: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్ టెక్స్.
0: Welcome back. మీరు వింటున్నారు సూపర్ సండే ప్రోగ్రామ్. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాత నేను, నా పేరు అంజన. నాతో గడిచిన 1.5 అవర్ ఎలా ఉంది? కొత్తగా నేను శ్రోతలన్నీ అడుగుతున్నారు, ఎందుకంటే పాత వాళ్ళందరికీ ఆల్రెడీ తెలుసు ధూమ్ ధామ్ గానే ఉంటుంది సూపర్ సండే ప్రోగ్రామ్, సూపర్ గానే ఉంటుంది అని. బట్ సంథింగ్ దట్ యూ వాంట్ టు షేర్ రైట్ నౌ, యూ వాంట్ టు యాడ్ సంథింగ్, ఎక్కడ మీ పార్టిసిపేషన్, దానికోసం 9726361966 స్టూడియో నెంబర్. మీ రిక్వెస్ట్ సాంగ్ అవ్వచ్చు, లేదా ఏ మీద మీ అభిప్రాయం అవ్వచ్చు, ఇది జరుగుతుంది ఇది జరగదు, నేను విన్నాను నేను చూసాను నేను విన్న పాడ్కాస్ట్ ఇలా ఉంది అని, వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ యూ హ్యావ్, దిస్ ఇస్ ద టైమ్ అండి, లెటస్ షేర్ ఇట్. మనం తెలుసుకుందాం కలిసి ఏ విధంగా దీన్ని ఎదుర్కోవాలి అనే విషయంగా కూడా మాట్లాడుకుందాం. సో మనం ఏఐ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు సామాన్యంగా మనిషి క్రియేట్ చేసినవే కదండి ప్రతి ఒక్కటి, మనం క్రియేట్ చేసినవే. కంప్యూటర్ మొదలు పెట్టుకుని క్యాల్కులేటర్ అనండి, కంప్యూటర్స్ అనండి, ఏదైనా ఒక యంత్రం అనండి, వాట్ ఎవర్ యూ వాంట్ టు నేమ్ ఇట్, ఇంతవరకు మనం చూసిన టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఏదైతే ఉందో అన్ని మనం క్రియేట్ చేసినవే. మనం క్రియేట్ చేసినప్పుడు కంప్యూటర్స్ వచ్చినప్పుడు కూడా ఉద్యోగాలు పోయాయి అన్నారు ఆబ్వియస్లీ. తర్వాత దాన్ని కూడా మనము ఎదుర్కొన్నాం, అంటే మనము దానికి తగినట్టుగా మన్ని మనం మలుచుకుని మన్ని మనం ట్రైన్ చేసుకుని కంప్యూటర్స్ కూడా మనం ట్రైన్ చేయడం నేర్చుకున్నాం, హౌ టు కమాండ్ కంప్యూటర్స్ అని కూడా తెలుసుకున్నాం మనం, అంటే దీన్ని ఇలా వాడాలి అనేసి. సో సామాన్యంగా ఇవాళ రేపు టెక్నాలజీ లేని ఫీల్డ్ అంటూ లేరు. నిజం మాట్లాడాలంటే డే టు డే మనం వాడే లైఫ్ లోనే చూస్తుంటే, ఇందాక నేను అదే అన్నాను, క్యాల్కులేటర్ వాడి మీరు క్యాల్కులేట్ చేస్తున్నారా, మెంటల్ క్యాల్కులేషన్ ఉందా? సామాన్యంగా టేబుల్స్ లాంటివి మనకి చిన్నప్పుడు మ్యాథ్స్ టేబుల్స్ కానీ కొన్ని నెంబర్స్ కానీ ఎడిషన్స్ కానీ బేర్ మినిమం ఏవైతే ఉండేవో అవి బై హార్ట్ వచ్చేసాయి. కూర్చుని వేళ్ల మీద లెక్క పెట్టి అవంతా లేదు, యూస్ టు హ్యావ్ ఇట్ ఇన్ ద బ్రెయిన్, అంతే. డైరెక్ట్ బ్రెయిన్ నుంచే మనం పేపర్ లో రాసి చేసేవాళ్ళం. తర్వాత జనరేషన్ వాళ్ళు దే ఆర్ అలౌడ్ టు యూజ్ కంప్యూటర్స్. ఇక్కడ స్కూల్స్ లో కూడా వాళ్ళకి టూల్స్ ఉన్నాయి, డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి, యూ కుడ్ బి ఐప్యాడ్ ఆర్ వాట్ ఎవర్ దే యూజ్ ఇట్. క్యాల్కులేషన్స్ ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ అంతా ఈజీగా చేసేస్తారు, లేదా కొంత నేర్చుకుంటున్నారు. కొంతమంది ఇష్టంగా నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటారు, నేర్పించుకునే వాళ్ళు నేర్పించుకుంటారు. సో క్యాల్కులేషన్స్ లో బేర్ మినిమం అందరికీ వచ్చిన బిగ్గర్ క్యాల్కులేషన్స్ ఎవరు మాన్యువల్ గా కూర్చుని పేపర్ మీద వేసి చేయట్లేదు. టేబుల్స్ నాట్ నెసెసరీ, ఎవ్రీబడి నోస్. సామాన్యంగా 10 వరకు టేబుల్స్ వస్తే ఎక్కువ, 11th టేబుల్ ఇస్ ఆల్సో ఈజీ టు డూ, సో విల్ డూ. 12th టేబుల్ ఇష్టంగా కొంతమంది నేర్చుకుంటారు, 13 టేబుల్స్ నుంచి అసలు ఎవరు నేర్చుకోరు. టేబుల్ అంటే 2 2s are 4 2 3s are 6 అని చెప్తూ ఉంటారు కదా, అలాంటివి ఇప్పటి పిల్లలకి తెలియకపోవచ్చు. సో అలా అది పోయింది. ఇప్పుడు తర్వాత హ్యాండ్ రైటింగ్, ఇఫ్ ఎట్ ఆల్ యూ హ్యావ్ టు రైట్ సంథింగ్ హ్యాండ్ రైటింగ్ చాలా బాగుండాలి, అందంగా ఉండాలి అని చెప్పి మనకు ఒక రూల్ పేపర్ బుక్స్ లో జాగ్రత్తగా రాయించేవాళ్ళు. ఇప్పటి కిడ్స్ దే యూజ్ హార్డ్లీ, అంటే తక్కువ రాస్తారు, ఎక్కువ రాయరు అని నేను అంటాను, మొత్తం రాయరు అని ఏం లేదు, స్టిల్ యూజ్, బట్ హ్యాండ్ రైటింగ్ కి అంత ఇంపార్టెన్స్ పోయింది. నెక్స్ట్ వచ్చేసి స్పెల్లింగ్స్ అండి. చిన్నప్పుడు ఒక చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ చేస్తే ఇంపోజిషన్ రాయించేసేవాళ్ళు స్కూళ్లలో, ఒక్కొక్క స్పెల్లింగ్ ని 100 టైమ్స్ రాసే, సో దట్ యుల్ నెవర్ ఫర్గెట్ దట్ స్పెల్లింగ్ అగైన్. మళ్ళీ అది ఎక్కడ వచ్చినా లైఫ్ లో ఆ 100 టైమ్స్ రాసింది బ్రెయిన్ లో ఎంత ఎక్కేదంటే, ఖచ్చితంగా మిస్టేక్ లేకుండా చక్కగా రాసేవాళ్ళం. సో ఇప్పుడు స్పెల్లింగ్ కి ఆటో కరెక్ట్ వచ్చేసింది. సో ఇఫ్ యూ లుక్ అట్ ఇట్, ఇప్పుడు చాట్ జీపీటీ వచ్చేసి చాలా మంది అనుకున్నారు అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్ లో అయితే మటుకు ఏఐ చాలా బాగా పనిచేస్తుంది, లైక్ మ్యాథ్స్ చెస్ ఇలాంటివైనా ఇట్ కుడ్ డూ అని. బట్ ఎప్పుడైతే అది మన థియరీలోకి ఈ లిటరేచర్ లోకి వచ్చేసిందో అప్పుడు అందరూ యాక్సెప్ట్ చేసేసారు, ఇంకా ఏఐ కెన్ డూ ఎనీథింగ్ అనేసి. అంటే లిటరేచర్ ఇస్ వెరీ కాంప్లికేటెడ్, అంత ఈజీ కాదు రాయటం అన్నారు. బట్ అందులోనే ఎక్కువగా వచ్చింది కదా, మనం శుభ్రంగా వాడేస్తాం, ఒక లెటర్ రాయాలన్నా, ఒక పారాగ్రాఫ్ రాయాలన్నా, ఏదైనా ఒక స్టోరీ రాయాలన్నా చాట్ జీపీటీ డూ దిస్ అంటాను, వాట్ ఎవర్ టూల్ యూ యూజ్ కదా. సో అంత టెక్నాలజీ యూజ్ చేస్తున్నప్పుడు మరి ఇంకా దాన్ని ఆపడం కుదురుతుందా? తీయా అడిగిన రిక్వెస్ట్ సాంగ్ పంపించేస్తున్నాను, బ్యాక్ టు బ్యాక్
7: ఉండిపోదాం.

super hit song, Neno Butterfly. Thanks for this request song, Riya. So, Riha. నాకు రీహా కాల్ చేసి రైట్ ఆన్సర్ చెప్పారు. ఇందాక మనం అడిగిన ప్రశ్న ఏంటంటే 60 for 5 kgs 60 rupees apples or 6 kgs for 70 rupees, which is much cheaper, and which is comparatively cheaper అని అంటే గనక 60 నెంబర్ చూసి చాలా ఈజీగా మనము 60 కదా తక్కువలో వచ్చేస్తుంది అనుకుంటాం, కానీ 5 kgs 60 అంటే ఈచ్ కేజీ ఆబ్వియస్లీ పర్ కేజీ ప్రైస్ తీసుకున్నప్పుడు 12 rupees వస్తుంది. అలాగే 70 rupees కి 6 kgs అంటే పర్ కేజీ ప్రైస్ వచ్చేసి 11.6 సంథింగ్ వస్తుంది. సో ఇట్స్ లైక్ నో ఈజీ టు క్యాల్కులేట్. ఆబ్వియస్లీ బి ఆప్షన్ బి ఇస్ ద వన్ విచ్ ఇస్ సెల్లింగ్ ఫర్ లెస్సర్ ప్రైస్ అనేసి తెలిసిన విషయమే తెలుస్తుంది ఈజీగా. బట్ పాయింట్ ఏంటంటే కాగ్నిటివ్ అబిలిటీస్ అండి. మనము ఏఐ అని మాట్లాడుకుంటున్నాం కదా, తెలియకుండా టెక్నాలజీ ఎంత మనలోకి మన డే టు డే లైఫ్ లోకి వచ్చేసిందంటే కొన్ని కొన్నిటిని మనము మన రెగ్యులర్ అబిలిటీస్ ని కూడా వాడటం మానేసామనే అనిపిస్తూ ఉంటుంది. మీరేమంటారు, డే టు డే ఎన్ని ఇలాంటి చూస్తున్నారు మీరు, వేటికి మీరు ఎక్కువగా యూజ్ టు అయిపోయారు అనేసి. సరే మరి ఏఐ గురించి మాట్లాడుతూ ఏఐ ఏజెంట్స్ గురించి వాటి గురించి అయితే ఇంకా చాలా చాలా ఉంది చెప్పడానికి. బోలెడంత ఇన్ఫర్మేషన్, ఇంటర్నెట్ ఇస్ ఫ్లడ్డెడ్ అండ్ అవేర్నెస్ కోసం అయితే తప్పకుండా మనం అందరం తెలుసుకోవాలి. బట్ మీలోనే ఎంతో మంది ఎక్స్పర్ట్స్ ఉంటారు, యూ నో బెటర్. నాకు నేను నెట్ లో చూసింది తప్పించి నాకేం తెలీదు, ఐఎమ్ నాట్ ఇన్ టు దట్ ఇండస్ట్రీ అట్ ఆల్. సో మీరే ఫోన్ చేసి చెప్పండి, వాట్ కుడ్ వి ఎక్స్పెక్ట్ ఇన్ కమింగ్ ఫ్యూచర్, ఎలా ఉండబోతోంది, ఏంటి అసలు, ఎందుకు అంత సడన్ గా మనం అందరం అలర్ట్ అయిపోయాం దీని గురించి అనేసి. సరే మరి అవన్నీ పక్కన పెడితే ఇండియా వెళ్ళి మంచి ప్రాపర్టీ తీసుకుని ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారా? మీరు కష్టపడకుండా ఈ అక్టోబర్ 10th and 11th న గృహప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో ఈజ్ హ్యాపెనింగ్ అండ్ ఇట్ ఈస్ కమింగ్ టు డాలస్, హయత్ రీజెన్సీ ఫ్రిస్కో, డాలస్ లో జరుగుతోంది అక్టోబర్ 10th and 11th న. హైదరాబాద్ లో ప్రాపర్టీ కోసం చూస్తున్నప్పుడు ఒక్క ప్రాపర్టీ గురించి, ఒక్క ప్రాజెక్ట్ గురించి ఎందుకు మీరు అలా కష్టపడి వెతకడం? వేరువేరు ప్రాంతాలు, వేరువేరు ప్రాజెక్ట్స్, డిఫరెంట్ ప్రైజెస్, మల్టిపుల్ చాయిసెస్. నియోపోలిస్, కొక్కపేట్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, తల్లాపూర్, చేవెళ్ళ, కొంపల్లి, ఫ్యూచర్ సిటీ, సికింద్రాబాద్, ఇంకా ఎన్నో ప్రాజెక్ట్స్ అన్ని ఒకే చోట గృహప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో హ్యాపెనింగ్ అట్ హయత్ రీజెన్సీ ఫ్రెస్కో. డేట్ మరొక్కసారి డల్లాస్ లో అక్టోబర్ 10th and 11th.

అత్తారింటికి దారేది చిత్రం నుంచి ఫైనల్ గా ఈ పాట వినేసాము. అసలు యాక్చువల్లీ వెయిటింగ్ అనమాట, ఎవరన్నా ఫలానా సాంగ్ రిక్వెస్ట్ అని అడుగుతారేమో ఆ పర్టికులర్ పాట వినిపిద్దాము అనేసి, బట్ ఫైనల్ గా మనము ఒక పాటకి స్టిక్ అయిపోయాం. ఈ పాట విన్నాం అత్తారింటికి దారేది చిత్రం నుంచి. అన్ని పాటలు బాగుంటాయి మరి అందులో. సరే, ఏ గురించి, ఏ ఏజెంట్స్ గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నాం. రాబోయే రోజుల్లో అసలు జాబ్స్ అన్ని టేకెన్ బై ఏ అంటున్నాం. అయితే ఏ ఏ జాబ్స్ మిగులుతాయి, ఎటువంటి ఉంటాయి అంటే గనక వన్ ఆఫ్ ద ఎక్స్పర్ట్స్ దేవర్ షేరింగ్ ఆన్లైన్ ఏంటంటే, ప్రస్తుతానికి జాబ్స్ చాలా మంది ఏం చేస్తున్నాను రా బాబు, గుడ్డు చాకరి, అసలు ఇంట్రెస్ట్ లేదు, అసలు వీ డోంట్ వాంట్ టు డూ బట్ వీ హ్యావ్ టు డూ, ఎందుకంటే బోల్డ్ ఈఎంఐలు ఉన్నాయి, ఖర్చులు ఉన్నాయి, జీవితంలో బతకాలి, వాట్ డూ యూ వాంట్ టు డూ అంటే కన్నా వాట్ డూ యూ డోంట్ వాంట్ టు డూ అనేది చాలా తెలుసు మనకి. ఇది వద్దు అది వద్దు అనుకుంటాం, కానీ అనుకున్నది చేయడం కుదరదు, కానీ ఉద్యోగం కావాలి, సో చేస్తాం. సో అలా ఇష్టం లేకుండా చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ అన్ని విల్ బి టేకెన్ కేర్ బై ఏఐ అంటున్నారు రాబోయే రోజుల్లో. ఏదైతే మనం చాలా ఇష్టంగా చేస్తామో అవి దే విల్ స్టిల్ రిమైన్ అంట. అంటే బేసిక్ గా కొన్ని కొన్ని చోట్ల ఎస్పెషల్లీ ఎక్కడైతే హ్యూమన్ టచ్ అవసరం, హ్యూమన్ యొక్క ప్రెజెన్స్ అవసరం అనిపిస్తాయో అటువంటి ప్రొఫెషన్స్ అన్ని కూడా ఉంటాయి. అటువంటి వాటిలో అవకాశాలు ఖచ్చితంగా మిగిలి ఉంటాయి, ఫుల్ గా అని చెప్పలేము, ఖచ్చితంగా ఉంటాయి అని. అయితే ఇందులో సర్ప్రైజింగ్ గా నాకు అనిపించింది ఏంటంటే, మెడికల్ ప్రొఫెషన్ లో కూడా ఆబ్వియస్లీ రైట్ అవే అయితే డాక్టర్స్ ని రీప్లేస్ చేయడానికి ఏఐకి ఇంకా పర్మిషన్స్ లేవు, బట్ డెఫినెట్ గా ఫ్యూచర్ లో మోర్ ఏఐ రోబోటిక్ ఆపరేషన్స్ ఆర్ మోర్ బెటర్ దాన్ హ్యూమన్ బీయింగ్ డూయింగ్ అని ఏదన్నా అంటే అవకాశం ఉంది, బట్ అది ఒక లేటర్ స్టేజ్. తర్వాత విషయం గురించి మాట్లాడుకుంటే, నర్సెస్ గురించి మాట్లాడుతూ చెప్పారు ఎక్స్పర్ట్స్, అక్కడ మటుకు హ్యూమన్ టచ్ అవసరము, నర్సెస్ యొక్క ప్రొఫెషన్స్ కి మాత్రం అంత ఉండదు అనేసి అన్నారు. అలాగే టీచర్స్, వేర్ యూ రియల్లీ నీడ్ దట్ హ్యూమన్, ఒక హ్యూమన్, ఒక టీచర్ ఎవరైతే ఇష్టంగా చేస్తారో ఒక టీచింగ్ ని, వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఎప్పటికీ గుర్తింపు ఉంటుంది అని. అవును, నిజమే కదా, ఒక నేషన్ ని ఫ్రేమ్ చేసేది, ఒక నేషన్ ని ట్రైన్ చేసేది, నేటి బాలలే రేపటి పౌరులు అన్నప్పుడు వాళ్ళని గ్రూమ్ చేసేది టీచర్స్. మంచి టీచర్స్ కి ఆల్వేస్ గౌరవం అలాగే ఉంటుంది. ఐ లైక్ ఇట్, నేను అది నమ్ముతున్నాను. ఐ డోంట్ నో, ఫ్యూచర్ గురించి నాకు తెలియదు, బట్ రైట్ నౌ నమ్మడంలో నాకు ఆనందంగా ఉంది. ఐ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్. మీరేమంటారో టు షేర్ విత్ మీ.

0: సరే మరి ఇంకొక సరదాగా ట్రిక్కీ క్వశ్చన్ ఒకటి అడుగుతాను. దీనికి మల్టిపుల్ ఆన్సర్స్ ఉండే అవకాశం ఉంది. సో వాట్ ఎవర్ యూ ఫీల్ లైక్ డూ కాల్ మీ అండ్ టెల్ మీ మీకు ఎటువంటి సొల్యూషన్ కనిపిస్తోంది అనేది. ఇట్స్ అబ్సల్యూట్లీ యువర్ చాయిస్ అన్నమాట. ప్రశ్న ఏంటంటే, దేర్ ఆర్ 3 బాక్సెస్. ఒక బాక్స్ లో యాపిల్స్, ఒక బాక్స్ లో ఆరెంజెస్, ఇంకొక బాక్స్ లో మిక్స్ యాపిల్స్ అండ్ ఆరెంజెస్ రెండు ఉన్నాయి. సో దేర్ ఆర్ 3 బాక్సెస్, యాపిల్స్ ఆరెంజెస్, apples and oranges together in the third box. అయితే ఇక్కడ లేబుల్స్ అన్ని తారుమారుగా ఉన్నాయి, ఏది కరెక్ట్ కాదు. యాపిల్స్ అని రాసిన దాంట్లో యాపిల్స్ ఉండొచ్చు, ఆరెంజెస్ ఉండొచ్చు, యాపిల్స్ అండ్ ఆరెంజెస్ ఉండొచ్చు. కరెక్టో కాదో ఏంటి అని హడావిడి ఉంది అక్కడ ఎవరికి. ఐ మీన్ కరెక్ట్ గా అయితే లేబుల్స్ లేవు. సో యూ హ్యావ్ 2 choices to pick. box లో ఏముందో చూడకుండా you get to just pick the fruit అన్నమాట. టూ ఛాన్సెస్ ఉన్నాయి. సో యూజింగ్ దోస్ టూ ఛాన్సెస్ మీరు ఎలా కరెక్ట్ గా గెస్ చేస్తారు, ఎలా కరెక్ట్ గా లేబుల్ చేస్తారు బాక్సెస్ ని. యాపిల్స్ అనే దాంట్లో యాపిల్స్ లేబుల్ పెట్టాలి, ఆరెంజెస్ అనే దానికి ఆరెంజెస్ పెట్టాలి, యాపిల్స్ అండ్ ఆరెంజెస్ ఉన్న దానికి అలా పెట్టాలి. పెట్టాలి అంటే రైట్ నౌ దే ఆర్ నాట్ లేబుల్డ్ కరెక్ట్లీ. మరి యూ హ్యావ్ ఓన్లీ 2 చాయిసెస్. ఒక్కసారి ఓపెన్ చేస్తే మీకు ఏ ఫ్రూట్ వస్తో తెలుసుకుని ఆలోచించి యూ హ్యావ్ టు యాక్ట్ అదనమాట. సో మీరు గనక దీనికి సమాధానం చెప్పాలి అంటే 972-636-1966 స్టూడియో నెంబర్. మనం షార్ట్ బ్రేక్ కి, ఐ మీన్ కమర్షియల్ బ్రేక్ కి చేరువులో ఉన్నాం కాబట్టి ఈ షార్ట్ బ్రేక్ తర్వాత కలిసి మరింత మాట్లాడుకుందాం. ఎట్ ద సేమ్ టైం మనం ఏఐ గురించి కూడా మాట్లాడుకుంటున్నాం. ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు షేర్, మీరు విన్న, మీరు తెలుసుకున్న విశేషాలు ఏదన్నా ఉంది, సంథింగ్ రియల్లీ కాషియస్ అంటే అందరూ తెలుసుకోవాలి ఈ విషయం అన్నట్టుగా మీరు ఏదైనా షేర్ చేయాలన్నా, సిల్లీగా ఉందండి, భలే సరదాగా ఉంది అన్నా సరే, ఏదైనా యూ కెన్ షేర్ విత్ మీ 972-636-1966 స్టూడియో నెంబర్. టైం ఫర్ ఎ షార్ట్ కమర్షియల్.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్ స్టూడియోలో టైం 6 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: శివదుర్గా జ్యోతిష్యాలయం నియర్ హనుమాన్ టెంపుల్ ఫ్రిస్కో కోయదొర శ్రీనివాసరాజు గారు ఇప్పుడు మన తెలుగు వారి కోసం జ్యోతిష్యం చెప్పడానికి డల్లాస్ కు విచ్చేసి ఉన్నారు వీరు మీ ముఖము చేయి చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం చదువు ఆరోగ్యం ఆర్థిక సమస్యలు కోర్టు సమస్యలు సంతాన సమస్యలు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అంజనం వేసి దుర్బిణిలో చూసి 100% పరిష్కారం చూపగలరు కాల్ ఫర్ అపాయింట్మెంట్ 4696053552 వెబ్సైట్
1: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhanga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
5: Mr. Avinash, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
6: Guilty, Your Honor. Guilty of good taste.
7: Yes.
6: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని. ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
1: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babachi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
6: What is this address again?
1: Babachi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babachicaters.com.
8: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
3: హైదరాబాద్ లో ప్రాపర్టీ కోసం చూస్తున్నప్పుడు ఒక్క ప్రాజెక్టే ఎందుకు చూడాలి? వేరు వేరు ప్రాంతాలు, వేరు వేరు ప్రాజెక్ట్స్, వేరు వేరు ధరలు, వేరు వేరు చాయిసెస్. నియోపోలిస్, కోకాపేట్, గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, సికింద్రాబాద్, కల్లాపూర్, చెవెళ్ళ, కొంపల్లి ఫ్యూచర్ సిటీ, ఇంకా ఎన్నో ప్రాజెక్ట్స్ ఒకే చోట. గృహప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో హైత్ రీజెన్సీ ఫ్రిస్కో లో జరగబోతోంది అక్టోబర్ 10 అండ్ 11. చూడండి, కంపేర్ చేసుకోండి, మీకు నచ్చిన దాన్ని మీరే సెలెక్ట్ చేసుకోండి. వెల్కమ్ బ్యాక్. మనకి స్టూడియోలో 6 గంటల 4 నిమిషాలు అయిందండి. సూపర్ సండే ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి 2 అవర్స్ ఆల్రెడీ అయిపోయింది. లాస్ట్ 1 అవర్ లో అడుగు పెట్టేశాం. అసలు అనిపించిందా? నాకైతే ఏమాత్రం అనిపించలేదు. థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ కాల్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ పార్టిసిపేషన్. మీరందరూ వింటూ సరదాగా మీరు కూడా ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేస్తున్నారు అనే నేను అనుకుంటున్నాను. కాల్స్ చేసిన వాళ్ళ ద్వారా అయితే తెలిసింది నాకు. బట్ మీరు వింటూ అలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నారు, మరి మీరు ఎంతవరకు ప్రోగ్రామ్ ఎంజాయ్ చేశారు, మీకు ఎటువంటి సాంగ్స్ వినాలనుంది అనే విషయం మీరే నాకు కాల్ చేసి చెప్పాలి. సరే, టెక్నాలజీ పరంగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక సరదా ఇది గుర్తుకొచ్చింది నాకు. ఇట్స్ లైక్
7: చాట్ జీపీటీని ఉపయోగించి ఒక వ్యక్తి ఇండియాలో టెంపుల్ దగ్గర చెప్పులు వదలటం అనేది చాలా మందికి తెలిసిన విషయమే. ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకి తెలియకపోవచ్చు. చెప్పులు గుట్టలు గుట్టలుగా ఉంటాయన్నమాట, అన్ని ఒకేసారి ఒకే దగ్గర, ఇట్ విల్ బి లైక్ నో ఒక మిక్స్ అయిపోయి ఉంటాయి చెప్పుల జాతలో, ఒకటి అక్కడ ఒకటి ఇక్కడ అన్నట్టు కుప్పలో ఉండిపోతుంది అనమాట. దాన్ని టెంపుల్ కి వెళ్లి బయటికి వచ్చి వెతుక్కోవడం అనేది ఒక పెద్ద సమస్య. అయితే ఒక అతను టెక్నాలజీ ఉపయోగించి చాట్ జీబీటీకి ఆ చెప్పుల పిక్చర్ ఇచ్చాడంట. అంటే ఒక చెప్పు ఫైండ్ చేసి దాని సెకండ్ పెయిర్ ఎక్కడుంది, ఈ కుప్పలో ఇంత పెద్ద దాంట్లో ఎక్కడుందో నాకు వెతికి పెట్టు అని చెప్పి చాట్ జీబీటీకి టాస్క్ ఇచ్చాడట. అండ్ అది చక్కగా వెతికి పెట్టిందట. అదండి టెక్నాలజీ, ఉండటం వేరు వాడుకోవడం వేరు.

మంచి పాట కదా, సూత్రధారులు ఈ చిత్రం నుంచి అన్నమాట ఈ పాట. సరే, మంచి పాటలు నేను ఇంకా వినిపిద్దామని అనుకుంటున్నాను, బికాస్ వన్ మోర్ అవర్ నాకుంది. నేను ఖాళీగా హ్యాపీగా నాకు నచ్చినవే వినిపిస్తున్నాను, బట్ మీకు నచ్చిన వినిపించాలంటే మీరే నాకు కాల్ చేయాలి 9726361966 స్టూడియో నెంబర్. సరే, మనం ఇప్పుడు ఏం చేద్దామంటే గేమ్ సెగ్మెంట్ లోకి వెళ్దామండి. ఏంటా గేమ్ అంటారా, మనం లాస్ట్ వీక్ స్టార్ట్ చేసాం 4-2-1, అంటే నేను ఒక క్లూ ఇస్తే మీకు కనీసం 4 సినిమాలు బ్రెయిన్ లోకి ఇలా ఇలా వస్తాయన్నమాట, సినిమా టైటిల్స్. అదే నేను ఇంకొక క్లూ ఇస్తే అలా నెంబర్ ఆఫ్ క్లూస్ నేను పెంచుకుంటూ పోతే మనం విల్ కమ్ టు 1 సింగిల్ మూవీ టైటిల్ అలా అన్నమాట, మధ్యలో ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్తాం. సో అలా చేద్దాము. ఫస్ట్ నేను స్టార్ట్ చేయడానికి ఏమంటానంటే, ఇవాళ తెలుగు సినిమాల్లో పునర్జన్మ స్టోరీ, పునర్జన్మని బేస్ చేసుకుని స్టోరీగా వచ్చిన సినిమాలు ఎన్నున్నాయంటారు, బోల్డనున్నాయి, పాత కొత్త ఏవైనా సరే. సో ఒక 4 సినిమా టైటిల్స్ మీరు నాకు చెప్పాలి, తెలుగు మూవీస్ స్టోరీ బేస్డ్ ఆన్ పునర్జన్మ. పునర్జన్మ అంటే హీరో హీరోయిన్ ఇద్దరు అవ్వచ్చు, లేదా ఇద్దరులో ఒక్కరైనా సరే రీబర్త్ తీసుకుని ఉండొచ్చు, లేదా ఆబ్వియస్లీ మొదటి జన్మలో హీరో హీరోయిన్ ఇద్దరు ప్రేమించుకుంటారు, కలిసి బతకాలని అనుకుంటారు, కలిసి బతకలేకపోతారు, విలన్స్ వల్ల కష్టాలు పడతారు. ఇది జనరల్ స్టోరీ. ఇంత సింపుల్ గా అయితే మనకి ఇలాంటి 4 ముక్కల్లో చెప్పాననుకోండి, మీకు మినిమం 4 సినిమాలు బ్రెయిన్ లోకి వస్తాయి. సో ఐ జస్ట్ వాంట్ టు నో మినిమం 4 మూవీ టైటిల్స్ బేస్డ్ ఆన్ దిస్ లైన్స్, పునర్జన్మ మీద.

0: మనకి పాట అయ్యేలోగా కాలర్ కాల్ చేశారు, వారిని నేను ఆన్ ఎయిర్ తీసుకుంటున్నాను. ఎస్, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి. చెప్పండి. పునర్జన్మ మీద యమగోళా. ఓకే
1: ఓకే,
0: అది పునర్జన్మ అంటారండి, అవుతుందా?
1: హలో
0: హలో, పునర్జన్మ ఉందంటారా అది యమగోళ మూవీలో?
1: యా ఉందండి.
0: సరే ఓకే, ఆ వర్షన్ లో తీసుకుందాం. నెక్స్ట్ మినిమం 4 టైటిల్స్ అడిగానండి.
1: సెకండ్ యముడికి మొగుడు, థర్డ్ ది యమదొంగ,
0: ఓకే
1: ఫోర్త్ ది బింబిసార. ఐ థింక్ అంతే అండి ఫోర్.
0: ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ యువర్ కాల్. అదండి, సో శ్రోతలు మనకి కరెక్ట్ గా చెప్తూ ఉన్నారు, బట్ నేను ఇంకా వేరే గ్రౌండ్స్ లో అడిగాను కాబట్టి ఇంకొక శ్రోత కాల్ చేశారు, వారిని ఆన్ ఎయిర్ తీసుకుంటున్నాను. హలో, ఆన్ ఎయిర్ ఉన్నారు మీరు, చెప్పండి.
2: హలో
0: హలో అండి.
2: హలో,
0: చెప్పండి. మీ వినిపిస్తున్నాయి చక్కగా, చెప్పండి. ఇప్పుడు బ్రేక్ అయిందండి మీ వాయిస్.
2: వినిపిస్తుందండి?
0: ఇప్పుడు వినిపిస్తాం, చెప్పండి.
2: నేను శ్రీనివాస్ అని కోపల్ నుంచి మాట్లాడుతున్నాను.
0: చెప్పండి శ్రీనివాస్ గారు.
2: ఇది మీరు సినిమా పేర్లు అడిగారు కదండి.
0: అవునండి.
2: నాలుగు సినిమా పేర్లు మగధీర.
0: థ్యాంక్ యూ. చెప్పండి.
2: అరుంధతి. మనం.
0: గుడ్ గుడ్.
2: ఇంకోటి శక్తి అండి.
0: శక్తి, ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ యువర్ కాల్.
2: థ్యాంక్స్ అండి,
0: థ్యాంక్ యూ. అదండి, నాకు ఎన్ని వచ్చాయంటే మూవీ టైటిల్స్, ఇందాక అన్నపూర్ణ గారు కాల్ చేసి ఈ మూవీ అండ్ ఆవిడ నేను ఈ పాట ఒకటే ఏకగ్రీవంగా ఎంపిక చేసిన పాట అనమాట. ఈ పాట వినండి. ఇది ఏ సినిమా తెలిస్తే కాల్ చేయండి, 9726361966 స్టూడియో నెంబర్. అయితే ఫస్ట్ రౌండ్ అయిపోయింది కాబట్టి మనము ఇన్ని మూవీ టైటిల్స్ వచ్చేసాయి మనకి, మగధీర, మనం అండ్ ఇప్పుడు నేను వినిపించబోయే పాట ఇది ఉంది. అలా చూసుకుంటే మూగ మనసులు, పాత సినిమా, అట్లా అన్ని ఉన్నాయి, చాలా చాలా ఉన్నాయి పునర్జన్మ మీద కాన్సెప్ట్ తీసుకుని. సో నేనేం చేస్తున్నానంటే అందులో ఆల్రెడీ మీకు ఇంకొక రెండు మూడు లైన్లు జోడించి చెప్పాను కాబట్టి ఇందాక వీ కెన్ కన్ఫైన్ అవర్సెల్వ్స్ టు లిటిల్ లెస్ నెంబర్ ఆఫ్ మూవీస్. ఏంటి అన్నాను ఇందాక, హీరో హీరోయిన్ ఇద్దరు ప్రేమించుకుంటారు, ఆ జన్మలో కలిసి బ్రతకలేకపోతారు, విలన్ల వల్ల ఆబ్వియస్లీ వాళ్ళకి చాలా కష్టాలు వస్తాయి, నెక్స్ట్ జన్మలో వాళ్ళు పునర్జన్మ ఎత్తి మరీ వాళ్ళు కలుసుకుంటారు, లైక్ వాట్ ఎవర్ హ్యాపెన్స్, బట్ హీరో కానీ హీరోయిన్ కానీ లేదా హీరో హీరోయిన్ ఇద్దరు కానీ పునర్జన్మ తీసుకుంటారు అనేసి. సో ఆ బేసిస్ లో మనం చూసుకుంటే గనక మగధీర ఉంది, నేను మీకు ఇస్తున్న మరొక మూవీ ఈగ, ఎస్ ఈగ కూడా ఉంది, తర్వాత మనం ఉంది, శ్యామ్ సింగర్ రాయ్ ఉంది, మూగ మనసులు ఉంది, ఇంకో మూవీ ఇప్పుడు ఈ పాట వినిపిస్తున్నాను ఆ పాట ఉంది, అలాగే ఇందాక మనకి కాలర్ చెప్పారు బింబిసార మూవీ ఉంది, అసలు దొంగ మన అవన్నీ ఉన్నాయి కదా, యమ దొంగ ఆ సిరీస్ లో చాలా మూవీస్ ఉన్నాయి అనేసి. సో అవన్నీ పెడితే నెక్స్ట్ క్లాజ్ ఏంటంటే గత 20 సంవత్సరాల్లో రిలీజ్ అయిన మూవీస్ అని నేను చెప్తాను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే గత 20 సంవత్సరాల్లో రిలీజ్ అయిన మూవీస్ అంటే ఆబ్వియస్లీ టెక్నికల్ గా బాగా అడ్వాన్స్మెంట్ ఉన్నవి, మంచి విజువల్స్ గ్రాఫిక్స్ బాగా ఉన్న మూవీస్ ఏంటంటారు, షార్ట్ లిస్ట్ చేస్తే ఎన్నొస్తాయి చూద్దాం.

0: 么幸福这么真啊，
1: 那就比我నాకు చాలా చాలా ఇష్టమైన పాట జానకి రాముడు చిత్రం నుంచి మనం విని ఎంజాయ్ చేసిన ఈ పాట. థ్యాంక్స్ ఫర్ యువర్ కాల్స్ అండ్ అందరికి ఒక పెద్ద సారీ. చాలా మంది ఒకేసారి కాల్ చేయడం వల్ల నేను అందరి కాల్స్ అటెండ్ అవ్వలేకపోయాను. ఇందాక అన్నపూర్ణ గారు చెప్పిన ఫస్ట్ చాయిస్ ఇదేనండి, జానకి రాముడు చిత్రం గురించి ఆవిడ చెప్పారు. అలాగే కమల గారు కాల్ చేసి గుర్తుపట్టారు, సోమశేఖర్ గారు కాల్ చేసి గుర్తుపట్టారు. అండ్ నాకు కాల్ చేసి నేను అందరి కాల్స్ అటెండ్ అవ్వలేకపోయినందుకు ఒక బిగ్ సారీ. మరి తిరిగి ప్రయత్నించండి, తప్పకుండా నేను మీ కాల్ అటెండ్ అవుతాను. అయితే ఇప్పుడు దాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తున్నాం మనం. 4-1 కదా, మనం ఎలిమినేషన్ చేసుకుంటూ ఒక మూవీ వైపు వెళ్ళాలి, అది మన ఫైనల్ టార్గెట్. అయితే ఇప్పుడు నేను మీకు ఇస్తున్న నెక్స్ట్ ఇది వచ్చేసి ఏంటి అంటే రాజమౌళి గారి దర్శకత్వంలో వచ్చిన మూవీస్, అది మనకి పునర్జన్మ మీద గత 20 సంవత్సరాల్లో అని పెట్టుకుంటే ఏమేమి వచ్చాయి

అదండి. సో మనకి ఇప్పుడు రామ్ గారు కాల్ చేసి కూడా ఫైనల్ గా రెండు మూవీస్ ఆయన సెలెక్షన్ లో చెప్పారు. ఒకటి వచ్చేసి మగధీర, రెండోది యమదొంగ. సరే, గత 20 సంవత్సరాలుగా రాజమౌళి గారి దర్శకత్వంలో వచ్చిన పునర్జన్మకి రిలేటెడ్ మూవీస్ ఏంటి అంటే గనక మనకి మగధీర మరియు ఈగ అండ్ దెన్ యమదొంగ దీని వర్క తీసుకుంటే, మరి నేను స్టార్టింగ్ లో ఆల్రెడీ ఫస్ట్ 4 లైన్స్ ఆఫ్ మై డిస్క్రిప్షన్ ఏంటంటే, మనకి పునర్జన్మ మీద బేస్ అయిన స్టోరీ, హీరో హీరోయిన్స్ ఆ జన్మలో కలిసి బతుకుదాం అనుకుంటారు, ప్రేమించుకుంటారు, కలిసి బతకలేకపోయినప్పుడు హీరో కానీ హీరోయిన్ కానీ పునర్జన్మ తీసుకుంటారు. ఆబ్వియస్లీ విలన్స్ వల్ల చాలా ఇబ్బంది కూడా పడతారు అని కదా నేను చెప్పాను. సో అలా తీసుకున్నప్పుడు నెక్స్ట్ జన్మలో వాళ్ళు కలిసి బతకాలి అంటే గనక మనకి వి కమ్అప్ ఐ మీన్ వి ఎండ్ విత్ వన్ సింగిల్ టైటిల్, దట్ ఈస్ మగధీర. మగధీర మూవీ గురించి మనం ఇంతసేపు మాట్లాడుకున్నట్టు అనమాట. చూసారా, ఏదో వేగ్ గా చెప్పేస్తే ఎన్ని మూవీస్ వస్తాయో క్లియర్ గా చిన్న చిన్న డిఫరెన్సెస్ తోటి తీసుకుంటే ఒక్క మూవీతో మనం ఎండ్ అప్ అయ్యాం. మగధీరతో ఈ సెగ్మెంట్ ని ముగిస్తున్నాం. కమర్షియల్ బ్రేక్ వైపు వెళ్తున్నాం. తిరిగి కలుసుకున్నాక ఇంకొక కొత్త గేమ్, అంటే ఇదే గేమ్ లో కొత్త కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తాను.

0: Dallas, they are the undisputed leaders in the radio space. You know, they are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi, meek on this tone, the Project W, Effective Wealth Management Strategies. Me Prashnalaki, industry experts, Andinche, Salahalu, Samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi, 107.9 FM HD3.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
2: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
0: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
3: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
0: చందు, మరి వండనా?
3: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
0: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
3: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
0: ఒక సెలబ్రేషన్ ని అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ గా మార్చుకోవాలి అంటే జస్ట్ డెకోర్ సరిపోతుందా? యూ నీడ్ ద రైట్ విజన్. లక్కీ ఫర్ అస్, మనకి లక్కీ చామ్స్ డెకోర్ ఉంది. మన డాలస్ బేస్డ్ లక్కీ చామ్స్ కొన్ని సంవత్సరాల నుంచి ఫుల్ సర్వీస్ ఈవెంట్ ప్రొడక్షన్ మనకు అందిస్తున్నారు. ఓన్లీ డెకరేషన్ స్టేజింగ్ మాత్రమే కాదు, దే డూ అ ఫుల్ ఆన్ ఈవెంట్ ప్రొడక్షన్. వెడ్డింగ్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, కార్పొరేట్ రిలేటెడ్ ఈవెంట్స్ అయినా, లోకల్ టు డాలస్ అయినా, అక్రాస్ ద యుఎస్ ఎక్కడైనా, ట్రెడిషనల్ ఇండియన్ మండపాల దగ్గర నుంచి లగ్జరీ సెటప్స్ వరకు ఎనీథింగ్ దాట్ యూ need your way, they can create. To book, call 469-925-5868 or visit luckycharmsdecor.com.
4: హలో డాలస్, మధురమైన సంగీతం అలరించే నృత్యంతో పాటు ఒక మంచి ఆశయం కోసం అద్భుతమైన సాయంత్రానికి మీ అందరికీ ఇదే మా ఆత్మీయ ఆహ్వానం. అక్టోబర్ 4 ఆదివారం సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు అరవింద్ ఆర్ట్స్ సెంటర్ లో సెకండ్ నేత్రాలయ యుఎస్ఏ సమర్పిస్తున్న మ్యూజిక్ అండ్ డాన్స్ ఫర్ విజన్ కార్యక్రమానికి రండి. ప్రవేశం ఉచితం. సంగీతం కోసం రండి, సేవ కోసం నిలబండి, చూపు కోసం చేయూతనివ్వండి, కంటి చూపు ఇప్పిద్దాం, కదలి రండి. మరిన్ని వివరాలకు సెకండ్ నేత్రాలయ USA.org.
5: వెల్కమ్ బ్యాక్. మనకి ఒక కాలర్ ఉన్నారు, వారిని ఆన్ ఎయిర్ తీసుకుంటున్నాను. హలో అండి, ఆన్ ఎయిర్ ఉన్నారు మీరు, ఇప్పుడు చెప్పండి.
6: హాయ్ అంజనా గారు, నా పేరు మదన్ అండి.
5: మదన్ గారు, హ్యాపీ సండే మీకు, చెప్పండి.
6: హ్యాపీ సండే అండి. ఈ జానకిరాముడు మూవీ సాంగ్స్ చాలా బాగుంటాయండి.
5: అవునండి.
6: సో ఇక దాని గురించి కాల్ చేద్దామని ఇందాక కాల్ చేశాను. సో మీ కాన్సెప్ట్ బాగుంది.
5: Thank you. Yeah,
6: thanks for running the show.
5: Thank you. Thanks for tuning in. And once again, sorry for missing your call. అది వన్ ఆఫ్ ద అదర్ వస్తూ ఉంటాయి. కొన్ని కాల్స్ తీసుకుంటాము, కొన్ని మిస్ అవుతూ ఉంటాయి. థ్యాంక్
6: యూ. నో ప్రాబ్లం అండి.
5: సరే, నెక్స్ట్ కాన్సెప్ట్ లో మళ్ళీ కాల్ చేయండి, తప్పకుండా మిమ్మల్ని ఆన్ ఎయిర్ తీసుకుంటాను నేను మళ్ళీ ఒకసారి. వన్స్ అగైన్ హ్యాపీ సండే, ఎంజాయ్ యువర్ రెస్ట్ ఆఫ్ ద వీకెండ్. అదండి. సరే, మరి నేను నెక్స్ట్ కాన్సెప్ట్ లోకి వెళ్తున్నాను. ఈసారి ఏమనుకుంటున్నానంటే, ప్రతి సినిమా మల్టీ స్టారర్, మల్టీ క్రోర్ అండ్ 100 crores బడ్జెట్ సినిమాలు అవసరం లేదండి. స్మాల్ మూవీస్ ఒక 2 crores తోటి, అంటే స్మాల్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇస్ ఆల్సో బిగ్ అమౌంట్, బట్ సినిమా పరంగా చూస్తే వాటిని స్మాల్ బడ్జెట్ మూవీస్ అని అంటారనమాట. 1 crore, 2 crore, 5 crore, 10 crores లెటర్సే 20 crores కి మనం ఫిక్స్ అవుదాం. ఎందుకంటే వాళ్ళ బడ్జెట్ వైజ్ ఎంత తీసుకున్నారో మనకు తెలియదు, నెట్ లో ఏదో రాసుంటుంది దాన్ని బేస్ చేసుకుని చెప్పలేం కాబట్టి కొంచెం అటు ఇటుగా. సో ఆ బడ్జెట్ లో తీసిన మూవీస్ కూడా సూపర్ డ్యూపర్ హిట్ సాధించిన మూవీస్ చాలా ఉన్నాయి. సో అలా తీసుకుంటే గత 20 సంవత్సరాలుగా మంచి హిట్ ఇచ్చిన మూవీస్ తక్కువ బడ్జెట్ తో చక్కగా హీరోకి హీరోయిన్ కి మన డైరెక్టర్ కి కాన్సెప్ట్ కి కూడా ఒక మంచి పేరు తెచ్చిపెట్టిన మూవీస్ చాలా ఉన్నాయి. అలాంటి వాటిల్లో ఒక నాలుగిటిని మీరు మాతో షేర్ చేయండి. 9726361966 స్టూడియో నెంబర్. ఈలోగా నేను మీకు అక్టోబర్ 3 వచ్చే సాటర్డే రోజున 7 PM కి జరగబోతున్న ఈ ఈవెంట్ గురించి చెప్తాను. The 14th annual Silk Threads Charity Gala, The Tapestry of Dreams, is happening Saturday, October 3rd at 7 PM at Hotel Indigo, Las Colinas in Irving. Featuring renowned Indian designer Rohit K. Verma, the evening will showcase exquisite Indian culture and artistry, all while supporting Hunger Mitao and its work to fight hunger through local food banks. Dress code is Indian formal or black tie, and this is an adults only event. Tickets and information kosam visit silkthreadsfundraiser.com. adanmat sare mari meeru aa movies enti ani aalochinchetappudu nenu meeku help cheyal kada oka movie nunchi clipping vinipisthanu asli idi kuda avunu kada ఈ నేను చెప్పిన డిస్క్రిప్షన్ లోకి వెళ్తుంది అని మీరే ఆశ్చర్యపోతారు. విని ఇది ఏ మూవీ నుంచి తెలిస్తే కాల్ చేయండి.
7: బాగుందా? నువ్వు ప్రశాంత్ చేశాడు
8: ఇదేనా ఇప్పుడు పని? అంతకన్నా ఏముంటుంది? హౌసింగ్ కట్టడానికి పోవడం, సిగరెట్ తాగడం, సొండు కొట్టడం, అర్ధరాత్రి వంటి గంటకి వెళ్ళాడు.
7: అయ్యో అవునా? ఈ రోజు పొద్దున్న షర్ట్ లో వాసన వచ్చినప్పుడే అనుమానం వచ్చింది. అయినా పొద్దున్నే లేచి స్నానం సందా చేస్తే ఇలాంటి అలవాట్లు అవ్వవు కదరా.
9: ఏ ఊరుకో అమ్మా, నేను దాగుతానా? ఏదో షెఫ్ అవుదాం అనుకుంటున్నా.
8: ఏంట్రా షెఫ్ అంటే వంటవాడు? బాగుంది, ఇంటింటికి తిరిగి అడ్లు కొడతాం, వింటున్నావా? నీ కొడుకు ఇంటింటికి తిరిగి వంట చేస్తాట.
9: కుకీస్ అండ్ ఆర్ట్ ప్యాషన్. ఒక బ్యూటిఫుల్ పెయింటింగ్ చూసినప్పుడు 1000 claps.
5: హలో, నాకు కాలర్ ఉన్నారు, నేను వారిని ఆన్ ఎయిర్ తీసుకున్నా. హలో అండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, ఇప్పుడు చెప్పండి.
10: అది ఇప్పుడు పెళ్లి చూపులు అనుకుంటాను.
5: పర్ఫెక్ట్ అండి, రైట్ ఆన్సర్. పెళ్లి చూపులు మూవీ నుంచే నేను మీకు క్లిప్పింగ్ వినిపించాను, చాలా ఫాస్ట్ గా క్యాచ్ చేసేసారు. మీ పేరు
10: రామ్ అండి.
5: రామ్ గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ కాల్ అండి, పర్ఫెక్ట్ ఆన్సర్. మరొక కాలర్ ఉన్నా, నేను వారిని కూడా ఆన్ ఎయిర్ తీసుకుంటున్నాను. హలో అండి. హలో
10: హలో
5: చెప్పండి.
10: శ్రీనివాస్ అండి. మూవీ చూపులు.
5: పెళ్లి చూపులు, రైట్ ఆన్సర్ శ్రీనివాస్ గారు, థ్యాంక్స్ ఫర్ దిస్ ఆన్సర్. అయితే నేను లో బడ్జెట్ లో తీసి సూపర్ హిట్ సాధించిన మూవీస్ ఒక 2-3 పేర్లు చెప్పండి అని అడిగాను. ఇది వన్ ఆఫ్ ద మూవీ అండి. మీరు ఇంకేమైనా చెప్తారా?
10: అలగం.
5: ఓకే,
10: అంతేనండి.
5: ఓకే, థ్యాంక్స్ ఫర్ యువర్ కాల్. నేను మరొక శ్రోతను కూడా ఆన్ ఎయిర్ తీసుకుంటాను. హలో అండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు. ఏమండి? పెళ్లి చూపులు, కరెక్ట్. మీ పేరు?
11: కవిత.
5: కవిత గారు, అదండి. మరి తక్కువ బడ్జెట్ లో సూపర్ హిట్ సాధించిన మూవీస్ ఇంకొన్ని ఏమైనా చెప్తారా? ఐ థింక్ కాలర్ డ్రాప్ అయింది, కాల్ తిరిగి ప్రయత్నించండి. అదండి మన కాన్సెప్ట్. మరికొన్ని మూవీ పేర్లు మీరు చెప్పగలిగితే వి విల్ ప్రొసీడ్ అండ్ ఫర్దర్ స్టోరీలోకి వెళ్దాం. నేనే సజెస్ట్ చేస్తాను కొన్ని. పెళ్లి చూపులు, కోర్ట్ మూవీ, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, మత్తు వదల, లిటిల్ హార్ట్స్, గీతా గోవిందం, ఉయ్యాల జంపాల కూడా అని అన్నారు. లెట్ అస్ సీ.

0: అదండి, మంచి పాటలు అయితే మనము మరికొన్ని కూడా విందాము. నేను లైన్అప్ చేశాను, బట్ గేమ్ కంటిన్యూ చేయాలి కదా. ఆల్రెడీ నేను ఇందాక చెప్పాను, తక్కువ బడ్జెట్ తో ఎక్కువ హిట్ సాధించిన మూవీస్, చిన్న బడ్జెట్ మెగా హిట్లు కొట్టాయి, అండ్ చాలా మందికి మంచి ఫేమ్ లైఫ్ ఇచ్చిన మూవీస్ ఆ కోవలో మనం ఏవే ఉన్నాయని చూసుకున్నాం. అయితే స్టోరీ పరంగా కొంచెం ముందుకు వెళ్దాం. అందులో హీరో ఒక జులాయి లైఫ్, హ్యాపీ గోయింగ్, జీవితంలో ఏదో సాధిస్తానంటాడు. చదువు మీద పెద్దగా శ్రద్ధ ఏమాత్రం లేదు. ఫాదర్ మాత్రం కొడుకుని కంట్రోల్ చేయాలని, అఫ్ కోర్స్ అందర్ ఫాదర్స్ లాగా చక్కటి చదువు చెప్పించి కొడుకుకి ఒక మంచి భవిష్యత్ ఇవ్వాలని ఫాదర్ యొక్క తాపత్రయం. కొడుకు మాత్రం అంత ఈజీగా మాట ఎలా వింటాడు? చదువుని పక్కన పెట్టి లేదా కష్టపడి ఏమంటారు ముక్కుతూ తుమ్ముతూ అన్నట్టు కదా, చదువుకు సెకండరీ ప్రిఫరెన్స్ బేసిక్ గా లైఫ్ లో తను సాధించాలనుకున్నది ఉంటుంది. అయితే ఇక్కడ హీరోయిన్ పరిస్థితి కూడా ఇంచుమించు సేమ్ అండి. ఇవాళ రేపు ఆడపిల్లలకి ఇంకా ఎక్కువ ప్రెషర్ ఏమో చదువు మీద, బాగా చదవాలి ర్యాంకులు కొట్టాలి అంటారు కదా, మరి ఆడపిల్లల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆ అమ్మాయి పరిస్థితి అంతే, తన ఫేవరెట్ సబ్జెక్ట్స్, తన ఫేవరెట్ ఇది, తన లైఫ్ లో ఏం చేయాలి, తన అంబిషన్స్ అనేది వేరు, తండ్రి యొక్క ఎక్స్పెక్టేషన్స్ వేరు. పేరెంటల్ ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ ట్రూ ప్యాషన్, ఈ కాన్సెప్ట్ మీద వచ్చిన ఒక రెండు మూవీస్, ఇటీవల వచ్చిన ఒక రెండు మూవీస్ లోకి మనం షార్ట్ లిస్ట్ చేసుకుంటే ఏ రెండు మూవీస్ వస్తాయో మీరే చెప్పండి. ఇలాగో ఒక క్లిప్పింగ్ వినిపిస్తాను, వినండి. ఇది ఏ మూవీలోదో ఈజీగా గుర్తుపడతారు, కాల్ చేయండి.
1: యువత చదవడం కాదు, అందులోకి ఎలా ఎక్కాలో అది ఆలోచించు.
2: మీరు నైట్ ఏ టైంకి వస్తున్నారు?
1: ఏంట్రా ఏమన్నా?
2: అదే మీరు నైట్ ఏ టైంకి వస్తారో కచ్చిడీలు చేస్తారేమో అని.
1: మీరా? మీరేంట్రా కొత్తగా మీరని?
2: అది ఒక ఫ్రెండ్ చెప్పాడు డాడీ, పెద్దోళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వమని, అందుకే ఇట్లా నేను అదే మిమ్మల్ని మీరు అనమాట. నా ఫ్రెండ్
1: ఎవడు? ఆ మధుగాడా?
2: చీ, అడగడ్ డాడీ, కొత్త ఫ్రెండ్ కోచింగ్ సెంటర్ లో.
1: ఇదిగో ఆ కొత్త ఫ్రెండ్ తోటే ఫ్రెండ్షిప్ బాగా చేయి, బాగుపడతావు.
3: పాపం రా గోపాలరావు, గుడ్ ఫ్రెండ్ అంటే లేడీస్ ఆంటీ అని తెలియదేమో. బాహుబలి పీక్తది, అలాగే వీల్ లవ్ స్టోరీ కూడా పీక్తది అన్ను. మేమేందా ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ బ్లాక్ బస్టర్ రా వీళ్ళది?
0: అదండి అన్ఎక్స్పెక్టెడ్ బ్లాక్ బస్టర్. మీరు విన్న ఈ క్లిప్పింగ్ ఏ మూవీలోది తెలిస్తే కాల్ చేయండి 9726361966 స్టూడియో నంబర్.

కాదండి. సో థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ కాల్స్. అయితే నాకు రైట్ ఆన్సర్ కవిత గారు చెప్పారు. మీరు విన్న ఆ క్లిప్పింగ్ వచ్చేసి లిటిల్ హార్ట్స్ చిత్రం నుంచి. సరే, మనము చెప్పుకునే ఇంత డిస్క్రిప్షన్ లో షార్ట్ లిస్ట్ చేసుకుంటే రెండు మూవీస్ కి మనం రావచ్చు అన్నమాట. అంటే ఇంకా ఉండొచ్చు, బట్ నేను నా తరఫు నుంచి రెండు మూవీస్ కి ఏమంటాం కుదించాను నా ఎంటైర్ డిస్క్రిప్షన్ ని. సో రెండు మూవీస్ లో ఏంటి అంటే, ఒకటి పెళ్లి చూపులు, రెండో మూవీ లిటిల్ హార్ట్స్. ఈ రెండు మూవీస్ గురించి మాట్లాడాలంటే, ఒక మూవీలో హీరో హీరోయిన్ కలిసి బిజినెస్ ని రన్ చేస్తారు, సక్సెస్ఫుల్ గా రన్ చేసి చూపిస్తారు వాళ్ల ప్యాషన్, వాళ్ల థాట్స్ అవి పెట్టి. ఒక మూవీలో హీరో హీరోయిన్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ని కూడా వాళ్ల ప్రేమతో సక్సెస్ఫుల్ గా ప్రేమని చూపిస్తారు, వాళ్ళ ప్రేమను సక్సెస్ చేసి చూపిస్తారు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ లో కూడా. అఫ్ కోర్స్ దాట్ ఈస్ టువర్డ్స్ ద ఎండ్ లిటిల్ బిట్. రెండు అంతేలేండి, ఏది ఏ మూవీయో మీరే చెప్పండి. మరి నేనేం చెప్తాను, శంకర నేత్రాలయ యుఎస్ఏ ప్రజెంట్స్ మ్యూజిక్ అండ్ డాన్స్ ఫర్ విజన్ 2026, ఎ స్పెషల్ ఈవినింగ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డాన్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఐ కేర్ అండ్ విజన్ ఇనిషియేటివ్స్ ఆన్ సండే అక్టోబర్ 4th, 2026 at the Irving Arts Center located at 33343 North MacArthur Boulevard, Irving, Texas. Come enjoy an evening of music, dance and entertainment while supporting the mission of Shankara Netralaya. For more information and to support this cause, visit shankaranetralayausa.org or call them at 855-463-8472. Music and Dance for Vision 2026. అదండి, నేనైతే మళ్ళీ పాట కూడా వినిపిద్దామని రెడీ అయ్యాను. నేను చెప్పిన డిస్క్రిప్షన్ ఏ మూవీకి ఏ డిస్క్రిప్షన్ వర్తిస్తుందో మీరే చెప్పాలి. మరి ఇంకొక విషయం కూడా చెప్దాం అనుకున్నాను. ఇటీవల విడుదలైన హిందీ మూవీ హనుమాన్ అంశ్, అది మీరు చూసే ఉంటారు చాలా మంది. అది కూడా ఒక మంచి విజయం సాధించిన మంచి మూవీ. అఫ్ కోర్స్ విత్ తక్కువ బడ్జెట్ తో తీసి ఎక్కువ హిట్ సాధించిన మూవీ జాబితాలో ఇటీవల అది కూడా ఉంది.

0: అదండి పాట అయ్యేలోగా మనకి ఇక్బాల్ గారు వచ్చేసారు కాబట్టి ఇక్బాల్ గారికి నేను మైక్ ఇచ్చేస్తూ ఒక్క నిమిషం మాట్లాడుతున్నానన్నమాట. ఇక్బాల్ గారు ఇంతవరకు నేను మాట్లాడాను పునర్జన్మ మీద వచ్చిన మూవీస్ గురించి, అందులోనూ గత 20 ఏళ్లగా వచ్చిన వాటి మీద అంటే కొంచెం టెక్నాలజీ పరంగా వచ్చినవి, మన రాజమౌళి గారి దర్శకత్వంలో వచ్చినవి అంటూ ఇటు వచ్చేసాం. అటు వెళ్ళలేదండి, సో అది మీరు చెప్పాలి అంటే ఆ రోజుల్లో టకటక ఒక 4 మూవీస్ ఏమైనా చెప్పగలుగుతారా పునర్జన్మ మీద?
1: ఈ మూగ మనసులు, తర్వాత ఏఎన్ఆర్ మంజుల్ అది ఒక మూవీ ఉంది, పేరు గుర్తు రావట్లేదు కానీ అలాంటిది ఏదో తక్కువంటే ఇలా గుర్తుకు రావట్లేదు. ఇంకోటి శోభన్ బాబుది ఇదేంటి నీ నీదరి, అది ఏఎన్ఆర్ది నీ నీదరి నీ నువ్వాదరిని, అది పునర్జన్మ అదే. తర్వాత జానకిరామ్ ఇదేంటి జానకిరాముడు ఇది తీశారు, కానీ అది అంతకుముందు పునర్జన్మ అంటే మూగ మనసు వాజ్ ది ఫేమస్ వన్ టు స్టార్ట్ విత్.
0: అవును, ఈవెన్ జానకిరాముడు మూవీ కూడా దాన్ని బేస్ చేసుకునే ఉంది.
1: హిందీలో అయితే దీనికంత ఆద్యం మన దిలీప్ కుమార్ వైజయంతిమాల, దిలీప్ కుమార్ వైజయంతిమాల ప్రాణంతో ఉన్నటువంటి మధుమతి.
0: కరెక్ట్ అండి, కానీ అదే అంటూ ఉంటాను దేనికైనా ఒక జన్మ సరిపోదు అనుకుంటేనే పునర్జన్మ. మళ్ళీ నిజంగా అరుంధతి మూవీ ఇస్ లైక్ దట్ కాన్సెప్ట్, ఒక జన్మలో సరిపోదు అలా అంటే ప్రేమైనా అంతే, ఎవరి మీదైనా పగైనా అంతే.
1: ఇది అంటే జన్మ జన్మల అంటే కాన్సెప్ట్ అన్నది అంటే ఒక్కో ధర్మంలో ఒక్కో విధంగా చూస్తారు, కొన్ని ధర్మాల్లో పునర్జన్మ అన్న కాన్సెప్ట్ ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇస్లాం లో పునర్జన్మ కాన్సెప్ట్ అన్నది లేదు, అంటే పునర్జన్మ కాన్సెప్ట్ ఉంది. పునర్జన్మ కాన్సెప్ట్ అంటే ఒకసారి చనిపోయిన తర్వాత అందరినీ మళ్ళీ యూనో ఆల్మైటీ లేపి మిస్ అయినట్టుందండి,
0: తిరిగి ప్రయత్నిస్తే మనం ఆన్ ఎయిర్ తీసుకుందాం.
1: అదే అంటే ఒకసారి చనిపోయిన తర్వాత మళ్ళీ అందరినీ ఒకేసారి రేపి వాళ్ళ పాప పుణ్యాలు భేదించి వేసేసి ఎవరిని ఎక్కడ పంపించాలో అలమాటి చూస్తారు.
0: వెరీ గుడ్,
1: పునర్జన్మ ఉంది.
0: నచ్చింది ఏంటంటే పునర్జన్మ కాన్సెప్ట్ లో ఆ జన్మలో హీరో హీరోయిన్, ఈ జన్మలో హీరో హీరోయిన్, సేమ్ ఇద్దరు
1: ఒక్కోసారి సేమ్ ఫేస్ కట్, సేమ్ హెయిర్ స్టైల్, అలా ఉంటారు అర్థం కాదు.
0: ఇంపార్టెన్స్ నా ఫోకస్ దాని మీద.
1: మళ్ళీ ఇంకొంతమంది తోడు వాళ్ళు కూడా ఉంటారు ఇప్పుడు మన శ్రీహరి లాగా,
0: అసలు నిజంగా అది అవునండి, కరెక్టే కదా.
1: అదే ఇప్పుడు కొన్ని పునర్జన్మల్లో మళ్ళీ ఆ పాత జన్మ వాళ్ళు ఇంకా మిగిలే ఉంటారు. మూగ మనసులో జమున అలాగే కూర్చొని ఉంటుంది, ఆవిడ అలాగే ఉంటే
0: జీవిత ఉంటారు జానకి,
1: అలా ఉంటారు వాళ్ళు.
0: అండ్ శ్యామ్ సింగరాయ్ మూవీలో కూడా అంతే,
1: శ్యామ్ సింగరాయ్ అది జబర్దస్త్.
0: సో మచ్ టు టాక్. సరేనండి, ఇంకా నేను శ్రోతల నుంచి సెలవు తీసేసుకుంటున్నాను, మైక్ మీదే పాటలు మీవే.
1: తప్పకుండా తప్పకుండా, థ్యాంక్ యూ సో మచ్.
0: పాట వినిపించేద్దాం.
1: సో
0: టాటా, బాయ్ బాయ్, సీ యూ ఆల్ అగైన్ ఫ్రైడే మార్నింగ్ 10 AM ఫిల్మీ ఫ్రైడేస్.
1: ఓకే.